0: conference only on paper.
1: కర్మ స్వరూపాన్ని ధరించాలి.
0: They should be given a form of practice.
1: ప్రతి ఒక్కరు కూడాను అనుభూతి లోపల మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
0: Everyone should establish these decisions in practice.
1: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
0: Some people on some occasions they transgress.
1: లేక మన యొక్క ఆశయాలు కాని మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఓన్లీ ఆన్ పేపర్.
1: కర్మ స్వరూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ బి గివెన్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్.
1: ప్రతి ఒక్కరు కూడాను అనుభూతి లోపల మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
0: ఎవ్రీ

0: మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనముతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: The divine and sacred human nature is changed by him into a demoniac nature.
0: Kanuka ee asuya anetunte oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
1: We should not allow this demon of jealousy to enter us.
0: Inga aadambaram.
1: Now comes the exhibitionism.
0: వారు ఏదో చక్కరగా చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు మాత్రం.
1: ఇఫ్ వీ మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి యొక్క సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: వెన్ దర్ ఇస్ ఎ నీడ్ యూ కెన్ స్పెండ్ ఎనీ అమౌంట్.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: వెన్ దర్ ఇస్ నో నీడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గెటింగ్ యువర్ నేమ్ అండ్ రెప్యుటేషన్ యూ షుడ్ నాట్ స్పెండ్ మనీ.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: Chinna chinna vishayalaku kudanu chinna chinna karyakramalaku kudanu dabbunu vasool chestuntaru.
1: For small things and small programs sometimes money is collected.
0: Enta mando srimantulu untunnaru.
1: There are many wealthy people.
0: Enta mando shakti samarthyam kaliga varu unnaru.
1: There are many able people.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్.
0: ప్రపంచ సమ్మేళనం జరుగుతున్నాము. ప్రశాంతి నిలయంలో
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు.

0: ఎన్ని బుక్కులు కొట్టించారో, ఎంత రసీదులు ఇచ్చారో అని అనుకోవచ్చు.
1: People who do not know may think, what a big conference, how much money has been collected, how many receipts have been given, they may think like that.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: This conference, this congregation which is full of love has no need for money.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: There is the Purnachandra auditorium which is a permanent
0: mic lu migilinaatunte yokka ivi erpaatu cheyataniki maa vidyarthulu untunnaru
1: for arranging the microphones and so on our
0: migilina karyakramalu jarapadaniki maa yokka teachers ingi migilinaatunte yokka bhaktulanta chernaru
1: for other programs our teachers and other devotees
0: deeniki dabbu tho pane ledhu.
1: Where is the need for money for all this?
0: Dabbu tho pane lekunda jarugutundadi kanukane ee mana samaveshalanta kudanu digvijayanga jarugutunnayi.
1: Because our conferences are so programmed that there is no need for money.
0: Indulo dabbuto emaina sambandha bandhavyanni kalpinchukunte okaru east okaru west
1: if there is any
0: aneka vibhagamulu jaripothuntayi.
1: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
0: Kanukani ee vidhamgane my life is my message. Swami prashantindeyamlo ee vidhanga karyakramalu jarupuntado ade vidhanni meeru anusarinchali.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthinilayam, so you must conduct your program.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool chesukuneetundi yokka tappu marganni anusaristhunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swaroopulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru ee maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kanapati vishayam emantundiga ee samaveshamlo manamu nootanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
0: deshamlo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru okkokka kutumbamu ఒక్కొక్క దీనిని పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈచ్ ఫ్యామిలీ టు ప్రొటెక్ట్ వన్ పూర్ మ్యాన్ షుడ్ బి అటెంప్టెడ్.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: Prati kutumbam kudano prati dinamu kudano okkanikaina kuda manam annam petti aadarinchadaniki prayatnam cheyali.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: Annapurna swaroopanni dharinchinatunte yokka mana Bharat deshamunu annamo Ramachandra ani allaadutunnatunte variki okkadaina aadarinche vaadu ledante idi annapurna kshetramani etla cheppali.
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food... Karuka, nunchi manam nootanamaina paddhati emtanaga okkati, prati kutumbam kudano, okkoka vyakti kaadu, prati kutumbam kudano, manam okkoka dinamu, okkoka deenunni annam petti aadarinchetundi yokka pavitramaina margane kontha varaku manam avalambinchali.
1: The new path, which we should adopt from today... is to give at least to one individual, needy individual, food every day by each family.
0: Nijamaina sadhana emtanaga annadanamu kanna adhika danam vedi.
1: The true sadhana says that giving food to a hungry man is
0: tallidandrulakanna daivam edi,
1: which God is there higher than the parent.
0: Kontha mandi tallidandrulu intilo aneka vidhamaina badalu pettu బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చ గెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్
0: అండ్ నీవు ప్రసన్నుని గావించుకో.
1: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
1: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దెన్ ది ఫాదర్ అండ్ మదర్?
0: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
1: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్?
0: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది? సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్?
0: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది?
1: వేర్ ఇస్ ది గ్రేటర్ ఎనిమీ దెన్ యాంగర్?
0: రుణము కంటేను నన్నకు రోగం ఏది?
1: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్?
0: ధరణి అపకీర్తి కంటేను మరణం ఏది?
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్?
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakal avutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkoka vishayanni gamaninchali swami ee vidhanga chepparani. కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్ లోన అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: This will not result in good. This will result in harm.
0: Manamu evariki pettunnamo, evarni poshistunnamo, rendo vyaktiki teliyakoodadu.
1: Whom we are giving such food and whom we are protecting, a second person.
0: Ilante aadambaramulu lekukunda mana samasta yendu sodaratvanni pavitramainatuvanti oka daivatvanni kodanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
0: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ।

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: ద మ్యాన్ విత్ దీస్ అట్రిబ్యూట్స్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు గో బియాండ్ దీస్ అట్రిబ్యూట్స్?
1: కానీ త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: హౌఎవర్ వెన్ వన్స్ హీ రికగ్నైజ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్, హీ కెన్ సర్టన్లీ గ్రో బియాండ్ దెమ్.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడలేడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోన ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There'll be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజు గుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ దిస్ స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality,
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటిని దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసిక.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారై తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: Tamasic quality dullness is the one which has no
1: soul for
0: compassion.
1: Ratnakara
0: of this quality, of this nature,
1: saptarishulu yokka darshanam cheta,
0: because he could visit the seven saints,
1: vaaru sparshanam cheta,
0: as he could experience
1: sambhashanam cheta,
0: as he could converse with them,
1: maha tapasviga maaripoyadu.
0: He could become the one of mighty penance.
1: Kevalam tapasvi maatrame kaaka,
0: not merely penance,
1: గొప్ప కవిగా కూడా నువ్వు రూపొందాడు.
0: యు కుడ్ ఆల్సో బికమ్ ఎ డివైన్ కంపోజర్.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: హిస్ కంపోజిషన్ ఇస్ వన్ ఆఫ్ ది డివైన్ కంపోజిషన్.
1: కవి అనగా ఎవరు?
0: హూ ఇస్ కవి?
1: కవి క్రాంత దర్శన. క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatuvanti vade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulu darshinchi trigunatmakamainatundi daivatvanni darshinchi varu trikala bhadyuluga maaripoyadu.
0: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
1: Kanuka,
0: so
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార హు వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనులు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitikini daiva anugrahamu moola karanamu.
0: For everything God's grace is the
1: cause. Eppudu ekkada ee vishayamu lopala daiva anugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikamu tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious satvikam.
1: Rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta peddala yokka prabodhala cheta direct ga seedha satvikamlo praveshinchavachu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshula yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: Ide chhatramu.
0: Is one of vela.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Pomp.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato koodinatundi ee rajasikamu.
0: Rajasic carries with his these three qualities, these qualities.
1: Deenikanta sariyainatundi yokka rishi evaru?
0: Who is the sage that represents
1: Vishwamitrudu?
0: Vishwamitra symbolizes these qualities.
1: Inta rajasikamto jeevinchinatvanti oka Vishwamitrudu.
0: Vishwamitra with such an emotional aspect of rajasik.
1: Tana jeevitamanta kudunu rajasikamtone gadipinatvanti Vishwamitrudu.
0: Vishwamitra who spent his lifetime full of rajasik.
1: Goppa maharshiga maaripoyadu.
0: Became a great sage later.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలన చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుల వారు,
0: వశిష్ఠ
1: తన ధర్మపత్నిని అరుంధతి
0: with his concern,
1: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలే ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, చి ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: Yes, Vasishtha vari padamu paina padinaadu.
0: The moment he fell on his feet,
1: Vasishtha vara tana mokamaina chudakunda,
0: Vasishtha didn't look at his face,
1: aashirvadinchi
0: blessed him.
1: Vishwamitra Brahmarshi lemmu annadu.
0: He said, Vishwamitra Brahmarshi get up.
1: Inta kalamu rajashrishi ani pilustunnatundi okka Vasishtha varu sahajanga ye vidhamaina vicharamu lekunda బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ది టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మఋషి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మఋషి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు,
0: యూ హావ్ లివ్డ్
1: నీ జీవితం అంతైకున్నో అహంకారంలోనే గడిపావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ ఎట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారములకు సరైన చిహ్నము.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: కనుక నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినా ఉన్నా.
0: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: They will be unmindful of their scholarship, the exalted positions whatsoever.
1: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలోని బొమ్మను.
0: That they will consider themselves an instrument in the hands of the divine.
1: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని.
0: That everything is the will of God.
1: అతని చేతిలోని ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు.
0: I'm just a puppet in the hands of God. He may make me
1: dumb. ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించును అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు.
0: That day when man develops these qualities, he becomes a Brahmarshi.
1: నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి ఈ అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
0: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
1: అహంకారము నాది మమకారం.
0: I is ego. నాది mine is possessiveness.
1: కాబట్టి ఈ మమకార అభిమా అహంకారంలో కూడాను మానవుని యందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు.
0: That day when one gives up these two, ego and attachment, he becomes Brahmarishi.
1: ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషి తత్వానికి.
0: A sage doesn't mean the one who
1: అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషి తత్వానికి.
0: Not the one that has taken to severe penance.
1: కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తులు.
0: ద ట్రూ సైన్ ఆఫ్ డివినిటీ అండ్ సేజ్హుడ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి టోటలీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: సో హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ది వాల్యూ if it carries with it these three qualities, love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మముని ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో,
0: that day when man doesn't tread along the path of righteousness,
1: విలువ దిగజారిపోతుండాలి.
0: The man loses his value.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువ తనే అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
0: All over the world we find the material maintaining its own value.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: Because they follow their natural process.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: But whereas human being has killed his natural innate inborn human quality and lives in an artificial style.
1: విద్యార్థి చెప్పాడు.
0: The student said.
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: He referred to two, స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
1: ఆత్మ. పరధర్మం అనగా దేహ ధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్, ద ధర్మ ఆఫ్ ద బాడీ, అండ్ హీ గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్, ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్, but the man, human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
0: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: He has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: He has forgotten ధర్మ.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: has forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: ధర్మ has forgotten him.
1: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ni himsinchinatunte vaanni dharmame athanni himsistundi.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: Ee naati manavuni yokka viluva tarigipovadaniki moola kaaranam idiye.
0: This is the reason why man has lost his value.
1: Manavudu satyanni anusarinchatam ledu.
0: Man is not following truth.
1: Satyamunu palakali dharmamunu aacharinchali.
0: One should speak truth and follow dharma.
1: Ee naadu dharmanni palukutunnadu.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కాని, ప్రచారం చేస్తున్నారే కాని ఆచరణ చేయటం లేదు.
0: టుడే వీ టీచ్, వీ స్పీక్, పబ్లిసైజ్ ధర్మ, బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్.
1: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దేర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that your hunger will not be satiated. There in the book you read and you find a mention of many names of the sweets.
1: Kani okka thuri neevu dani note lo pettukoni ruchi chuchinappude dani yokka teepu neeku artham avutundi.
0: Unless you eat you cannot know the taste.
1: Ade vidhamgane
0: likewise
1: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార to begin with who was a tamasic could become sattvic. Because he heard good things from sages.
1: Acharinchadu.
0: He practiced.
1: Kevalam saptarishulu cheppinanta matramane shravanam matrame cheyaledu.
0: Not merely listening.
1: Acharana chesadu.
0: He practiced what he heard.
1: Kadapatiki tana dehamne tana marchipoyadu.
0: He has forgotten his body ultimately.
1: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
0: This anthill growing.
1: Putta nundi kudanu ram ram ram ram ani రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ ఆంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడా మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము ఇలాంటి అభిమానములన్నీ కూడా ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్, the pride of our education and the ego of having belonged to a community, the pride of wealth, where we lose everything.
1: Anaade tana maharishiga maaripoyadu.
0: The moment he gives up all these things he could become a sage.
1: Maharishi maatrame ik maartam kaartam Sri Ramachandran yokka charitram raaseetundi adhikaraanni kuda sampayinchadu.
0: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
1: Kabatti tamogunamto jeevisthunnatvanti yokka Valmiki ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణ లేదు.
0: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: So also Vishwamitra.
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: He has taken up to penance.
1: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: He was a king earlier, Kausika.
1: కౌశిక మహారాజు.
0: Emperor Kausika.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: The king will be of full of rajasic quality.
1: అలాంటి వాడు
0: such one.
1: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హి హస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కష్టపడినప్పటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: వశిష్ఠ
0: బ్రహ్మర్షి.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of rajasic quality to the position of brahmarshi.
1: Inga sattvikam ante emiti?
0: Then what is sattvika arpanam?
1: Nirantaramu shantamu sahanamu sanubhuti satyamu ilanti vanni kudanu ee yokka satyamunaku margamu.
0: Sattvic quality pious will carry with it these qualities.
1: కామక్రోధ లోపమోహము వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు.
0: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లవ్.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ హీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరెవరు ఏమి అంతరించకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
0: Bhagavan has not found any person who mandiram lo kaani edan mandir
1: canteen lo kaani
0: canteen
1: book stall lo kaani
0: book stall
1: inka accommodation lo kaani
0: accommodation
1: aspatra lo kaani
0: hospital
1: inke vidhamaitundi ento kaani ekkadiki poyinappudiki prema ane paluke ledu.
0: No one speaks with love anywhere.
1: Inki enduku meer ee upanyasaalu vinali?
0: Then why should you listen to this course?
1: ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
0: Is there any one person who responds with love, answers with love?
1: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి
0: when newcomers come here,
1: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
0: When say what is darshan timing, you'll say go.
1: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
0: Can't you explain softly and sweetly the thing you know?
1: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు దిస్ ఇస్ నాట్ మై డ్యూటీ గో అంటారు.
0: Then if you ask
1: me to duty kavalna adigin daniki telisinaatundi jababu nemmadiga premato cheppadaniki emi neeku nashtamaindi?
0: What is the loss that you sustain if you answer with all adavaru
1: endukani magavaru endukani 20 samvatsaram 30 samvatsaram 40 samvatsaramlo aashramlo jeevisthunnaru okkadaina premamayamaina hrudayam ledu?
0: Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love.
1: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
0: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
1: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
0: What happened to the love within you?
1: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
0: You are killing the love.
1: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
0: You develop hatred.
1: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్, వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
1: నివాసం ఆశ్రమం,
0: యూ స్టే హియర్ ఇన్ ఆశ్రమం.
1: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
0: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
1: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
0: Are you doing with any sincerity or steadfastness?
1: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
0: Do they speak truth anywhere?
1: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
0: Do they talk with all love?
1: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
0: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
1: ప్రేమతో జవాబు చెప్పు.
0: Reply with love.
1: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
0: People come to you to talk to you.
1: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యూ, యూ కెన్ సే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ యూ కెన్ సే, సార్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్.
1: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
0: ద టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ డాక్టర్స్ నర్సెస్ ఎనీబడి, భగవాన్ హాస్ నాట్ సీన్ ఎనీ వన్ దట్ టాక్స్ విత్ లవ్.
1: ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి?
0: వై షుడ్ యూ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్?
1: ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా.
0: Having heard, at least you should practice.
1: Kumbhavarsham kuchindatante kinda tema undalu kada.
0: When there's downpour of rain, the bottom, the ground
1: will be wet. Upanyasalaku bhajanaku front seat lo vachuntaru.
0: But you occupy front rows to listen to discourses.
1: Akkanta bhajan lopala chuste ee aadavalanta jagadamu, front seat nadi, front seat nadi, enduku veliki ahankaram?
0: There in bhajan hall, లేడీస్ ఎక్కడైతే
1: నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచకూడదు.
0: కాంట్ యూ బి హ్యాపీ వేర్ ఐఎమ్ వేర్ ఎవర్ ఐఎమ్ ఐ లిసన్ టు భగవాన్.
1: దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో.
0: There's a lot of time, there's a lot of love. You don't fill your hearts with these.
1: Kumbha varsham kurustundadi.
0: There's downpour of rain.
1: Kundani meeku aa varshaniki edurugani moothi petteste dantlo ye konchimaina kudanu andulo neeru nilustundi.
0: If you keep all the pots straight, you can collect water.
1: Kaani aa kundanu bolichi petteste ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైన లోపల నిలిచదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టర్న్ ది పాట్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్ యూ కెనాట్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఈనాడు ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
0: సో ఆల్ దోస్ దట్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ దే టర్న్ దేర్ పాట్స్ రివర్స్.
1: అందువల్లనే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
1: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
0: వై షుడ్ యూ కమ్?
1: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
0: వై షుడ్ యూ బి హియర్?
1: ఇంకెక్కడ స్థలం లేదా?
0: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
1: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
0: హావింగ్ కమ్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఏం సాధించారు?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఏం సాధిస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఏం అనుభవిస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్?
1: ఏం ఆనందిస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
1: ఏమిటి లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
0: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
1: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని
0: at least from this day know the truth.
1: Yavaraina edaina adigithe premato oka javabu cheppandi.
0: If anyone asks you anything, give the answer in all politeness and love.
1: Ee public meetings anta untuntai, public connection lanta untuntai.
0: In public congregations there will be public connection, you know.
1: Accommodation office untuntadi,
0: there is accommodation
1: information office untuntadi,
0: information
1: canteen untuntadi, book stall untuntadi, inka enninno stalls anta unnai.
0: There are so many stalls.
1: Kaani ekkadiki poyinappatikeni వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
0: యూ మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
1: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
0: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
1: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
0: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
1: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
0: Why don't you treat them with love?
1: Kontha mandi unnaru chustaru.
0: There are some.
1: Kaani
0: but
1: va ento baadato vachinappudu vaalaku manchi maata oka tiyyani maatanu oka thuri maatadiste vaala rogam nivarana aipothundi.
0: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
1: వారినందరూ ఇక్కడ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
0: When you start fighting with them and drive them out,
1: అంటారు.
0: You'll say no time, get out.
1: గెట్ అవుట్ అంటే పర్వాలేదు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
1: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
0: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
1: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
0: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
1: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
0: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
1: నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
0: If they have really come for Swami, they should improve their
1: Swami
0: love from today.
1: Swami daggara kaala nunchi tala varaku prema okkate.
0: Bhagavan from top to toe is full of love.
1: Nenu ichedi prema.
0: He gives love.
1: Meeru puchukuntunnaru kaani danini vaadukovatam ledhu.
0: We receive love from Bhagavan, but we don't use it.
1: Evvaru kuda oka shantanga premato uchcharinchi javabu cheppetunte vare ledhu.
0: There are none who answer with peace and love.
1: Karuka prema swaroopulara, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులంటాను.
0: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
1: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
1: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
1: వశిష్ఠులు వారు ఏం చెప్పారు ఆనందంతో?
0: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
1: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈ షైనింగ్.
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
0: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
1: అది ఎట్ట ఉంది? విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
0: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
0: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: ప్రేమను శ్రవణము చేతనే శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
0: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్
1: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టెస్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
0: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
1: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
0: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
1: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
0: వెన్ న్యూ కమర్స్ జాయిన్
1: మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
0: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ ఎఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
1: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
1: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
0: అవుట్ సైడ్
1: కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటిది ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
0: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
1: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
0: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: వివేకం కాదు అవివేకము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
0: ఇట్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
1: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
0: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
1: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
0: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ ఎఫెక్షన్ అండ్ కన్సర్న్.
1: కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చొని వారు.
0: But we make some reservations, we don't allow them to sit by our side.
1: ఇది మంచిది కాదు.
0: This is not good.
1: ఒకరికొకరు కలిసి మెలిసి ఉండాలి.
0: We should mingle freely with each other.
1: స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
0: Then only you can understand the spirit of love of Bhagwan.
1: కనుకనే ఏ మాట మాట్లాడినప్పటికి ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
0: Whatever you speak, speak with love.
1: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
0: If you don't know, you can say, sir, I do not know.
1: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
0: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
1: అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: అందరూ మానవులమే.
0: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: అందరినీ గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫెయిత్ ఇన్
1: ఎవరీ. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: జీవులను చూస్తే బాధించటము, దేవుని చూస్తే పూజించటము.
0: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
1: ఏమి పూజ?
0: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
1: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
0: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
1: వాటిని చెరుకోలు తీసుకుని కొట్టేస్తారు.
0: But we with them on their back.
1: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
0: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సబ్ క్యాంబులేటెడ్.
1: ఇది రాతి భక్తి.
0: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
1: స్టోన్ భక్తి.
0: ఎ స్టోనీ డివోషన్.
1: కానీ హృదయ భక్తి కాదు.
0: ఇట్స్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు?
0: వెన్ వీ హ్యావ్ సచ్ హార్ట్స్ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్ఫ్ డివోటీస్?
1: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
0: from this day
1: hrudayanni pavitramainatvanti okka andaru compassion compassion compassion antaru ekkadundi ad compassion passion ga untundadi.
0: Everyone speaks of compassion compassion. Where is compassion? It is only fashion.
1: Eppudu okani badhinchatam edi?
0: We hurt everybody continuously.
1: Manchidi kaadu.
0: It's not good.
1: Enni dinamulu nunchi nu aashramlo untunnaru?
0: We have been here.
1: Idi nijamainatvanti aashramam ani ga shrama lekunda undetundi aashramam.
0: This is ashram where we should not put to be to suffering shrama.
1: అంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలివడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
0: Many devotees feel sad because why not Bhagavan grant us interview and make us happy there in the interview room, because outside we are simply driven out like dogs.
1: Samandiki vintayi ivvadaniki avutundi?
0: How is it possible to grant interview?
1: Andariki okturi interview ivvadaniki veelu kade?
0: Is not possible to give interview?
1: Iko ide pedda interview. Andariki samanamainatundi interview istunnanu.
0: Premanu
1: penchukondi, premanu penchukondi.
0: This is the cosmic interview, the divine interview, the collective interview.
1: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబివ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: రైట్ ఫ్రమ్ టుమారో యు హావ్ టు ఆన్సర్ విత్ లవ్, యు హావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యు డు నాట్ నో యు కెన్ సే సార్ ఐ డు నాట్ నో.
1: మాటలు తగ్గించుకోండి,
0: కట్ షార్ట్ యువర్ టాక్,
1: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
0: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ ది అనిమల్ క్వాలిటీస్.
1: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విత్ ఇన్?
1: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
1: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
0: లవ్ అండ్
1: అందరికీ ప్రేమను పంచు.
0: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
1: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
0: This is true sattvic pious quality.
1: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజు, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: రైట్ ఫ్రమ్ టుమారో యూ హావ్ టు ఆన్సర్ విత్ లవ్, యూ హావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యూ డు నాట్ నో యూ కెన్ సే సార్ ఐ డు నాట్ నో.
1: మాటలు తగ్గించుకోండి,

0: దిస్ ఇస్ ట్రూ సాత్విక్ పాయస్ క్వాలిటీ.
1: కనుక మనంలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం రాజసికం రాజసికం.
0: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
1: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
0: That is a demonic nature.
1: ఇది మంచిది కాదు.
0: It's not proper.
1: మనం మానవులము.
0: We are humans.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: Not devil.
0: I am not devil.
1: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకొని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
0: We have to question ourselves and get the answer thereupon.
1: నేను పశువుని కాదు.
0: I am not animal.
1: నేను రాక్షసుని కాదు.
0: I am not devil.
1: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
0: I am not a wicked man.
1: నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవుడను.
0: I am a human being.
1: కనుక నీ మానవుడే దేవుడిగా మారుతాడు.
0: The very human being will become
1: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
0: When you question like that, you'll get the reply from within.
1: నిర్దయగా ఉంటున్నారు.
0: You have no compassion today.
1: ఏ మాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
1: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
0: నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ.
1: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
0: ఫ్రమ్ టుమారో టాక్ పొలైట్లీ, గివ్ ప్రాపర్
1: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
0: ట్రీట్ ది పేషెంట్స్ విత్
1: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
0: నో దేర్ పొజిషన్ అండ్ గివ్ మెడిసిన్స్ అకార్డింగ్లీ.
1: అందులో ఏమిటో గాని కలి ప్రభావము
0: the effect of the
1: kali ee chadukunnatundi vaalaku marinta kurvatvam ekkuvaipothundadi.
0: The educated people are more and more wicked.
1: ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
0: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
0: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
1: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
0: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
0: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
1: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
0: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దిస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
0: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
1: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
0: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ డివైన్ లవ్.
1: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
0: then one such love is
1: there. తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
0: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
1: కనుక
0: సో
1: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
0: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
1: ప్రేమ ముదిత మనసు కపో.

సాయిరామ్ డియర్ లిస్నర్స్, భగవాన్ బాబా సేస్, డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ మే నాట్ ఫాలో, డోంట్ వాక్ బిహైండ్ మీ, ఐ మే నాట్ లీడ్, వాక్ బిసైడ్ మీ అండ్ బీ మై ఫ్రెండ్. నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ టు బిఫ్రెండ్ గాడ్ అండ్ రిమైన్ విత్ హిమ్ ఫర్ ఎవర్. We can afford to lose everything in this world, but not God, because He alone is our true friend for eternity. So how to develop this close relationship with God? Bhagwan Baba explains this in a beautiful discourse delivered during Dasara celebrations in the Purnachandra Auditorium in Prashanti Nilayam on the 11th of October 1986.

తత్వమెరుగకున్న తాపమబ్బు, ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు. బ్రహ్మనెరిగినంత బ్రహ్మయే తనగూ

0: మాట ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. ఇఫ్ వన్ నోస్ బ్రహ్మన్, వన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ విచ్ ఈస్ కన్వేడ్ టు యూ.
0: మృత్పింహమేకం బహుభాండ రూపం, మృత్పిండమేకం బహుభాండ రూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుదేను తాప, ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు, సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపములు ధరిస్తుంది, గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ద ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. గోల్డ్ ఈజ్ వన్, బట్ ది జ్యువెలరీ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ మే బి డిఫరెంట్. ది కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్, బట్
0: డిఫరెన్స్ ఆఫ్ కలర్స్
1: దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ ఇన్ కౌస్, బట్ మిల్క్ ఈజ్ వన్. సిమిలర్లీ
0: వన్ కలర్,
1: ది మిల్క్ హ్యాస్ ఓన్లీ వన్ కలర్. సిమిలర్లీ పరమాత్మ ఈజ్ వన్, బట్ ది వే దట్ హీ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ మెనీ అండ్ డిఫరెంట్.
0: ఏకో దేవో సర్వభూతేషు గూఢ, ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు,
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు,
1: హీఈస్ ద వన్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండ్ ఇంపాక్ట్.
0: కానీ సత్యం ఒక్కటైనప్పటికీ,
1: ఆల్ ద ట్రూత్ ఈజ్ వన్,
0: అనుభవజ్ఞుడు దానిని అనేకంగా అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్ర బహుధా వదంతి, ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: నో వన్ వుడ్ బి ఏబుల్ టు చేంజ్ ద బేసిక్ ట్రూత్, ద బేసిక్ సపోర్ట్ అండ్ ది బేసిక్ ఎలిమెంట్.
0: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ టుడే హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: అర్థం చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ప్రిటెండ్ టు హ్యావ్ అండర్స్టూడ్ గాడ్.
0: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వర్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి,
1: ఇట్ ఈస్ ది ఎర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టించుతూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledu.
1: No individual can create an object which is not existing.
0: Unnadaniki kanna roopamulanu yerparachi binna binnamainatunti margamunandu prabodhisthu ostundaru.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water.
0: Kani vaigyanikudu tana vigyana shakti cheta దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హవ్ డన్ ఇస్ దే హవ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండే ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును గుప్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు, ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ the scientists and the technologists have been able to do is to bring water out.
0: Kani puram unnade kani vidu pratyekanga nootananga srushtinchaledu.
1: He has not created water. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gaavinchatam kani nirmanamu gaavinchatam kani ఇది మానవుని చేతిలో లేదు.
1: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నేచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు.
1: In the same way, the divine power is there, inherent and subtle in everything. But only thing is, people by sadhana have been able to experience what is already prevalent and all pervasive.
0: Manavuni yandu aneka tegaluga aneka matamuluga aneka kulamuluga aneka varnamuluga undinattuga manamu bhavistunnamu.
1: We are believing that there are different types of castes, communities and such kind of differences between
0: manavuni yokka bhramale.
1: All these are a type of illusions on the part of man.
0: Ee vidhamaina bhramana manavuni yandu undinanta varaku kudanu brahmanu taanu karinchaledu darshinchaledu.
1: As long as man suffers from these illusions, he would not be able to get a vision of Brahma.
0: Satyam
1: truth
0: satyam okkati.
1: Truth is one.
0: Kani ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక కాలమునకు, ఒక్క తెగకు, ఒక కులమునకు ఇది ఏమాత్రము పరిమితం చేయలేరు కదా.
1: ట్రూత్ కెనాట్ బి సెపరేట్ ఫార్ బ్రాహ్మిన్స్, కెనాట్ బి సెపరేట్ ఫార్ క్షత్రియస్ అండ్ ఇట్ కెనాట్ బి సెపరేట్ ఫర్ భారతీయస్ అండ్ ఫర్ అమెరికన్స్ అండ్ సో ఆన్. వీ కెనాట్ సెపరేట్ ట్రూత్ and make that one truth as unique for one caste, creed,
0: అదే విధముగా నిప్పు నీరు యొక్క తత్వం కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
1: ది సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఫైర్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్స్ ఆర్ ఫర్ క్షత్రియాస్ ఆర్ ఫర్ భారతీయాస్ ఫర్ అమెరికన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైమ్స్.
0: గంగదేకులము గాలిదేకులము అందరూ అనుభవిస్తున్నాము కదా.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్. ఆల్ ఆఫ్ us ఆర్ షేరింగ్ ఎ కామన్.
0: ఇదే విధముగానే దైవత్వం అనేటువంటిది ఏకత్వమై ఉండినప్పటికీ మన యొక్క భ్రాంతుల చేత భిన్నత్వంగా విభజించి దానిని భ్రాంతితోనే అనుభవిస్తున్నాము.
1: ఇన్ ద సేమ్ వే ఆల్ దో డివినిటీ ఈజ్ వన్, by our own illusions we have been dividing that into different things and experiencing differently.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏ మాత్రం కూడాను మనము దీనిని పోల్చుకొనరాదు.
1: We cannot associate divinity exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: Let us take the instance of Krishna.
0: కృష్ణుడు ఏతగకు చేరినటువంటి వాడు, చెందినవాడు.
1: టు విచ్ పర్టికులర్ క్యాస్ట్ ది కృష్ణ బిలాంగ్?
0: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
1: ఇట్ ఈస్ నాట్ టు బ్రాహ్మిన్స్.
0: క్షత్రియులకు ఒక సంపద కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ వెల్త్ ఆఫ్ క్షత్రియాస్.
0: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
1: దిస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదర్.
0: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపం.
1: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హస్ కమ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులు అందరూ కూడా క్షీణించిపోయారు.
1: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాస్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade inatunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhrantalanu santrupti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇంటూ డిఫరెంట్

0: అనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైన్ టు డిఫరెన్షియేట్ అండ్ డివైడ్ దిస్ డివినిటీ.
0: దీని వలన దైవత్వం యొక్క నిజతత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ డివినిటీ.
0: తద్వారా ధర్మమేమిటో అధర్మమేమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైచియస్ కాండక్ట్ అండ్ వాట్ ఈస్
0: ఏ దేశమున ధర్మదేవత శాంతి దేవత కలకలలాడుచుండును, ఆ దేశమునంది సంపత్తి కిలకిలలాడుతూ ఉంటాయి.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా,
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
0: జాతిని ఆధారం చేసుకుని
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఎందున్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దర్ పవర్స్ అండ్ ఆల్ దర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారుగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ మే నాట్ బి డూయింగ్ అధర్మ బట్ ఎన్కరేజింగ్ అధర్మ.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ,
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ ప్రేడ్ టు కృష్ణ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో ఆన్ ఎ మిషన్ ఆఫ్ పీస్.
0: నిండు సభ లోపల కృష్ణుడు ప్రవేశించి దీని వలన జరిగేటువంటి యొక్క ప్రమాదములు, ఈ యొక్క పరిస్థితులు కూడా చక్కగా వర్ణించాడు.
1: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
0: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడా చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
0: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూజ్.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరకం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: On account of their association with wicked Kauravas, they also became a party to the entire.
0: ఈ అధర్మమును అర్థమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హు రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్, హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
0: ఇది మంచిది కాదని, కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవలనని అనేక విధములుగా నచ్చ చెప్పాడు.
1: He told in a number of ways, stating that we'll have to follow the words of wisdom coming from Krishna and we should give up war.
0: Kani prayojanam lekapoyindi.
1: But it was all futile.
0: Ee dushtulu durmargulainatunti vaar chetta undatam katte edaina yatra povatam manchidani vidurudu aa rajyamune visarjinchipoyadu.
1: Vidura was a little frustrated and he said that I would go on a pilgrimage rather than stay in this particular country where there is no righteousness.
0: ee bhishmudu dronachari krupachari veerandaru kudanu pandavulu yokka pappu pulusu tinatam chetane వారికి ఏదో ఒక విధమైన సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమానం అమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్, వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
0: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
0: అందరికీ ధర్మాధర్మం విషయం గుర్తించినటువంటి వారే.
1: దే న్యూ వాట్ వాస్ ధర్మ అండ్ వాట్ వాస్ అధర్మ.
0: నిత్యానిత్య విషయమును పరిశీలించినటువంటి వారే.
1: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
1: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
0: కనుకనే కట్టకడపటికీ యుద్దము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
1: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
0: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడా దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్, if they do not oppose unrighteousness and improper things, they may be considered as a party to the whole episode.
0: mana kantedutu inta anyayamulu akramulu anacharamulu jarugutunnappatikini manamu chustu kevalam daarini e maatram kudanu edurkonaleka daana sardikkaleekapoyinatunte okka vyaktulu kudanu aa durmargamulo koodinatunte vyaktulu gaane tayar avutunnaru.
1: all those people who watch helplessly all the bad things and unrighteous things which are going on, they may be considered as a party to be all the wicked acts also.
0: కనుకని దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
0: సహవాసమే ప్రోత్సాహమునకు మూల కారణం.
1: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
0: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
1: A few examples from day to day life can be taken to illustrate this.
0: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
1: In nights, one or two mosquitoes might bite us.
0: నల్లులు కరుస్తాయి.
1: Bed bugs may give trouble.
0: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషసం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
1: In order to destroy them, we may spray some insecticide.
0: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డెస్ట్రాయ్.
0: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్. ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
0: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
1: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
0: అదే విధముగానే దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనము కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభావములో ఒక భాగం ఉంటుంటుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్, వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ in the wickedness and the fruits which those wicked people will be reaping.
0: దైవం కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయమునందు దానిని ఆదరించి దాని అరికట్టలేనటువంటి వ్యక్తులను దానిని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులను కూడాను సమంగా కూడాను దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
0: వీడు పండితుడే, వీడు పావురుడే అని కానీ, వీడు జ్ఞానే అజ్ఞానే అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హీ విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
0: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే?
1: ఇఫ్ ఓన్లీ యువర్ ఎ వైజ్ పర్సన్, వై డిడ్ యు నాట్
0: ఎందుకు తెలిసినటువంటి సత్యాన్ని వానికి బోధించలేకపోతే?
1: వై డిడ్ యు నాట్ టీచ్ దోస్ పీపుల్ ది ట్రూత్ విచ్ యు న్యూ?
0: ఆ యొక్క దోషమే నీలో కూడా ఉంటుందని.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిఫెన్స్,
0: దోషించిన దోషునికి సరైన బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
1: Your defect is not controlling the defect and
0: kanukane samajamlo jarugutunnatundi anna anyaya akrama acharamlanta kodanu sadhyamainta varaku manu danni edurkoni dannu sarchesetundi yokka vishayamlo manam palgonnappude nijamuga manamu dharma samsthapanaku kontha todpadinatundi varam avutam.
1: Therefore only when we oppose all the unrighteous acts or atrocities that have been taking place in the society can we rightly say that we are also participating in dharma samsthapana.
0: త్రేతాయుగంనందు కూడాను రావణుడు చేయించినటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడా చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ విభీషణ డిడ్ నాట్ టాలరేట్ ఆల్ ద అన్రైచియస్ యాక్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ బ్రదర్ రావణ.
0: అనేక విధములుగా దానికి అడ్డు తగిలి తన సోదరునికి చాలా విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ హి అపోజ్డ్ దట్ అండ్ టాట్ వాట్ వాస్ రైట్ టు హిజ్ ఓన్ బ్రదర్.
0: కానీ మితిమీరిపోయేటప్పటికి ఈ విభీషణుడు ఇంకా ఆ స్థానం నందే ఉండుటకు ఇష్టపడలేక ధర్మమూర్తి అయినటువంటి రాముని యొక్క పాదములు పట్టాడు.
1: వెన్ ఆల్ ది లిమిట్స్ వర్ క్రాస్డ్ హి డిడ్ నాట్ వాంట్ టు అసోసియేట్ విత్ రావణ. హి లెఫ్ట్ ది కోర్ట్ అండ్ జాయిన్డ్ రామ.
0: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ.
0: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడా ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో.
0: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: దిస్ డెమన్స్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ ఫర్ ఆల్ ద యాక్ట్స్.
0: మెచ్చుకున్న ఈ రాక్షసులు కూడా శిక్షను పుచ్చుకోక తప్పదు.
1: For giving all that appreciation, you have to receive the punishment.
0: Mana bandhulu kani, mana putrulu kani, mana yokka sanheetamainatundi sambandhulu kani, doshamunu aacharinchinappudu aa doshamunu sariyainatundi shikshanu istu daanni edurukuntu aa doshamunu sarididdutuku manamu prayatninchinappude manamu dosharahitulu kavalu kani, dosharahitulu avudunu kani, doshamunu protsahinchukuntu daanni savarinchukuntu vachinatundi vaadu veedu kudunu parama doshude.
1: Whether he is a relative, a friend or a son, when he is committing some mistake, you'll have to oppose it, correct it and rectify it. Otherwise, you will also become a party to the entire process of committing mistakes and faults.
0: Kanuka manamu dosharahitulaga undavalanna, doshamunu chuchina, doshamunu vinnina, doshamunu anubhavincheetundi sthanamlo undina, danini sariyana reetiga edurukoni, aa dosha pariharathamai kontha prayatnamu cheyali.
1: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it. And then only you will have done the correct thing.
0: Kani purvakalamunandu,
1: but in the olden days,
0: Duryodhanudu Duryodhanuduga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuduga prakatistu undetunti varu.
1: Duryodhana was behaving like Duryodhana himself, and so also Shakuni and other wicked people.
0: Kani ee naadu Dharmajudu Duryodhanuduga prakatana chestunnadu.
1: But today Dharmaja is behaving like Duryodhana.
0: పేరు ధర్మజుడు.
1: దేమ్ ఇస్ ధర్మజ.
0: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ విల్ మేక్ ఎనీ
0: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా గోచరిస్తాయి.
1: బట్ ఇఫ్ యు ఓన్లీ అబ్జర్వ్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్ హీజ్ ఎ శకుని.
0: అందరూ భక్తులుగానే కనిపిస్తారు.
1: ఆల్ పీపుల్ అపియర్ టు బి డివోటీస్.
0: దుష్ట రక్తులతో కూడినటువంటి యొక్క వ్యక్తులే కాని భక్తులు కాదు అనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి నడవరకల్లో కనిపిస్తుంటాయి.
1: బట్ ఇన్ ది కాండక్ట్ దే షో, they exhibit and expose.
0: నిజముగా భక్తులు అయితే
1: people they are.
0: భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: If you are really devotees, are they performing the acts which would be
0: పేరుకు భక్తులే,
1: which would be performed by the devotees by name.
0: తెలుగులో సామెతున్నది,
1: there is a proverb in
0: మా బజారంతా బ్రాహ్మణులే కోడి పెట్ట కనిపించలేదు అన్నారట. బజారంతా బ్రాహ్మణులు అయితే కోడి పెట్ట ఎక్కడ పోతుంది?
1: In our bazaar only Brahmins are residing. But a chicken has disappeared suddenly. If what
0: niyamula bhaktulegenaite akkada ee vidhamaina kunte achantik kani durmargamunu kani dushanak kani avakashamulu erpadtaya?
1: If it were to be the Brahmins, how would such a knack happen of disappearing?
0: Kanuka manam bhaktulamu anukunnappudu bhakti pravartanalata manam nirupinchali.
1: If we call ourselves devotees, we'll have to prove by action our own devotion.
0: Appude sarvatra undinatvanti okka dadivattvamu manaku vyaktam avutundi.
1: Then only the divinity which is all pervasive manifests itself.
0: చూచినప్పటికి ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
1: Wherever you look to, you should experience the oneness and unity.
0: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
1: In whichever place be, his faith must be firm and strong.
0: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
1: But today's devotion is taking the opposite trend in the direction.
0: కనుకని దైవత్వాన్ని అర్థం చేసుకోలేనిటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
1: దట్ ఈస్ వై పీపుల్ ఆర్ బికమింగ్ ఫూల్స్ హూ కెనాట్ అండర్స్టాండ్.
0: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ సెల్ఫిష్నెస్.
0: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
1: ఇట్ ఈస్ గ్రీడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
1: When wicked thoughts enter the minds of people, there will be no obstruction for their acts.
0: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: People are prepared to become very cruel people.
0: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
1: This is not the special characteristic.
0: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవి చూడడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to understand the sacredness of divinity.
0: ఇలాంటి తత్వమునందు
1: in this particular principle
0: మన ప్రాపంచిక సంబంధమైన యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
1: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఎ వర్ల్డ్
0: ఏక కాలమునందు
1: అట్ ద సేమ్ టైమ్
0: అనేక విధములైన యొక్క వ్యక్తిత్వమును
1: పర్సనాలిటీ విచ్ ఎంటర్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ దెర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫర్ దర్ యాక్ట్స్.
0: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ టు బికమ్ వెరీ క్రూయల్ పీపుల్.

0: అట్ ద సేమ్ టైమ్
1: అనేక విధములైన యొక్క వ్యక్తిత్వమును
0: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమండ్
1: ప్రకటితము అయినప్పుడు
0: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
1: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
0: దిస్ ఈస్ నాట్ బిలీవ్డ్ బై ది మెటీరియలిస్ట్.
1: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండినటువంటిది, అందులో ఉండినటువంటిది.
0: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
1: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
0: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
1: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
0: వన్ పర్సన్ మేబీ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
1: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు, చాలా గొప్ప వ్యక్తి.
0: He has mastered his subject and accomplished
1: అనుభవజ్ఞుడు.
0: He has got a lot of experience in that particular subject.
1: కానీ రసాయన శాస్త్రజ్ఞుడికి పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
0: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
1: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
0: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
1: ఒక MBBS చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
0: ఏ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ MBBS మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
1: తన తెలివితేటలు తన యొక్క విద్య ఎందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
1: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
0: బట్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
1: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
1: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
0: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
0: మెటీరియలిస్ట్ హావ్ ఎ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు
0: టుడే
1: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
0: నౌ వీఆర్ హ్యావింగ్ మోడర్న్ ఏజ్.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
0: వీ హ్యావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్.
1: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
0: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
1: ఒక ఢిల్లీ లోపల,
0: ఇన్ ఢిల్లీ
1: ఆకాశవాణిలో,
0: ఇన్ ఎ రేడియో స్టేషన్,
1: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
0: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ ఎ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
1: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
0: ద సాంగ్ విచ్ ఈస్ గివన్ ఇన్ ద రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈస్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి లయ రాగ చాలా బద్దమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాం. ఏ మార్పు కూడా లేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యూన్ టోన్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే యాజ్ ఇస్ గివెన్ ఇన్ ఢిల్లీ.
1: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు.
0: ఇన్ ద సేమ్ వే another person is giving a performance in television.
1: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
0: Although we may be at such a long distance as in Puttaparthi, we still
1: మన వలనే అనేక కోట్ల మంది కూడా చూస్తున్నారు.
0: Crores of people will have been able to witness.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి పాటను, ఢిల్లీలో మాట్లాడేటువంటి వ్యక్తిని మన ఇంటిలో వలనే అందరి ఇళ్లలో కూడా చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు.
0: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
1: ఏక కాలములో
0: simultaneously
1: భిన్న భిన్న ప్రదేశమునందు
0: in different places
1: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
0: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
1: అదే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంటయందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్తే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
0: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణా వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
1: ఇది సాధ్యమా?

0: అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
1: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
0: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు, యంత్రశక్తికి ఏ రీతిగా కలిగింది?
1: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ దే బిలీవ్?
0: ఒక యంత్రశక్తి ఏంటి, ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్? ఇంతే కాక
0: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
1: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
0: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu ye vidhanga manaki ikkadiki vastunnayi?
1: How have you been able to get the sound waves here from
0: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamai?
1: All these sound waves are merging themselves into electric waves.
0: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga mari
1: these electrical waves are transforming themselves.
0: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంతా శాశ్వతమైన రూపంలో ధరించి
1: they get the form of a permanent status.
0: సర్వత్రా ఈథర్ అనేటువంటి దీనిలో సంచారం జరుపుతూనే ఉంటాయి.
1: All these things enter into ether and become all.
0: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని చెప్పి ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
1: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
0: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: This is possible to experience even after death. It is not necessary.
0: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణ.
1: There is another example for this.
0: Gantasala shavyanga paadetunti vaadu.
1: Gantasala used to sing melodiously.
0: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
1: He is dead and gone.
0: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam viragalutunnam.
1: But even today after his death we have been able to hear his sound.
0: Ye Madras radio lokamlo atani yokka tape record vesthe danni ikkada kuda manam viragalutunnam.
1: If we play the record in Madras station, we have been able to hear it here.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది
0: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ఇట్ ఈస్ బికాస్
0: ఈ తరంగములు ఏనాటికైనా కూడా ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
1: దిస్ సౌండ్ వేవ్స్ దే మర్జ్ ఇన్ టు ఎలక్ట్రికల్ వేవ్స్ అండ్ దెన్ దే
0: వీరు కనిపెట్టక పూర్వం కూడా ఈ తరంగములు ఉంటున్నాయి.
1: దే గెట్ పర్మనెంట్లీ రికార్డెడ్ ఇన్ ఎథర్ అండ్ దే ఆర్ అవైలబుల్ అట్ ఎనీ టైమ్ లేటర్ ఆన్.
0: అన్ని తరంగములు కూడా సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ వేవ్స్ ఆర్
0: అన్ని స్వరూపములు కూడా సర్వత్రా నిండి ఉంటున్నాయి.
1: ఆల్ ది సౌండ్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్.
0: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
1: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
0: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
1: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
0: ఓనీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యు ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యు బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
0: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
1: యు వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యు ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
0: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమనేటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్, వి కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా వ్యర్థం కావటం లేదు.
1: Therefore we should know that none of our worlds
0: ee shabda tarangamulu sarvatra nindi untunnavi.
1: These sounds are prevalent all over.
0: Danni manu jyoti tarangamulu ga marchukovali.
1: We have to transform them into jyoti.
0: Adi ye dhyana shakti.
1: This you can get only
0: yoga shakti
1: through the power of meditation.
0: Itti shakti ni varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanam praaptinchagaligindi.
1: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
0: Kanuka vaari chittamu eppudu kudanu bhagavantuni yokka roopamtona నామముతోన హత్తుకుని పోయి ఉన్నాయి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ఆల్వేస్ సాచురేటెడ్ విత్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
1: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
0: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీ.
0: ప్రాపంచకు సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవత్ తత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావలసి వస్తాయి?
1: ఇఫ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ వరల్డ్లీ థింగ్స్, హౌ కెన్ యూ అప్లై దిస్?
0: ఇది కేవలం ఆధ్యాత్మిక యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
1: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
0: yavarevari bhavamu varike telusunu.
1: Each one knows what
0: yavarevari bhakti prapattulu varike artham avutayi.
1: Each one understands his own devotion and his own
0: okari bhakti pravartanalu marokariki artham chesukovatam chaala kashtamu.
1: One would not be able to understand the other person's devotion and
0: kanaka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్.
0: ఇలాంటి అనుభూతులు అన్ని మతముల యందు కూడాను ఉంటున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
0: క్రిస్టియన్ మతముల యందు కూడాను. ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నో ఉన్నవి.
1: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
0: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
1: If we have not been able to reach that stage, the defect lies with us. There is nothing wrong with
0: ఉండినప్పటికీ కుండన మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైన అందులో ప్రవేశించదు.
1: If there is a continuous downpour, if you keep the pot topsy-turvy, not even a drop of water can collect.
0: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
1: If you keep the pots properly, the mouth upwards, at least a few drops of water can collect.
0: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
1: Today, God's grace is abundantly available all over and at all times.
0: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
1: But we have not been able to open our hearts properly to receive the grace.
0: ఆ పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
1: We have not been able to fill our hearts with the sacred grace of the divine.
0: కనుకనే అడుగడుగున మనకు అనుమానములే.
1: That is why at every step we are facing doubts.
0: క్షణ క్షణము కూడాను మనకు సందేహములే.
1: Every minute we are having some kind of doubt.
0: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to have faith in himself.
0: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా?
1: If a person cannot have faith in himself, how can he have faith in God?
0: కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కుర్పులు గాని రావు.
1: All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
0: విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
1: You should have firm and strong faith.
0: క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
1: మొమెంట్ టు మొమెంట్ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్.
0: ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహము ఏమాత్రం కూడా అందుకునలేడు.
1: ఫర్ వన్ హూస్ హార్ట్స్ ఇస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
0: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడా తాను చూడగలడు.
1: గాడ్ ఓన్లీ ఎగ్జామిన్స్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. He doesn't care for the type of worship that you offer without
0: ye poojanu neevu cheyakapoyinappudikini ye dhyanamulu cheyakapoyinappudikini nee chitta shuddhini neevu ayen reethilo unchukunnappude daivam andulo praveshisthadu.
1: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart.
0: Kanukane ninna dinam mana vidyarthi cheppinattuga motta mota neevu naa vaadu.
1: Just as one student explained yesterday, you are mine in the first place.
0: Rendavadi kaadu kaadu neevu naa vaadaithe nenu ahankariga maaragalanu.
1: In the second stage, it is you are not mine. If I say that
0: nenu nee vaadu,
1: it will be an expression of egotism. And therefore, it will be, I am yours is the second stage.
0: Gopikalu, memu mee varamu ani prarthincharu.
1: Gopikas always said that we are yours.
0: Yadavulu Krishnudu maa vaadu ani vishwasincharu.
1: Yadavas firmly believed Krishna was
0: ee maa vaadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
1: On account of the feeling that you are ours, they developed ego.
0: Ahankaram ekkada undunoo vaaru atapatanam aipothadu.
1: Where there is ego, they come to ruin and destruction.
0: కనుకనే యాదవ కులంలో ముసలం పుట్టింది.
1: దట్ ఈస్ వై ది యాదవాస్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఎంత కాలమైనప్పటికీ స్వామి మేము మీ వారమని ప్రార్థించినటువంటి గోపికలకు ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
1: గోపికాస్ హూ పర్పెచువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్ దే ఎంజాయ్డ్ ఆల్ ద బ్లిస్.
0: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
1: దట్ ఇస్ వై స్వామి సెడ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ విత్ అ లాట్ ఆఫ్ లవ్.
0: నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
1: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ఐ మే నాట్ ఫాలో.
1: ఐ మే నాట్ ఫాలో యూ.
0: డోంట్ వాక్ బిహైండ్ మీ.
1: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వాక్ బిహైండ్ మీ.
0: ఐ మే నాట్ లీడ్.
1: ఐ మే నాట్ లీడ్ యూ.
0: వాక్ స్టిల్ walk beside me.
1: Still walk beside me
0: and be my friend.
1: And you be my friend.
0: Na mundu neevu nadachadaniki prayatnam chestiva, neevu naaku kudanu tappu margamu choopavachchu. Margamu neeku teliyadu.
1: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
0: Poni నాకు వెనకలేమే నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
1: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యు మే లీవ్ మీ అండ్ గో అవే.
0: నాకు ప్రక్కలోనేరా. తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
1: బికాస్
0: ఐ ఆమ్ విత్ యూ. నేను నీ వెంటనే ఉన్నాను.
1: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం. అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవ్రీ
0: దేహమునందు నువ్వు దేహి అయి ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ద ఇండ్వెలర్.
0: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
1: ఇఫ్ దట్ ఈస్ సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు వాక్ బిఫోర్ మీ ఆర్ టు వాక్ బిహైండ్.
0: కనుకనే దైవత్వాన్ని నీతో కూర్చుకుని రావాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు టేక్ డివినిటీ విత్ యూ.
0: దైవాన్ని నీతో చేర్చుకుని రావాలి.
1: యు షుడ్ టేక్ డివినిటీ ఇన్ యూ.
0: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్.
0: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
1: వేర్ ఎవర్ ఐ ఆమ్ ఐ విల్ సర్వ్ స్వామి యు మే సే, బట్ డూ యూ హ్యావ్ దట్ బ్రాడ్ హార్ట్?
0: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
1: దిస్ ఈజ్ ఫూలిష్నెస్ ఆఫ్ ఎ సెల్ఫిష్ మ్యాన్.
0: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
1: దిస్ ఈజ్ ఎ మెథడ్ బై విచ్ హీ కవర్స్ మెనీ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వేస్ట్ హిస్ లైఫ్.
0: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
1: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ హ్యావ్ టు ఫాలో.
0: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
1: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him and made efforts to satisfy him.
0: Kalukane guru tattvanni varu chakkaga shishyulaku bodhisthu vacharu.
1: That is why they were able to just teach the principle
0: anubhavinchi aanandinchi 10 mandiki panchali.
1: One should enjoy, experience and then share it with others.
0: Ee dushtavantulu abhivruddhi kavatam chetanu
1: on account of developing wicked thoughts,
0: లౌకికమైనటువంటి జీవితమును పెంచుకోవటం చేతను,
1: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ఓన్లీ లైఫ్
0: ప్రాపంచకమే సత్యమని విశ్వసించడం చేతను
1: అన్ అకౌంట్ ఆఫ్ బిలీవింగ్ వరల్డ్ టు బి ట్రూ
0: ఈ విధమైనటువంటి దుష్ట బుద్ధులు పెడమార్గం పడుతుంటాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ సెంటర్ ఇన్
0: ఎన్ని విద్యను నేర్చి ఏమి ఫలము?
1: What is the use of learning a number?
0: Tan nasadavata tappinpa evaritamu?
1: Who can save you from the fate?
0: Chetta buddhulu taradatti talatala cherineni.
1: If bad ideas and thoughts were to enter into your head,
0: endabarunu buddhulu bendubaru.
1: All your intelligence goes dry.
0: Bandabaru.
1: They become barren.
0: Ilanti buddhulaku inka daivathamuni ee reethiga artham chesukogalaru.
1: Such people, how can they understand divinity?
0: ఇలాంటి మూర్ఖులను కూడా మనం చెత్త చేర్చుకుని వారికి తోడ్పాటుగా మనము అనుసరిస్తున్నాము.
1: We are also entertaining those people and also
0: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
1: Your defect is not to teach them what is right and not to correct them.
0: కనుకనే ఆ దోషములు నీకును దోషములుగా ఏర్పడతాయి.
1: This defect will become your own defect also.
0: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను జరుగుతున్నటువంటి అన్యాయములను అక్రమములను అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have
0: to be అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
1: Only that person who has this qualification can serve the society properly.
0: కనుక అధికారం మనం సంపాదించాలి.
1: Therefore you have to acquire this particular authority.
0: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
1: Whatever difficulties and
0: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
1: You need not be afraid of anything at all.
0: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
1: The criticism is only to the world.
0: నీకు కాదు.
1: They do not touch you at all.
0: నీవు నిత్యుడు సత్యుడు.
1: You are a permanent entity and a true entity.
0: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
1: Such a person need not be afraid of criticism.
0: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
1: develop firm faith in God.
0: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
1: practice that particular faith.
0: ఆనందాన్ని అనుభవించినప్పుడు
1: when we experience the delight coming from
0: ఈ ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
1: You get the strength of 1000
0: దైవం సర్వసాధకం.
1: Through God you can achieve anything.
0: నేను చెప్పాను.
1: Yesterday Swami said
0: మన శీల త్రయములు అని.
1: The trinity of silas.
0: మన పరిశుద్ధము అనగా పవిత్రము,
1: ప్యూరిటీ
0: సహనము,
1: పేషెన్స్
0: ఒక ధైర్యము,
1: పర్సీవరెన్స్.
0: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ అచీవ్ దీస్ త్రీ వీ కెన్
0: అచీవ్ ప్యూరిటీ. పవిత్రము లేనటువంటి వానికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
0: సహనము లేనటువంటి వానికి ధైర్యము చాలదు.
1: A person without patience cannot have perseverance and courage.
0: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
1: If one doesn't have perseverance and courage, he becomes a weakling.
0: తాను చెడటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా చెడగొడతాడు.
1: Not merely will he be spoiled, he will pollute the entire environment.
0: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
1: That kind of life cannot be called a human being's life at all.
0: కనుక మనము బాగుపడి
1: పది
0: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు సేవ్ అవర్ గర్ల్స్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
0: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
1: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
0: సర్వమును. కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
1: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
0: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద కర్డ్, స్వీటర్ దెన్ ద నెక్టార్. సో స్వీట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు చాంట్ ద నేమ్ ఆఫ్ రామ ఎవ్రీ డే. ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: రామ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: హీ ఇస్ ద వెల్ విషర్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: అతనే యతుడు. యతుడు
0: హీ ఇస్ ది ఐడియల్ సెయింట్ ఇన్ దిస్ కాస్మస్.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యము కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ would be able to know the divinity of Rama.
1: Andari padamulu krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talla paina unnatvanti oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we
1: andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni gurtinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunnataku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinayi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రెయిట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే దీశాలి.
0: ఇస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పరిణయనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారం భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: The inward trend of philosophy wants us to know what kind of food is to be partaken, in what way it is to be taken, and to what extent it would contribute to our health.
1: Kanaka pravrutti nivruttulu yokka dharmamulu ee bahyamu antaratmakamu sambandham entundi.
0: Therefore the external and the internal as well relate to the spirit and the self.
1: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi.
0: All that we see with the naked eye, listen with our ears, and think with our mind,
1: హృదయాన్ని కరిగించునది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించునది,
0: దట్ ఫ్రక్టిఫైస్ అవర్ లైఫ్.
1: ఇదే నివృత్తి యొక్క మార్గము.
0: ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఇన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ.
1: మనస్సును చలింపజేసి,
0: వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్,
1: బుద్ధిని భ్రమింపజేసి,
0: ద ఇంటెలెక్ట్ ఇస్ డెల్యూటెడ్,
1: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
0: దట్ విచ్ కమ్స్ ఎస్ ఎ స్టంబుల్ బ్లాక్ విచ్ వుడ్ నాట్ అలవ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది ఇన్వర్డ్ ట్రెండ్ ఈ ద ఫీచర్
1: అత్యంత దూరమునందు చేర్చుకున్నదే ఈ ప్రవృత్తి.
0: ఇట్ ఈస్ దిస్ ప్రవృత్తి ఆర్ ఎక్స్టర్నల్ థాట్ దట్ కీప్స్ అస్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: టు నో ద నేచర్ ఆఫ్ రామచంద్ర, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద స్పిరిట్ అండ్ ద సెల్ఫ్.
1: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాంట్రోవర్సీ.
1: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
0: అయోధ్య ఇస్ ద సెంటర్ వేర్ దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
0: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
1: అట్టి అయోధ్యనే మానవుల యొక్క హృదయము.
0: హ్యూమన్ హార్ట్ సింబలైజెస్ దిస్ అయోధ్య.
1: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
1: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
0: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
0: therefore man is restless today,
1: శాంతికి దూరం అవుతున్నాడు,
0: and is far off from peace.
1: కారణం,
0: why?
1: ప్రవృత్తి మార్గమును అనుసరించడం చేతనే.
0: As he follows the external trend,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: he is put to union and separation,
1: సర్వకాలములు యందు కూడాను అశాంతిని పొందుతున్నాడు,
0: and suffers from restlessness at all periods of time.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: having been restless,
1: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ వేస్టెడ్ హిస్ లైఫ్.
1: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ద ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
1: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, he was responsible for the ruin of the entire clan.
1: Tana ragamulu tanu champukoleka rajyanni bhasam chesukunnadu.
0: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
1: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
0: This is the teaching of ravana at the end.
1: Loka prajalara,
0: people of this world,
1: navale ragamunu jayinchukoleka,
0: without controlling this attachment,
1: navalane vanchanu arikattukoleka,
0: like me without controlling the desire,
1: navalane korikalanu arikattukoleka,
0: like me without any check or ceiling on desire, sarvanasanu
1: guri kaakandi,
0: don't suffer.
1: Intiye kaadu kadapatiki nenu kudanu lekapothunnanu.
0: Ultimately I am also going to be lost.
1: Nilchedi emti ee jagattuno?
0: What is that stands in life?
1: Apakirti maatrame nilchagalutundi.
0: It is only the bad name that remains.
1: Satkirti anipindi ramanuku chendutundi.
0: The good name goes to Rama.
1: Kattu kanukane satkirtini saadhinchandi.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: Never put to disrepute.
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: పాపాలకు పాపాలను కరిగించి,
0: all the sins have got to be atoned.
1: శాపాలను నశించి,
0: and all the curses have to be freed.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనం చేకూర్చుకోవాలి.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: రాముడు కేవలం సామాన్య మానవుడి వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కానీ అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
0: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
0: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: సామాన్య మానవుల వలె జీవించి
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా,
0: వై
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: ద ఫాదర్ ఆల్సో డజంట్ సెట్ అన్ ఐడియల్ టు హిస్ సన్.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించటం లేదు.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్స్ ద టీచర్స్.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: బిజినెస్ మెన్ టుడే,
1: అధికారులు,
0: మెన్ ఆఫ్ అథారిటీ,
1: పాలకులు,
0: అడ్మినిస్ట్రేటర్,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిది ఈ యొక్క లోక సంబంధము.
0: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
1: రామతత్వాన్ని మర్చారు.
0: పీపుల్ హావ్ ఫర్గాటెన్ ద నేచర్
1: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
0: దే హావ్ ఫర్గాటెన్ ద నేచర్ ఆఫ్
1: జీవతత్వాన్ని నశింపజేశారు.
0: And they have forgotten the innate
1: nature. దైవత్వాన్ని మర్చిపోయారు.
0: They have forgotten the divine quality.
1: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను,
0: though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరమునకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కానీ
0: but
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: Even the natural quality desire has become artificial today.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: People offer prayers to Nagendra in stone form.
1: ఓ నాగేంద్ర,
0: ఓ నాగేంద్ర,
1: నాకు ప్రత్యక్షమయ్యి
0: యు మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టములు తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
1: కానీ ఆ నాగలే
0: వెరీ స్నేక్
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
0: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్,
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని, కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్,
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, వీ వుడ్ రాదర్ కిల్.
1: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: It's only God who can decide and estimate. No one can decide.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: That's what Tyagaraja said.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: Tyagaraja said, how can I decide God in what form?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: How am I to estimate? How am I to decide?
1: Shiva mantramunaku ra jeevamu.
0: In fact, you are the very life.
1: Shiva mantramunaku ma jeevamu.
0: In fact, you are the very sense of
1: Madhava mantramunaku ra jeevamu.
0: And it is this letter ra is the sense.
1: Ee vivaramu telisina ganudaku nokkeda annadu.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: Panchacharamulainatundi namasivaya aneetundi oka naamam lopala makaram pranam.
0: Ee namasivaya mahamantra. మా ఈజ్ ద మెయిన్ లెటర్.
1: వైష్ణవ నామైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరంలో రకారం ప్రాణం.
0: అండ్ ఇన్ వైష్ణవ నామ ఇట్ ఈస్
1: నారాయణాయ, రకారం పోయిందంటే నాయనాయ అనే చచ్చినటువంటి వాటితో సమానము.
0: వితౌట్ దిస్ లెటర్ రా ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మీన్స్ డెడ్ బాడీ.
1: రా వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉన్నటువంటి యొక్క సహజం.
0: ద మంత్ర హ్యాస్ గాట్ ద లైఫ్ విత్ దిస్ లెటర్ నారాయణ.
1: కనుకనే ఇందులో వైష్ణవరామములో రా ప్రాణము.
0: Therefore, in Vaishnava school, Ra is the life.
1: Namasivaya ani panchasham lopala.
0: In this Namasivaya, the five-lettered mantra.
1: Makarame pranamu.
0: Makara is the life.
1: Makaram lekapote.
0: Without this ma.
1: Nasivaya. Chivudu kane twenty dieni.
0: It amounts to denial of Shiva. Nasivaya.
1: Kalukule akkada makaram unde teerali.
0: Therefore, the letter ma.
1: Ee rendu yokka cherikane Rama ane twenty namamu.
0: The combination of these two letters Ra and Ma constitute Rama.
1: కనుక ఇది ప్రాణ స్వరూపమైనటువంటిది రామనామము.
0: Rama is the very life.
1: Ra, A, Ma. ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని.
0: Is a combination of three letters Ra, A, Ma.
1: Ra, అగ్ని బీజము.
0: Ra represents fire.
1: A, సూర్య బీజము.
0: A represents sun.
1: Ma, చంద్ర బీజము.
0: Ma represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: The unity of these three is Rama.
1: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడాను భస్మం కావిస్తుంది.
0: It is the fire that would burn all our sins to ashes.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: It is the sun that dispels the darkness of ignorance.
1: మకారం అనేటువంటి యొక్క చంద్రబింజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: Its ma that represents the moon pacifies all our emotions.
1: పాపమును,
0: the sin,
1: దుర్మార్గమును,
0: the wickedness,
1: తాపమును,
0: emotion,
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్ how ideal man should be.
1: Tana mata tana chetalu moodinti yokka ekatvame ramanamam.
0: Ramanama, the name of Rama, speaks of the harmony of thought,
1: proper word and study deep. Of mankind is man.
0: The proper study of mankind is man.
1: Ee manavataram e vidhanga vachindi?
0: How do you get this human form?
1: Tana thoughts, tana words, tana action moodinti yokka ekatvam chepichadu.
0: Here we find the unity of thought, word and deed.
1: Kanuka ramatattvam anaga అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ ద రామాస్ నేమ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: రామాయణం అంటే కేవలం పారాయణం జరిపేటువంటిది కాదు.
0: ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఇస్ నాట్ మెంట్
1: రామాయణం. రామాయణం
0: రామాయణం రామాయణం
1: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్
1: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేషన్
1: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
0: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్
1: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రియేషన్ అందుకోసం
1: ప్రాచీన కాలమునందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామా ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్.
1: ఆత్మకే రామా అని పేరు.
0: It is the self that is called Rama.
1: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
0: Rama is the one that attracts.
1: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్య తత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
0: The one that attracts and delights. How do you estimate, give a form to that?
1: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు
0: సో ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ రామాయణ
1: ఒక విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వం చేకూరి ఉంటుంది.
0: There is a special significance that speaks of divinity.
1: ఆ విశిష్టత ఏమిటి?
0: What is that?
1: అనగా
0: meaning
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణముల యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము,
0: ది హ్యూమన్ క్వాలిటీ,
1: దానవత్వము,
0: డెమోనిక్ నేచర్,
1: దైవత్వము
0: అండ్ ది డివినిటీ
1: మూడు కూడాను ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు
0: But man today,
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: Therefore, man should speak of divinity within.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెట్ క్వాలిటీ దట్ హెస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై
0: సో రామా was an ideal one.
1: Pitruvakya paripalana nimittamai
0: following the command of the father
1: aranyamunaku velli
0: has gone to the exile
1: aneka vidhamaina kashtamulu guri ayyadu
0: and passed through suffering
1: అయితే
0: హౌఎవర్
1: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
0: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
1: కాదు కాదు.
0: No.
1: పట్టాభిషేకమునకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
0: The kind of jubilation and the bliss he had had at the time of announcement of coronation was there even at the time of announcement of
1: సమత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ
1: సమీకృత్వ లాభం లాభ జయాజీత్.
0: యస్ షోన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ
1: మానవ జీవితం లోపల సుఖదుఖములు ఒక విధమైన సహజంగా ఉంటాయి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ నేచురల్
1: కానీ సుఖాన్ని ఆశించటము దుఃఖాన్ని విసర్జించటము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: We cannot be after pleasure continuously and try to avoid the pain.
1: సుఖమును హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: Just as you welcome pleasure, you should be prepared to welcome even the pain.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: Without pain, the pleasure has no value.
1: దీనిని నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get pleasure out of pleasure.
1: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
0: You don't get joy out of joy.
1: దుఃఖం నుంచే మనకు సుఖం చిక్కుతుంది.
0: You get pleasure out of pain only.
1: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
0: You don't get light out of mere darkness.
1: వెలుతురు వచ్చినప్పుడే చీకటి దూరం అవుతుంది.
0: When there is light, the darkness is dispelled.
1: చీకటి ఉండినప్పుడే వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
0: The light value is known when there is
1: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
0: Without darkness, the light has no value.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
0: Without pain, pleasure has no value.
1: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖం నుంచి సుఖం లభించదు.
0: దేర్ఫోర్ యూ గెట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ మిజరీ ఆర్ సాడ్నెస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు చాటి నిరూపించాడు.
0: సచ్ ఎ సీక్రెట్ ఐడియల్ వాజ్ షోన్ టు ద వరల్డ్ బై రామ.
1: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హి వాజ్ ఎన్ ఐడియల్.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: ద కమ్యూనిటీ,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
1: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
0: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
1: అవ్యక్తమై
0: దట్ విచ్ ఇస్ హిడెన్,
1: గూఢంగా ఉండేటువంటి యొక్క
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్
1: సీక్రెట్. దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
0: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్. హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త, ద హిడెన్ ప్రిన్సిపల్.
1: ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
0: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
1: అవ్యక్తమై
0: అవ్యక్త
1: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది.
0: Rama being an individual,
1: తన యందు ఉన్నటువంటి దివ్య శక్తిని నిరూపించి
0: yes proved that innate power,
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
0: అండ్ yes proved to the world,
1: ఆదర్శంగా ఆచరించాడు.
0: yes practiced the principles.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటాది అని బ్రహ్మవాక్కు.
0: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ so long you have you find the mountains and the rivers.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. అది
0: does it mean ramayana is related to mountains and rivers?
1: కాదు కాదు.
0: No.
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
1: పర్వతములు అనగా పురుషులు.
0: మౌంటైన్ పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
1: నదులు అనగా స్త్రీలు.
0: రివర్ రిప్రజెంట్స్
1: స్త్రీ పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దేర్.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
1: ఇలాంటి శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకునలేక
0: the Bharatiyas are not able to know
1: భౌతికమైన అలౌకికమైన ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
0: they are carried away by the fleeting mundane worldly pleasures
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు
0: and they waste their time
1: ఈనాడు రామాయణము
0: today we think of Ramayana
1: రాముని పుట్టిన దినము
0: birthday of Rama
1: అనుకుంటే ఏం చేస్తున్నాము
0: what do we do
1: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ
0: we have special worship
1: ఆనాడు బొట్టు పెట్టుకోవటము
0: అండ్ విల్ హ్యావ్ ది ద డాటర్ ఇన్ ద ఫోర్హెడ్ కి
1: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా
0: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ
1: కాదు కాదు
0: నో
1: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం
0: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వి షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ
1: వాల్మీకి రామాయణం రాశాడు
0: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ
1: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు
0: హ్యావింగ్ డన్ దాట్ హి ఆస్క్డ్ డిసైపుల్స్
1: సాత్వికమైన ఈ దివ్యమైన ఈ భవ్యమైన ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి ఇంటి ఇంటికి కూడాను ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు
0: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడీ హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ
1: అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం
0: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ
1: వాల్

0: He went on questioning everybody. Who is there to propagate this divine, this ever new, fresh Ramayana, the principle of Ramayana, everywhere? All the seers and saints were frustrated.
1: Guruji,
0: మా వయసు పండినది. We are old enough.
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది.
0: And we may leave any time.
1: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: We don't have that much of physical strength to go around every street.
1: అని చెప్పేటప్పటికి వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
0: Then even Valmiki was also frustrated.
1: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
0: As the conversation was taking place, Lava and Kusha came there.
1: Guruji, intasepu mee rushulato sambhashinchinatvanti vishayamu mee vinnamu.
0: We heard what all you have been conversing with your
1: ee karyani paripurnam gaavinchadaniki maaku ivvandi annaru.
0: Give the interest, the job to us to propagate the principle of Rama.
1: Rajaputrulu,
0: who are they? They are
1: rishishishulu,
0: they are princes, they are the disciples.
1: Ilanti varu tambura chetabatti,
0: they are there with all the musical instruments
1: petti,
0: and with all the
1: chitikalu chebatti,
0: with all the sandals and symbols there, paadutu vellaru, and they started singing around every street.
1: Ee vidhanga ee naadu cheyagalra?
0: Will anybody be able to do that today?
1: Edaina bhajanaku poi noretti oka paata paadinarante, oho ee bhajana kuda paadutunnada ani gel chestarani aasyam.
0: If anyone starts singing, we are afraid that people will make fun of us.
1: ఇంకేదైనా కొంచెం విభూదిగిన పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the
1: forehead. Bhajan swaroopudainaada antaru.
0: If we also start singing, people may mistake
1: that we are devotees. Ilanti abhimananiki mamakaraniki pranalu idustunnaru ee naati manavulu.
0: In fact, we are ruining our lives, killing people because such kinds of
1: abhimana mamakaramulu ee naadu manam tyagam chestamo.
0: That day when you give up this sacrifice, this attachment,
1: samajamulo saubhagyam chelaregutundi.
0: Then there will be prosperity in society.
1: Ee ahankar abhimanamulu manam tejinchali.
0: We have to sacrifice this ego and attachment.
1: Idi undinanta varaku kudanu bhagavat namani kudanu manam smarinchalemu.
0: So long there are these two twins, ego and attachment,
1: ever even untaru bhayam manaku enduku?
0: Why should we bother of
1: effort? Nu enni panulu cheyaranatuntunni chestunnavu?
0: Are we not doing so many things that we are not supposed to?
1: Neenikanta bhayam lede neeku?
0: You are not afraid then?
1: Pavitramainatundi bhagavat namani cheyataniki,
0: to sing the glory of God,
1: bhagavat bhajanalu paadadaniki,
0: to participate in bhajan,
1: 10 mandiki bhagavat vishayanni bodhinchadaniki,
0: to teach divinity to others,
1: bhayamu enduku? Bhayamu,
0: why should you be afraid of anybody?
1: Tappiku bhayam bhayapadali kaani manchiki bhayapadanakkarledu.
0: In fact you should be fear stricken if you are to commit a mistake.
1: Kanukani ee naati lokamu ee vidhamainatundi duravasthalaku guri ayipoyindi.
0: This is the present plight of the world today.
1: Papa bheeti leni పామరత్వము బట్టి,
0: దేర్ ఇస్ ఎన్ అటర్ ఇన్నోసెన్స్ బికాస్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దైవ ప్రీతి
1: లేని దాని బట్టి,
0: దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అనగే
0: హ్యూమన్,
1: మానవులందున
0: హ్యూమన్,
1: మానవత్వం అనగే మానవులందున,
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
1: పాప భీతి లేదు,
0: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేదు,
0: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
1: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హావ్ సాక్రిఫైస్?
1: మనలో త్యాగం రావాలి.
0: దేర్ షుడ్ బి సాక్రిఫైస్.
1: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
0: ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్ దట్
1: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
0: And really the pleasure bhoga is the roga disease.
1: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు, కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సఫర్ ఫ్రమ్ రోగా ది డిసీజెస్ బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగా.
1: ఎవరేమైనా అనుకోని, కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఒక చెరుకైన కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
0: You have got to chew the sugar cane to enjoy the sweet juice therein.
1: Kanuka manam kashtam padinappude andru sukham manaku prarthistundi.
0: So unless we work hard, we can't be happy.
1: Taruva
0: on repeat inquiry
1: tanmayam pondu,
0: you forget yourself.
1: Manamu oka vidhamainatundi karana rapidi chesinappudu,
0: if you rub two sticks
1: against each other,
0: the fire originates there.
1: Chilakanga
0: if you churn repeatedly.

0: వెన్న బయలుదేరుతుంది.
1: యు ఫైండ్ ద బట్టర్.
0: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యుల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువా మనము తరువున అనలంబు.
1: దేర్ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: There you get the fire because the
0: అగ్నియే సాక్షాత్ జ్ఞానము.
1: That fire of wisdom.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి ఎందు ఆవిర్భవించునో,
1: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్,
0: వాని ఎందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సిన్ దేర్.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: ఈవెన్ మౌంటైనస్ సిన్స్ ఆర్ బ్రాట్ డౌన్ టు యాషెస్ బై ద ఫైర్.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ,
1: వాట్ ఎవర్ నేమ్ యు మ్యాటర్,
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు,
1: చాంట్ హోల్ హార్టెడ్లీ,
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కాని హృదయపూర్వకంగా లేదు.
1: Today we sing but we don't chant wholeheartedly.
0: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
1: We do it in a routine way, mechanical way.
0: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
1: It's not proper and you don't get
0: ఫలితం. ఫలితం కూడా ఉండదు.
1: You don't find any result.
0: ఎందుకోసం సేవపడాలి?
1: Then why should you exert?
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: Without purity of heart, what for all this worship?
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా?
1: Without any purity of the self, why rituals?
0: పాకశుద్ధి లేని పానకమేళ.
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ ది వెజిటబుల్స్ వాట్
0: ఒక చిత్తశుద్ధితో చేయాలి.
1: ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ విత్ ది ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
1: వితౌట్ దిస్ ప్యూరిటీ యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్.
0: కనుక రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
1: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
0: నేను మొన్న మెడ్రాస్కు వెళ్లినప్పుడు
1: భగవాన్ మిడ్రాస్
0: హెచ్చరించి చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్,
0: ఒకనొక సమయం లోపల,
1: అట్ వన్ టైం,
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
1: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
0: రాముల తల్లి ఒక ఆమె,
1: వన్ ఇస్ ద మదర్ ఆఫ్ రామ్,
0: హనుమంతుని తల్లి ఒక ఆమె,
1: అదర్ ఇస్ ది
0: అగస్త్యుని తల్లి ఒక ఆమె,
1: అండ్ మదర్ ఇస్ ఆఫ్
0: మూడు ఆడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట.
1: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
0: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
1: These three didn't remain silent.
0: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
1: కౌసల్య, ద మదర్ ఆఫ్ రామ ఆస్క్ ద మదర్ ఆఫ్ హనుమాన్, హూ ఆర్ యూ?
0: అమ్మా మీకు తెలియదా?
1: Don't you know me?
0: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
0: హనుమంత నామం చెప్పిన దగ్గరంత రాముడు ఉంటుంటాడు.
1: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్ రామ,
0: రామనామం చెప్పిన దగ్గరంత హనుమంతుడు ఉంటాడు.
1: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
0: రామ, హనుమంతుడు అన్యోన్య అనురాగము,
1: రామ అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము,
1: దట్స్ ఇంటర్ రిలేషన్,
0: ఏకాత్మ తత్వము.
1: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
0: హనుమంతుని యొక్క తల్లిని నేను.
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
0: ఓహో, అతనే ఈ లంకనంత కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
1: Is that so? He was responsible for crossing that mighty ocean in such a mother's
0: secret. అప్పటికి అగస్త్యుని తల్లి, ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
1: Then the mother of the sage Agastya said, the deeds of your son are not that great.
0: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
1: Your son crossed the ocean.
0: నా కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
1: My son could swallow the whole ocean.
0: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
1: I am the mother of that sage Agastya.
0: ఇద్దరు చేరి కౌసల్యను ప్రశ్నించారట, మీరెవరమ్మా అని.
1: Both of them questioned Kausalya, the mother of Rama.
0: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి యొక్క కుమారునికి తల్లిని అన్నాడు.
1: And she said, listen to me, the strength that Agastya could have as to make him swallow the ocean, the strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama, she said.
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే?
0: అమాయకుడి వలె ప్రశ్నించాడు వాడను.
1: హి ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ.
0: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
1: దౌ హి ఇస్ గాడ్,
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
1: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్
0: అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: హి బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
0: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
1: అగస్త్య కుడ్ స్వెల్ ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
0: నేను కాదు,
1: ఐ డిడ్ డూ దాట్.
0: నేను గొప్పవాడు కాదు,
1: ఐఎమ్ నాట్ గ్రేట్.
0: నేను సామాన్యమైన మానవుడు,
1: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ ఈస్ హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
1: ఐఎమ్ ఓన్లీ ప్లీ హియర్.
0: ఆ నా నామే సర్వమును కూడాను సమకూర్చిపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్ మై నేమ్ దట్ అకంప్లిషెస్
0: సర్వశక్తి కూడాను ఈ నామం నందే ఉంటుండాలి.
1: ఆల్ మైటీ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ ది నేమ్.
0: ఈ నామం యొక్క మహత్తరం శక్తి చేతనే ఈ దేహం కూడాను కదిలిపోతుండాలి.
1: ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ నేమ్ దట్ మేక్స్ దిస్ బాడీ మూవ్ అబౌట్.
0: కనుక నిన్ను నిమిత్త మాత్రముగా తీసుకోండి అన్నాడు.
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే,
1: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
0: కౌసల్య చెప్తుండాలి.
1: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు.
1: లుక్ హియర్, మై సన్ ఈస్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
0: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
1: ద విజ్డమ్ హి హాస్,
0: అతను చేయనటువంటి పని,
1: ద వర్క్ దట్ హి డస్,
0: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
1: ద మదర్ హూ సెడ్ సౌ లైక్ దాట్,
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
1: బికాస్ ఆఫ్ ద
0: అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
1: వెన్ హి వాస్ టు గో,
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
1: హి కేమ్ టు కౌసల్య.
0: ఎప్పుడు వచ్చాడు?
1: వెన్ డిడ్ హి కమ్?
0: సీత దగ్గరికి వెళ్లి,
1: హి వెంట్ టు సీత ఫస్ట్.
0: తన పట్టాభిషేకమునకు ధరించినటువంటి ఒక త్యజించి,
1: హి జస్ట్ చేంజ్డ్ హిస్ డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ టు బి కరోనేటెడ్ అండ్ హిస్ సెకండ్ డ్రెస్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
0: వచ్చాడు.
1: అండ్ హి కేమ్ టు మదర్ కౌసల్య.
0: తల్లి ఎంతో ఆనందంతో,
1: ద మదర్ వాస్ హ్యాపీ,
0: ఎదురు చూస్తూ ఉండినది.
1: షి వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: అప్పుడు తల్లికి చెప్పాడు,
1: దెన్ హి టోల్డ్ హిస్ మదర్,
0: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: మదర్, ఐ హావ్ కమ్ టు యూ టు మేక్ ఎ వెరీ ప్లెజెంట్ న్యూస్ అనౌన్స్మెంట్.
0: అయోధ్యకు కాదు నేను కింగ్, రాజును.
1: ఐఎమ్ నాట్ ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య.
0: అరణ్యానికి నేను కింగ్, రాజును.
1: ఐఎమ్ ది కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్ నౌ.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
1: దేర్ ఫోర్ ఐఎమ్ రెడీ నౌ టు బి ద కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్.
0: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
1: షీ కుడ్ అండర్స్టాండ్.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే, వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
1: షి వాంటెడ్ టు నో ఆల్ ది డీటెయిల్స్. ఇన్ ది మీన్ టైమ్ లక్ష్మణ కేమ్.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది షాడో ఫాలోస్ ద పర్సన్,
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
1: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
0: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
1: వన్ ఫాలోడ్ రామ.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
1: వన్ ఫాలోడ్ భరత.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
1: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: చిత్తశుద్ధి కలగారు.
1: దే హావ్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: మానసిక పవిత్రం గలవారు.
1: అండ్ దే హావ్ గాట్ ఆల్ సీక్రెట్ హార్ట్స్.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి,
1: సచ్ లక్ష్మణ కేమ్,
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
1: వాస్ వెరీ మచ్ అజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్.
0: నీ శాంతం ఉండవలసిందే.
1: Yes, you need to be peaceful.
0: కాని ఇలాంటి విషయంలో కాదు.
1: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
1: In fact, the world is waiting for
0: you. ఒక్క వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
1: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
1: I am not ready.
0: నేను ఇక్కడ ఉంటుండు. ఒక్క నిమిషం లోపల ఆ కైకను దశరథుణ్ణి హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: You just wait for a moment. I am going to kill Dasharath and Kaika right now.
0: అనేటప్పటికి లక్ష్మణ్ రాముని చెప్తున్నాడు.
1: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ,
0: ఉద్రేకం మంచిది కాదు.
1: డోంట్ బి అజిటేటెడ్.
0: శాంతించు, శాంతించు.
1: బి పీస్ఫుల్.
0: ఈ శాంతమే మనకు రక్ష.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
0: శాంతమే మనకు ఉచ్చ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు శోభ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు కిరీటము.
1: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
0: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
1: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్.
0: క్షమ సత్యము
1: and this peace for parents and this for parents is
0: chama vedamu.
1: It is veda.
0: Chama ahimsa.
1: It's non violent.
0: Chama yagnam bau.
1: It is a sacred ritual.
0: Chama santoshamu sarvamu.
1: It's patience that confers happiness.
0: Chama ye sarva lokamulandum.
1: And this forgiveness, which is the whole,
0: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
1: Which is the whole thing in this life.
0: క్షమనే మనం వహించవలసింది.
1: And this
0: క్షమనే మనం వరించవలసింది.
1: And this patience we should have.
0: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటం క్షమనే.
1: And therefore it is this crown of patience that should be present today.
0: కనుక నీవు శాంతిని పొందు.
1: So be peaceful.
0: అని చెప్పేది తర్వాత లక్ష్మణంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా.
1: అండ్ దెన్ లక్ష్మణ నారేటెడ్ ది హోల్ ఎపిసోడ్ టు కౌసల్య.
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
1: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
0: రామా
1: రామా,
0: నిన్ను వదలు నేను క్షణమైనా ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్ యు.
0: తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
1: యు హావ్ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: కాదని చెప్పను.
1: ఐ డోంట్ డినై దట్.
0: కానీ
1: బట్
0: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళవని.
1: టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యు.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సెడ్.
0: సతికి పతియే దైవము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హస్బెండ్ ఇస్ గాడ్ టు ది వైఫ్.
0: కనుక నీ పతిని వదిలి నీవేమాత్రం కూడా రావడానికి వీలు లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి అవేర్ ఫ్రమ్ యువర్ హస్బెండ్.
0: పతి అయి నీ సర్వస్వము.
1: అండ్ హస్బెండ్ ఈజ్ యువర్ లైఫ్.
0: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీలు లేదు.
1: సో లాంగ్ ఈజ్ అలైవ్ యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్.
0: అతన్ని సేవించి
1: యూ హావ్ టు సర్వ్ హిమ్.
0: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సఫర్స్ బికాస్ ఆఫ్ ది సెపరేషన్.
0: నీవు ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తున్నామన్నాడు.
1: యూ రిమైన్ అట్ హోమ్ అండ్ మేక్ హిమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: వెంట వచ్చింది సీత కూడాను.
1: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
1: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
1: షీఈ్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
1: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
0: కనుక ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
1: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
0: పక్కున నవ్వింది సీత.
1: అండ్ సీత లాఫ్డ్.
0: రామా
1: రామా,
0: నాకు ఒక బోధ, నీ తల్లికి ఒక బోధన.
1: యు హావ్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ టు మీ, డిఫరెంట్ టీచింగ్.
0: నేను మీ వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
1: వెన్ ఐ వాంటెడ్ టు ఫాలో యూ సెడ్ నో.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ మీ టు సర్వ్ యువర్ ఓల్డ్
0: పేరెంట్స్. మీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ యువర్ మదర్ యూ సే దట్
0: నాకు హస్బెండ్ దైవం కాదా.
1: బట్ ఈజ్ నాట్ ద సేమ్ టు మీ.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
1: కెన్ దేర్ బి వన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ వన్ ఉమెన్ అండ్ డిఫరెంట్ అనదర్?
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్.
0: రామచంద్రుడు.
1: రామచంద్ర,
0: నీవు చంద్రుడు.
1: యువర్ ద మూన్.
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
1: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkado ni dal chaladanam kuda akkade undali.
1: Wherever there's moonlight, that's so cool and comforting.
0: Moonu moonlight rendu kuda ekanga untundali.
1: So moon and moonlight are together.
0: Karaku nannu kuda teeskeldam ani cheppindi.
1: Therefore she wanted
0: ee vidhamaitundi oka yuktulu vyaktulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్ చేసుకుని పోతూ వచ్చాడు.
1: రామా కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
0: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా పొందవలసి వస్తుంది.
1: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
1: ఈజ్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
1: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగంగా మారిపోయింది.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
1: యూ పాసిఫైడ్ ద మదర్స్,
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
1: యూ అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ,
0: అరణ్యానికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయం నందు కూడాను,
1: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
1: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
1: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. రాక్షసులందరూ
0: కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్స్.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుందని.
1: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లం.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
1: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
0: పూర్వము
1: అర్లియర్
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
1: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
0: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు,
1: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
0: తాను యోచించాడు.
1: హీ థాట్ పాండ్
0: గురుజీ
1: గురుజీ
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
1: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమెన్ నౌ?
0: చంపవచ్చును అన్నాడు.
1: ఎస్ యూ క్యాన్.
0: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
1: లెట్ ద డెమన్ బి ఎ ఉమెన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్.
0: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు, స్వామి గురుజీ ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
1: ఇన్ ఇన్నోసెంట్ వే రామాస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రెసిడెంట్
0: పిచ్చివాడా
1: ఓ మ్యాన్
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి యొక్క విరోచనుడు
1: విరోచనాది
0: ప్రహ్లాదుని మనమడు
1: గ్రాండ్సన్ ఆఫ్ ప్రహ్లాద
0: విరోచనుడు
1: విరోచనుడు
0: ఒక చాలా ఒక ముద్దులో బిడ్డ ఉంటున్నది.
1: ఈస్ రియల్ ది పెట్ సన్
0: ఆమె స్త్రీని
1: అండ్ షీస్ ఎ ఉమన్
0: ఆమె పేరే మంధర
1: నేమ్ ఇస్ మంధర.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి
1: ఇన్ఫాక్ట్ మంధర హాస్
0: తన
1: వాంఛన
0: ఋషులంతా కూడా సంహరించి
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్.
0: ఆ సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
1: ఇన్ఫాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్
0: కానీ అది దోషం లేదు.
1: ఇట్స్ నో మిస్టేక్
0: ఎవరైనా సరియే
1: లెట్ హిమ్ ఎనీ వన్
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పులేదు.
1: ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ yes you can finish him off.
0: మీరు ఆ సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
1: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
0: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
1: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
0: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
0: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ
0: అని అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
1: There she sat and wrote a letter to Tulsidas.
0: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాసు.
1: He was the Tulsidas was there on the mountain top Chitrakuta.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: He sent a message through a messenger.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: And Tulsidas sent a message.
0: అమ్మా మీరా
1: ఓ మీరా
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You have put a question. Am I justified to leave my husband and be after God?
0: ఉన్నదంతా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అది దేవోభవ.
1: ఇన్ఫాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: నిజంగా దైవ స్వరూపులే.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
1: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher.
0: దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి
1: ఇన్ ఫ్యాక్ట్ రామా ఇస్ సెంట్
0: నా ఆరాధన సోదరుడైనటువంటి రాములను అరణ్యపాలు చేసి
1: మై ఐడియల్ బ్రదర్ ఇస్ సెంట్ టు ద ఫారెస్ట్
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది.
1: అండ్ మై మదర్ ఈస్ హియర్ టు కారునేట్ మీ.
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
1: భరత నెవర్ వాంటెడ్ టు సీ ది ఫేస్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ షీ కమిటెడ్ దట్ మిస్టేక్.
0: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెడ్ అటర్ హేట్ టు హిస్ మదర్.
0: తల్లిని వదలతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
1: ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ మై మదర్ అండ్ నాట్ రామచంద్ర.
0: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
1: సో భరత లెఫ్ట్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదు ఎలాంటి వాడా?
1: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ హి.
0: తండ్రి క్షణ క్షణములు కూడాను అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు.
1: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
0: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
1: ఫాదర్ ఐఎమ్ ప్రిపేర్ టు రన్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ హరిద్వేషి.
0: నేను హరిప్రియుణ్ణి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హరిద్వేషి, యూ హేట్ గాడ్. ఐఎమ్ హరిప్రియ.
0: నా ప్రియమంతా కూడా హరిపైన ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్ గాడ్
0: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
1: సో సేయింగ్ హీ డిసోబేడ్ హిస్ ఫాదర్ అండ్ సెంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: దేశము
1: అండ్ హియర్
0: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా?
1: అండ్ వేర్ డు యు ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ టీచర్? వామన
0: వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి. హి ప్రామిస్ దట్ హి వుడ్.
0: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క
1: బికాస్ ఆఫ్ ఫార్సైట్ అండ్ విజన్
0: తన గురువు అయినటువంటి వాడు
1: ద ప్రిసెప్టర్
0: కానీ దీనికి అంగీకరించలేదు.
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఆనందం గురుజీ.
1: ఇస్ ఐ యామ్ మోర్ హ్యాపీ.
0: గురుజీనే వచ్చి అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన ఇది కావటం ఎంత అదృష్టం నాది.
1: God himself has come to me. He has held and stretched forth his hand. My hand is upper and God's hand is lower now.
0: కనుక గురువైనటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
1: And therefore emperor Bali disobeyed his preceptor.
0: తానే చెప్పాడు పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్
0: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
0: భరతుడేమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత్ ఆల్సో డిజైర్డ్ గాడ్.
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పు కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
0: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఈస్ ఎ టోటల్
0: డివోటీ. ఇలాంటి తల్లి తండ్రి పితృలను ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
0: ఫ్రమ్ ద మదర్ ఫాదర్ విషయం లోపల.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
0: కానీ దైవంలో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్
0: మ్యాటర్. అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
1: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
0: జాబును రాసి తిరిగి పంపించాడు.
1: That was the message written by
0: Chaloreman.
1: Then she said,
0: Ganga Jamuna Tir Chaloreman. Hey Manasa, ink vellu bail deru.
1: Then she said, oh, mind get up, go now.
0: Ekkada poyindi Dwaraka vellipoyindi papa.
1: She went to Dwaraka.
0: కనుకని గొప్ప కీర్తిని సాధించింది.
1: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్.
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
1: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్.
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
1: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి?
1: సో సీక్రెట్ లైఫ్ విల్
0: దోషం దగ్గరికి కూడా రాదు.
1: విల్ నాట్ హావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
1: సో సీక్రెట్ హార్ట్స్
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
1: Well, is it possible to be away from the company of the
0: husband?
1: Therefore, Sita also followed her husband.
0: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క స్త్రీ దాక్షిణ్యం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
1: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ ఉమన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ బలచక్రవర్తి
1: ది ఎంపరర్ బలి
0: కుమారుడైనటువంటి వాడు
1: ది సన్
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
1: As his grandsons also.
0: ఎవరు?
1: Who are they?
0: ఈ యొక్క మందర.
1: మందర
0: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు
1: అండ్ షీ సా ద ఎంపరర్ బలి
0: ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ లార్డ్ నారాయణ వాస్ కమింగ్ దేర్ లైక్ ఎ బాయ్.
0: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
1: షీ థాట్ దట్ షీ షుడ్ హావ్ ఎ సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వామన.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
1: షీ థాట్ దట్ షీ షుడ్ హావ్ ఎ సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వామన.
0: కానీ
1: బట్
0: తన తాతపై తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
1: బట్ వెన్ ఎంపరర్ బలి వాస్ స్లేడ్ and then put down to Patala, the underworld, and then she had a developed hatred.
0: తిరిగి ద్వాపర యుగం లోపల
1: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
0: సుర్పణకగా వచ్చి
1: షీ కేమ్ ఎస్ సుర్పణక.
0: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
1: అండ్
0: అతనికి సారి ఇచ్చి అతన్ని తిరిగి చంపే అతని చేత చంపబడిపోయింది.
1: అండ్ షీ ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ది మిల్క్ అండ్ షీ వాస్ షీ అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
0: పవిత్రమైనటువంటివిగా ఉండిన అపవిత్రమైనటువంటివిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
1: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: దైవ భావనగా అభివృద్ధి గావించు.
1: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
0: ఇది చెడ్డది ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
0: అన్ని దైవం యొక్క ఆకారమే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: అన్ని దైవం యొక్క ప్రేమతత్వమే.
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
0: అన్ని దైవం యొక్క ఆజ్ఞలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్.
0: అని సమర్థంగా భావించి
1: దట్ వీ హావ్ టు ఫాలో
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
1: అండ్ వీ షుడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
1: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
1: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
0: నీవు దైవత్వాన్ని పొందుతావు.
1: అండ్ యూ అటైన్ డివినిటీ.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మన్.
0: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు కానీ సాధ్యమవుతుంది కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
1: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
0: యొక్క శక్తులు ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
1: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: దైవం అనేటువంటిది మనిషి రూపంలోనే రావాలి.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
1: వై? బికాస్ హ్యూమన్
0: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
1: Birds and beasts act according to the law of nature.
0: Tama prakrutamainatundi dharmanu tama anusaristunnayi.
1: They follow the law of nature.
0: Kaani manushude prakruti yokka sambandhamainatundi yokka dharmaniki viruddhanga anusaristunnadu.
1: It is only man who acts against his innate nature.
0: Kanukane srishtiki sambandhinchinatundi sahajam nadichetundi vallaku daivam kuda kshamistuntadu.
1: Therefore those that act according to the law of nature, God permits them, he forgives them.
0: కనుక పశుపక్షి ముగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
1: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
0: పశువులు కూడా తమ సీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ యాక్ట్స్ అగైన్స్ దిస్ ఫిలాసఫీ.
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికే వచ్చేది భగవంతుడు.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగైన్స్ ద లా ఆఫ్ నేచర్. Is not
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
1: To set right and to teach in a proper path.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
1: And to teach an ideal life.
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
1: A novel life.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుడు
1: God
0: కేవలం లోకోద్ధార నిమిత్తమే వచ్చేటువంటి వాడే కానీ,
1: God has come down for the emancipation of human
0: society.
1: He has not come for on his own. In fact, he doesn't need any. Everything is in his
0: hand.
1: He teaches good path to everybody.
0: You are
1: all out of the divine. And you merge in God. This merger in God is possible only by love. With this you can do anything. You can achieve anything. Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: ఉండే దగ్గర మాయకారిని పిలిపించి,
1: అండ్ హీ రావణ సమ్మన్డ్ హిస్ అసోసియేట్,
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు,
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత,
0: నీవు రాముని తల వంటి దాన్ని ఒక దాన్ని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
1: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో, యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
0: చాలా భయపడిపోయింది
1: సీత. వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ, విభీషణుడి భార్య,
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ,
0: ఆమె చెప్పింది, సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు,
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఇదంతా రాక్షస మాయలు,
1: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్స్.
0: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
0: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
0: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు,
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: అండ్ సీత, ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
0: అని చెప్పి ముట్టింది తాను.
1: అండ్ షీ టచ్డ్,
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్
0: సీత కూడా తెలుసును, కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో, సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీస్ అన్ ఆర్డినరీ వన్.
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ నాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
0: మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
0: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
0: అది నిత్యము సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: దైవం మానవ మానవావతారంతో వచ్చి
1: God comes down in human
0: form. And he
1: emancipates human
0: race.
1: And he will see that there will be expansion of
0: love.
1: And he will make it the whole world
0: full of love.
1: This is the message that we should
0: know today. Shri Ramanavani,
1: in the name of Shri Ramanavami, we worship
0: only this day. It
1: is absolutely useless if we
0: partake of pudding.
1: In fact, everyone is divine.
0: ఎందుకంటే ఈ జగత్తులో చల చరము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్
0: స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఈజ్ ఎసెన్షియల్ డివైన్.
0: సర్వత పాణిపాదం.
1: We find his feet in
0: hand. సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
1: God is present all over. God is everywhere.
0: పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: కనుక
1: సో
0: మనము క్షణము కూడాను భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వీ చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: us. నిర్మోహం అయిపోతుంది
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది
1: అండ్ యు విల్ అటైన్ డివినిటీ
0: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం
1: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావటం కోసం వచ్చాడు కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్
0: ఆఫ్ గ్రేస్. విషయాలంతా అనుభవించే కోసం కాదు,
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
0: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ధర్మో రక్షతే రక్షితః.
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: ధర్మ ఏవ హతోహంతి.
1: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మ. మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు కాదు నీవు, మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్.
0: కనుక నీ మానవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ డెవలప్ ఫాస్టర్ డివైనిటీ
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైనిటీ.
0: ఈ రామతత్వం అనేటువంటి దాన్ని ఎన్ని విధాలుగా వర్ణించినప్పటికీ సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఎన్ని తరతరముల నుంచినో ఈ రామనామం వస్తూనే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రామాస్ నేమ్ హాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు
0: us. ఎన్నో లక్షల సంవత్సరం నుంచి ఈ మానవత్వం వచ్చింది.
1: Lacks and lacks of years passed by.
0: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోకుండా పోతున్నారు.
1: Though human society has passed through lacks and lacks of years ever since it existed,
0: it has not known human life. మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: A human being is just human in form.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: If you don't follow the human nature, how can you be a human being?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: What is human quality?
0: అదే ప్రేమతత్వం.
1: The human nature is love.
0: ఈ ప్రేమ 10 మందికి మనం పంచాలి.
1: We should share this human love.
0: మనం ప్రేమతోనే మనం జీవించాలి.
1: We should lead our life in love.
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: And we should live this life
0: continuously
1: with
0: love.
1: Not crying.
0: ఆనంద భాష్పంతో వదలాలి.
1: We should shed the tears of joy as we live this world.
0: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
1: This is the main ideal.
0: కనుక
1: so
0: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
1: Today is sacred day.
0: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే.
0: మన జన్మను సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
0: ప్రేమముదిత మనసే క

0: Sairam, dear listeners, purity is divinity. God is never impressed by external pomp and pageantry. All he looks for in a devotee is a pure and unsullied heart and a yearning for God. In today's divine discourse, Bhagwan Baba, the very personification of purity, explains how one can win the grace of God by performing all actions with a pure heart. Let us now listen to the excerpts from the divine discourse by Bhagwan Baba delivered on Krishnashtami on the 6th of September 2004 at Prashanti Nilayam.
1: పెట్టినది తినవు కొల్లల పుట్టనకేగి లో పెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు కృష్ణ కృష్ణ. పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు, లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలో గుట్టును తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
1: Kani tana intilo unnatuvanti taniki eppudu kuda ruchiga undavu.
2: You
1: bayita intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
2: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
1: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
2: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
1: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రం తాను తింటూ ఉంటాడు.
2: But he is after this puffed rice, which is after all the tasteless.
1: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
2: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ but yet ask him only one boon, that we should have a child.
1: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
2: And this is the gift that he received from the divine.
1: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
2: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
1: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
2: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
1: కానీ పురోహితుడు వచ్చి, నీవు ఇతనికి ఏమాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వకూడదు.
2: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
2: బ్రాహ్మణుడు
1: కాదు, చాలా గొప్పవాడు.
2: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
1: అయ్యా, నాకు 3 అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
2: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులను కూడా నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
2: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
2: The king replied, I can't go back by the word given.
1: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
2: And he has got the strong faith in God, full of
1: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రము మరువడు.
2: He will never break his promise. He will keep it up.
1: కనుక నేను మాట ఇచ్చిదిరి.
2: Yes, I have given the promise.
1: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
2: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
2: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
2: The 8th one is Ashwamedha.
1: దాన్ని కూడా నువ్వు అతని పాదాలకి అర్పితం చేస్తాను.
2: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
2: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞం ఇవన్నీ.
2: ఈచ్ వన్ రిప్రజెంట్స్ వన్ యజ్ఞ, 108 ఇన్ టోటల్.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతా కూడా నిండిపోయాడు.
2: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
2: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
2: not nearly 3 feet.
1: ముల్లోకాలు కూడా నువ్వు తీసుకోగలడు.
2: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
2: You are deceiving yourself by the form that you see in front of you.
1: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
2: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
2: If one breaks the promise, it is death.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి సో మెనీ ప్రామిసెస్ ఆర్ మేడ్ బట్ నోబడీ వుడ్ కీప్ దెమ్.
1: కానీ ద్వాపర యుగంలో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
2: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నోబడీ ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
2: సో ఎంపరర్ బలి సెడ్ ఐ విల్ కీప్ అప్ మై ప్రామిస్.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు, నాది అనేటువంటిది ఏది లేదు.
2: As he declared, he has offered everything to God and said,
1: "Anta Bhagavantunide,
2: nothing belongs to me, everything is yours, O Lord."
1: Ani arpitam gavinchukoni tana yagnam poorthi chesukunnadu.
2: So he surrendered and completed the performance of the ritual.
1: Idi mukhyam kadu. Krishna yokka leelallo mahattaramainatuvanti leelalu, maha shaktivantamainatuvanti leelalu pradarshinchadu Krishnudu.
2: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: People went on extolling, praising the Lord, the inhabitants.
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: They have been narrating God Vamana.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
2: And you have the emperor on one hand.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
2: And he is the dearest child of Kashyapa.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
2: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
2: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకున్నట్టు కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
2: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్, వాట్ ఈస్ గివెన్ టు యూ, రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
2: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
2: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
2: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
2: వామన ఇస్ సో షార్ట్, ది డ్వార్ఫ్.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
2: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
1: అతనికి ఏది కూడా ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
1: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
2: ద డివైన్ ఈజ్ లిమిట్లెస్.
1: పరిమితములకు మించి
2: ట్రాన్సెండ్స్ లిమిటేషన్.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటాది.
2: యు ఫైండ్ ద సన్ రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
2: Who is the controller of sunrise?
1: Tana yokka neemam taanu paatistu vachadu.
2: He observes his own regulation.
1: Itti vichitramainatuvanti shakti oka kaliyugamunandu gaani mari ee yugamunandu gaani ekkada kodanu jaragaledu.
2: The human level of complacency.
1: Human level kante kodanu oka parimitham untundali.
2: The human level has got its own limitation.
1: Kaani itaniki etti parimitham kuda ledu.

0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పకపక నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
0: Itti dwapara yugam yokka prabhavamu anni yugamulu kudanu adarshani chupistu vachayi.
1: This is the ideal set for all of the ages.
0: Intiye kaaka scientist anta kudanu entano prayatnapurvakanga shodhanalu chestu vacharu.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటి పూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
0: కాని ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేను లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టుగా.
1: The human birth, it appears as though is meant to be the hunger.
0: చిక్కులు నందుచు కోటి విద్యలను పూనిగనే తెచ్చి పరిపూర్ణ సుఖంబులను పొందలేక ఈ మానవ జాతి లోకమును మ్రగ్గనేటికి శ్రీ పరాత్మను ధ్యానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: ద మ్యాన్ స్ట్రగల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్, టు క్యారీ ఆన్ హిస్ లివింగ్. బట్ వాట్ ఈస్ ఇట్? వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్? దానిని
0: పురస్కరించుకుని ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించారు.
1: సో ఎవ్రీ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఈస్ బోర్న్ ఓన్లీ టు సేషియేట్ హిస్ హంగర్, ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: సో మ్యాన్ ఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుట్టిను ఆవిర్భవించేస్తున్నాయి.
1: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
0: అంటే ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
0: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
1: దట్ సో మెనీ మిస్టరీస్ ఇన్ దిస్ నేచర్.
0: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
1: ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్ ఆర్ బీయింగ్ అన్రావెల్.

0: explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాడు.
0: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించుటకు వీలు కాదు.
0: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
0: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయుడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ఏమందకు చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
0: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daivashakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
0: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
1: ఇది విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
0: In this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చాయి, భగవత్ శక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవత్ శక్తితో వచ్చేటువంటివి కాదు.
0: People think that these powers are acquired, that they are obtained, not so.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజ శక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: These are natural. The source of all these latent powers is nature itself.
1: ఒక కర్రను తీసి దేన్నైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
0: When you hit anyone with the stick, naturally it causes pain.
1: అందులో ఏదో ఈ అగ్నిశక్తి ఒకటి ఉన్నది.
0: Well, there is some power here.
1: రాయిని తీసి దేన్నైనా కొట్టినప్పుడు దీంట్లో ఏదో ఒక పవర్ శక్తి ఉంటున్నది.
0: If you pelt a stone and hit anybody, naturally it pains. When you just strike two stones against each other,
1: that's a fire originate.
0: Do you see the fire externally?
1: లేదు.
0: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి అది కనిపించి భస్మం చేస్తుండదు.
0: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహస్యమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
0: దే ఫౌండ్ హిస్ ఫైర్, ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
0: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
0: There in the same village, a daughter-in-law newly married.
1: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
0: She too was commanded to go to Nanda's residence and lamp.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
0: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిదే కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
0: It is the fire that burns. It will never give you any kind of comfort and coolness.
1: Inka mari deepamulu andinchukovadaniki poyinatundi oka ee streelu balikalandaru kodanu aame chustu egurtu unnaru.
0: While this newly married daughter in law started lamping her own,
1: sugura kayyanta kaaripothukunte enduku taalu dooram raavatam ledhi.
0: Why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
0: Then they were singing.
1: సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
0: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: And Yashoda came there, appeared there in front of them.
1: ఆమె కూడా చూచింది.
0: She too noticed.
1: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
0: And she could notice the finger of Suguna being burned.
1: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
0: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్థం నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
0: Yashoda has pushed her hand aside and said, don't you notice that your finger is burning? Why don't you get out of this? That's what she said.
1: నందరి ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరు తేవడానికున్నావా?
0: Do you want to bring a bad name to Nanda's family that anybody would burn down?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
0: Mother-in-law, when she came and noticed what all that happened, she felt very sad.
1: ఇంక ఏనాటి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
0: We should never send her any time in future to light our lamp.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: Mysterious things, wonderful things happened in those days.
1: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
0: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
0: One day Krishna came there.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
0: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
0: In fact, all Gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
0: Under these circumstances, in response to the yearning, Krishna
1: యశోదకు కనిపించలేదు, నందుడికి కనిపించలేదు.
0: But nobody could see him.
1: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
0: All had assembled at the residence of Yashoda.
1: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
0: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
1: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
0: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
1: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాను.
0: Things happen according to their deservedness. This is your ప్రాప్తి.
1: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
0: And Yashoda punished Krishna.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెళ్ళ కృష్ణ.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్ రిలేటివ్స్ ఇన్ ద నైబర్హుడ్.
1: నీకు రుచిగా ఉండదా?
0: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ అట్ హోమ్.
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
0: డు యూ రియల్లీ లైక్ దట్ బై స్టీలింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
0: And he was tied up to a mortar there.
1: Nijamga prapanchamalo prati okkari kudanu idi saarbhavame.
0: This is the experience of everybody in the world.
1: Tana intimi tanaku eppudu kudanu ruchinchu.
0: No one accepts relishes that which is at home.
1: Intilo vantalu vandite aa vantalu emi kudanu tanaku ruchiga undavu.
0: All the preparations so nicely made at home,
1: parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
0: But those which are served outside, we relish them very much.
1: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
0: This is the way of the world.
1: కృష్ణుడు పరయింటివి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
0: This is not the lesson of Krishna.
1: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
0: Butter symbolizes pure heart.
1: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
0: Krishna receives, accepts wherever there is pure heart.
1: అది మృదుమధురంగా ఉంటుంటారు.
0: It is so soft and sweet.
1: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
0: The hearts of devotees are soft. సాఫ్ట్ టెండర్ అండ్ స్వీట్
1: కనుకనే వారి యొక్క హృదయం నుండి మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
0: Therefore Krishna is after such sweet hearts.
1: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
0: But however this robber is stealing brought him bad name.
1: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
0: All call Krishna a thief.
1: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
0: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్ బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్ పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
1: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
0: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్ పీపుల్
1: ఊరికే చోరుడు అంటుంటే మాత్రం కోప్పడతారు.
0: బట్ ఇఫ్ యూ If we call you simply a thief, you'll be irritated.
1: Avin kaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
0: When it's mixed with a melody, it is joyful.
1: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
0: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
1: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
0: Why people call him chitta chora?
1: చిత్త చోర యశోద కే నవలీత చోర తో పా చిత్త చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అంటే రాగతాళం లేకుండా ఏ చోర చిత్త చోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: జాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కాని ఈ వేదముతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He is after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామా నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజాయిక్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామా నన్ను కాపాడప్పా అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకోనటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God దే ఆర్ డిసప్పాయింటెడ్, దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రమే మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: You think those days of Krishna, incarnation, and think, sing in glory of God, and enjoy the same state of bliss even today.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: Krishna who loves music,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: also loves the human heart.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్, గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamaina anetundi oka ganam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayaravutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: మీ హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకు ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ee avataram lopala sareyinaatunte aanandanni pondinaatunte vaaru ee gopikalu maatrame.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: Aa suguna kalpinchinappudu enta raagalu paadda telusna.
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, their rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: You find the rhythm and the beat in perfect accuracy.
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: He is called Gopala.
0: దీపాన కనిపించేనంట.
1: హీ సీన్ ఇన్ దట్ వెరీ ల్యాంప్, ఇన్ దట్ వెరీ
0: అంత అంట అంట అంటనే పోతున్నారు.
1: దిస్ రైమ్ అంత యాక్చువల్ ది బ్యూటీ ఆఫ్ ది
0: లిటిల్ ఎంత ఆనందం ఇస్తుంది అది.
1: బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుని రండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ బి ది నెక్టరైన్ ఫీలింగ్, ది డివైన్ ఫీలింగ్, దట్ షుడ్ బి ది బేసిస్ ఫౌండేషన్ ఫర్ ఆల్ మ్యూజిక్.
0: ఇంకా సాయంకాలం ఉంటుండది.
1: వీ హ్యావ్ దిస్ ఈవినింగ్.
0: ఈ కృష్ణుని యొక్క చర్యలు చాలా పవిత్రమైనటువంటి వెంట ఉన్నాయి.
1: There's so many leelas, actions of the divine Krishna.
0: ఈ నాడు సాయంకాలం అంతా కూడాను ఈ కృష్ణుని యొక్క లీలలే మీకు అనుభవం తెప్పిస్తాను.
1: This evening you'll certainly experience all the leelas of Krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

ఒకటే, మనసు లేనివాడు. మనసు లేనివాడు మందిరమునన్న కారణమునన్న

0: wherever you are, be it at home or anywhere else. It is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: విద్యార్థులార,
0: డియర్ స్టూడెంట్స్,
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి.
0: దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ ఎ సిటీ through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: What man has to achieve and accomplish are not the four goals of life, dharma, artha, kama and moksha.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవునికి ప్రధానమైన పురుషార్థము.
0: The most important goal for man is to eliminate his antakarana and to purify it.
1: Manomoolam idam jagat. Jagat antai kudunu manasu chetane aadhara padi untundali.
0: The entire world is dependent upon the mind.
1: Vishyam nandu jarugu sukhudukkumulu kani, paapa punyamulu kani, satyasatyamulu kani, anyaya akramulu kani, anni kudunu manasu nande jarugu chunnavi.
0: Whether it is happiness or sorrow, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintikini manase karanam.
0: For everything, therefore, mind is the cause.
1: Manayeva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation, mind is responsible.
1: Aite ee manasu శుద్ధమైన అద్దం వంటిది.
0: బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్.
1: కానీ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు.
0: బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ.
1: ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది.
0: ఇట్ ఈజ్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్.
1: ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది.
0: ఇట్ సీస్ త్రూ ద ఐస్.
1: తాను స్వత సిద్ధంగా చూడలేదు.
0: బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్.
1: కర్ణముల ద్వారా వింటున్నది.
0: ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్.
1: తాను స్వత సిద్ధంగా వినేటువంటి శక్తి లేదు.
0: బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్.
1: ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది.
0: ఇన్ దిస్ వే mind starts functioning through the senses.
1: Kanukane indriyamulu chesinatvanti yokka doshamulanni kudanu manasthane addam paina chitrimpabadutunnavi.
0: That is the reason why all the actions performed by the senses are reflected in the mirror of the mind.
1: Ee yokka indriyamulu sankalpa vikalpaatmakamainatvanti tattvamto koodi untunnavi.
0: These senses are associated with the thought processes.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియముదా లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ దేర్ఫోర్ హావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫర్ ద మైండ్.
1: మల, విక్షేప, ఆవరణములని మూడు.
0: దోస్ త్రీ ఆర్ మల, విక్షేప అండ్ ఆవరణ.
1: మలమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మల?
1: మన జీవితంలో తెలిసియో తెలియకనో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం.
0: నోయింగ్ ఆర్ అన్నోయింగ్, వీఆర్ కమిటింగ్ ఏ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్.
1: కేవలం ఈ జన్మమునందే కాదు,
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ ఇన్ దిస్ బర్త్,
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషమును మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఇన్ మెనీ బర్త్స్ దీస్ మిస్టేక్స్ ఆర్ కమిటెడ్.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: ది డిఫెక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ బై ది మైండ్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద చిత్త బర్త్ ఆఫ్టర్ బర్త్ అక్యుములేటింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఈ అద్దము పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: వెన్ ది డర్ట్ అండ్ డస్ట్ అక్యుములేట్స్ ఆన్ ద మిర్రర్ వీ కెనాట్ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇమేజ్ క్లియర్లీ ఇన్ ద మిర్రర్.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ దిస్ మిర్రర్ ఫ్రమ్ ద డస్ట్.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: హౌ కెన్ వీ డూ ఇట్?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ డూయింగ్?
1: ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: వాట్ పాత్ షుడ్ బి ఫాలోడ్ టు ప్యూరిఫై దిస్ మైండ్?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: బై ప్రాపర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ యూ కెన్ క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద మైండ్.
1: పాస్ట్ ఈస్ పాస్ట్, గడిచిపోయినది గడిచిపోయినది.
0: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నం మనకు పూనుకోవాలి.
0: అట్లీస్ట్ ఇన్ ది ప్రజెంట్ వీ షుడ్ అండర్టేక్ సచ్ యాక్షన్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద మైండ్.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: స్టూడెంట్స్ హు ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ ఫాల్టీ అండ్ డిఫెక్టివ్ ఫుడ్.
1: బిచ్చం దేహార్థం, వస్త్రం శీతలార్థం. మనకు ఇచ్చినటువంటిది ఆహారము దేహరక్షణకై.
0: ఫుడ్ ఈస్ గివన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ బాడీ.
1: కానీ దేహమునకు కొన్ని అనారోగ్యములు కలిగించేటువంటి యొక్క ఆహారము ఇది సరి అయిన ఆహారం కాదు.
0: బట్ వీ షుడ్ నాట్ టేక్ సచ్ ఫుడ్ విచ్ కాజెస్ ఎయిల్మెంట్స్ ఫర్ ద బాడీ.
1: దీనినే భగవద్గీత యందు పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ యూ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యములకు కాని అశాంతికి కాని గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హ్యాస్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: వీఆర్ నాట్ అక్వైరింగ్ దీస్ ఫుడ్ ఆర్టికల్స్ బై ఫేర్ మీన్స్, ప్రాపర్ మీన్స్, ఇన్ ఎ జస్టిఫైడ్ వే.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక, విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించక మనం అనేక పెడమార్గములను అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్.
1: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సేకరించాలి.
0: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
1: అయితే ఇది ఏది అన్యాయము ఏది న్యాయము అనేటువంటి విచక్షణా జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: Whether the vessel is pure or impure.
1: పదార్థ శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: And the food articles, the purity of it.
1: పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నవో అది మనకు ఏమాత్రము తెలియదు.
0: And the process of cooking depends upon the feelings of the cook.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to inquire into to find out the purity in all these three aspects,
1: kanukane aaharam sekarinchina tarvata bhagavat arpitamu aneetundi chesinappude idi parishuddham avutundi.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: Evariki varu bhagavantudu ekkada unnadu ani prashninchukunnappudu tana lo nunchi kuda nu oka pedda jawabu ostundadi.
0: When each person puts a question to himself as to where God is,
1: aham vaishvanaro bhutva praninam deham asritah pranapana samayukta pachannanyam chaturvidam aham vaishvanaro bhutva. Nenu vaishvana roopamulopala nee yokka udaramunandundi neevu bhujinchina aaharanni jinnimpa chestunnanu ani chakkani jawabu undi.
0: The reply that comes from within is, in the form of vaishvanara, I am in your stomach and I am responsible for digesting all the food partaken by you.
1: Aithe eppudu athana jeeninpa chestunnadu?
0: When does he get that?
1: Manam bhujinchina tarvatane athana jeeninpa chestunnadu.
0: Only after we partake food he will be getting it digested.
1: Kanuka bhagavata arpitam gaakunda manam bhujinchatam cheta aneka malinyamu aneka doshamulu aneka paapamulu indlo praveshistunnayi.
0: Without offering food to God when we partake it, we commit a number of mistakes, sins, and the result
1: of brahmarpanam brahmagno brahmanahrutam brahmarpitam ee brahmarpana bhavamto manam bhujinchatam cheta adi aaharamu kaadu adi prasadam avutundi.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: kanuka andulo undinatundi doshamulu anni kudunu pariharam avutayi.
0: All the defects are removed.
1: Tadwara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu.
0: By this method the impurities on the mirror of our mind can be slowly removed.
1: Tiri manasaneetundi addamu parishuddhanga marutundi.
0: Then only the mirror can become pure.
1: Aithe idi okka dinamuto okka nalato okka paryayamuto ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాము.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaganaga raga matise illuchundu tinaga tinaga vepa tiyenundu sana raapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugadu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulentundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is a need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryamulu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam aneetundi yokka manasik tattvanni deeni kudanu samskarimpa cheskovali.
1: In the same way, there is a need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనస్సుకు అంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasu anetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indilo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane arjuna cheppa chanchalam mee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు
1: అర్జున. ప్రే టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్, వేవరింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యూ మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని, ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: ఈ నవవిధ మార్గములు యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the mind.
0: యువకులయందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: But today's youth is making the mind further dirty when there is already dirt accumulated on it.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: When a marshy piece, a piece which has collected marshy dirt on it, if you go on mixing with that,
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి.
1: If any piece is associated with marshy,
0: కానీ ఈనాటి యువకుడి యందు అట్టి పరిజ్ఞానమైనటువంటిది శూన్యమైంది.
1: But unfortunately, today's youth do not have that kind of thinking at all.
0: విధానమునందు సరియైనటువంటి వివేక విజ్ఞానములు లేకుండా పోతున్నాయి.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: Selfishness and self-centeredness are growing.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: Today's student is aspiring for worldly and physical comforts.
0: Vidyarthulu bhavishyattuku taginatvanti yokka adhyakshulu.
1: Students will have to preside over
0: bhavi bharatam dharapulainatvanti vidyarthuni yokka hrudayamulu malinyamga undinappudu bharata desham paripalana kudanu malinyangane roopondutundi.
1: The hearts of students who are going to be the future citizens are filled with dirt. There is no future and hope.
0: Vidyarthulara, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: Dear students, when you say education, it should not be for eking out a mere livelihood.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: Education is meant to show the very goal of life.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫర్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వి ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్, వి ఆర్ నో బెటర్ దాన్ యానిమల్స్.
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అండ్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: కనుక మనము దేహమును వంచి శ్రమించి కర్తవ్య కర్మలు ఆచరించాలి.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses. మనము మన యొక్క ఇంద్రియములను సరైనటువంటి స్థితిలో పెట్టుకోవడానికి తగినటువంటి యొక్క బలమును మనం సంపాదించాలి.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను అనేటువంటి యొక్క బలమును మనం సంపాదించాలి.
1: వీ షుడ్ గ్యాదర్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు కీప్ అవర్ సెన్సెస్ అండర్ కంట్రోల్.
0: ఇంకా మన మనస్సును

0: స్లేవ్స్. కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు. దట్ ఈస్ వై మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము చేసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్ ది స్టేజ్ ఆఫ్
0: తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యూఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యూ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యూ షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యూ షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అన్లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్, అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటుండాలి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి అందే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాటి విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గంలో పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులను అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్.
0: ధనము, ధనము, ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనము మన ఏమిటి? గుణమే నిజమైన ధనము.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండి వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంక పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini marchinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayaru kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Kaani videshalu poyi.

0: కేవలము భిక్షాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: Why do you go to foreign countries and beg? It is better to die rather than do that.
0: కనుక మనం స్వదేశీ సేవను, స్వదేశీ విశ్వాసాన్ని, స్వదేశీ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: We should have that kind of determination.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాషమని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి, మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మొమెంట్
0: ఈ యొక్క వీక్నెస్,
1: ద మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ హీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: ఇప్పుడు నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్నభూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో అదుకో.
1: సర్వ్ యూ ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండులు మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్ నా భవిష్యత్తు
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvuru endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Ruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi nee fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipovatam ettavutundi.
1: Giving up old parents in the old age, going abroad and there enjoying all the physical comforts,
0: వృద్ధులైన తల్లిదండ్రులను దగ్గర ఉంటుండి మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: కర్తవ్యము.
1: It is your duty.
0: కర్తవ్యం యోగం ఉచ్యతి. అదే నిజమైనటువంటి యోగం.
1: That itself is real yoga.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ,
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీ ఈజ్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధన చేత, పవిత్రమైన చింతన చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే. పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం. 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ.
0: అన్ని మార్పు చెందేటువంటివి.
1: ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: వరీ. ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: ప్లెజర్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దీనినే వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యూ కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: Kashtame padakunda sukham yokka viluvu manaku artham kaadu.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of joy.
0: Karmanyeva adhikarasti. Karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali.
1: We should perform.
0: Kayamu vanchali.
1: We should bend our
0: హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కేవలం సోంబేరి పోతులు మాదే తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు సింప్లీ ఈట్ అండ్ కీప్ క్వైట్ బై బీయింగ్ లేజీ.
0: లేజినెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ లేజినెస్ ఈజ్ డస్ట్ అండ్ రస్ట్.
0: రియలైజేషన్ ఈజ్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్
0: కనుక మనం రియలైజ్ చేయాలి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ అస్ హూ వీ ఆర్, వెదర్ వీ ఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వీ హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్ రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క దృఢత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind
0: of avaranam. Idi emiti ee avaranam?
1: What do you mean by avarana?
0: Addam paina dattamainatti battanu kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ee maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanukane manam cheta mana yokka swasaroopanni malinyanga chustunnam.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్
0: ఉంటుంది,
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ani vintunnamu.
1: We are hearing resound.
0: Reflection nu chustunnamu.
1: We are seeing reflection.
0: Kaani daniki okati aadharam anetundi undadani kontha varaku nu gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addamulu dattamaina battato mooyabadindante ye dattamaina battam idi?
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adi kama krodha lobha moha madamatsalyam nanti is arishad vargam.
1: That is the 6 enemies of man starting from desire.
0: Ivi kontha varaku manavuni yokka dehamulaku సహజములే అయినప్పటికీ
1: దిస్ మే బి న్యాచురల్ హ్యూమన్ బాడీ.
0: ధనమదం, విద్యామదం, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వనమదం, తపమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది, కాలి కింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ అ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదం.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
0: మీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అనే ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavul nerchitinanchu garvamu vahinchanradu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chaduvi pet ye paatadi?
1: What is the type of education?
0: Vidyatul vinayame satswarupam.
1: Obedience and humility is the
0: vinayam raavali manavuniyandu vidyarthuniyandu.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: ee dhanamadamu, vidyamadamu, yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
0: youth. ఈ క్రమక్రమేణ మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ విత్ దిస్ థిక్ క్లాత్.
0: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దిస్ థిక్ క్లాత్.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: అది ప్రత్యక్ష పరమాత్మ.
1: దట్ ఈస్ ది డైరెక్ట్
0: లవ్ ఆఫ్ గాడ్. లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సేక్రెడ్ లవ్ యు విల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: You think that there is multiplicity.
0: Oka kinda oka candle lamp pettesesam.
1: There is a candle kept below.
0: దానిపైన అనేక రంధ్రములంతా కొట్టి దాని ఒక పాత్ర మూసినాం. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో
0: దానిపైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యూ రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏకజ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the body which has got 9 holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thuna ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ది బాడీ
0: అది ఐడెంటిఫికేషన్ బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
1: There is no need for mistaking that to be anything great. It is only inner.
0: Kannulu baita chustunnayi.
1: Eyes are looking.
0: Chevulu baita vintunnayi.
1: Ears are hearing outside.
0: Noru baita maatladutundadi.
1: Mouth is
0: chetulu baita panulu chestunnayi.
1: Hands are performing.
0: Kevulu baita vasane chustundadi.
1: The nose is smelling things outside of itself.
0: Kaani veetikannitikini konni roopamlu untunnayi.
1: There are different forms for them.
0: Manasuku నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with
0: ఒకటి భ్రాంతి.
1: One is భ్రాంతి, illusion.
0: రెండవది ప్రమాదము.
1: The second one is ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
1: కరణాపాఠన is the third one.
0: ఇంకా నాలుగవది,
1: fourth one is
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స, విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈస్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈస్ ఇట్?
0: త్రాడును చూచి పామనుకోవటము, పావును చూచి త్రాడనుకోవటం.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ ఎ స్నేక్ అండ్ స్నేక్
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమచేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్, ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: ఇఫ్ వన్ స్టెప్స్ ఆన్ ఎ స్నేక్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ ఎ రోప్, వుడ్ ఇట్ నాట్ బి డేంజరస్?
0: ఈనాటి మానవుడు అందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బిలీవింగ్ హిస్ బాడీ యాజ్ ట్రూత్.
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
0: ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది.
1: వెన్ వేర్ అండ్ హౌ వి డు నాట్ నో దిస్ వాటర్ బబుల్ బ్రేక్.
0: కాదు,
1: దిస్ ఇస్ నాట్ ట్రూత్.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఎ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: కన్సిడరింగ్ సచ్ అన్ ఇంపర్మనెంట్ బాడీ యాజ్ పర్మనెంట్, వీఆర్ నాట్ పుటింగ్ దాట్ టు ప్రాపర్ యూస్.
0: ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ వన్ థింగ్,
0: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీని నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యూ ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: దెర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ మేకింగ్ ది ఐస్ సీ.
0: దేహం ఒక పెద్ద టార్చ్ లైట్ వంటిది.
1: ద బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బిగ్ టార్చ్ లైట్.
0: కన్నులు బల్బ్స్ వంటివి.
1: ఐస్ ఆర్ బల్బ్స్.
0: కేవలము బుద్ధి స్విచ్ వంటిది.
1: ఇంటెలిజెన్స్ ఇస్ స్విచ్.
0: కొత్త టార్చ్, కొత్త బల్బు స్విచ్ ఆన్ లో ఉంది కానీ లైట్ రావటం లేదు. కారణం ఏమిటి?
1: న్యూ బల్బ్, న్యూ టార్చ్, స్విచ్ ఇస్ ఆన్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్. వై?
0: సెల్స్ లేదు అక్కడ.
1: దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ ద టార్చ్.
0: కనుక ఆ సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు.
1: యాజ్ దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్.
0: కనుక ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడా ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
1: దోస్ సెల్స్ ఆర్ అవర్ బ్లడ్ సెల్స్.
0: కానీ సెల్స్ ఉన్నాయి,
1: పవర్
0: అవి ఒక్కొక్కతూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్డ్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈజ్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: డూ నాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ట్రూత్ అండ్ యూఆర్ ఫేసింగ్ ఆల్
0: దగ్గినటువంటి వారిని నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం.
1: పీపుల్ ఇన్ హూమ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ యూఆర్ నాట్ హ్యావింగ్, బట్ యూఆర్ బిలీవింగ్ థింగ్స్ ఇన్ విచ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్.
0: నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంతకాలం ఉండగలరు?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ హ్యావ్ దోస్ పీపుల్
0: ఎవరికి
1: యాజ్ యువర్స్? హూ ఈస్ ఫర్ హూమ్?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: పేరెంట్స్ హూ హ్యావ్ బ్రాట్ యూ అప్ అండ్ గివెన్ యూ ఎవ్రీథింగ్, డూ యూ థింక్ దట్ దే ఆర్ యువర్స్? యెస్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ యూ విల్ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ డిశ్చార్జ్.
0: ఎవరెవరి కర్తవ్యం వారికి ఉంటుండాలి?
1: ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్ డ్యూటీ.
0: ఎవరికెవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: పోయే సమయంలో వారి అడ్రస్ అయినా ఇచ్చి పోరు.
1: While leaving the world, no one leaves even the address to where he is going.
0: ఎవరి సంబంధం?
1: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్?
0: అయితే ఇలాంటి దాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం.
1: బట్ వీఆర్ థింకింగ్ దిస్ వరల్డ్ ఆస్ ట్రూత్. ఇట్ ఈస్ నాట్ ట్రూత్.

0: ఉంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది అహంకారం నుంచి ఇంకా కావాల్సిన మాటలంతా ఆడేసేసి 500 రూపీస్ నీకు జుల్మా అన్నాను.
1: He became highly excited and said, how impertinent you are, how can your animal king my animal and I am levying a fine of 500 rupees.
0: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddulu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్ హౌ దేవర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: సెన్సెస్ హ్యావ్ దేర్ ఫోర్ ఎన్ ఎయిల్మెంట్.
0: మనకు మలేరియా జ్వరం వచ్చింది.
1: There was malaria fever.
0: దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము, ఉప్పు ఉప్పు, చేదు చేదు, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యు టేస్టెడ్.
0: మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్.
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషం.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupu ga chustavu.
1: When you are healthy you see things as they are, red as
0: kani jaundice vachi deeniki vachindante anta pachaga ganipistundi.
1: But once you get jaundice everything looks yellow.
0: Adhe vidhamgane ee indriyamulaku rogamulto koodinatundi ganuka rogamulto koodinatundi indriyanni anusarinchatam cheta manasu kudunu oka roganga tayaravutundadi.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them it also behaves in that particular
0: karana paatham anaga indriyamulu yokka dosham cheta manavattam kunta varaku marugupadipothundadi.
1: కరణాపాకం మీన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది సెన్సెస్ మైండ్ అండ్ మ్యాన్ ఆల్సో బిహేవ్
0: లిప్స. అని
1: విప్ర లిప్స ఈజ్
0: లిప్స అనగా కేవలము ఓర్వలేనితనము, అసూయ అని దీనికి అర్థం.
1: విప్ర లిప్స మీన్స్ జలసి.
0: ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం.
1: Jealousy is a very great weakness for man.
0: Yavaraina unnavarin chuste orvaledu itanu.
1: When he sees someone who is better he can never be happy.
0: Ee vidhanga yavaraina manchintanam chuste emaatram kudunu sahinchukoledu.
1: When he comes across a good person he can never feel satisfied with it.
0: Ee lokamulo ye rogamunakaina kudunu ye desamnandaina kudunu ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగైన్స్ దిస్?
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ హింసెల్ఫ్ హస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్సే.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God. ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటి విద్యార్థులు ఎట్లా ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ టు బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓకే.
0: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకొని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయినాయి, ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగింది.

0: పోతుండాలి. యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్, బట్ యూ డోంట్ డూ ఇట్.
1: శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించి
0: give an opportunity first for the weaker people, the ladies, the children.
1: Okay, sorry, lekapothe koncha duram nadchu, manchi exercise ji.
0: If you get a seat, well, it is okay. If you don't get, walk a little distance.
1: Ee nadachadam valla rendu vidhamainatundi anukoolam jarugutundadi, aadayam vastundadi.
0: You get two benefits by this kind of walking a little distance.
1: Walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
0: By that walking you get a mile physical exercise.
1: Aa mile duram charge kuda neelo migultundi.
0: And also you save the bus fare for that particular mile which you walk.
1: ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: Develop this kind of broad mindedness.
1: Examinations అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో.
0: After the examinations are over, results are declared.
1: పెద్ద పెద్ద పేజీలు, 3-4 పేజీలు కంటే వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
0: Lacks of results and numbers are printed in 3-4 pages of the newspaper.
1: Vidu kuda tana yokka pass tana number kosam kaachukovani untunnadu.
0: He is concerned only about his number.
1: Aa yokka leka Indian Express o Indian Prabhano inke vidhamainatundi Hindu no edo okati terchi chustappudu enno numbers kanipistayi.
0: When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers.
1: Nijanga aa yokka numbers chusti enta aanandam padali.
0: But when you see so many numbers, how happy you
1: are. Mandi pass ayipoyinara ani aanandinchavachchu.
0: Should be overjoyed with the feeling that so many people have passed.
1: Swarthaparunaku ee aanandam raadu.
0: But selfish people will never have
1: that joy. Indi lakshana number lo naa number unda, naa number unda ani dani vetrutum pothuntadu.
0: In the midst of so many innumerable numbers, you are looking for
1: modalu aanandinchu, tarvata nee number vetukku, tappu ledu.
0: First you enjoy, then you can search for your own number.
1: Kaani ఏ మాత్రం అంత విశాల భావం రావటం లేదు.
0: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
1: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయాభావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
0: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
1: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
1: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
0: దిస్ ఇస్
1: విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
0: Vedas have declared, well, child, you are the children of immortality.
1: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
0: Develop broad mindedness.
1: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
0: Reduce the unsteadiness and increase the steadiness of the senses.
1: తద్వారా నీ మానసిక శుద్ధి కూడాను ఏర్పడుతుంది.
0: That will give you purity of mind.
1: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
0: Then only you will be a man with purity of trikarana, three instruments.
1: కనుక మనసునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
0: If you want to remove the dirt which has accumulated on your mind and antakarana through good deeds, good thoughts, good words, good action, you can remove that and purify your own.
1: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
0: Do not see
1: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
0: Do not hear bad things, hear good things only.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop such sacred feelings.
1: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
0: There is only one thing which is important for purity.
1: See no evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడాను లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
0: By this particular process, you can purify your heart and you can also enjoy the bliss of wisdom and make your lives worthy and happy.
1: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
0: Mind by itself cannot see.
1: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి.
0: It can see only through senses.
1: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
0: Only through senses it can talk.
1: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
0: Use the senses properly, mind will always be pure.
1: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసు నుండి మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
0: ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
1: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
0: దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు.
0: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ విల్ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమ్మర్.
1: కనుకనే ఇది మంచి సీజన్. మీకు
0: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
1: ఈ వయసు లోపల మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
0: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ విల్ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
1: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
1: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
1: భగవంతుడు సర్వుడు ఎందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
0: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
1: కానీ మర్చేది భక్తుడే.
0: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
1: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ goes away from his devotee, but devotee is going from his God. పోయేదంత భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
0: స్వేర్డ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ డివోటీ. డివోటీస్ ఓన్లీ విల్ ఫర్గెట్ గాడ్. ఆన్ అకౌంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ డెల్యూషన్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది మాయా యూ థింక్ దట్ వే.
1: కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి.
0: రికగ్నైజ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూత్.
1: అదే నిజమైనటువంటి కాన్షియన్స్.
0: దట్ ఈస్ రియల్ కాన్షియన్స్.
1: అదే మీ విట్నెస్.
0: అండ్ దట్ ఈస్ ది రియల్ విట్నెస్.
1: దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది.
0: సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, యువర్ లైఫ్ విల్ బి శాంక్టిఫైడ్.
1: విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
0: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ద మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
1: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
1: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
0: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
1: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
0: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
1: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
0: Whatever water you fill in the tank, the same water flows through the taps.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యత్ భావం తద్ భవతి అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్.
1: కనుక ఈ అన్నింటికీ మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
0: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: మానవులకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు,
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okati unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు, ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination, and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్ర పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanamu ledu.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharam chesukoni manam munduku nadachali.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me. I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేటల వలె చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంతా కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart and such means of cognizing things.
1: ninnu suchi netramulu nee gaanamu vineetvanti yokka sootramulu ninnu pratishtha cheskogalsinaatvanti yokka hrudayanni naaku andinchamannadu.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: kanukane sarva matamulu varu kudanu hrudayam aneetvantidi భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ ఫెయిత్స్ హావ్ డిటర్మిన్ దట్ హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఫర్ ద లార్డ్.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఏ కేవ్.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పారు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్ దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: ది మహమ్మదీన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: Sikkula guru ainatvanti guru nanak pavitra hrudayam kaliginatvanti vaade hindu ani nirnayam chesadu.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true hindu.
1: ee vidhamuga aaya matamulu aaya yokka bhavamunu puraskarinchukoni hrudayamu భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: దే హ్యావ్ డిటర్మిన్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడిల్. ఇన్ ద క్రేడిల్ ఈజ్ ద బెడ్, ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetuvanti satyanni sadhakulu gaadhanga viswasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneelu ee yokka hrudayanni oka kamalamuga viswasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: ఇది కేవలం ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards God, turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: Buradalo puttinappatikini buradanu emaatramu taanu cherchukodu.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: Maninyapu jalamulo undinappatikini ee jalamunu kudanu emaatramu taanu praveshimpa chesukodu.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: Ee kamalamu manavunaku bodhinchetuvanti yokka pradhanamainatuvanti yokka bodhana idi.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీవు ఉండినప్పటికీ దురాచారములు దుస్సంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: What is this lesson being given by the lotus? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: But when we come across a man of compassion or peace or forbearance, you know that he is experiencing the very same qualities, so you tend to love him.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీన్ ఇట్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్దీ ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: దేర్ వాస్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాస్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ హై డిగ్రీ ఆఫ్ అకంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: హీ హ్యాడ్ దిస్ డిన్నర్ ఇన్ దేర్ ఆనర్.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: Inta vidya undi kudanu desamunaku e matram kudanu taanu upakari kalekapoyadu ani andaru visheshincharu.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: Grandhamulanni kudunu kevalamu chadive nimittamai aavirbhavinchinatuntivi kaadu.
1: Now all these books are not there merely to be accumulated.
0: బైబుల్ ఖురాన్ వేదము ఉపనిషత్తు గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన దానిని పూజాపీఠము పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం మనం జీర్ణించుకునవలనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there will be bitterness, in your mouth there will be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti drushtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంత ఇకుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld. నమే
0: పార్థాస్తి కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్త మావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యూ డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యూ విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యువర్ థర్స్టీ,
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యూ వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love, love that you want.
0: Aithe ee prema etti prema?
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందు కాని, తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatvantidi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatvantidi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatvanti vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatvanti oka vyaktulu ee gopikala yokka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: నౌ ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్ కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్ టు? ఎటువంటి
0: బాధలు?
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: హి బ్రేవ్డ్ అప్ టు డిఫికల్టీస్ విచ్ నో ఆర్డినరీ పర్సన్ కెన్ పాసిబ్లీ డూ అండ్ దిస్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
0: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజ వంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntivige ayi undina, ee baadalaku kannu neeru kavali kada?
1: Now,
0: baaludu kabatti bhayakampa sameetudu kavali kada?
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. డిడ్ దిస్ హ్యాపెన్?
0: కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు.
1: నో, బికాస్ ఇన్ హిస్ లవ్ దే వాజ్ నారాయణ ఇన్స్టాల్డ్.
0: సో నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: అండ్ దేర్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్సింగ్ ఆన్ హిస్ లిప్స్.
0: నఖశిఖ పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: అండ్ దేర్ వాజ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ వెరీ మచ్ a part and parcel of his own being and
0: existence. ee pancha bhautikamainatvanti deham yokka badalu tanake ematram kodunu kanipinchaledu.
1: That is why he did not give room for any grief on the part of these
0: tadatma bhavamulo muniginatvanti prahladunaku dehatma bhavam ye reetiga labhyamavutundi.
1: Now here is Prahlada, who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: Kanuka తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్.
0: ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ee purna prema hrudayam aneetundi kamalam nundi aavirbhavinchinatundi.
1: This pure and total love is born from the heart of the lotus.
0: Kanuka samanyamaintundi premaku bhagavat premaku ee maatram kudunu polika pettaraadu.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: Inka gopikalu chustamu anukunnappudu attalu mottukonna mari bhartalu kattulu nooruchunna నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ద ఎక్స్ట్రీమ్, వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. But these gopikas were steady, unruffled, calm and full of poise because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: Veeru kudanu kevalam prakruta sambandhamainatundi premake sambandhinchina varai undina ee vidhamainatundi yokka badalanu varu sahinchagaligetundi vara.
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: కుడ్ దే హావ్ ట్రాన్సెండెడ్ దిస్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్ దట్ వాస్ బీయింగ్ హీప్డ్ ఆన్ దెం?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: నౌ దీస్ పీపుల్ ఆర్ ఆర్డినరీ విమెన్ ఫోక్ డివైడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రిసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eru vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam aneetundi bhoomini prema tattvam aneetundi jalamunu katti sadhana aneetundi kalupulu vesi prema aneetundi okka beejamunu naati naamamu ane beejamunu naati deenini krama shikshana aneetundi kanchani gattukoni kaapaadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get aananda.
0: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
0: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వి డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ బండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సాధన, సో ద సీడ్ ఆఫ్ ద నేమ్ అండ్ బిల్డ్ ది ఫెన్స్ ఆఫ్ డిసిప్లిన్.
0: అప్పుడే ఈ సాధకునకు ఆనందం.
1: ఓన్లీ

0: కూడాను కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వి డు టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్‌షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన
0: అస్పెక్ట్ హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది.
1: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
0: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధము కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మనం
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యం యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
0: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
0: పురందర దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచినదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికి చూచిన దాన్నే చూడాలి.
0: దీస్ ఐస్ ఆర్ బీయింగ్ యూస్డ్ టు సీ ద వరల్డ్ అరౌండ్ us. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఇట్? రైట్ ఫ్రమ్ ద మోమెంట్ ఆఫ్ యువర్ బర్త్ అండ్ యు ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు.
0: బట్ నో పర్సన్ సీమ్స్ టు హ్యావ్ దిస్ థాట్ ఆఫ్ ఇంక్రీజింగ్ దిస్ యర్నింగ్ టు సీ దాట్ విచ్ హీ హస్ నాట్ సీన్ సో ఫార్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కాని మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్ వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హ్యావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హ్యావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని

0: ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
1: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
0: దీనిని పురస్కరించుకునే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని. నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
1: That's why in tune with this, the Upanishads have said, Asatoma Sadgamaya. From this idea of untruth, go on to the path of truth.
0: Idanta kevalam swapna drushyam vantedi.
1: All this is a dream world.
0: Inka tamasoma jyotirgamaya. Ee ajnanam aneetunte oka tamasu nundi jnanam aneetunte velugunaku nannu teesukoni pommani.
1: So also tamasoma jyotirgamaya. From this darkness of ignorance, lead me on to the effulgence of enlightenment.
0: Prakrutasambandhamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
1: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
0: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
1: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
0: Idi prakrutamainatunti yokka charyalu.
1: These are all rooted through the world.
0: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
1: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
0: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటాది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
1: వెన్ యు హావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యు హావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
0: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
1: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
0: మృత్యోమ అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
1: అండ్ దెన్ మృత్యోమ అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
0: Idi krushincheetvantide,
1: this tends to decay and diminish.
0: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
1: one day it becomes one with mud or clay.
0: Dehamu panchabhautikamu,
1: so this body is a conglomeration of the five elements.
0: Dehamu koolaka tappadeppudun,
1: one day or the other the body has to collapse.
0: Dehi niramayundu,
1: but the one who resides is forever.
0: Kalutimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
1: Actually the one who resides has no death, no birth, he has no beginning, no end.
0: Nijambu chuda aa dehiye devadevudu,
1: actually speaking that this permanent lasting entity is the Lord.
0: Aa dehamunandu undinatvanti vaadu kanaka itaniki dehi ani oka peru.
1: Such a lasting one resides in the body, so he is called dehi.
0: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
1: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
0: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
1: హీ ఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
1: Now what is it that we are gaining in this spiritual domain?
0: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
1: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja.
0: ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
1: These don't really give the full meaning of spiritual life.
0: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు.
1: All those actions and activities wherein you tend to come face to face with the realization that this atma has taken a particular form, that understanding of yours connotes your
0: nirakaramaina
1: ante
0: atma oka sakaranni dharistundi.
1: This formless atma takes on a form.
0: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
1: అండ్ దిస్ ఆధ్యాత్మిక కన్సిస్ట్ ఇన్ యువర్ వర్షిపింగ్ దిస్ ఫార్మ్లెస్ వన్ విచ్ హస్ కమ్ ఇన్ ఎ ఫార్మ్ఫుల్ ఫార్మ్.
0: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
1: దిస్ బాడీ ఈస్ రూటెడ్ త్రూ దిస్ వరల్డ్.
0: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
1: బట్ ఆత్మ ట్రాన్సెండ్స్ దీస్ లిమిటేషన్స్.
0: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
1: and God is a meeting point between that which is worldly, that which lies beyond.
0: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
1: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
0: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
1: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
0: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
0: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
1: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
1: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
0: ఆన్ జర్నీ. కాని ఈ దేహమునకు అనేక విధమైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
1: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ మన
0: తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
1: Our intellectual capabilities are not for the sake of merely a worldly abri.
0: కనుకని సకల మృగమునందు సామాన్య తెలివుండు.
1: That's why it's been said in all the bees and animals.
0: ఈ తెలివిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
1: You have this
0: భోగములను పొందుచుండు.
1: You have this ordinary degree of intelligence. What are these bees doing with it? To get food and minimum comforts. They too have to have sleep, they too have to have food, they have hunger that
0: saturates them.
1: Man also is doing the same.
0: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమి?
1: Then what then is the difference between the animals and man?
0: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
1: It is in this context what
0: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
1: బాలరాజు సెడ్ దట్ దిస్ ఐడియా ఆఫ్ స్లీప్ హంగర్ ఫుడ్
0: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
1: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
0: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
1: The animals or bees can know the present, they can't know the future.
0: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: As against this, man should have the present very much as an important.
0: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
1: How do we do this?
0: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
1: What he must know is the present is the seed for the future.
0: ఈ వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
1: Rather, the present is what you have accrued from the past and what you are going to do now determines the future.
0: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
1: What has transpired, the present is the result of that.
0: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
1: This is the seed and this seed in turn determines the fruit of a future.
0: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
1: సో వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
0: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
1: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
0: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
1: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
0: Tattvamasi prajnana brahma ayamatma brahma aham brahmasmi ani mahavakyamulu chakkaga vidadesi vipulanga itarulaku bodhinchavachunu.
1: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, tattvamasi aham brahma, and try to expound the logic behind them to others.
0: Kani darini manamu aacharinchadaniki emaina సిద్ధంగా ఉంటున్నామా?
1: వైల్ దిస్ ఇస్ ద కేస్ ఆర్ వి ప్రిపేర్డ్ అవర్సెల్వ్స్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్?
0: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
1: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
0: Chepputa sulabhambu cheyuta kastam.
1: To say is easy, to do is difficult.
0: Dhatakaina vani tatakaina annaru.
1: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
0: Karanam emiti?
1: The reason?
0: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
1: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
0: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
1: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
0: ధన్యుడు అవుతారు.
1: హీ సర్టన్లీ బికమ్స్.
0: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
1: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
0: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
1: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly existences.
0: Mana bhakti prapattulu anta pavitramainatuviga levane manaku drudamavutundadi.
1: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
0: Yetti kashtamulu kaligina, yetti dukkhamulu sambhavinchina, yetti aapattulu vachinappatikini manam deenini lekka cheyaka పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
1: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ దట్ వి మే కమ్ ఫేస్ టు ఫేస్ విత్, వి షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితమంతా
0: కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము.
1: అండ్ దెన్ అగైన్ ఆల్ అవర్ లైఫ్స్ ఆర్ బీయింగ్ స్పెంట్ టోటలీ ఇమర్స్ ఇన్ సెల్ఫిష్ ఐడియాస్ అండ్ మోటివ్స్.
0: ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ వి థింక్, వాట్ ఎవర్ వి సే, వాట్ ఎవర్ వి డూ, బ్యాక్ డ్రాప్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్.
0: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
1: ఇన్ దిస్ వే వాట్ ఎవర్ వి హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ లైఫ్ స్పాన్ ఈస్ బీయింగ్ స్లోలీ డ్రైన్డ్ ఆఫ్.
0: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మన పైన వస్తున్నాడు.
1: అండ్ దిస్ ఫో ఆఫ్ డెత్ ఈస్ కమింగ్.
0: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి.
1: ఈస్ కమింగ్ టు ఓవర్కమ్ అస్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఫాల్, వెన్ వీఆర్ గోయింగ్ టు సకమ్, ఈచ్ వన్ షుడ్ ఆస్క్ ఏ క్వశ్చన్, యూ డు నాట్ నో వెన్.
0: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
1: So in every little detail there is this Godhead. That is the truth proper. You must recognize this truth.
0: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
1: To be selfish, you should regard as one of your misfortunes.
0: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురికి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
1: దేర్ ఇస్ దిస్ సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్, బట్ వీఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. రాదర్ వి గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
0: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి.
1: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
0: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
1: Now certainly through effort this very same man can rise to Godhead.
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేలా.
1: You only have to ask for it and whatever you ask the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
0: Adigina palichu kamadhenuvi unda dhanamichi aavunu konaganeela.
1: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
0: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu cheti enduchukoni chintapandu kosame manu praapulaadutunnam.
1: Now it is like this, you have a tasty delicious fruit in your hands but you going for something which is utterly tasteless.
0: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chana banguralu.
1: And what you seek in this world are fleeting and transient.
0: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni kontha asantruptini kodanu kaligistundi.
1: Gradually these what you are trying to seek in the world will give
0: asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మోమెంట్. దానికి
0: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
1: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమిడియల్ మెజర్స్ నౌ.
0: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
1: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
0: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీ మేలుకో.
1: Awake from this ignorance.
0: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
1: సెట్ రైట్ యువర్ థాట్స్.
0: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
1: And just because a thought comes to you, don't jump into action immediately.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
1: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
0: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
1: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
0: కనుక ఆలోచన, ఆచరణ, విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
1: So here you have these three things which have to go hand in hand: thought, discrimination, and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
0: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badallu kodanu kaliginchaka tappadu.
1: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
0: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
1: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
0: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
1: Man is not given to a state where he can please everybody.
0: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
1: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
0: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
1: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్స్.
0: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us has
0: been?
1: But you really don't have to look to the fruit of what you are doing
0: now. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
1: యూ మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
0: ఏ పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
1: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
0: నేను పుట్టిన దీనికోసం.
1: I am born for this.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
1: I am born at a certain point. I have got to go back to that point again.
0: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
1: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
0: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
1: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశం లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
1: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
0: కనుక మనము లభ్యమైనటువంటి దానిని, చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యూ హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: సాయి విచ్ హాస్ బికమ్ యువర్స్, మేక్ ద ఫుల్లెస్ట్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ ఇట్.
0: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
1: వన్స్ ఇట్ గోస్, యూ నెవర్ కెన్ సెక్యూర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ దస్.
0: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
1: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
0: Itarula matalu impuga nammi kompatiyakandi.
1: Don't listen to what others have to say, what others talk about. In the process collapse yourself.
0: Buddhulanni yuthichukondi karmam.
1: So try and set right your own buddhi and try to redeem yourself.
0: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
1: లెట్ యువర్ ఓన్ ఇంటెలెక్ట్ ఫంక్షన్ అండ్ వాట్ యువర్ ఇంటెలెక్ట్ డిసైడ్స్ హోల్డ్ ఫర్మ్లీ ఆన్ టు దట్ రియలైజేషన్.
0: మనము ఇతరులకు బానిసలు కారాదు.
1: వి డోంట్ హావ్ టు బికమ్ స్లేవ్స్ టు అదర్స్.
0: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: త్రూ అవర్ ఓన్ డిస్క్రిమినేటింగ్ కెపాసిటీ ట్రై టు అండర్స్టాండ్ అవర్ ఓన్ ట్రూత్.
0: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: వన్స్ వి డిసైడ్ దట్ ట్రై టు పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్.
0: ఇది కేవలము క్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
1: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
0: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
1: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇన్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
0: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
1: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
0: గాఢముగా ప్రేమించు.
1: లవ్ గాడ్ డీప్.
0: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
1: అండ్ వాట్ హ్యాస్ టు బి డన్ హీ హింసెల్ఫ్ విల్ డూ.
0: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సరెండర్.
0: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ఆనంద దట్ యుల్ గెట్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ యూ కెనాట్ సెక్యూర్ త్రూ ఎనీ అదర్
0: మీన్స్. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
1: Have this conviction in this truth that whatever is
0: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
1: ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. Whatever is done is for our own ananda.
0: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
1: ఇన్ దిస్ గ్రీఫ్ అండ్ సారో ఐల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. అండర్స్టాండ్ దిస్.
0: సుఖార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
1: ఫ్రమ్ జాయ్ యూ కెనాట్ సెక్యూర్ జాయ్.
0: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో.
0: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
0: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసులు చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
1: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్. కనుక మనం
0: భక్తులం అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
1: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
0: ఈ సుఖము నిజమైనటువంటి సుఖము.
1: Are these comforts true sukha or ananda?
0: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
0: ఈ సుఖములు మనకు
1: సుఖము కాదు. Oh mind, determine.
0: ఈ సుఖములు సుఖములు కాదు.
1: These moments of joy are not true sukha or comfort.
0: నీ సన్నిధి అది నాకు పెన్నిధి. ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
1: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
0: కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్. In the nearness of God, all our efforts should be directed towards this end.
0: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
1: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. దట్ థాట్ ఇన్ టర్న్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అపాన్. వన్స్ యూ అరైవ్ అట్ ద రిజల్ట్, ట్రైయింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
0: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
1: హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వన్ who cannot put into practice what he thinks about in the first place.
0: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం నందించరాదు.
1: సో వి షుడ్ నాట్ మెర్లీ గో బై ద థాట్ as such.
0: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం నందించాలి.
1: వి షుడ్ ట్రై టు గివ్ రెస్పెక్ట్ దట్ విచ్ హస్ బీన్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్, నాట్ జస్ట్ ద థాట్ ప్రాసెస్.
0: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
1: వెన్ యూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సచ్ ఎ రియలైజేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సచ్ ట్రూత్స్, దెన్ వీ బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
0: నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
1: ఓన్లీ దెన్ విల్ హీ కమ్ అండ్ స్టీల్ యువర్ హార్ట్స్.
0: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
1: హీ విల్ ఎంటర్ యువర్ హార్ట్.
0: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఎ రేడియంట్
0: హృదయం. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
1: హీ విల్ బికమ్ యువర్ హార్ట్, యువర్ హార్ట్ విల్ బికమ్ హిమ్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 29th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th సెప్టెంబర్ 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti. జాగ్రత్తతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ that whoever is wakeful, whoever has discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishya shakti undinatuvanti vyaktike dukkhamanna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, neevu samyak drushtini abhivruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga ఇది దీన్ని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
2: సమ్యక్ దృష్టి ఆర్ ఇంటెగ్రల్ విజన్ ఆల్సో రెఫర్స్ టు సుదర్శన ఆర్ గుడ్ విజన్.
1: ఈనాడు మానవులకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు.
2: టుడేస్ మ్యాన్ హ్యాస్ త్రీ కైండ్స్ ఆఫ్ విజన్.
1: ఒకటి దేహ దృష్టి.
2: వన్ ఇస్ the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame tana yokka roopa saundaryamunu maatrame tana yokka oddu puduvunu maatrame chuchetundi swabhavam.
2: The nature of such people would be only to just see externally and recognize one's external beauty and also one's external features like height, etc.
1: Kevalam దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: దిస్ ఈజ్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
1: రెండవది మానసిక దృష్టి.
2: ద సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విజన్.
1: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
2: దిస్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్, ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: మానవునికి మనసునందున్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: లోపల ఉండినటువంటి దాని యొక్క ప్రతిబింబములే ఈ బయట చర్యలు.
2: The outward action is only
1: reflection of inner being.
2: Is reflection of inner being.
1: ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: ద థర్డ్ వన్ విజన్ ఈజ్ ఆత్మిక్ విజన్.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తనను కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: This proves the inner unity of the Atman which is pervading in all, although there may be differences in the name, form, beauty and such other factors.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integral vision does not develop any liking and interest in the external deeds and such other thoughts etc.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: It also has been proved that a person who has got such good and sacred vision has oriented towards divinity.
1: మహావిష్ణు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది దీనికి ఒక గాథ.
2: There is a story which says that Mahavishnu has this disc which will be described as a
1: sacred దృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: The inner meaning of this is that a person who has integral and wholesome vision will be in the hands of God.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందే మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావము.
2: The effect is that not merely will he be in the hands of God, he can even become God himself.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకునియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ee ekatvam anetundidi okka atma tattvam ku tappa anyamu kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else.
1: Kanaka drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ద విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ద టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్డ్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: A number of people offer హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: In this way, these car festivals are being conducted.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: Even for these particular functions and festivals, three kinds of people come.
1: Kevalam rathamunu maatrame chustu rathamunuku yetparchinatunte alankaram yende vaadu drushtini imirchukuntu untuntaru.
2: One kind of people concentrate all their attention on the chariot and its external appearance.
1: Mari kontha mandi ee ratham chuttu nrutyam chestu konni vidhamulainatunte pradarshanalu jarpthundeetunte vaari yende దృష్టిని అమరుస్తారు.
2: ఏ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఏ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the inveller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has been meaningless. Daivam.
2: This, the inveller is God.
1: This daivam paina drishti maralchetunte varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalamu deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body,
1: deeniki amarchetunte yokka alankaramulanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunte dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo prathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murtini chudadaniki addanga untundadi ee alankaralu cheyatam valla murti kanipinchadam ledi ani paritapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: Aithe idi edi rathamu enni rathamulu.
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee ratham manavuni yokka dehamu.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
1: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ చారియట్.
1: ఇతని ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: It is very rare people who just care to look into the atma principle which is inherent and inside him.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతు జాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ యానిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్, ఎలిఫెంట్, ఎవ్రీ బాడీ ఈజ్
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచన చేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వి కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: We are just seeing only this.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: We are not caring to see Shiva.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుకకుడును ఒక రథమే.
2: రాట్ ఈస్ ఆల్సో ఎ వెహికల్.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహస్ 9 గ్రహస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథమునియందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ ద హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు ఎందే మన దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇన్ డ్వెల్లర్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots. Guru
1: tatalu aneetundi yokka ee rathamulanni kuda nu nivu darshisthunnam.
2: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: Neeku desha drishti maatrame abhiruddhi parchukuntunnavu.
2: You are developing the vision of the external body alone.
1: Nee boti vaadu ee desha drishti ye maatra లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫర్ ద ఎక్స్టర్నల్ బాడీ.
1: ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందించుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఏ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకిస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: Object is Atma.
1: ఈ దేహ చర్యలు, దేహ కాంతులు కూడాను ప్రతిబింబములు.
2: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
1: ప్రతిబింబములకు విలువ ఇచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ద రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: హీ ఈజ్ నాట్ ఎ పూర్.
1: లోభి కాదు.
2: హీ ఈజ్ నాట్ ఎ మైజర్.
1: కనుకని 2వ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వై డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: What is the meaning of the word krupana?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: There are a number of meanings for this word.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: One is a poor person.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాదే.
2: He is not a poor man.
1: అతను ధనం చేయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచం నందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire.
1: ధనమునకు తక్కువ లేదు.
2: There is no dearth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడాను చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: పోని లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: అర్జున ఇస్ నాట్ ఎ మైజర్.
1: సర్వసంగ
2: కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కృపణ?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: వన్ ఈస్ ఎ పూర్ పర్సన్.

0: నాట్ అప్లికబుల్ టు అర్జున.
1: ఓన్లీ లోభి అని రెండవ అర్థము.
0: ది సెకండ్ మీనింగ్ ఈజ్ మైజర్.
1: అర్జునుడు లోభి కాదు.
0: అర్జున ఇస్ నాట్ ఎ మైజర్.
1: సర్వసంగ పరిత్యాగి.
0: హీ హాస్ రినౌన్స్డ్ ఆల్ ద థింగ్స్.
1: కనుకనే అర్జున్ కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ముల్లోకములు తెచ్చిన హస్తం నందు ఉంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను, బిచ్చమైన ఎత్తి నేను పొట్టును పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనున్నాడు.
0: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunuki em matram kudanu sambandham undi.
0: Therefore the word miser is also not applicable to Arjuna.
1: Aithe krupanudu anetundi daniki ee artham ante ikkada ajnani annaru.
0: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant person.
1: Ajnanam anetundi kudanu prakruta sambandham anetundi ajnanam kaadu.
0: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandham anetundi ajnanam kaadu.
0: It is not relating to this world.
1: Paralaukika sambandham anetundi ajnanam.
0: It is ignorance relating to the
1: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
0: He is only lagging behind in the inner mission.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
1: సచ్. నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
0: దేర్ఫోర్ హీ హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
0: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
0: వి హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు మున్ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాడు.
0: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
0: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
0: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapettavalsinatundi vishayam emiti?
0: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanamu naatali, ఏ విత్తనం నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
0: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ నాట్ బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
0: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: Kanuka motta motta panta pettutaku puramu aa bhoomilo panikirani mokkalu mundla chettu ivanni kuda nu motta motta teesi paraveyali.
0: Before you think of cultivating and raising any crop in the land, you will have to take out the weeds and shrub.
1: Daarini dunni neeru petti metta varachali.
0: Afterwards you will have to plow it. So irrigate it and soften the whole
1: land. విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
0: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
0: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
0: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: Paniki malinatuntivi panta kaanatuntivi motta motta mokkalu teechi paraveyali.
0: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: Tadupari elanti vittramu naatalo balaheenamainatuntivi kaakunda manchi balamainatuntivi manchi jaati ainatuntivi vittramulu andulo naatadaniki konukovali.
0: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
0: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
0: Therefore, in order to cultivate any crop, you should have both the margas, vidhayaka and vidhvamsaka.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను తుచ్చ చేష్టలను కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
0: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్.

0: యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అండిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
0: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
0: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
0: After that, you'll have to irrigate the entire heart with the waters of love.
1: అప్పుడు ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
0: With waters of love, the heart becomes soft and cultivable.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
0: With the help of this wealth of sadhana, you have to plow this heart.
1: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
0: యు హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
0: దెన్ యు హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
0: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్, యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఫలాన్ని అందిస్తుంది?
0: When the heart is full of bad weeds, bad thoughts and when it is barren and also very hard, how can you sow the seeds?
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యం ఉంచుకొని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
0: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
0: హి హాస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యు కల్టివేట్.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
0: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
1: అందులోని మోక్షమనే ఫలము నీవు అందుకోగలవు.
0: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
0: దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయిని ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
0: కీప్ ఇన్ యువర్ మైండ్ ది యూనిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ది హార్ట్.
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో.
0: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
0: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
0: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
0: హి వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హి వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
1: అభయుడు కాగలవు అన్నాడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్, అభయ, నిర్భయ అండ్ భయ.
1: ఈ భయమునకు ఒక నిర్భయం అనేటువంటిది విరుద్ధమైన పదం.
0: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్, నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్, దిస్ ఈస్ ఆపోజిట్.
1: భయము లేనిటువంటి భయము పోయేటువంటిదే నిర్భయము అని.
0: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈస్ నిర్భయ.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
0: There is a rope lying on the road.
1: Kontha cheekati aavarinchina tachchame aa taanu prayanam avutu aa traadunu choochadu.
0: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: Ee traadunu choochi ee vyakti paamu ani bayapaddadu.
0: On seeing that rope, this person thought that it was a snake.
1: Paamu ani bayapaddadu kaani tachchame oka torch vesi choosadu.
0: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: Idi paamu kaadu traadu ani telisindi.
0: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: Bayam poyindi.
0: The fear disappeared.
1: Kanuka ee bayamu raavatamu bayamu povatamu idi kevalamu konni chanamulu maatrame untuntadi.
0: This getting fear and getting rid of fear is only momentary.
1: Bayamunakunu bhramane.
0: For fear it is only delusion.
1: Nirbhayamunakunu bhramane.
0: For nirbhaya also it is delusion.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
0: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
0: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
0: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటి.
0: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం లేదు, భయమే లేదు.
0: దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
0: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ, ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
0: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
0: In fearlessness, he is not aware of the second entity.
1: ఇది రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
0: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది లేనే లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంది అభయము అని.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
0: This fearlessness is associated with unity.
1: Ekam eva advitiyam brahma, not two, only one.
0: It refers to not there, not two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattam untuntadi.
0: For abhaya and
1: anek bhayamunaku,
0: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vaanike bhayam.
0: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
0: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
0: A person who has attachment and desire alone.
1: పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
0: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
0: A person who is immersed in transcendental reality will never be afraid of
1: anything.
0: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
0: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామెనల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: యూ రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
0: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యూ విల్ నాట్ హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
0: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ, యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు, నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని, చర్య దృష్టిని మనం కొంతవరకు అదుపులో నుంచుకుని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
0: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
0: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
0: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
0: The elephant was caught by a crocodile.
1: Gajendra mochamo anetundi dantlo unnatundi yokka antarbhavam.
0: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poraadi taanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
0: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalu manam chakkaga gurtinchali.
0: Two things we have to recognize.
1: Musaliki neeti endunnappude balam.
0: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
0: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
0: When it enters the water, elephant will not have
1: ముసలి గట్టు పైకి వస్తే బలం ఉండదు.
0: Crocodile when it comes to the banks, it will have
1: ముసలి జలములో ఉంటుంటం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
0: As the crocodile was in water, it was able to exercise so much of strength.
1: ఈ ముసలి ఇక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి, అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
0: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: janamulo undinanta varaku deeniki amitamaina balam undunnatunte vishayamu ee gajamunaku teliyadu.
0: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: Poradi poradi poradi kattagattu alasi poyindi.
0: Fighting restlessly for a long time the elephant got tired.
1: Deham yokka balamu cheenichu vachindi.
0: It lost all its physical prowess.
1: Kontha varaku manobalamunu pravesha pettindi.
0: It used all its mental power.
1: Ee deha manobalamu rendu kuda nu krushinchipoyayi.
0: Both the physical and the mental power sank.
1: Appudu atma balanni anveshin chesindi.
0: Then it sought atma bala.
1: Rave ishvara kavave varada samrakshinchu bhadratmaka. నీవే తప్ప ఇత పరంబెరుగ. ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు. నీవు తప్ప అన్యం నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
0: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: So long as it had its vision on its body, its vision did not go towards the God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్ ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
0: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్ గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసైడ్.
1: కట్టకడప్పుడు దేహ మనో బలములో కృష్ణించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
0: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
0: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
0: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎ డిస్క్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది. అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
0: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతనిపైన పడింది.
0: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
0: వెన్ డిడ్ యూ అక్వైర్?
1: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
0: After renouncing all the things that this elephant had, when it turns towards
1: God, నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: Only when you turn your vision towards Swami,
1: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
0: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
0: All your vision is concentrated on your body.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of the shining sun is all around.
1: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
0: But that light has not entered into your own room.
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
0: We have put a top.
1: ఈ యొక్క టాప్
0: we have put a
1: మూత వేసుకొని కూర్చున్నాము.
0: We have put a lid, we have put a terrace.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
0: ఓన్లీ వెన్ యు బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సన్. అదే రీతిగా అహంకారం అనే మూత వేసుకున్నాం.
0: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్
1: అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
0: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
0: ద గ్రేస్ the rays of grace are not able to fall.
1: Suri kiranamulo raalede raaled ante etla vastayi?
0: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: Okka oka chinna kontha kaalam munduga jarigineetundi vishayam.
0: There is a small incident which has happened a few days back.
1: Oka intilo
0: in a particular house
1: oka dukkamu
0: a sorrow
1: kaligindi
0: befell.
1: Anaga oka pedda vyakti aa intilo poyinadu.
0: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
0: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే. మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
0: They prayed to God, oh God.
1: అని ఏడుస్తున్నారు.
0: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
1: మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు.
0: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
0: God's grace and his race are
1: కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
0: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
0: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
0: Suddenly a divine voice was heard there.
1: అమ్మా నీ దృష్టి నా పైన ఎందుకు పడలేదు, నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
0: God told him, Amma, why are you not concentrating your vision on me? Why have you forgotten me?
1: దైవం మర్చినాడంటే అనంటుందాది, కానీ దైవాన్ని వీరు మర్చినారు.
0: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: దైవం దృష్టి వీరి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
0: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: మర్చినది నీవే కాని నేను కాదు.
0: You have forgotten, not me.
1: నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
0: You have not turned your vision towards me, not me towards you.
1: అదే విధముగానే ఈనాడు మన దృష్టి దైవం పై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
0: ఇన్ ద సేమ్ వే, వెన్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ విల్ నాట్ ఏబుల్ టు
1: గో ఇన్ స్టేట్ లోపల దైవం మనం చూడలేదు అనుకుంటారు.
0: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
1: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ,
0: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకొని,
0: you are standing in front of me.
1: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
0: I am standing in front of you.
1: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who do you see?
1: నేను ఉన్నాను.
0: You see me.
1: నా కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who can be seen in my eye?
1: ఉన్నావు.
0: You can be seen in my eye.
1: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
0: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాయి.
0: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will.
1: అదే విధంగానే గజరాజు దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే, వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
0: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
1: ఈ గజరాజు ఎవడు?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
0: This is the proud or elephant, arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
0: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్, హీ గెట్స్ ఎ డిజైర్.
1: అదే దప్పి అన్నారు.
0: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
1: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
0: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
1: ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu,
0: he has not completely entered into the waters of samsara.
1: ee maha balavatramaitundi mamattam aneetundi gattiga pattesindi.
0: This attachment has caught hold of him.
1: ee mamattam aneetundide musali.
0: This attachment and possessiveness,
1: ee mamattam aneetundi musali patteetappudiki inga bharinchukolekapoyadu.
0: This attachment of crocodile, when it caught hold of him,
1: ఇంతకుపూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
0: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
0: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
0: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
1: ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
0: When this bondage developed, he was able to turn towards God.
1: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
0: Only when he looks at God, he would be able to earn.
1: ee bhagavantuni mundugane kontha varaku nu prayatnapurvakanga sadhinchinte ee badale undavu kada.
0: If only he had earned the grace of God even before, there would not have been this.
1: Kanuka Arjuna, neevi bandhanaku mari guri kavaddu.
0: Therefore Arjuna, do not become a victim of this bondage.
1: Ee andari endu undinatvanti oka ekatvam anukunte atma tattva ane lakshyam nandinchuko.
0: Keep in your mind the unifying principle of atman, which is existing in all
1: human beings. Vyavsayatmaka buddhi neevu kaligi untundu.
0: Cultivated mind you
1: develop. Hrudaya kshetramlo ee vidhamainatvanti oka munna chettunu penchukovaddu.
0: Don't develop ది వీడ్స్ అండ్ ష్రబ్స్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
0: యూ గ్రో ద ట్రీ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
0: Turn your sight towards God.
1: ఇదే నీవు సాధించవలసినటువంటి.
0: This is what you will have to accomplish.
1: ఇదే నీ లక్ష్యము.
0: This must be your
1: ఇదే నీ గమ్యము.
0: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: అఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూలరా గాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాస్త్ర వద్దయ దృష్టితోడ నల్ల ఉలువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెరితోడ. శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్, విత్ ద వాటర్ ఫ్లోయింగ్, విత్ వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్హెడ్. That of the face so brilliant like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sarvamu dakshinamurti yukamayave,
1: everything is full of the divinity of dakshinamurti.
0: Adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara pepodarlu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeha pavitrambulu pavitala vittambulu at chitambulu varninch sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Adanu maunasthanam,
1: he represents a silence.
0: Aa mauname sarvanaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nunchi kudanu aa yokka maunam nundi aavibhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adanu okka swarupam kaadu, moodu swarupamulu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యు ఆర్, నీవు ఎవరో నీవు తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యు ఆర్ టు నో వాట్ యు ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ వన్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతూ వచ్చాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all around.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulu tochutukkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వం పండించటం వీలు కాదు.
1: దట్ నేచర్ ద సాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం చిత్తశుద్ధ బుద్ధ మూర్తి నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్.
0: దక్షిణామూర్తి
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటిదిగా ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లెస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీ పర్సానిఫైడ్.
0: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్.
0: సత్యంబునందుండి సర్వం అనిగే.
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్, దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యమునకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ద డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కానీ ఆ సత్యస్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఐ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యం కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ accomplish anything in this world without the grace, without the will of Dakshinamurti.
0: ఆ దక్షిణామూర్తి నుంచి సర్వమూర్తులు కూడా బయలుదేరలేము.
1: అండ్ అవుట్ ఆఫ్ దక్షిణామూర్తి ఆల్ ఫార్మ్స్ హావ్ ఒరిజినేట్.
0: కానీ తన బారుడి,
1: బట్ హీస్ ఎ బాయ్.
0: బారుడు అయినప్పటికీ సర్వం కూడా తనేందే లీనమయ్యున్నవి.
1: దో హీ బీయింగ్ ఎ బాయ్ హీ హాస్ ఇన్ హిమ్ ద హోల్ ఆఫ్ యూనివర్స్.
0: కనుక దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడీ.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖము, తర్వత స్థితిమల్లోకి.
1: హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూచే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The eye that watches the vision has Dakshinamurti.
0: Vinay Kannamlu endu kodanu Dakshinamurti unnadu.
1: The ears meant for audition has Dakshinamurti.
0: Swasam pilchukuneetuvanti mukkunandu kodanu Dakshinamurti unnadu.
1: And the nostrils that inhale and exhale has got Dakshinamurti.
0: Palike palukulandu kodanu Dakshinamurti yokka palukule.
1: And all the words that we utter has got this Dakshinamurti principle.
0: Kabatti Dakshinamurti sarvata paadipadam. సర్వులు ఎందు కూడా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులో తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు రిమైండ్ అవర్ సెల్ఫ్స్ ద టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి ఎవ్రీ టైమ్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: కనుక ఈశ్వరత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: డివినిటీ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడు స్థానము, భగవంతుడు కానటువంటి వస్తువు ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ వితౌట్ ది డివినిటీ.
0: కనుక ప్రతి వస్తువు, ప్రతి భక్తి, ప్రతి జీవుడు, ప్రతి క్రిమికీటకాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ద హోల్ థింగ్ రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ దక్షిణామూర్తి రైట్ ఫ్రమ్ ద మెటీరియల్. ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ ఇన్సెక్ట్, ద హోల్ వరల్డ్, ఆర్గానిక్ వరల్డ్, హ్యుమానిటీ రిప్రజెంట్ దక్షిణామూర్తి.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: మ్యాన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ టు మెనీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒకటి.
1: దేర్ ఆర్ ప్రెజెంట్ మెనీ ఫార్మ్స్ ది బీయింగ్స్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ వన్.
0: ఇటువంటి పరిస్థితులు ఎందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరు కూడా గుర్తించవచ్చును.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు నో దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: ఏదో రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చును.
1: వీ చాంట్
2: the matchless glorified names of Rama, Krishna, Shiva and so on.
0: Kani ee naamamulu kevalamu pettinave kani puttinavu kaadu.
2: These are all the names given. In fact, I have not been born with these names.
0: Anni naamamulu kodanu Dakshinamurti yokka varnanle.
2: All these names represent the nature of Dakshinamurti.
0: Dakshinamurti yokka tattvamu sarvulu yendu kodanu vyapinchinadi.
2: This Dakshinamurti principle is present in all.
0: Chaitanya swarupame Dakshinamurti.
2: Dakshinamurti represents the very consciousness.
0: కనుకనే ఆ చైతన్యం ఎక్కడ ఉన్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
2: Wherever this consciousness, you find దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వులు ఎందుకు ప్రాకినది.
2: And this consciousness is present in every being.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
2: వీఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ఎక్స్పీరియన్స్ దక్షిణామూర్తి బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టువర్డ్స్ ద బాడీ, మైండ్ ఇంటెలెక్ట్ అండ్ ఈగో.
0: దానిపైన ఈ కామక్రోధ లోభం మదవాచర్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
2: ఓవర్ దీస్ దేర్ ఆర్ అరిషట్ వర్గాస్ ది డిజైర్ and the anger, the lust, the greed, avarice covering the whole divine principle.
0: Kalaka ee kavarainatvanti oka megamulu manam prakaku nettinappude aa dakshinamurti sasvarupudai pratyakshamavutadu.
2: When once we brush aside this coverage, we will be able to see the in reality dakshinamurti.
0: Megamulu kappinatvanti suryudu chikatiga kanipistadu.
2: The sun who is clouded is only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
2: బట్ వీ థింక్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ సన్.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ క్లౌడ్స్ విల్ క్లియర్, యూ విల్ బి ఏబుల్ టు సీ సన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
2: మ్యాన్ ఈస్ క్లౌడెడ్ బై ది యాంగర్, డిజైర్ అండ్ హేట్రెడ్ He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
2: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవంతు యొక్క నామంను మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
2: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోపము మదమాచర్యములు ఏమాత్రము రావు.
2: ఇన్ ఫ్యాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఆర్ జెలసీ ఆర్ డిజైర్.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
2: అండ్ దీస్ క్వాలిటీస్ హావ్ బీన్ డెవలప్డ్ బికాజ్
0: మనమే మనం పెంచుకున్నటువంటివి.
2: దేర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ వీ బిల్డ్ అప్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఈ మేఘములు తమంత తాము రావు.
2: And in fact, there is no question of any religion.
0: ఒకటి ఒకటి చిన్న చిన్నవి చేరి చేరి
2: one after another follow.
0: అది ఒక మేఘంగా తయారవుతుంది.
2: And they congregate.
0: అదే రీతిగానే
2: similarly
0: ఏకం సత్వి ప్రభావదాతి ఒకటిగా ఉండినప్పుడు అన్ని కనిపించవు.
2: And in fact, there is only oneness. The truth is one. Then you don't find multiplicity.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడాను బాధ్యత ఎక్కుతుంటాయి.
2: But as the time passes on, you will understand the duality giving you all the pain.
0: Oke kadama undinappudu chethilo shabdam ivvadu.
2: When you have only one bangle, it will not make sound.
0: Adhe rendu chethi shabdam isthu.
2: When there are two bangles, they make a sound.
0: Kaluga mottamata manavudu oke vyaktiga untadu.
2: In fact, at the time of birth, we are all alone.
0: Konta kaalamunaku భ్రాంతి అభివృద్ధి అవుతుంది.
2: లేటర్ ఇల్యూషన్ డెవలప్స్.
0: అది ఏ కామము.
2: అండ్ దట్ ఈస్ డిజైర్.
0: దాని వల్ల భార్య వస్తుంది.
2: అండ్ దెన్ హీ గెట్స్ అటాచ్డ్ టు వైఫ్. అండ్ దెన్ టూ.
0: ఈ రెండు కూడాను క్రమక్రమేణా 12 అయిపోతాయి.
2: అండ్ స్లోలీ ది టూ విల్ బికమ్ 12.
0: అనగా ఇంకా పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
2: మీనింగ్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
2: Therefore, these are the features that we have developed for a period of time. They have not been given by God.
0: కనుక చిన్న వయసు నుండే మనం దీనిని చోటివ్వకుండా చూసుకోవాలి.
2: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: Dakshinamurti చేసినటువంటి సాధన ఇది.
2: This is the spiritual practice that Dakshinamurti has undertaken.
0: తాను ఎప్పుడు కూడా నువ్వు చిన్నపిల్లవాడవడే పెరుగుతూ వచ్చాడు.
2: He remained as a boy throughout.
0: తన ఎట్టి బంధము లేదు కొంచెం చిక్కుపోతే.
2: He has no bondage or any attachment.
0: అలాంటి సమయం లోపల మనం దక్షిణామూర్తిని మనం తలుచుకోవాలంటే దక్షిణామూర్తి యొక్క మార్గమును అనుసరించాలి.
2: If we are to think of Dakshinamurti, we have to follow the path he has shown.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
2: Every human being should live befitting the title of a human being.
0: మానవుడు పశువుగా మారకూడదు.
2: Human being should never be bestial or animal like.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
2: Then only he can call himself a true human being.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
2: Or else he may turn into an animal.
0: ఆ పశువు నందే ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
2: It is only animal that has got all these qualities like anger, hatred and desire.
0: కనుక మనము ఎప్పుడు కూడా నువ్వు రెండు కాళ్ళ మనిషిగా ఉండాలి.
2: Therefore we should always remain a human being walking on two feet.
0: మనము పశువుగా మారాలంటే మనకు రెండు కాళ్ళను మనం పూర్తి చేసి నాలుగు కాళ్ళతో మనం నడచాలి.
2: If we behave like an animal, we become a tetrapod walking on four feet.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఎప్పుడు కూడాను మానవుడే మానవుడే మానవుడే.
2: Therefore one has to remind one's own self that I am the human being, I am the human being.
0: నేను హ్యూమన్ బీయింగ్ కాదు.
2: ఐఎమ్ నాట్ మియర్లీ హ్యూమన్ బీయింగ్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
2: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్.
2: హీ షుడ్ హ్యావ్ అ ఫీలింగ్ ఐఎమ్ గాడ్.
0: తదుపరి మానవులకు మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అహంకారము ఇవన్నీ కూడా వస్తుంటాయి.
2: లేటర్ అపియర్ ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
0: ఇది నా కర్చీఫ్.
2: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: మా కర్చీఫ్ పేరు నేను వేరు.
2: I am separate from my kerchief.
0: ఈ టమ్లర్ నాది.
2: And this tumbler is mine.
0: కానీ నీవు టమ్లర్ కాదు.
2: But you are not the tumbler.
0: కాబట్టి ఇది నా దేహము.
2: My body.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు, నీవు వేరు.
2: When you say my body, it means you are separate from the body.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు, నీవు వేరు.
2: When you say this is my mind, you are separate from the mind.
0: నీవెవరు?
2: Then who are you?
0: నీవు ఉన్నప్పుడే కదా నీ బాడీ, నీ మైండ్.
2: Unless you exist, you cannot claim anything as your own body and the mind.
0: కనుకనే నీవు నీవు నీవే కాని నీవు బాడీ కాదు, మైండ్ కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు.
2: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: కనుక ఇవన్నీ కూడా నీవు చేర్చుకోవటం చేతనే నీవు బంధితుడైపోయినావు.
2: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైన ప్రతి ఒక్క గుణమును మనం పెంచుకుంటున్నాం.
2: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
2: And today you want to have tambula or paan.
0: నట్టు, గీవు, చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
2: And this paan or tambula requires three. The betel nut, the betel leaf and the lime.
0: అయితే ఈ లైమ్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలర్ మారుతాయి.
2: Unless there is lime, there would not be any change in the color at the end.
0: ఆ చున్నం కూడా అధికంగా వేసుకోకూడదు.
2: You should not take more of lime.
0: అది తక్కువగానే ఉండాలి.
2: You should have less in its quantity.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
2: Every responsibility should be under certain limits.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
2: When a human being observes all the limitations, he can be a true human being.
0: కానీ మితిమీరినటువంటిప్పుడు మనిషి కాడు.
2: If he goes beyond limits, limitless, he is no human being.
0: అతనే రాక్షసుడు అవుతాడు.
2: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
2: So human being should behave like a human being.
0: మానవ.
2: Three letters, మానవ.
0: మానగా మాయా.
2: మా represents మాయా, illusion.
0: మమత.
2: మమత, attachment.
0: నా లేకుండా.
2: నా వితౌట్ ఇట్.
0: వా వర్తించడం.
2: వా హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు, లేకపోతే మానవుడే కాదు.
2: దెన్ ఓన్లీ యూఆర్ ఎ మానవ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎల్స్ నాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును బోధించినటువంటి వాడే దక్షిణామూర్తి.
2: ఇట్ ఈస్ ఓన్లీ దక్షిణామూర్తి యూ హ్యావ్ గివెన్ దిస్ టీచింగ్ సీక్రెట్ నాలెడ్జ్ విజ్డమ్.
0: నీవు దేహంతో ఏమాత్రం ఉండినప్పటికీ దేహానికి ఏమాత్రం సంబంధం పెట్టుకోకు.
2: యు మే బి ఇన్ ద బాడీ హ్యావింగ్ ద విచ్ బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ద బాడీ.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనలో ఉన్నది ముఖ్యమైనటువంటి ప్రేమని.
2: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ ఇన్ అస్, దట్ ఈస్ లవ్.
0: తల్లి మనకు అందించినటువంటిది ప్రేమని.
2: అండ్ ఇట్ ఈస్ ద లవ్ దట్ ఇస్ గిఫ్టెడ్ టు అస్ బై మదర్.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు ప్రేమతోనే నీవు జీవించాలి. ఒక దేశుడు కూడా నీకు ఎదురైనప్పుడు వారికి కూడా నమస్కరించు.
2: ఈవెన్ ఇఫ్ యూ కన్ఫ్రాంట్ యువర్ ఎనిమీ, డూ నమస్కార్ సాల్యుటేషన్ టు హిమ్.
0: అప్పుడే నీవు స్త్రీ అయినటువంటి మానవుడు అవుతావు.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి ప్రాపర్ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు సాగు సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
2: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్ జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
2: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల
2: ఇన్ దిస్ వరల్డ్
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
2: ఎవ్రీవన్ అసోసియేట్స్ హిమ్సెల్ఫ్ విత్ వన్ గ్యాంగ్ అనదర్.
0: కానీ దానిలో కొన్ని కొన్ని స్థానంలో వేరు వేరు ఉన్నాయి.
2: బట్ హెవర్ దేర్ ఆర్ సర్టన్ వేరియేషన్స్.
0: నిరంతరము భగవచ్చింతం చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఇస్ అటాచ్డ్ టు గాడ్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ గ్రేటర్.
0: నిరంతరం కూడా నువ్వు భగవచ్చింతనతో ఉండాలి.
2: Spend the time in constant contemplation of God.
0: నీ దేహాన్ని కూడా నువ్వు భగవచ్చింతనలో మార్చాలి.
2: Let the body also spend the time in thinking of God.
0: జీవితమే భగవత్సంతగా మారాలి.
2: The whole life should be divine and spiritual.
0: ఈ మానవుడు డివైన్ లైఫ్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
2: When once we lead the divine life, we have correct intellect.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
2: Therefore, we should transform ourselves into divine.
0: డివైన్ అయినప్పుడే
2: then once you are divine,
0: డివోషన్ అయిపోతుంది.
2: Then you are the very personification of devotion.
0: ఈ డివోషన్ అయినప్పుడే
2: then one there is devotion,
0: పూర్తి మానవత్వం ధరిస్తుంది.
2: Then you will have the vision and the manifestation of the entirety of human being.
0: Human being అయినప్పుడే నీవు దైవత్వానికి మారుతావు.
2: Then once you are a true human being, you can transform yourself into divine.
0: రాములు రాములుగానే మార్చుకున్నారు ముందు. రాములు రాములుగానే భావించారు.
2: People consider Rama as Rama only.
0: కానీ క్రమక్రమేణా కూడా రావణ మర్దన అయినప్పుడు ఆ దుర్గమును దూరం చేసినప్పుడే రాముడు దేవుడిగా మారాడు.
2: After Ravana was killed, when once the whole area was rooted out, people could recognize Rama as God.
0: మనం నిరంతరం కూడా ఈ కామక్రోధ లోపము పదమాచర్యంతో ఉన్నంత వరకు కూడా మనం మానవులమే.
2: So long we have got these evil qualities like anger, avarice, hatred and desire, we remain at this state.
0: ఆనందంగా ఉంటుండు, ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
2: Be blissful always.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
2: Because you represent eternal bliss, you represent the wisdom.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
2: You are non-dual and ethereal.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
2: We should be non-dual.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
2: And then only we can call ourselves a true human being.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
2: When one there any bad qualities stepping into your life, by chanting, praying to God,
0: అప్పుడే
2: get rid of
0: నీవు దైవంగా మారిపోతావు.
2: Then you become verily God himself.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: మీరు ప్రేమ స్వరూపులే.
2: You are embodiments of love.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
2: You cannot live for a moment without love.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటూనో నీవు మార్చుకోవచ్చు.
2: You can go on changing in any form.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
2: Become the very personification of love.
0: క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని పొందండి.
2: Slowly, gradually attain divinity.
0: ఇది నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
2: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
2: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
3: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam. Baba explained how Lord Dakshinamurti taught the lesson of detachment and urged us all to develop a similar frame of mind. By doing so, we will be able to move away from body consciousness and remain calm and equal-minded under all circumstances. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని ఆపోహలు బయలుదేరినాయి.
1: సమ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ వాచింగ్ ది డిలే ఆఫ్ భగవాన్స్ అరైవల్ టు దిస్ వెన్యూ.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: భగవాన్ డస్ నాట్ సింప్లీ ఐడిల్ హిస్ టైమ్, హి డజంట్ సింప్లీ కీప్ క్వైట్.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ ఫార్ ద డివోటీస్.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హి డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ వన్ స్టార్ట్స్ టాకింగ్.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేదు.
1: యూ కెనాట్ రన్ ద కార్ విదౌట్ పెట్రోల్.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: ఇట్ మే బి ఎ బ్రాండ్ న్యూ కార్ బట్ ఇట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: అదే విధంగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్, నాట్ సింప్లీ లైక్ దాట్. నో,
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: Bhagavan had to satisfy those devotees waiting for him.

0: He gave them satisfaction to all its fullness and then came over here.
1: ప్రపంచము పరిపరి విధముగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
0: యు ఫైండ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టుడే.
1: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందుకు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
0: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ పొల్యూటెడ్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
0: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బి దట్ ఎథికల్ ఆర్ పొలిటికల్ ఆర్ సోషల్ ఆర్ స్పిరిచువల్.
1: కనుక ఈ పొల్యూషన్ లోపల, ఈ మాలిన్యం లోపల నేను కూడాను ఉండటం చేతనే నా ఎందుకు కూడాను కొంచెం పొల్యూషన్ వస్తుందని.
0: Because Bhagavan is amongst us, with pollution around, the pollution also has gone into him.
1: Kanuka ee prapancham yokka paristhiti chaala vichitranga unnadi, chitranga unnadi.
0: The position of the world today is very peculiar, funny and strange.
1: Chitra vichitramato koodinatvanti yokka ఈ యొక్క జగత్తును చూస్తే చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ బి ఎక్స్టాటిక్ వైల్ వాచింగ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో ఫీల్ సాడ్.
1: మానవత్వము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: మానవత్వం కంటే మించినటువంటిది మనకు శక్తి లేదు.
0: There is no other greater power than the human life.
1: ఈ మానవులు రెండు విధములైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
0: The human society acquires two forms of education.
1: ఒకటి education.
0: One is education.
1: రెండవది educare అన్నారు.
0: And the second one is educare.
1: Educare అనగా మన లోపల నుంచి లాగేటువంటి యొక్క విద్య.
0: The educare is that which is drawing from within.
1: Manu lopal nunchi lagali.
0: The educare has to be drawn from within.
1: Education oka pustakal nunchi chadavachu.
0: Whereas the former education can be acquired by going through books.
1: Evaro rasinatuntu vachani manu follow chestu dani nerchukoni tadwara manu danni prakatinchavachu.
0: We go through the books written by different authors. We learn, acquire knowledge, and act accordingly.
1: కాని ఎడ్యుకేర్ అనేటువంటిది అలాంటిది కాదు.
0: But educare is not of that sort.
1: అది society.
0: It is the one of your own, the self.
1: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటికి లాగాలి.
0: The power of the self must manifest.
1: ఎడ్యుకేర్ అనగా లాగటము.
0: Educare means to bring out.
1: దేని రాగటము?
0: వాట్ ఈస్ టు బి బ్రాట్ అవుట్?
1: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట రాగటం.
0: టు బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ హిడెన్, విచ్ ఇస్ ఇమ్మనెంట్, విచ్ ఇస్ లేటెంట్ ఇన్ యూ.
1: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
0: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and non-violence.
1: Aithe idi karmamuna puttina jantuvu karmamuna vruddhi pondi karmamuna chalunu.
0: But however, the living creature having born out of action, sustained by action and ultimately merges back into action.
1: Kani ఎట్టి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటి మనము సాధన చేసి లాగాలి.
0: హవెవర్ వితౌట్ ఎనీ పర్పస్ఫుల్ యాక్షన్ ఆర్ స్ట్రెయిన్ఫుల్ ఎఫర్ట్ వీ షుడ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ విత్
1: సత్యము.
0: ట్రూత్
1: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
0: ట్రూత్ హూ హాస్ రిటన్ అబౌట్ ఇట్?
1: ఎవరు చెప్పారు?
0: హూ సెడ్ ఇట్?
1: ఎవరు చూపించారు?
0: హూ హాస్ షోన్ ఇట్?
1: లేదు.
0: నో,
1: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం, అటువంటి మహాత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
0: ద నోబుల్ సోల్స్ హూ హ్యాడ్ పర్ఫెక్ట్ హార్మనీ, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్, కుడ్ అటర్ ట్రూత్.
1: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
0: ద ట్రూత్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ధర్మము,
0: ధర్మ
1: ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఇట్?
1: ఏది ధర్మము?
0: వాట్ ఈస్ ధర్మ?
1: ఏది అధర్మము?
0: వాట్ ఈస్ అన్రైచియస్నెస్?
1: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
0: ధర్మ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఎనీ వన్.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
0: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
1: శాంతి,
0: దెన్ శాంతి, పీస్.
1: ఏ కోటీశ్వరునైనా పోయి ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
0: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, యు జస్ట్ ఆస్క్ హిమ్ అండ్ టెల్ హిమ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆర్ యు హ్యాపీ? అండ్ యు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఆల్ బట్ ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్.
1: ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పీస్ ఎవరిచ్చారు?
0: పీస్ హూస్ గిఫ్ట్ ఇస్ దిస్?
1: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కానీ పీస్ కనిపించడం లేదు.
0: ఆల్ ది వరల్డ్ ఓవర్ యు ఫైండ్ పీసెస్ బట్ దేర్ ఇస్ నో పీస్.
1: ఆ పీస్ అనేటువంటిది హృదయం నుంచి రావాలి.
0: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఇక ప్రేమ,
0: దెన్ లవ్.
1: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ లవ్?
1: అమ్మ ఇచ్చిందా?
0: Is it gifted by mother?
1: Appa putti appa ichara?
0: Or father has given you?
1: Given friends ichara?
0: Or has it gifted by friends?
1: Gift ichara?
0: Or anybody? No.
1: Prema ninutiye puttinadi.
0: And there is love within you originally, naturally.
1: Prema adiye neeka life.
0: And love is your life.
1: Prema is prema anetundi chala pradhanamaina pinti yokka tattvam.
0: Love is the main principle of human life.
1: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
0: Without this love, you will not be able to experience the world.
1: అహింస.
0: Then ahimsa, non-violence.
1: అహింసకు ఎన్నో ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
0: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
1: కానీ అహింస అంటే ఏమి? హింస లేకుండా ఉండటము.
0: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa, violence. In fact, himsa, violence starts right in his heart.
1: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటివి ఒకదాన్ని ఒకటి అనుసరించినవే కానీ ప్రత్యేకమైనవి కావు.
0: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
1: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి ఒక వరప్రసాదముది.
0: These five human values are the gift of God to human society.
1: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make every effort and attempt to follow these human values.
1: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
0: Following human values is educare.
1: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
0: What are the alphabets?
1: ఇష్టం వచ్చినట్టు పలకటం.
0: Just talk as you like.
1: ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.
0: Or conversing in your way.
1: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సిన తిరుగుతు.
0: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
1: అది కాదు సత్యం.
0: It is not truth anyway.
1: సత్యమును నాలుక పైన అరికట్టి.
0: And the truth has to be held tightly, stronghold.
1: Vicharam sadapi.
0: One has to discriminate.
1: Ede truth, ede untruth.
0: One has to inquire what is truth, what is untruth.
1: Truth anetundi oke padame.
0: Truth is just one word.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: Two aipoyindante adi asatyam aipothundi.
0: Then once there is two or duality, well, it leads to contradiction.
1: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ఏ సత్యమైనటువంటిది ఉన్నదో, ఏ నిజమైనటువంటి ఉన్నదో, దానినే మనం పలకాలి.
0: Therefore we have to say that truth which comes out of our heart.
1: Truth ee prapancham yokka swaroopamu.
0: And the truth is the very form of this cosmos.
1: Deeni lopalane sarvamunu sancharinchutu unnadi.
0: All move about in this realm of truth.
1: Meghamante ekkada unnavi?
0: The clouds, where are they?
1: ఆకాశం నందు ఉన్నవి.
0: They are there right over there in space.
1: ఆకాశం ఎక్కడ ఉన్నది?
0: Where is sky?
1: తాను ఏకంగా ఉన్నది.
0: And it just all alone.
1: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
0: And clouds move about across the sky.
1: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
0: And these clouds naturally cover the sun.
1: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
0: At the same time, you cannot neglect them either.
1: ఏ విధంగా వచ్చినాయో అదే విధంగానే దాన్ని మారిపోవాలి.
0: Just as clouds appeared, they should also clear at the same time.
1: వచ్చినవి ఈ మేఘములు.
0: And naturally they are the products of the wind.
1: ఆ మేఘములు గాలి వలననే కదిలిపోవాలి.
0: And as the wind blows, the clouds will clear.
1: ఆ మేఘములు కదిలిపోయిన తక్షణమే సన్లైట్ మనకు కనిపిస్తుంది.
0: The moment clouds clear, you'll naturally find the sun.
1: కనుక మనం మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
0: So it is not truth if you find fault with clouds.
1: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
0: And we have to breathe in a appropriate way, in a fitting way.
1: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
0: When we are pure hearted, you will have the cool breeze.
1: ఈ చల్లబడినటువంటి గాలియే ఈ మేఘమును కదిలిపోతుంది.
0: Because of this cool breeze, the clouds will clear.
1: కనుక మేఘమును కదిలిపోయేంత వచ్చినమే సన్నమని కనిపిస్తాడు.
0: The moment clouds clear, you will be able to see sun.
1: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
0: What's the origin behind the clouds?
1: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క సహజములు.
0: These are natural qualities.
1: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
0: అండ్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్ ద టేస్ట్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: సహజంగా వచ్చినవి సహజంగానే జీవించాలి.
0: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయిడ్ ఇన్ నేచురల్.
1: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
0: Those that come out of force will naturally led in a forceful way.
1: ఈ ఫోర్స్ తో వచ్చేటువంటి కాదివి.
0: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: సత్యము
0: సత్య
1: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
0: ద ట్రూత్ హ్యాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
0: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
1: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
0: And you also find the sunlight being covered by these clouds.
1: ee sunlight ni cover chesinaatvanti clouds povalante em cheyali?
0: What is to be done to clear this cloud?
1: Danikudunu gaaliye pradhanam.
0: And it's only the wind that can only clear the cloud.
1: Ee gaali anetunte ekkada nunchi vachindi? Mana nunchi vachindi.
0: Even the air comes out of us.
1: Mana nunchi vachinaatvanti gaali mana nunchi vachinaatvanti oka సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
0: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నాచురలీ కవర్ యూ.
1: కనుకని ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
0: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
1: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
0: బట్ ద ట్రూత్ ఇస్ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: సెల్ఫిష్ అనేటువంటిది దానికి లేనే లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
1: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి ఒక పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
0: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
1: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
0: జస్ట్ యాజ్ ద క్లౌడ్స్ క్లియర్
1: సూర్యుడు కనిపిస్తాడు.
0: యూ సీ ద సన్.
1: సూర్యుడు కనిపించిన తక్షణమే
0: ద మూమెంట్ యూ ఫైండ్ ద సన్
1: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
0: యూర్ ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
1: అది నిజమైనటువంటి ఒక ప్రేమతత్వము.
0: That is the nature of love.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు, ఒకటి త్రోసివేయదు.
0: Love is not expectational. It doesn't deny any.
1: సెల్ఫిష్ బ్యాంకే ఈ ప్రేమ అనేటువంటిది అనేక రకములుగా వాడిని కలతపెడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫిష్. సెల్ఫిష్నెస్ దట్ కన్ఫ్యూజెస్ యూ, దట్ ఎజిటేట్స్ యూ.
1: ఈ సెల్ఫిష్ అనేటువంటిది చాలా మాయన మారి.
0: అండ్ ది సెల్ఫిష్నెస్ విల్ ప్లే ఆల్ ద జిమిక్స్.
1: స్వార్థము
0: సెల్ఫిష్నెస్
1: స్వప్నం వలె కనిపిస్తుంది.
0: ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.
1: కానీ ఈ స్వప్నాన్ని మానవుడు ఎవరు కూడా లెక్క చేయడు.
0: బట్ నో మ్యాన్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ డ్రీమ్.
1: కానీ ఈ ప్రేమ ఉన్నంత వరకు కూడా ఎవరు దీనిని టచ్ చేయలేదు.
0: బట్ సో లాంగ్ దిస్ లవ్ నో బడి కెన్ బి ఎనీవేర్ అరౌండ్ దిస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి వచ్చుకోండి.
0: డెవలప్ దిస్ లవ్.
1: అది మీకు దైవం.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
0: The moment love dawns, ahimsa, non-violence appears.
1: Himsa anetundi manaku ekkada kuda dani needa kuda kanipinchadu.
0: Himsa, violence will not be there any longer, not even its shadow.
1: Kanuka prati manavudu kudanu satya dharma shanti premalanu nu sadhinchinappude manaku sariyainatundi margam tostundi, sariyainatundi buddhi kudurtundi, sariyainatundi paddhati manaku labhistundi.
0: Therefore when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
1: కట్టడేటి నిజ కర్మం చుట్టుతూ వచ్చి ఈ గట్టిని పెట్టిన పెట్టినట్టు అనుభవింపకతీరదు.
0: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
1: తనకెందుకు గట్టిని ఎవరైనా మా చెట్టున గబ్బిడములకు తన కిందకు పెట్టిన ఆ చెట్టును గబ్బిడం మీదకు.
0: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్.
1: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తన కిందకి వచ్చేసి.
0: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ ఎ వే విత్ దేర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
1: కానీ అది ఎవరు కట్టినది కాదు.
0: అండ్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ ద బ్యాట్ ఈస్ నాట్ సస్పెండెడ్ లైక్ దట్ బై ఎనీవన్.
1: భగవత్ యొక్క లీల.
0: And it is the action, the will of God.
1: అది అన్ని విధములు కూడాను ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటిని చూస్తాయి.
0: The bats will be after darkness.
1: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తనకు ఎందుకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
0: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
1: తన నిత్య జీవితం అంతా కూడాను ఆ యొక్క నోటిదే జరుగుతుంది.
0: The whole life is carried on in such a way.
1: తిరటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండే జరుగుతుంది.
0: In fact, it partakes food and drinks water through the mouth only.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
0: Therefore, everyone will have to follow karma or action.
1: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
0: As we experience the consequences of karma,
1: when sannivesham nindu aa yokka karma aneka rakamaina chitra chitramunu nirupistuntadi.
0: It is a karma that proves several mysteries, many things that are strange.
1: Narada prashninchadu Vishnuvu, Narada ee prapancham ee reethiga unnadi.
0: Vishnu asked Narada, oh Narada, how is the world today?
1: Swami chitrambulu,
0: that peculiar
1: పవిత్రంబులు,
0: ద సీక్రెట్
1: చిత్రలోక విచిత్రంబులు,
0: అండర్ మిస్టీరియస్.
1: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్లా చూచేది?
0: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్.
1: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రంబులు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
0: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్. They are observed by human society.
1: Maranam vaste dukhistamu.
0: At the time of death, one feels sad, cries.
1: Jananam kalithe navutamu.
0: At time of birth, one laughs.
1: Navulu yedupulu rendu kudanu chitra vichitram le kada.
0: The cry on one side and laughter the other, both are peculiar things.
1: Loka vichitrambulu munijana pavutrambulu vishnu charitrambulu.
0: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
1: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరిపిస్తూ ఉంటుంటది.
0: ఇట్ ఈస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ మేనిఫెస్ట్ దిస్ ఇన్ ఎ నేచురల్ వే.
1: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ డిజైర్స్ గాడ్ యాజ్ సచ్.
1: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
0: Nobody would think that these difficulties are because of the will of God.
1: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తిపైన వేస్తుంటారు.
0: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
1: సుఖవేగిన లభిస్తే అప్పుడు దీనిని భగవంతుడు ప్రచారించాడు అని అంటారు.
0: And if anything pleasure, the profitable happens, you think that it's God's gift.
1: సంతోషము ఆనందము సుఖము భగవంతుని యొక్క వరప్రసాదమని, దుఃఖము కష్టము నష్టము కూడాను ఇవంతా కూడా ప్రజల యొక్క బోధనని మనం భావిస్తున్నాము.
0: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మీ థాట్స్ ని మీరు అరికట్టండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ థాట్స్.
1: ఈ థాట్స్ అనేటువంటి మేఘములే మనకు సంచరిస్తున్నాయి హృదయం అనేటువంటి ఆకాశమునందు.
0: అండ్ దిస్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ద స్పేస్ విచ్ ఇస్ కవర్డ్ బై దిస్ క్లౌడ్స్.
1: ఈ క్లౌడ్స్ అనేటువంటివి క్రమక్రమేణ కదిలిపోతూ కదిలిపోతూ మనస్సు అనేటువంటి యొక్క చంద్రుడి పైన బుద్ధి అనేటువంటి సూర్యుడి పైన కొంతవరకు కప్పుతాయి.
0: The mind is the moon, intellect is the sun, covered by the clouds of thoughts.
1: Chandrama manaso jataha chichu suryo jayata. Ee chandrudu anetunte vaadu manasu yokka tattvam.
0: Therefore moon is the presiding deity of the mind and the sun is the presiding deity of the intellect.
1: Ee irudu kodunu udayamane aakashamlo sancharistu untaru.
0: You find them in the sky and in the space of the human heart.
1: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
0: Sometimes our thoughts appear there as thick dark clouds.
1: నీ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
0: And at this stage you find thick dark clouds now.
1: Dark clouds అనగా నీటితో కూడినటువంటివి, ఆశతో చేసినటువంటివి.
0: And they're full of water there, the dark clouds.
1: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
0: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
1: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
0: బట్ ఇన్ సమ్మర్ దీస్ క్లౌడ్స్ క్లియర్.
1: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద సన్ అండ్ ద మూన్ క్లియర్.
1: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది, ఇదే వయసులోనే వస్తాయి.
0: ద థాట్స్ కమ్ అట్ దిస్ ఏజ్.
1: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
0: అట్ దిస్ ఏజ్ యూ విల్ హ్యావ్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ దట్ యూ డోంట్ ఈవెన్ బి ఏబుల్ టు సే.
1: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
0: యూ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్.
1: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
1: అలాంటి దీని లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
0: యూ గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ and forget everything the rest.
1: మొట్టమొదట క్లౌడ్స్ ని మనం దూరం చేయాలి.
0: Therefore let us clear these thoughts first.
1: కనుక మొట్టమొదట మీరు క్లౌడ్స్ థాట్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయండి.
0: Therefore you have to control the clouds of your thoughts.
1: క్లౌడ్స్ ని కంట్రోల్ చేసినప్పుడే మనకు ఈ బుద్ధి మనసు రెండు కూడా ప్రకాశిస్తుంటాయి.
0: When once you control your these thoughts, the clouds, you will be able to see the moon, the mind, and the sun, the intellect.
1: ఈ అన్నింటికి క్లౌడ్స్ ఏ ప్రధానం.
0: దేర్ఫోర్ ద క్లౌడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫ్యాక్టర్.
1: క్లౌడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
1: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాన్స్ విల్ ది క్లౌడ్స్ అపియర్.
1: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ మస్ట్ కంట్రోల్ అవర్ మైండ్.
1: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక bundle of clouds.
0: Mind is a bundle of clouds and thoughts.
1: ఈ bundle of clouds and thoughts కొంతవరకు క్లియర్ కావాలి.
0: Therefore the bundle of thoughts, clouds must be cleared, clean, cleansed to some extent.
1: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వస్తి మనలో ఏర్పడిపోతుంది.
0: Then only you will attain the reality, understand it.
1: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
0: At this age, Narendra tried very hard to control these thoughts.
1: Narendra ante Vivekananda.
0: Narendra is Vivekananda.
1: అతని పేరు నరేంద్ర అని పేరు మొత్తం.
0: Earlier he was Narendra.
1: తర్వాతనే వివేకానంద అని పెట్టారు.
0: Later he became Vivekananda.
1: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని దూరం దూరం చేసినప్పుడే తాను హృదయం పవిత్రమైపోయాను.
0: When once he has distanced himself these clouds, he could have his heart highly sacred.
1: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇండియా నుంచి వచ్చాను కదా, ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, ఎంత అన్నో తాను తలుచుకుంటూ వచ్చాడు.
0: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
1: Kanuka, India ani pedan
0: tarchu. The moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
1: Kanukani manamu India nunchi manam poyetundi yokka margam gurinchi manam chintistu raavali.
0: Therefore we should think the role of India, its majesty and its glory.
1: Kani ee naati pillalu Vivekananda, Ramakrishna Paramahamsa ilanti vaari peddala yokka charitralu em maatram kuda nu chadavatam ledhu.
0: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
1: Edo konni pichi pichi navasanta vacheste danni patti veeru prasadistuntaru.
0: They read only cheap novels and think they know.
1: ఈ చీప్ నాలెడ్జిని ఇవే గొప్ప చీప్ గా భావిస్తాం.
0: అండ్ దీస్ చీప్ నావెల్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు లాఫ్టీ ఐడియల్స్, లాఫ్టీ ప్రిన్సిపల్స్ సబ్సీక్వెంట్లీ.
1: చీప్ గా భావిస్తాం.
0: ది చీప్ షుడ్ బి టర్న్ ఇన్ టు చీప్ పాయింట్స్.
1: కనుక మీరు ఈ చీప్ అంతా కూడా పక్కకు పెట్టాలి.
0: దేర్ఫోర్ కీప్ అసైడ్ ఆల్ దట్ ఈస్ చీప్.
1: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
0: Consider everyone divine and great.
1: Andari endu daivam unnadu.
0: There is God in everybody.
1: God is everywhere.
0: God is everywhere.
1: Atma andari endu unnadi.
0: Atma dwells in everyone.
1: Ekatma sarvabhutantaratma.
0: Is only one atma that is present in all of the creatures.
1: Andari endu unnadi oke atmane.
0: The same self atma is present in all.
1: Aithe వాడు చేసే మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
0: దెన్ యూ మే క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ ఐ డోంట్ డూ ద సంథింగ్ గుడ్ డన్ బై ద అదర్ మ్యాన్.
1: కానీ వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
0: బట్ హిస్ ఏజ్, హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ థాట్ ప్రాసెస్.
1: నువ్వు అటాంటి వారితో నీవు జతకూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
0: ఇఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ ఇట్ ఓన్లీ మీన్స్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే నీ వెట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది, ఈ కంపెనీ ఎట్టుబెట్టిదో నీవు కూడా అట్టివాడివై.
0: యువర్ నేచర్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ వేర్ యూ ఆర్. ఇట్ ఇస్ ద కంపెనీ దట్ డిసైడ్స్ యువర్ నేచర్ అండ్ బిహేవియర్.
1: కనుకనే మన యొక్క భావములు మనం చేరేటువంటి వారితో కొన్ని జత చేరుతుంటాయి.
0: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
1: కనుక మనం మంచి వారితో చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఇస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ డిటాచ్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ మేక్ యూ స్టడీ అండ్ అటైన్ లిబరేషన్.
1: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
0: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలతో జీవిస్తుండు.
0: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
1: మంచి దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ సైన్, గుడ్ లుక్స్.
1: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసేతో, నీవు మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
0: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్, గుడ్ లిసనింగ్, గుడ్ టాక్, గుడ్ వర్డ్స్, దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
1: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
0: And bad books also constitute the company.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి వాడివో నీ కంపెనీ చెప్పు.
0: As is the company, so you are.
1: కనుక నీ కంపెనీ నీవు మంచిగా అనిగా చేసుకోవాలి.
0: And see that you are always in good company.
1: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
0: Bhagavan has not decided to speak on God and the divinity.
1: మీరు నిజ జీవితమును సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
0: Bhagavan wants to explain the practical aspects of human life, that we should know the truth and lead the life along the path of truth.
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ.
0: The paths of truth, righteousness, peace and love.
1: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
0: The five elements are within you.
1: కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు అవి పైన ఉన్నటువంటివి.
0: And in fact the anger, the lust, the greed, the hatred and avarice are present outer world.
1: దీనిని ప్రక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటికి రాగాలి.
0: Therefore getting rid of these evil traits you'll be able to bring forth that latent human values.
1: బావిలో నీరు ఉన్నది.
0: There's water in the well.
1: కానీ నీరును పైకి తేవాలంటే మనం ఏం చేయాలి?
0: What have you to do to bring out the water?
1: ఒక పాత్రకు దారం కట్టి
0: and you have to put it to a bucket.
1: అది నీళ్ళలో వేసి
0: and then let it go into the well.
1: ఆ తాడును పైకి లాగితే బట్టి నీరుతో పాటు పాత్ర కూడా వస్తుంది.
0: And then you can draw water out of the well.
1: కనుక నీ యొక్క హృదయం అనేటువంటి బావి లోపల పవిత్రమైనటువంటి యొక్క జలంతో నిండినటువంటి యొక్క పాత్ర ఉన్నది.
0: And therefore in this human heart, which is a deep well, there's water which is highly sacred.
1: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
0: And you have a strong tight rope.
1: అది నమ్మకము.
0: And that tight rope is faith.
1: నమ్మకము రెండు నయనములే లేని అందులే అవని అంది.
0: Today in the world you find people are totally blind, having lost both the eyes of faith.
1: రెండు కన్నులు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
0: When we lose both the eyes, we are naturally blind.
1: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
0: We should never be blind.
1: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
0: At least we should have one eye functional.
1: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
0: If we carry on life in a perfect way, naturally human life will take us to the
1: అందరూ మాటలతో చెప్పగలరు.
0: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్.
1: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు.
0: సమ్ కెన్ గివ్ స్పీచెస్.
1: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమో తృప్తి కలగదు.
0: యు విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై గివింగ్ స్పీచెస్.
1: అప్పటికప్పటికి వింటాము, మర్చిపోతాము.
0: వి లిసన్ ఫర్ ద మూమెంట్ అండ్ ఫర్గెట్.
1: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ క్యారీ ఆన్ ట్రెజర్, హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫర్మ్ హోల్డ్ ఆన్ దోస్ ఎసెన్షియల్స్.
1: కనుక మీరు నమ్మకము అనేటువంటి ఒక దానిని భద్రంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ట్రెజర్ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్.
1: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధములా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
0: వెన్ వన్స్ that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of this well of human heart.
1: Ini educare annaru.
0: And this is called educare.
1: Educare anaga lopala danni manam paiki raagali.
0: Educare means to bring out.
1: Ante gaani educare anaga edu danni pratyekanga maarchukovatam kaadu.
0: Educare is not a separate course altogether.
1: Educare అనేటువంటిది బయట లేదు.
0: Educare is not in the outer world.
1: మనం కొంటే లభించేటువంటిది కాదు.
0: You cannot buy it.
1: టీచర్స్ చెప్తే వినేటువంటిది కాదు.
0: Is not that could be obtained from teachers.
1: నీకు నువ్వే దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: You have to develop on your own.
1: కనుకనే నీవు సెల్ఫ్ రియలైజేషన్.
0: This is self realization.
1: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు కారణం ఏది కావాలి?
0: For this self-realization, what is necessary?
1: Self-confidence.
0: Self-confidence is important.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కేజ్ ఉండాలి.
0: But self-confidence then what?
1: కనుక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు కొన్ని విధమైనటువంటి ఒక గుణముడు పవిత్రముడు తండ్రిగా ఉండాలి.
0: Therefore, to develop this self-confidence, you should have all that sanctity around it.
1: పావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
0: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
1: Kani well untadi kani water undadu.
0: But sometimes you find a well without water.
1: Water lekunna e matram kudanu dantlo padartham nilchavu.
0: And when there's no water, there's no question of bringing it out.
1: A water anetundi bhakti.
0: And this water is bhakti or devotion.
1: ఈ డివోషన్ అనేటువంటి దాని లోపల దీన్ని ముంచాలి.
0: అండ్ దిస్ హ్యాస్ టు బి ఇమర్స్డ్ ఇన్ దట్ వాటర్స్ ఆఫ్ డివోషన్.
1: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎజుకేర్ అనేటువంటి ఒక సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ ఇమర్స్ దిస్ కంటైనర్ టోటలీ, యూ కెన్ డ్రా ఇట్ అవుట్ ది ఎజుకేర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
0: All your studies, what for are you doing?
1: Buddhi kusalitaku matrame parikostayi. Buddhi kusalitaku matrame
0: parikostayi. It only represents your intelligence and skills.
1: Meeru ee buddhi kusalitaku matrame techukunte naaku tagineetundi aadharam.
0: All this, your intelligence also should have a support.
1: Manaku oka support kavali.
0: We need support.
1: Ee support anetundi educate.
0: This support is educare.
1: Educare anetundi manaku nijamainatundi aanandanni andistundi.
0: This support of educare will confer bliss.
1: Kanuka meeru ee education anetundi antu educare kuda pradhananga teeskovali.
0: Therefore, along with education, you also consider educare equally important.
1: Education ante pustaka knowledge kaadu.
0: In fact, educare is not textual knowledge.
1: Kaani ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవాళ్ళైనా,
0: దేర్ మే బి నాలెడ్జబుల్ పీపుల్ విత్ ఆల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్,
1: కానీ ఉన్నటువంటిది ఇదే పెద్దది. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్, వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్, ఇట్ ఈస్ యూస్లెస్.
1: ఎంఏలు బిఏలు పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు, కానీ
0: you may get the high degrees, undergraduate and postgraduate degrees,
1: kaani educate lekapothe adi education kaadu.
0: Without educate the inner current, the education is useless.
1: Aa useless anetundi education nu inaadu manam chalutunnam.
0: We are passing through this useless education.
1: Idi patta kooti kosam nimittamai chadivetundi chadivide.
0: All this education that we acquire today,
1: chadivina chadivulu kodanu goppa goppa varu unnaru lokamlo.
0: In fact, in this world, they are highly knowledgeable people.
1: Meerandaru em chestunnaru?
0: What is they are doing?
1: Shantini emaina poshistunnara?
0: Are they developing peace?
1: Satyamini emaina abhivruddhi parustunnara?
0: Are they removing any kind of violence in society?
1: Dharmamini emaina vicharistunnara?
0: Are they making proper inquiry?
1: Poni peaceful ga emaina unnara?
0: Or are they leading peaceful life?
1: Ned.
0: No.
1: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి,
0: అండ్ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
1: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ యువర్ ఓన్ చిల్డ్రన్.
1: మొట్టమొదటి మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
0: అండ్ దేర్ ఫోర్ పబ్లిసైజ్, షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
1: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ప్రేమను మీరు అందరికీ పంచాలి.
0: షేర్ దిస్ లవ్ ఇన్ ది ఎంటైర్ సొసైటీ విత్ ఎవ్రీవన్.
1: మీరు అందరికీ పంచాలి.
0: You have to share with everyone.
1: Meer bhujinchali.
0: And you have to enjoy for yourself.
1: Appude ee prema yokka tattvam ee takkaga ruchiga untundi.
0: Then only you will be understanding the true nature of love and experience it.
1: True nature ante emti?
0: What is true nature?
1: Nijamainatundi prapanchamu.
0: And this true nature is the world in letter and spirit.
1: Kaani adi true nature kaadu.
0: And you cannot call it in the outer way the true nature.
1: True nature అనేటువంటి కూడాను అది ఒక కల్పితమైనటువంటిది.
0: The true nature what you speak and comprehend is also artificial.
1: Only nature.
0: It's only nature.
1: Nature is సత్యమైనటువంటిది.
0: The nature is truth.
1: Truth is one.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: True nature. ఎండైపోతాయి మీరు.
0: When once I say true nature, ఇట్ ఈస్ టూ జ్యూవల్.
1: కనుక నీవు నేను ఒకటి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ట్రూత్ అండ్ నేచర్ రెండు ఒకటే.
0: ట్రూత్ అండ్ నేచర్ వన్ ఆర్ వన్.
1: కనుకనే నేచర్ ని ట్రూత్ అంటారు.
0: సో ద నేచర్ ఇస్ ట్రూత్.
1: దానిని మనము సత్యంగా భావించాలి, దాన్ని మనం సత్యంగా పూజించాలి.
0: Therefore you have to think it, the one representing truth, and you have to speak truth.
1: పరీక్షల కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన పిట్ నేచర్ ను కల్పించుకోరాదు.
0: You should never be carried away by your super impositions, all those that are artificial.
1: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి ఎందున్నవి.
0: All students, youngsters have all potentialities, capacities.
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: పంచకోశములు,
0: ద ఫైవ్ షీట్స్,
1: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
0: దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ యూ.
1: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపల మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
0: When they are present in you, in all its strength, if you don't make proper use of them, you become weak.
1: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
0: Then once you are weak, you'll not be able to achieve anything.
1: కనుక ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేద పట్టనే పట్టితివి.
0: You have determined somewhere or other.
1: పట్టునెగ్గేటిదాకా అట్టే ఉండు.
0: Remain until you achieve the determined cause.
1: కోరినది ఏదియో కోరనే కోరితేది.
0: యూ హ్యావ్ డిజైర్డ్ హావింగ్ డిసైడెడ్
1: కోరినది ఏదియో విడువకుండు.
0: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గివ్ అప్.
1: సత్యమనేదియో తలచనే తలచితివి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ థాట్ అబౌట్ ద ట్రూత్.
1: సత్యం విడిదాకా పోవకుండు.
0: అండ్ అంటిల్ యూ రియలైజ్ ద ట్రూత్ నెవర్ గెట్ అవే.
1: తలచినది ఏదియో తలచనే తలచితివి.
0: హావింగ్ థాట్ ఓవర్
1: తలచినది ఏదియోదాకా పోవకుండు.
0: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ never give up.
1: పోరుబడలేక తానైన ప్రభు వలయు.
0: In fact, the God should confer what you want out of disgust and with
1: వడల్ తెలియక నీవైన అడుగవలయు.
0: Or you should faint on the way in your effort.
1: కాని నీ అంత నీవు తిరిగిపోవటమేని దీక్ష కాదు.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: కనుక నీవు పేరైనటువంటి వాడే.
0: In fact, you're weak if you run away.
1: 5 out of 5 వచ్చినా కూడా నీ ఫస్ట్ క్లాస్ కాదు.
0: And you may get 5 out of 5. You cannot say you got first class.
1: కానీ ఇవి మార్కులో వచ్చినటువంటివి అని కానీ ఇవన్నీ రిమార్కులే.
0: You just secured marks. In fact, they are only remarks.
1: భగవంతుని దీంట్లో ఒక మార్కులు రావాలంటే అన్నింటిలో కూడా నువ్వు దీక్ష వహించాలి.
0: You should determine to get high percentage of marks. From the God's point of view.
1: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
0: యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ హై గ్రేడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమే.
0: భగవాన్ ఈస్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
1: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
0: బట్ యూ డోంట్ టేక్ seem to take them seriously.
1: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
0: You have forgotten the very reason why Swami is here.
1: Not Swamiji. మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో.
0: I am sorry. You have forgotten why you are here.
1: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
0: But having been here, you should achieve the purpose.
1: వచ్చినది ఒక దేని కోసము, చేసేది మరొక పని కోసము వచ్చినప్పుడే దీనివల్ల ఏ మాత్రమూ ఫలితం ఉండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హావింగ్ కమ్ హియర్ విత్ వన్ పర్పస్, ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూఆర్ అవే ఫ్రమ్ ద ట్రాక్.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: యు ఆర్ గోయింగ్ టు ఎ హోటల్, యు హావ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: కానీ అని తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
0: విదౌట్ అండర్స్టాండింగ్ వాట్ యు రియల్లీ వాంట్, యు ఆర్ స్టెప్డ్ ఇన్ టు మిలిటరీ హోటల్.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: అండ్ దేర్ ద పీపుల్ విల్ సే దిస్ మిలిటరీ హోటల్, సాంబార్ అండ్ ఇడ్లీ ఆర్ నాట్ అవైలబుల్, యు గో సమ్వేర్ ఎల్స్.
1: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీని కోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
0: యు హావ్ కమ్ హియర్ టు మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, నోబుల్ అండ్ ఐడియల్.
1: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బట్ యు ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సేక్రెడ్.
1: కారణం
0: వై?
1: చుట్టూ వైలెన్స్.
0: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
1: చుట్టూ పొల్యూషన్.
0: And you find pollution everywhere.
1: ఈ పొల్యూషన్ గా ఉన్నప్పుడు నీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
0: And when once you are in pollution, you find the pollution in all the neighborhood.
1: కనుకని ఇది పొల్యూషన్ కాకూడదు.
0: So don't allow yourself to be polluted.
1: మీ యొక్క థాట్స్ నేను ఏమాత్రమో మార్చుకోకూడదు.
0: Don't change your firm thoughts.
1: మనసును ఏమాత్రం కూడా చేయించినట్టు చూసుకోకూడదు.
0: Never allow your mind to waver.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: These are the teachings of all our elders.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: being modern students,
1: ఆధునికమైనటువంటితో పాటు ప్రాచీనమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
0: You should also preserve the ancient tradition and culture practices.
1: అది సాంప్రదాయము.
0: It is a tradition.
1: ఇది అభ్యాసం.
0: And this is the practice.
1: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
0: You should practice, but you are not practicing.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: And therefore make every attempt to uphold your tradition by practicing it sincerely.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందం లభ్యమవుతుంది.
0: If you conduct yourself this way, you will have the bliss which you really want.
1: ఈ విధమైనటువంటి బ్లెస్ ని మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ని పొందుతారు.
0: Then once you get this bliss, then you can say you are blessed.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లెస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లెస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లెస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై.
0: The bliss is dry.
1: Kanuka meeru ee nijamainatundi daanni sampadinchadaniki tagina krushi cheyali.
0: Therefore you should make every attempt to attain the reality and realize it.
1: Appude meeku taginatundi oka shanti ee book knowledge ivanni kudanu chiramaipothayi.
0: And then only you'll remain in peace, and all that you get out of the book is knowledge will remain steady and firmly established in you.
1: Ee vidya లౌకికమైన విద్య.
0: అండ్ ద నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ ఇస్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: సుఖంపై హేమతారక విద్య.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పరమని సుఖింప బ్రహ్మ విద్య.
0: అండ్ టు బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ దేర్ ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ లైఫ్ సోజర్ యూ నీడ్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక మనం బ్రహ్మ విద్యను నేర్చడానికి వచ్చాము.
0: వీ ఆర్ హియర్ టు అక్వైర్ దిస్ బ్రహ్మ విద్య, ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: లౌకికమైన విద్యను నేర్చడానికి కాదు.
0: We are not here only to learn.
1: దీంతో పాటు ఆ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి.
0: Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also.
1: కనుక ఈ రెండింటి యందు కూడా మీరు సమానమైన స్థితిలో ప్రయాణం సరపాలి.
0: Therefore, we should acquire them in a balanced state and proceed parallelly.
1: అప్పుడే మీరు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: Then only the purpose for which we have come is fulfilled.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: నిత్యము మాట్లాడి మాట్లాడి మాట్లాడి, ఇక్కడ మాట్లాడటమే కాదు రూముల్లో అంతా కూడా మేము పోయి మాట్లాడేది. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: Swami speaks not only here, and he goes on speaking to all the devotees there also. Adding to this, you have got the polluted atmosphere, the polluted water and polluted things that has worsened the situation.
0: Full also. Completely chiripothundani.
1: And everything is lost.
0: What do you want, Vaisar? What do you want? Tisco, I am ready.
1: Bhagavan said, what do you want? All boys said in one voice, Swami, we want you. Bhagavan says, I'm ready. Take me, says Bhagavan.
0: తీసుకోలేకపోవటము మీ తప్పు కాని అది కాదు.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క భౌతిక పరిస్థితి ఎందు మాత్రమే తన కాలమును జీవితమును గడుపుచున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ ఎఫర్ట్ థింకింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కెరీర్ అభిమానము చేత దివ్యమైనటువంటి తన స్వస్వరూపాన్ని విస్మరించి భౌతికమైన లౌకికమైన ప్రాప్తికి సంబంధములో తాను మునిగి అనేక అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ హీ ఫర్గెట్స్ హిస్ డివైన్ ఇన్నేట్ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ స్పెండ్స్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ వరల్డ్లీ ఫీల్.
0: ప్రతి రంగమునందులో ప్రతి మానవుడు కూడాను దేహమునే ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకొని అదియే తన యొక్క ధ్యేయముగా భావించి కాలమును గడుపుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ దట్ ద బాడీ ఈజ్ పర్మనెంట్ అండ్ ద బాడీ ఈజ్ ది ఎయిమ్ అండ్ ద గోల్ ఇన్ లైఫ్.
0: దీనికి నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించేటువంటి అనుభూతులు అనేకంగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ ది డైలీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విచ్ ఆర్ వేరీడ్.
0: ఎవరైనా ఎదుటి వ్యక్తి వచ్చి అయా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు దేహాభిమానం చేత దేహమునకు పెట్టినటువంటి పేరును పరిచయము గావించుకుంటూ నేను రామయ్య కృష్ణయ్య అని తన చే పేరు చే పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ ఆర్ యు ఐడెంటిఫై యువర్ బాడీ అండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ రామయ్య అండ్ కృష్ణయ్య విచ్ ఇస్ క్రిస్టెన్ గివెన్ టు యూ.
0: ఇంకా కొంత లోతులకు దిగి ప్రశ్నించినప్పుడు నేను డాక్టరు, నేను లాయరు, నేను విద్యార్థి, నేను వ్యవసాయకుడు అని తాను చేసే వృత్తుల పేరు చేత తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ యు జస్ట్ ఆస్క్ హిమ్ అగైన్ హీ వుడ్ బి రిప్లైయింగ్ దట్ ఈస్ అ డాక్టర్, దట్ ఈస్ అ లాయర్, ఈస్ అ స్టూడెంట్, ఎ ఫార్మర్, బేసింగ్ ఆన్ వొకేషన్ ప్రొఫెషన్.
0: ఇంకా కొంత లోతులకు చూచి ప్రశ్నించినప్పుడు నేను అమెరికన్, నేను ఇండియను, నేను పాకిస్తాను, నేను జర్మనీ, నేను జపాను అని తన దేశమును గురించి తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ క్వశ్చన్ హిమ్ డీపా, హీ వుడ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ అమెరికన్, ఇండియన్, పాకిస్తానీ, జర్మనీ, జపానీస్.
0: నిజముగా ఈ పరిచయాన్ని బట్టి మనం విచారించినప్పుడు ఇవి ఏది కూడా సత్యము కాదు.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ నన్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ ఆర్ ట్రూ.
0: రామయ్య కృష్ణయ్య తల్లిదండ్రులు దేహమునకు పెట్టినటువంటి పేరు మాత్రమే కాని తాను ఆ పేరుకు సంబంధించిన వాడు కాదు.
1: రామయ్య అండ్ లక్ష్మయ్య ఆర్ ద నేమ్స్ గివెన్ టు యూ బై యువర్ పేరెంట్స్ అండ్ యు ఆర్ నాట్ ద నేమ్.
0: తాను చేసేటువంటి వృత్తులు కూడాను తన యొక్క వృత్తులను పురస్కరించుకొని తాను పరిచయం గావించుకుంటున్నాడు కాని వృత్తి తాను కాదు.
1: యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్ అండ్ యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ ఎనీవే.
0: అయితే ఈ జవాబులు ఏది కూడాను సత్యము కాదు.
1: నన్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ ఆర్ ట్రూ.
0: ఏది సత్యం?
1: వాట్ ఇస్ ట్రూత్?
0: నేను ఆత్మ అనేటువంటిది స్వస్వరూపమే ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: ద మెయిన్ ఆన్సర్ ఇస్ దట్ యువర్ ఆత్మ ద ఎటర్నల్ సెల్ఫ్.
0: ఇట్టి తన స్వస్వరూపాన్ని విస్మరించి భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి వృత్తులను పేర్లను దేశాన్ని మాత్రము తాను ప్రకటించుకుంటున్నాడు.
1: దిస్ ట్రూ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫర్గాటన్ బట్ ద రిప్లైస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వరల్డ్లీ నేచర్.
0: దీనిని

0: ప్రతి మానవుడు కూడాను తన వృత్తిని ఆధారం చేసుకుని, తన దేశమునకు పెట్టినటువంటి పేర్లను ఆధారం చేసుకుని, తన దేశమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడే కాని ఆత్మను ఆధారం చేసుకుని బ్రతకటం లేదు.
1: Therefore, we can understand that one spends life depending on the profession, the country where he lives, and with the name. But
0: ee sambandham enta unnadanaga, car driver vachi car drive chestunnappudu car taanu kaadu kada.
1: When the car driver drives the car, he is not the car anyway.
0: Car veru, driver veru.
1: Car is separate from the driver.
0: Kare neenani ee murkudu kodanu cheppadu.
1: No fool identifies himself with the car.
0: Idi naa kaaru, nenu drive chesevaanni antadu.
1: This is my car and I drive this.
0: Adhe vidhamgane deham oka kaaru antidi.
1: Likewise body is the car.
0: Deeni drive chesetundi aatma neevu.
1: I am that atma that drives this car.
0: Kaani neevu driver aneetundi oka satyanni vismarinchi kaaru ne lakshyam nandinchukoni kaare nenani bhavistunnavu verrivaade.
1: But most of the people today, like foolish people, identify themselves with the car, forgetting they are the driver.
0: Idi e satyanni gayatri mantram nandu suspashtanga kodanu prabodhistu vachindi.
1: This truth is completely revealed, absolutely very clear in gayatri mantra.
0: Deha budhyadi dasoham. Aya, nenu deha sambandhamainatundi vishayam lopala nenu oka material అనగా ఒక విధమైనటువంటి పదార్థం వంటి వాడను, నేను ఒక దాసుడను.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ అండ్ ద స్లేవ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ ద మ్యాటర్.
0: జీవ బుద్ధ్యాది తదంశ. జీవబుద్ధితో నేను చూసినప్పుడు దాని యొక్క అంశమునే నేను.
1: వెన్ ఐ లుక్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద స్పార్క్.
0: ఆత్మ బుద్ధ్యాది త్వమేవాహం. ఆత్మబుద్ధితో చూచినప్పుడు నీవే నేను, నేనే నీవు.
1: ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐఎమ్ యూ అండ్ యూ ఆర్ మీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి ఒక స్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ పుట్ అప్ హిమ్సెల్ఫ్ త్రీ ఫార్మ్స్.
0: కనుకనే మన జీవితము మూడు అంతస్తుల మేడ.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ ఇస్ ఎ మ్యాన్షన్ విత్ త్రీ స్టోరీస్.
0: ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది భద్రమైనటువంటి పునాది వంటిది.
1: The state of brahmacharya celibacy is the foundation.
0: దీని తరువాతనే గృహస్థ ధర్మమని ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము.
1: On this is laid down the first floor of the household.
0: కానీ దాని తరువాత వానప్రస్థము అనేటువంటి సెకండ్ ఫ్లోర్ కడుతున్నాము.
1: The second floor vanaprastha retirement is built.
0: తదుపరి సన్యాసం అని మూడవ అంతస్తు.
1: The third one is that of self effacement, abnegation.
0: గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటువంటి భవనమునకు బ్రహ్మచర్యమే పునాది.
1: Therefore, for all the stages of household, the retirement and of renunciation, brahmacharya is the foundation.
0: పునాది యొక్క భద్రతను పురస్కరించుకునియే మిగిలినటువంటి భవనములన్నీ కూడాను క్షేమంగా ఉంటాయి.
1: Basing on the strength of the foundation, rest of the story is rest.
0: కనుక బ్రహ్మచర్యమైనటువంటి పునాది చాలా భద్రమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది.
1: Therefore, the stage of celibacy of brahmacharya is should be very strong.
0: ఇట్టి ఆధారాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man is forgetting the such foundation today.
0: భవనాన్ని చూచి ఆనందిస్తున్నాడు.
1: He is happy about the mansion building.
0: పునాది భద్రమైనటువంటి భవనం ఏనాడు కూలిపోతుందో.
1: The building without proper foundation is bound to collapse.
0: చెట్టును చూచి ఫలమును చూచి నీవు ఆనందిస్తే వేర్ల యొక్క బలమును చూచి నీవు ఆనందించాలి.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద ట్రీ అండ్ ద ఫ్రూట్స్, దెన్ హౌ అబౌట్ ద రూట్స్.
0: కనుకనే కనిపించే భవనమునకు పునాదులు కనిపించినటువంటివి.
1: Therefore the mansion which is apparent, the foundation is not apparent.
0: కనిపించే వృక్షమునకు కనిపించినటువంటి వేర్లు ఆధారము.
1: For the conspicuous tree, the hidden roots are the foundation.
0: అదే విధంగానే కనిపించేటువంటి ఈ దేహమునకు కనిపించినటువంటి ప్రాణము ఆధారము.
1: Therefore the body which is apparent, life is not apparent as the foundation.
0: ప్రాణమునకు స్వరూపం లేదు.
1: Life has no form.
0: కానీ దేహమునకు స్వరూపం ఉన్నది.
1: The body has a form.
0: అయితే ఈ ప్రాణమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి ఒక ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి.
1: However, all the strength and capacities to this life are given by Atma.
0: దాని యొక్క శక్తి సామర్థ్యముల చేతనే ప్రాణము ఈ దేహములో చేరి దేహమును కదిలిస్తూ ఉంటుండాలి.
1: Because of that power of Atma, it is only this life principle that works.
0: దేహము కేవలం జడమైనటువంటిది.
1: Body is inert.
0: కొన్ని పదార్థముల యొక్క చేరిక అయినటువంటిది.
1: It is a combination of matter.
0: కనుకనే ఈ గాయత్రి మంత్రమందు ఓం భూర్భువస్సువః. భూర్ అనగా భూలోకమని, భూర్లోకమని, స్వర్గలోకమని, ఎక్కడో ఉన్నామని మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded with the feeling that these three are different worlds, the earth and the heaven and so on.
0: Bhur anaga ee yokka shariramē.
1: Bhur means is the body.
0: Ide pancha bhautikamainatundi shariramu.
1: Is the one of five elements.
0: Ee pancha bhautikamainatundi shariramē prakruti.
1: These five elements is the nature.
0: Anta dehamunaku deshamunaku sanniki sambandham untundadi.
1: There is intimate relationship between this body and the nature.
0: Deshamulo ee vidhamainatundi panchabhootamu unnavo అవే పంచభూతములు దేహమునందు కూడా ఉంటున్నవి.
1: As the elements are present in the nature, they are also present in the body.
0: కనుక భూ అనగా దేహమే.
1: Therefore, భూ is the body.
0: భూవః.
1: భూవః.
0: ఏమిటిది?
1: What's that?
0: అనగా ఈ దేహమును కదిలించేటువంటి యొక్క ప్రాణశక్తియే, అది ఏ ఒక భూవః.
1: The pulsatory activity behind the body is the life force.
0: ఈ ప్రాణశక్తి ఉండినప్పటికీ జ్ఞానమే లేకుండినా ఈ దేహము ఏమాత్రము ఉపయోగం కాదు.
1: Though the life force may be present without awareness, it is useless.
0: దీనిని పరిష్కరించుకుని వేదములు ప్రజ్ఞానం బ్రహ్మానింది.
1: Basing on this Veda said, awareness is Brahman.
0: Not constant integrated.
1: Constant integrated awareness.
0: కనుక ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మతత్వము ఉండటం చేతనే ఈ దేహము ఒక విధమైనటువంటి ప్రాణంతో చెలిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ద బాడీ ఫంక్షన్స్ విత్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకని ఈ పాంచభౌతికమైనటువంటి దేహము మెటీరియలైజేషన్.
1: దేర్ఫోర్ దిస్ బాడీ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ మెటీరియలైజేషన్.
0: దీనిని ఆడించేటువంటి యొక్క ప్రాణశక్తి అదే వైబ్రేషన్.
1: ద పల్సేటరీ యాక్టివిటీ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ ద వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ కు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి రేడియేషన్ అదే జ్ఞానం.
1: The power behind the vibration is radiation, which is constant integration.
0: కనుక దేహము ప్రాణము జ్ఞానము మూడు కూడా మన యందే ఉంటున్నావు, కానీ మనకంటే మించి వేరే ఒక చోట లేదు.
1: Therefore, the body, the life and atma are within us, not separate.
0: యావత్ ప్రపంచమంతా కూడా మన యందే లీనమై ఉంటున్నది.
1: The whole world is within us.
0: అందువలనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము, శబ్దమును వినగలుగుతున్నాము, విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము.
1: For that reason, you are able to see this world, listen to many of the sounds and understand.
0: Prati shakti kudunu manayande untunnadi.
1: Every faculty is within us.
0: Manakante minchinatundi shakti ee jagatlo marokati ledu.
1: There is no other power apart from
0: reflection of the inner being. Lopalunnatundiye manaku pratyakshanga gocharam avutundayi.
1: This is the reflection of the inner being.
0: ఇది బయట నుంచి ఎక్కడి నుంచినో రాలేదు.
1: ఇస్ నాట్ ద వన్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది ఎక్స్టీరియర్.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విదిన్.
0: కనుక మానవత్వం అనగా ఇది నిజమైన దైవత్వము అని.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: దీనిని పురస్కరించుకునే వేదము దైవం మానుష రూపేణ అని.
1: Basing on this Veda said, God is in
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: కానీ దేహాభిమానం చేత తాను మానవుడిగా భ్రమిస్తున్నాడు.
1: Because of body feeling, he considers himself a human.
0: కాని ఈ దేహం అనేటువంటి దానికి కదిలికనిచ్చేటువంటి ప్రాణశక్తి ఎక్కడిది?
1: Where from you get this life force which
0: ఈ ప్రాణశక్తిని ఎవరు దీన్ని ప్రసాదించారు?
1: Whose gift is this wisdom?
0: అది ఆత్మశక్తి.
1: That is the power of ఆత్మ.
0: కనుకనే ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ప్రాణశక్తి ఈ దేహశక్తిని అన్ని రకములుగా పనులను చేస్తున్నది.
1: Therefore, the atmic power is responsible for the life principle which acts through the body.
0: గాయత్రి అనగా ఎవరది? గాయత్రి గాయత్రి అనుకుంటున్నారు.
1: యు థింక్ ఆఫ్ గాయత్రి.
0: కానీ ఇది ఒక దేవత కాదు.
1: నాట్ ఎ డైటీ.
0: గాయత్రి ఛాందస మాత. వేదముల యొక్క రసస్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
1: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
0: కనుక ఆ గాయత్రి అనేటువంటి నాలుగు వేదముల యొక్క సారము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఫోర్ వేదాస్.
0: ఎక్కడ ఉంటున్నది?
1: Where does it
0: present? Gayatri trayati hi gayatri hi. Ekkada nu smaristunnavu akkadanta untundali.
1: Wherever you chant it is present there.
0: Aithe ee gayatri ki moodu perlu untunnayi.
1: This gayatri has three names.
0: Gayatri savitri saraswati ani.
1: Gayatri savitri saraswati.
0: Ee moodu kudumu mana swaroopale.
1: There are the very three forms within us.
0: Gayatri aniga gayalaga senses indriyamulu yokka shakti.
1: Gayatri represents what? The strength of
0: Gayatri
1: the body.
0: Mana indriyamulaku master.
1: It is the master of our senses.
0: Savitri pranamulaku master.
1: Savitri is the master of life.
0: Aneka mandi mana bharatiyulaku telusu Savitri satyavantunni bratikinchukundi ani.
1: Many bharatiyas know it is Savitri who brought
0: Anaga, Savitri satyamulaku upadiga untundali.
1: Savitri signifies truth.
0: Saraswati
1: దెన్ సరస్వతి.
0: సరస్వతి అనగా వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ స్పీచ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి అనగా ఏమి? త్రికరణ శుద్ధి. గాయత్రి,
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి, అది హామని ఆఫ్ ది త్రీ.
0: మన మనసులోని భావము,
1: ద ఫీలింగ్ ఇన్ ద మైండ్,
0: మాటలోని పలుకు,
1: దట్ వాట్ ఇస్ సేడ్,
0: చేతిలోని చేష్టలు, మూడు కూడా ఏకం కావాలి.
1: అండ్ ది యాక్షన్ ఆఫ్ ద బాడీ షుడ్ ఆల్
0: బీ మే. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సేడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుక ఈ గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయంటే ప్రత్యేకించినటువంటి కాదు, మన ఎందే ఉంటున్నవి.
1: ద త్రీ నేమ్స్ ఆఫ్ గాయత్రి ఆర్ నాట్ సెపరేట్.
0: మన ఇంద్రియములే గాయత్రి.
1: Our senses are guided.
0: మన వాక్కే సరస్వతి.
1: The speech faculty is సరస్వతి.
0: మన యొక్క ప్రాణమే సావిత్రి.
1: లైఫ్ ఇస్ సావిత్రి.
0: ఈమెకు ఐదు ముఖములు ఉంటున్నవి, అందువల్లనే ఈమెకు పంచముఖి అని పేరు.
1: ఇట్ హస్ ఫైవ్ ఫేసెస్ సో కాల్డ్ పంచముఖి.
0: పంచముఖి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై పంచముఖి?
0: ఐదు ముఖములు అని.
1: ఫైవ్ ఫేసెస్.
0: ప్రపంచంలో ఎవరికైనా ఐదు ముఖములు ఉంటుంటాయా?
1: డు యూ ఫైండ్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్ విత్ ఫైవ్ ఫేసెస్? నో.
0: అదే విధంగా మన భారతీయ చరిత్రలో చూసినప్పుడు రావణాసునికి పది తలలు అంటాం.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ ఐ విల్ కమ్ అక్రాస్
0: ఈ పదితలలు ఉంటే దాన్ని ఎట్ట పవళించగలడు, ఎట్ట నిద్రించగలడు, ఎట్ట నడవగలడు, ఏ విధంగా ఉండగలడు?
1: విత్ టెన్ హెడ్స్ హౌ డస్ హి మూవ్ అబౌట్, హౌ కెన్ హి లై?
0: ఇది కాదు దీని యొక్క అంతరార్థము.
1: దాట్స్ నాట్ ద మీనింగ్.
0: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు తెలిసినటువంటి వాడు కనుకనే అతనికి పది తలలు అని పెట్టారు.
1: ద టెన్ హెడ్స్ స్టాండ్ ఫార్ ఫోర్ వేదస్ అండ్ సిక్స్ శాస్త్రా సీక్రెట్ టెక్స్.
0: అదే విధంగానే గాయత్రి కులను ఐదు ముఖములు ఉన్నాయి.
1: లైక్ వైజ్ గాయత్రి హెస్ ఫైవ్ ఫేస్.
0: అది ఏమిటి ఈ ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దే?
0: ఓ, ఇది ఒక ముఖము.
1: ద ఫస్ట్ ఓ,
0: ఇది ప్రణవము.
1: దట్ ప్రణవ.
0: సర్వమునకును శబ్దమే మూల కారణము.
1: ఎవ్రీథింగ్ ఇస్ సౌండ్.
0: కనుకని శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయ్యి, వాంగ్మయ్యి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయ్యి, శ్రీమయ్యి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ప్రణవతత్వము.
1: దిస్ ప్రణవ హెస్ గాట్ ఆల్ దిస్ ఎయిట్ ఫ్యాకల్టీస్, ఎయిట్ ఆస్పెక్ట్స్.
0: ఆ ఓం అనేటువంటిది ఒక ముఖము.
1: ఓం ఇస్ వన్ ఫేస్.
0: రెండవది భూర్భువస్వః.
1: ద సెకండ్ భూర్భువస్వః.
0: మూడవది తత్ సవితుర్వరేణ్యం.
1: థర్డ్ వన్ తత్ సవితుర్వరేణ్యం.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ఐదు కూడా ఆమెకు ముఖములుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ ది ఫైవ్ ఫేసెస్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడు పంచముఖము మన యందే ఉంటున్నవి.
1: వెన్ యూ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ యూ విల్ నో దట్ ఆల్ ద ఫైవ్ ఫేసెస్ ఆర్ వితిన్ అస్.
0: ఈమెకు వర్ణన ఉంటుండాలి.
1: ఇట్ హస్ గాట్ డిస్క్రిప్షన్.
0: ఏమిటి వర్ణన?
1: వాట్ ఇస్ దాట్?
0: భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడని, కరుణామయుడని, దయామయుడని అనేక రకములుగా మనము భగవంతుణ్ణి కోరుతుంటాము, వర్ణిస్తుంటాము.
1: We narrate extol God as the one of compassion and
0: kindness. అన్నింటి యొక్క సారం ఒక్కటే.
1: The essence is one.
0: ఓం భూర్ భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ తొమ్మిది కూడాను భగవంతుని యొక్క వర్ణన.
1: All these nine are the descriptions of the God.
0: ధీమహి అనగా ఏమి? ధ్యానము.
1: ధీమహి is meditation.
0: ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థన.
1: ధియో యోన ప్రచోదయాత్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్ నా బుద్ధికి సరైనటువంటి శక్తి సామర్థ్యం అందించమని ప్రార్థించటము.
1: We pray to God so as to have strength to our
0: కాబట్టి గాయత్రి మంత్రమునందు వర్ణన.
1: సో ఇన్ గాయత్రి నరేషన్
0: ధ్యానము ప్రార్థన మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
1: సో ఇన్ గాయత్రి నరేషన్ మెడిటేషన్
0: సర్వరోగ నివారణి గాయత్రి.
1: గాయత్రి ద క్యూర్.
0: సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి. సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి.
1: ఇట్ అటోన్స్ ఆల్ సిన్.
0: సర్వ వాంఛ ఫలసిద్ధి గాయత్రి.
1: ఇట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ డిజైర్.
0: కనుక అన్నింటికి నీ గాయత్రి మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ గాయత్రి ఇస్ ది మెయిన్ థింగ్.
0: ఈ గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూ చాంట్ గాయత్రి మంత్ర వన్స్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: కనుకనే గాయత్రి మంత్రం అనగా ఏదో సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించకూడదు.
1: సో నెవర్ కన్సిడర్ ద గాయత్రి.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసము యందు కూడాను గాయత్రి శబ్దం ఇమిడి ఉంటున్నది.
1: దిస్ గాయత్రి ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ వెరీ లైఫ్.
0: ఆ శబ్దమే మన యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ది సాంగ్ దట్ స్పీక్స్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆ ఓం తత్వం అనేటువంటి దాంట్లో ఎంతో ప్రణవ శబ్దం ఉంటుండాలి.
1: దిస్ ఓం ఇస్ ప్రణవ ప్రైమల్ సౌండ్.
0: దీనిని మన నిత్య జీవితం లోపల మన గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాము.
1: In our daily life, we inhale and exhale.
0: దీనిని ఒక యోగములు యందు కూడాను కొన్ని రకమైనటువంటి పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు. పూరకము, రేచకము అని. పూరకము అనగా గాలి తీసుకోవటం, పూరించుకోవటము. దానిని వదటము రేచకము అంటారు.
1: This has got two other names. Puraka is inhalation, Rechaka is exhalation.
0: దాని నిలబడమే కుంభకము అంటారు.
1: Holding out there is kumbhaka.
0: అయితే తీసుకునేటప్పుడు ఆ యొక్క గాయత్రి ఏ విధంగా పోతుండాలి?
1: When you breathe in, how does it ascend?
0: So, ఆ శబ్దంతో పోతుండాలి.
1: It goes, it ascends with that sound.
0: వదిలే సమయంలో
1: as you breathe out, it descends.
0: So, hum, so, hum. అనగా ఏంటి? సో దట్ అదే పరమాత్మ.
1: సో హమ్, సో దట్ ఇస్ డివైన్.
0: హమ్ నేనే.
1: హమ్ ఐ.
0: నేనే దైవము, నేనే దైవము. దీనిని వేదము తత్ త్వం అసి. అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి శబ్దము మంచి ఆరంభమవుతుండాలి.
1: This meaning, I am God, is contained in all Mahavakyas. Aham Brahmasmi, Prajnanam Brahma, Ayam Atma.
0: దైవము ఉన్నాడని మనం భ్రమించుకోకూడదు.
1: We should not be deluded.
0: దైవము తన యందే ఉంటున్నాడు, తానే దైవమే ఉంటున్నాడు.
1: God is in you and you are God.
0: దైవాన్ని ఎట్ట దర్శించాలని మనం యోచిస్తున్నాం.
1: You think to see God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే భగవత్స్వరూపము.
1: Truth is God.
0: జ్ఞానమే భగవత్స్వరూపము.
1: Wisdom is God.
0: ఈ రెండు సర్వత్రా ఉండినటువంటివి.
1: These two are all present.
0: ఈ దేశ కాల పాత్రకు అతీతమైనటువంటివి.
1: They are beyond time and space.
0: సర్వ కాలములు యందు కూడాను ఉండేటువంటివి.
1: They are present at all times.
0: త్రికాల భాజ్యం సత్యం.
1: It is indivisible in all the three periods of time.
0: ఆ సత్య స్వరూపమే గాయత్రి.
1: That very truth is Gayatri.
0: కనుక గాయత్రి అనగా హృదయవాసియే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ఇన్ డ్వెలా ఇన్ వన్.
0: కనుక హృదయమందు ఏ రీతిగా ఉంది? హృదయ. అది హృదయ.
1: హృదయ మీన్స్ హృదయ.
0: దయ. దయతో కూడినటువంటి హృదయమే మన యొక్క దైవము.
1: ద వన్ విత్ కంపాషన్ ఇస్ గాడ్.
0: దయ మన యందే ఉంటున్నది.
1: కంపాషన్ ఇస్ విత్.
0: కానీ ఆ దయను మనం ఎంతవరకు ఉపయోగపెడుతున్నాం?
1: టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్?
0: ఉపయోగపడటం లేదు.
1: నో, వీ డోంట్ యూజ్.
0: ఎప్పుడు చూసినా కానీ క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి దేహములకు విరుద్ధమైనటువంటి యొక్క గుణములను మనం ఉపయోగపెడుతున్నాం.
1: వీ యాక్ట్ ఇన్ ద కాంట్రరీ వే, ఫుల్ ఆఫ్ క్రూయల్టీ, హెట్రెడ్, జెలసీ అండ్ ఎన్వీ.
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క సహజాలు కాదు.
1: They are not human qualities.
0: మానవునికి విరుద్ధమైనటువంటి గుణములు.
1: They are just the opposite of human nature.
0: ప్రత్యేకంగా మనం విచారణ చేస్తే మనస్సును ఆధారం చేసుకున్నటువంటి వాడు కేవలము ఒక దానవుడు అన్నారు.
1: Therefore the one who goes by the mind is a demon.
0: దేహమును ఆధారం చేసుకుని దేహమే నేను అనుకునేటువంటి వాడు పశువు అన్నారు.
1: The one who follows the body and identifies the body is
0: an animal. ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వాడు దైవతంపత్తి అన్నారు.
1: The one who relies on Atma is divine.
0: దేహము, మనస్సు, ఆత్మ మూడింటిని కూడా ఆధారం చేసుకున్న వాడు మానవుడు అన్నాడు.
1: Therefore it's only a man who has got all these three.
0: కనుక మానవత్వం అనగా ఏమిటి? దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క మానవత్వం.
1: Therefore human nature is a combination of all these three, body, mind and atma.
0: కానీ ఈ మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి, కానీ పశుత్వానికో రాక్షసత్వానికో దిక్కకూడదు.
1: Therefore for humanness we should go rise to divinity. We should not come down to
0: be naatu nichi talidallu oka pavitramainatunte oka neetikathalu bodhinchali.
1: Today the parents should give you good teaching.
0: Ee naadu prapanchamu ye vidhamainatunte oka dusthiti endutundo meeku dinamu telusu.
1: You know how world has been happening today.
0: ఎన్ని రకములైనటువంటి అల్లకల్లోలంగాను ఈ జగత్తు మనకు కనిపిస్తుంటుండాలి. ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా విచారం.
1: Everywhere there's anxiety and misery.
0: శాంతి భద్రతలు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: There's no safety and security.
0: ఎక్కడ ఉంది ఈ శాంతి?
1: Where is peace?
0: మన యందే ఉంటున్నది.
1: It's within us.
0: ఈ భద్రత ఎక్కడ ఉంటుండాలి?
1: Where is security?
0: మన యందే ఉంటుండాలి.
1: It's within.
0: కనుకనే ఈ భద్రతకు అభద్రతకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇన్సెక్యూరిటీ?
0: ఈ వాంఛలు కోల్పోవటమే, వాంఛలు వదలుకోవటమే భద్రత.
1: When you give up your desires, you are secure.
0: దీనిని మన భారతీయుల యొక్క వేదాంతమునందు వైరాగ్యము అని చెప్తూ వచ్చారు.
1: This in Vedantic parlance is called renunciation.
0: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు వదిలిపెట్టి అరణ్యానికి పోమని కాదు.
1: Abnegation doesn't mean giving up your family and going to the forest.
0: Less luggage, more comfort. అనగా కోరికలు తగ్గించుకోవటమే ఒక వైరాగ్యము.
1: నీవు
0: గృహస్థుడిగా ఉంటున్నావు, నీ కోరికలు గృహస్థుడు తమ్మునకు సంబంధించిన వరకు పెట్టుకో.
1: As a holder, householder.
0: ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని చేసుకో.
1: You have a job, do it.
0: నీ విద్యార్థిగా ఉన్నావు, నీ విద్యను అభ్యసించుకో.
1: As a student, study.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
1: Do your duty.
0: నీకు ఎట్టి అభ్యంతరము లేదు.
1: No objection.
0: కానీ మితిమీరినటువంటి దాంట్లో మనం ప్రవేశించకూడదు.
1: But it should not be too much.
0: మితిమీరిపోయినప్పుడు మతి చెడిపోతుంది.
1: If it is too much, you turn mad.
0: ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: Everything should be under certain limits.
0: కనుకని గాయత్రీ తత్వం నందు ఒక పరిమితమైనటువంటి ఒక భావము చేతనే దివ్యమైన మార్గాల్లో మనం ప్రవేశించి సర్వము తనయందే ఉన్నవి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore Gayatri talks to us about this limitation, the path towards divinity.
0: మానవునికు ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే అనేక చిక్కులు వెంటాడుతున్నాయి.
1: We are in troubles because we have lost the self confidence.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా ఏ బాధలు కూడా మనము అంటాం.
1: So long you have self-confidence, you need not fear.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ప్రతి మానవులకు అర్షద్వర్గములైనటువంటి శత్రువులు దండెత్తి వస్తుంటాయి.
1: The one spiritual path is also invaded by six weaknesses.
0: వీటినన్నిటికీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: Yes, to face and resist and proceed forward.
0: వస్తుంటాయి, దానికి మనం లెక్క చేయకూడదు.
1: They do come, but don't mind full of
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే దట్టమైన మేఘములంతా వస్తుంటాయి.
1: When sun shines, you find clouds passing by.
0: మేఘములు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించడం మాత్రమే కాని సూర్యుడు ఉన్నాడు.
1: Because of the cloud you don't see sun, but he exists.
0: కొంత సేపు నీ ఓపిక పట్టుకుంటే మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: Be patient and wait, clouds will pass off.
0: మన హృదయమే ఒక ఆకాశము.
1: Our heart is
0: మన భావములే దీని మేఘములు.
1: The feelings are the
0: మన బుద్ధి సూర్యుడు.
1: The intellect
0: మన మనసే చంద్రుడు.
1: Mind is the moon.
0: కానీ ఈ యొక్క మేఘములు దట్టంగా వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు మనకు గోచరము కావు.
1: Because of these six clouds you are not able to visualize the intellect and mind.
0: హృదయమే ఆకాశం అనేటువంటిది కానీ బయట కనిపించేటువంటిది కాదు ఆకాశం.
1: Therefore the sky is present in the heart, not in the
0: ఈ హృదయాకాశము లోపల బుద్ధి అనేటువంటి సూర్యుడు మనస్సు అనేటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: Therefore in this space of human heart shines the intellect, the sun, the moon and the mind.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయతః.
1: Mind is the presiding, moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: కనుక మన యందు బుద్ధి మనసులు ప్రకాశిస్తూనే ఉన్నవి.
1: Therefore the intellect and mind.
0: కానీ మన దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, దుర్భావముల చేతను దీనిని మనము అనేక విధములుగా మర్చిపోతున్నాం.
1: Because of wicked thinking and bad qualities we are forgetting.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినిలారా,
1: the youngsters.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమునందు మీ జీవితము భద్రమైనటువంటిదిగా జీవించాలి.
1: Take advantage of this sacred office.
0: దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవులుగా మీరు జీవించాలి.
1: You should lead an ideal life.
0: ఇలాంటి ధైర్య సాహసంతో కూడా మీరు దైవ విశ్వాసం చేత ఈ దేహాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ ఆల్ ద కరేజ్ ఇన్ ఫెయిత్ ఇన్
0: దేహమే లేకుండా మనోబుద్ధులు మనం గోచరించవు.
1: యు డోంట్ సీ ద మైండ్ అండ్ ద ఫీలింగ్.
0: కనుకనే మన ఆదర్శాన్ని సాధించే నిమిత్తమై దేహం ఒక పనిముట్టు.
1: To achieve the goal, body is an instrument.
0: కనుక ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు సరైనటువంటి రీతిలో ఉండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: డాక్టర్ వచ్చి కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తాడు.
1: డాక్టర్ కమ్స్ అండ్ ఆపరేట్స్ విత్ ద నైఫ్.
0: కత్తి ఆపరేషన్ చేస్తుందా, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడా?
1: ఇస్ ఇట్ ద నైఫ్ దట్ ఆపరేట్స్ ఆర్ డాక్టర్?
0: కత్తి ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ చేసేది డాక్టరే.
1: నైఫ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద డాక్టర్.
0: అదే రీతిగా దేహం ఒక ఇన్స్ట్రుమెంటే కానీ పనిముట్టే కానీ దీన్ని నడిపించేవాడు ఆత్మస్వరూపుడు భగవంతుడే.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద వన్ బిహైండ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అన్నింటినీ సర్వేంద్రియములు కూడాను ఆత్మ ద్వారానే జరుగుతూ ఉంటుండాలి.
1: బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్
0: చూచేది ఆత్మనే,
1: ద వన్ సీజింగ్
0: ఆత్మనే,
1: ద వన్ లిజనింగ్
0: పలికేది ఆత్మనే, చింతించేది ఆత్మనే, అంతా ఆత్మ ద్వారానే ఇవన్నీ ఇంద్రియములు ప్రకటితమవుతున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: This truth we have to know.
0: ప్రతి దానికి నీ ఆత్మ సాక్షి.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఆత్మ ఇస్ విట్నెస్.
0: అది నిజమైనటువంటి విట్నెస్.
1: That is the true witness.
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
1: This is called conscience.
0: దీని యొక్క తత్వము ఎక్కడి నుంచి వచ్చింది? దివ్యత్వం నుంచి వచ్చినటువంటి ఒక కిరణమిది.
1: Where from has it come? There are the rays of the divinity.
0: అదే అంశము.
1: That is the spark.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే కాని మరొక అంశం కాదు నాయన.
1: యు ఆర్ మై స్పార్క్, నాట్ ఎల్స్.
0: ప్రతి మానవుడు కూడా దైవాంశమే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అంశమునకును ఆకారమునకును భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద స్పార్క్ అండ్ ద హోల్.
0: రెండు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: కానీ నీ భిన్న దృష్టి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి.
1: బికాస్ ది ఫీలింగ్ ఆఫ్ డైవర్సిటీ యూ ఫైండ్ వెరీ నేచర్.
0: ఏ మంత్రము చేయకపోయినప్పటికీ సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తుంటే ఎప్పటికైనా కూడాను మన యొక్క బాధను ఏమాత్రం కూడాను మనం బాధించవు.
1: You may not chant any other mantra, chant Gayatri mantra, then you will not be afflicted by any ailment.
0: Atyavasaram.
1: It is absolutely essential.
0: Endukati vaari bhavishyattu ento mangalakaranga abhivruddhi kavalsinatundi.
1: Because the future of the student should be auspicious.
0: Deshamunaku nayakulu vaare.
1: They are the future leaders.
0: Bhavi bharatodharakulu vaare.
1: They are the emancipated leaders.
0: Bhavi paurulu vaare.
1: They are the future citizens.
0: Kalpani vidyarthuluga undinatundi ee yokka leta hrudayulantundi villalu పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: Therefore at this age with tender hearts foster sacred thoughts.
0: తల్లిదండ్రులు కూడా దానికి తగినటువంటి రీతిగా వారికి ప్రోత్సాహ ఉత్సాహాన్ని అందించాలి.
1: Parents also should give them all the encouragement.
0: కేవలం ఉపనయనం అయిపోయింది, మంత్రోపదేశం జరిగింది, దీని ప్రయోజనము?
1: ఉపనయన ఇస్ ఓవర్, మంత్ర ఇస్ గివెన్.
0: ఈ ఉపనయనం లోపల మూడు దారములు వేశారు.
1: There are three threads there.
0: ఏమిటి ఈ మూడు దారముల యొక్క ఏకత్వం?
1: వాట్ ఇస్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ?
0: ఈ మూడు దారములే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని.
1: ద త్రీ థ్రెడ్స్ స్టాండ్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ మూడు దారములే భూత భవిష్యత్ వర్తమకాన కాలములని.
1: స్టాండ్ ఫర్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు దారములే అనేక రకమైనటువంటి యొక్క త్రికాలములు అని.
1: దీస్ త్రీ థ్రెడ్స్,
0: ఈ మూడు దారములే త్రినేత్రములు అని.
1: దిట్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: ఈ త్రినేత్రములు అనేటువంటిది ఏమిటిది?
1: What is this three-eyed nature?
0: అనేక మంది ఈశ్వరునికి త్రినేత్రము ఉంటుందని అనుకుంటాము.
1: We call Ishvara having a third eye.
0: అది ప్రత్యేకంగా ఒక నేత్రం కాదు. అది
1: ఇట్ నాట్ ఎ సెపరేట్ ఐ.
0: ప్రతి మానవుడు కూడాను పాస్ట్ ప్రజెంట్ రెండింటినీ చూస్తుంటాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ అవేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్.
0: గతాన్ని చూస్తాడు, వర్తమానాన్ని చూస్తాడు.
1: హీ నోస్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
1: బట్ హీ కెనాట్ విజువలైజ్ ఫ్యూచర్.
0: కానీ భగవంతుడు ఫ్యూచర్ ను కూడా చూసేటువంటి వాడు కనుకనే ఇతనికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది.
1: బట్ గాడ్ నోస్ ద ఫ్యూచర్ సో హీ త్రినేత్ర.
0: ప్రత్యేకంగా అందరం అనే ఇక్కడ ఒక నేత్రం లేదు.
1: దేర్ ఇస్ నో సెపరేట్ ఐ లైక్ దట్.
0: భగవంతుడు త్రికాలం సాక్షుడు.
1: గాడ్ ఇస్ విట్నెస్ టు ఆల్ ది త్రీ పీపుల్.
0: అందువల్ల త్రినేత్ర స్వరూపుడు అన్నారు.
1: సో ఈ త్రీ ఐడ్ వన్,
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం, భగవత్ అర్పితం గావించుకునే నిమిత్తమై ఈ థ్రెడ్స్ వేస్తున్నారు.
1: ది త్రీ థ్రెడ్స్ ఆర్ గివెన్ టు యు సో యాస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనికి మరొక పేరు కూడా ఉంది, ఉపనయనము అంటారు.
1: ఇట్ ఇస్ అనదర్ నేమ్, ఉపనయన.
0: ఏమిటి ఈ ఉపనయనం అంటే అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఉపనయనం?
0: ఉప సమీపం.
1: ఉప నియ.
0: ఎవరికి సమీపము? భగవంతునికి సమీపము.
1: టు హూమ్ షుడ్ బి నియర్?
0: నయనము, నేత్రము.
1: It is eye.
0: భగవంతునికి సమీప దృష్టి కలిగినటువంటి నేత్రం కావాలి.
1: The looks towards God that you should have.
0: అదే ఈనాడు ఆ నేత్రాన్ని మీరు అందుకున్నారు.
1: Today you have got that vision.
0: ఈ నేత్రాన్ని ప్రకృతికి సమీపం కాదు, భగవంతునికి సమీపంగా ఉండాలి.
1: You should not have worldly vision, you should have divine eye.
0: ఇది ఉపనయనము.
1: This is ఉపనయన.
0: ఉపనయనము సమీప దృష్టి.
1: ఉపనయన విజన్
0: ఎవరికో సమీపం కాదు, భగవంతునికి సమీపం.
1: యూ షుడ్ బి నియర్ గాడ్.
0: భగవంతునికి సమీపం అయినప్పుడు మనం ఏం ఫలితాన్ని పొందగలము?
1: వెన్ యూ నియర్ గాడ్ వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఎయిర్ కండిషన్ కు దగ్గరికి మనం పోయి కూర్చుంటే మనకు బయట ఉన్నటువంటి వేడి పోతుంది, చల్లని గాలి మనకు అందిస్తుంది.
1: వెన్ యూ ఆర్ వెరీ నియర్ ఎయిర్ కండిషనర్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద హీట్.
0: అగ్నికి ముందర మనం కూర్చుంటే చలిపోతుంది, వేడి మనకు వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ నియర్ ద ఫైర్ యు నాట్ ఫీల్ ద కోల్డ్.
0: అదే రీతిగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు అలవరుస్తుంటాయి.
1: లైక్ వైజ్ వెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్ యు విల్ హావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ యు విల్ బి అవే ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే భగవంతునికి సమీపంగా పోయి మన యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దుర్గుణములను, దురాలోచనలు దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి క్లోజ్ టు గాడ్ అండ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ థింకింగ్ అండ్ బ్యాడ్ క్వాలిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క వేదమునందు మొట్టమొదట ప్రబోధించినటువంటిది మూడు.
1: ద ఫస్ట్ సీక్రెట్ టీచింగ్ ఇన్ వేద ఆర్ ద త్రీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, father is God, and preceptor is God.
0: పిల్లలు, ఈ దృష్టిని మీరు చక్కగా భవిష్యత్తులో అనుభవించాలి.
1: Children, you should always keep this point in future.
0: దైవం అంటే ఎవరు?
1: Who is God?
0: నా తల్లి తండ్రి దైవము.
1: My mother and father are God.
0: పుట్టిన తక్షణమే నీవు చూచేది తల్లిని.
1: Whom do you see immediately? You are
0: పోషించేది తండ్రి.
1: Who is the one who takes care of you? కనుక ఈ
0: ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను విస్మరించి దేవుడు ఎక్కడో ఉంటున్నాడని దేవులాడితే మనకు లభించేటువంటిది కాదు.
1: Forgetting the very physical gods in front of you in the name of the parents, you think of God.
0: మన కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఆదుకొని సమీపంగా అర్థం చేసుకుని జీవితాన్ని పోషింపజేసేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ ఆర్ ద వన్ హూ విల్ అండర్స్టాండ్ యూ అండ్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: కనుకనే నీ బ్లడ్, నీ ఫుట్, నీ హెడ్, నీ దుడ్డు తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: Therefore the blood, the food, head and duddu are the gifts of the parents.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞతను అందించాలి.
1: Therefore you should express your gratitude to the parents.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
1: You should respect them.
0: ఇదియే శ్రీరామచంద్రుడు చేసినటువంటి ఒక ఆదర్శము.
1: This is the ideal of శ్రీరామచంద్ర.
0: తండ్రి ఆజ్ఞను తెలుసా వహించాడు.
1: He followed the command of father.
0: తనకు రైట్ ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: He sacrificed the kingdom. ఈనాడు
0: వ్యక్తి అర్హత లేనటువంటి వాడు కూడా రాజ్యం కావాలని ఆశిస్తారు.
1: And today undeserving people want to rule.
0: రాములు అట్ట కాదు, సత్యవాక్ పరిపాలన చేత తండ్రిని గౌరవించి అతని యొక్క అభిష్టాన్ని నెరవేర్చుతూ వచ్చాడు.
1: Rama stood for truth and obeyed the command of father and followed him.
0: అయ్యో రాజ్యాన్ని వదిలి అరణ్యానికి పోయి ఏ విధంగా అవస్థ పడాలి అనేటువంటి చింత
1: చేయలేదు.
0: మొట్టమొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్
0: పేరెంట్స్. వారి ఆజ్ఞను శిరసా వహించండి.
1: ఫాలో యువర్ కమాండ్.
0: వారి అడుగుజాడల్లో నడచండి.
1: ఫాలో దేర్ ఫుట్.
0: ఆదర్శవంతమైనటువంటి జీవుడు కాగలవు నీవు.
1: అండ్ దెన్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అవతనే అప్పుడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ డివోటెడ్.
0: ఒకసారి తల్లిదండ్రుల కంటి నీరు నింపి భగవంతుని ప్రార్థిస్తే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ మేక్ యువర్ పేరెంట్స్ షెడ్ టియర్స్ and pray at the same time, what is the use?
0: Kaadu kaadu.
1: No.
0: Jeevulnu preminchali.
1: You should love the being.
0: Devunni smarinchali.
1: And you should chant God.
0: Neevu prema kante minchinatundi bhakti marokati ledu.
1: There is no other path of devotion beyond love.
0: Preminchu preminchu preminchu.
1: You love.
0: Ee tallidannulu motta motta preminchu.
1: You love your parents.
0: Aa tallidannulu preminchinatundi oka prema nijamaina prema kaadu.
1: If you don't love your parents, there cannot be true love.
0: తల్లిదండ్రులు నీ పుట్టక పూర్వమే ఉన్నారు.
1: Parents are there before your birth.
0: కనుక నీ పూర్వమే ఉండినటువంటి తల్లిదండ్రులను ప్రేమించక మధ్యలో వచ్చినటువంటి భార్యను ప్రేమిస్తే వచ్చిందా?
1: If you don't love the parents who are there even before you're born, there's no use in loving those.
0: ఈ భార్యలు పిల్లలు వీరందరూ కూడాను మధ్యలో కదిలేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: Children and the wives are like passing clouds that
0: come in between. వారు ప్రధానులు. వారు నీ పుట్టుకు కూలము కూడా ఉంటున్నారు.
1: పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ప్రెజెంట్ ఇన్ యువర్ బాండ్.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులను మనం ప్రేమించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ లవ్ అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
0: తల్లిదండ్రులను ప్రసన్నులు గావించాలి.
1: వీ షుడ్ ప్లీజ్ దెమ్.
0: వారిని ఆనందపరిచినప్పుడు నీ జీవితం అంతా ఆనందమయమైన జీవితంగా ఉంటుంటారు.
1: వెన్ యూ మేక్ దెమ్ హ్యాపీ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: భగవద్భక్తిని అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రుల ప్రేమకు పాత్రులు కావాలని నేను ఆశిస్తూ ఈనాటి నుండి గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారి, మధ్యాహ్నము, సాయంకాలము ఈ సమయాల్లో చేసుకోవడానికి వీలు కాకపోయినప్పటికీ ఎప్పటికి పడితే అప్పుడంతా కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా నీవు మనసులో స్మరించుకోవచ్చు.
1: డెవలప్ ద డివోషన్ అండ్ డిజర్వ్ ఆల్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు చాంట్ గాయత్రి థ్రైస్ ఎ డే. అయ్యో తెల్లవారి
0: లేచేది 8 గంటలకు కదా, నేను ఎట్ట స్మరించడానికి వీలవుతుంది? నేను స్కూల్కి పోవాలా, నాకు టైం లేదనుకోవచ్చు.
1: యు సే ఐ గెట్ అప్ 8 o'clock ఇన్ ద మార్నింగ్, ఐ మస్ట్ గో టు స్కూల్.
0: కేవలం ఒక సోమరితనం.
1: ఇట్స్ లేజినెస్.
0: నీవు తెల్లవారులేస్తానే బాత్రూమ్కి పోవటం లేదా, పళ్ళు తోముకోవటం లేదా, స్నానం చేయటం లేదా, ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం, అదే రీతిగా ఇది ఒక ప్రధానమైనటువంటి కృత్యంగా నీవు భావించాలి.
1: యాజ్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ డోంట్ యూ గో టు బాత్రూమ్ అండ్ బ్రష్ యువర్ టీత్ అండ్ అటెండ్ టు యువర్
0: డైరీ. స్నానం చేసేటప్పుడు కూడా ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని మంత్రం చదువుకుంటూ స్నానం చేయి, అది ఇప్పుడు గాయత్రీ దేవికి అభిషేకం చేసినట్టుగా ఉంటుంటాడు.
1: యాజ్ యూ టేక్ బాత్ రిపీట్ గాయత్రి, ఇట్ అమౌంట్స్ టు అభిషేక.
0: నీవు అన్నం తీసుకుని నోట్లో పెట్టుకునే ముందుగా ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని దాన్ని మింగు. అది ఆ దేవతకు నైవేద్యంగా ఉంటుంటాయి.
1: As you partake your food, chant Gayatri Mantra, that amounts naivetya, sacrificial food.
0: Sulabha margamainatru margamlo manaku enno upadeshalu undinappudiki enduku manam inta chavapadali?
1: There are many sacred teachings.
0: Nijamuga manlo shraddha bhaktulu lekapovatam chethane inni samalaku guri ayipothunnam.
1: There is no sincerity, there is no devotion, therefore we suffer.
0: Shraddhavan labate jnanam, shraddha unte emaina cheyavachu.
1: Out of sincerity you can accomplish anything.
0: Annintiki nee mukhyanga భగవద్భక్తిని, ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: ఫర్ ఎవ్రీథింగ్ డెవలప్ ద ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇంట్లో అమ్మా నాన్నలతో కూడి ఆనందంగా భగవత్ నామస్మరణ చెయ్యండి, భజన చెయ్యండి.
1: యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ యువర్ లార్డ్.
0: ఎలాంటి
1: పేరెంట్
0: కఠినమైన బాధలు కూడా క్షణంలో మనం తొలగిపోతాయి.
1: యూ కెన్ ఫేస్ ది వర్స్ట్ ది ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: యాచింతా భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, యాచింతా ధన ధాన్య భోగ యశస్సు శ్లాభే సదా జాయతే, యాచింతా భూమి నందనందన పదద్వంద్వార విండే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ఏ విధమైనటువంటి యొక్క ధన ధాన్య భోగ యశస్సుల కోసము ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం?
1: డోంట్ వి వేస్ట్ టైం ఫర్ పవర్ అండ్ ద వెల్త్.
0: ఎంతవరకు మనం భార్య బిడ్డలు కొడుకులు కోడలు వీళ్ల కోసం మనం కాలాన్ని ఎంత వ్యర్థం
1: చేస్తున్నాం?
0: ఈ కాలంలో ఒక్క క్షణము భగవంతునికి మనం అందించలేకపోతున్నారా?
1: Are you not able to concentrate on God for a moment of the time?
0: ఈ ఒక్క క్షణము భగవంతుని చింత చేసుకుంటే భయద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైన ద్వారాలు కూడా మనకు తెరవబడిపోతాయి.
1: If you think of God for a moment, even the doors will be opened for you.
0: కనుక హృదయపూర్వకంగా భగవద్ భక్తి ఈనాడు అభివృద్ధి కావాలి.
1: సో డెవలప్ ఫెయిత్ అండ్
0: లోకంలో ఈనాడు భక్తి అంతా కూడా నశించిపోతుండాలి.
1: అండ్ టుడే దేర్ ఇస్ నో డివోషన్.
0: భక్తి అంటే ఏమిటి? బాహ్యమైన ఆచారాలు కాదు.
1: ఇస్ నాట్ ఎక్స్టర్నల్ రిచువల్.
0: హృదయపూర్వకమైనటువంటి పవిత్రమైన ప్రేమనే భక్తి.
1: పిల్లల్ని
0: ప్రేమించండి, బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, ఇదే భక్తి.
1: You love your relations, your friends, that is devotion.
0: దేవుణ్ణి పూజించడము, జీవులను బాధించడము, ఇది భక్తి అవుతుందా?
1: You worship God and you make others suffer.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: The being is God, God is the being.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should understand the unity of the two.
0: భజన బినా సుఖ శాంతి నాకి.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 33rd డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15 సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani samyamyaya aaste manasa smaran. Karmalanu aacharinchutalo gaani, కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: The most important thing is to remove the tendencies which are in the heart.
1: Manasunandale madalyamunanu dooramu cheyute pradhanamu.
2: Another important thing is to drive away the dirt from the mind and from the heart.
1: Chittamunandale ragadveshamulu nirmoolamu gavinchute deeni yokka aaseyamu.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియు చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయమునందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టిస్తూ ఉంటాయి.
2: The hidden thoughts and seeds in the heart will be making a person to think different ways.
1: Chittamunandale raga dveshamulu manavatvanni marugu chestu untayi.
2: Attachment and hatred inside the heart will be making a man forget his own human nature.
1: Kanukane manasunandale malinyamu hrudayamunandale vasana chittamunandale raga dveshamulu evaru nirmoolamu gavinchukoni prashanta hrudayulai జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టి వారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ వాట్ ఎవర్ ది యాక్షన్ యూ విల్ నాట్ బి బౌండ్ బై దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: అయితే ఇట్టి సత్యమును గుర్తించలేని మానవులు కర్మ సన్యాసమును పూని కేవలము కాలము వ్యర్థము గావించటలో తమ కర్తవ్యమని భావిస్తుంటారు.
2: పీపుల్ హూ డు నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ రినౌన్స్ యాక్షన్ అండ్ ఇండల్జ్ ఇన్ లేజినెస్.
1: ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్డ్ that in the area and the world of spirituality there is no room for laziness.
1: Kanukani bhagavad gita yandu nijamainatunti yogamu anasakti yogamani nirupistu vachindi.
2: In that context only bhagavad gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adiye anasakti asakti lainatunti yokka దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
2: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి, డిస్ఇంట్రెస్టెడ్నెస్, నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: ఇన్ ది చాప్టర్ సాంఖ్యా యోగ స్పెషల్ ఎంఫసిస్ హెస్ బీన్ లేడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగదాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఏ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు, అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్, ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
1: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతా వాక్యము.
2: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దాట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
1: చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణ తో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియకుడను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ, ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఎగ్నైట్స్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
2: That being so, if you are offering to the Lord himself, how pure and sacred the action should be.
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
2: How pure they should be.
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
2: How extremely self-fulfilled should they be.
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలగను పవిత్రమైన కర్మలగను ఆదర్శవంతమైన కర్మలగను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితము చేయాలంటే ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితముగా ఇస్తాం.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things,
1: gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance,
1: gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu mottamota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు,
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: షట్ సంపత్తి, ఇది శమ దమము ఉపరితి తితిచ్ఛ శ్రద్ధ సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శమ దమ ఉపరితి తితిచ్ఛ శ్రద్ధ సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్సియో.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఎవరీ పర్సన్ షుడ్ హ్యావ్.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this
1: particular quality.
2: Great rishis also were destroyed because they lost this particular quality of
1: patience.
2: Scholars also came to ruin because they lost this
1: particular quality.
2: This particular quality of patience must be taken as an important shield and
1: an armor. విలువ రాణించదు.
2: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
1: అనేటువంటిది కేవలం
2: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఎవరీ పర్సన్ షుడ్ హ్యావ్.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: కింగ్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ బికాస్ దే హ్యావ్ లాస్ట్ దిస్ పర్టిక్యులర్

0: మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
1: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
0: అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
1: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థిత ప్రజ్ఞ.
0: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
1: Without having this particular quality of patience, we would not be able to attain that.
0: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
1: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
0: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
1: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: పవిత్రమైన కార్యములు యందు,
1: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
0: సారమాత్మకమైనటువంటి విషయములందు,
1: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
0: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
1: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్పెక్ట్.
0: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
1: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యు మే గెట్,
0: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
0: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
1: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
0: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
1: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
0: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
1: వన్ కెనాట్ లివ్ వితౌట్ ది అదర్.
0: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
1: వితౌట్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్.
0: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: ఇఫ్ యు లూజ్ పేషెన్స్ డిటర్మినేషన్ ఆల్సో విల్ నాట్ బి దే.
0: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు,
1: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
0: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ వి అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వి షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: ఇందులో రాగద్వేషములు,
1: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
0: అభిమాన మమకారములు,
1: ఈగోనెస్, ఈగోయిజం,
0: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
1: వి షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
0: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
0: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందనో, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందు ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్ డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
0: ఈ ప్రధానమైనటువంటి గుణములే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
1: గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
0: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
1: The area and the field of karma or action, it proves what type of
0: man he is. Nishkama karma ku chala pradhanata nandinchindi.
1: That is the very reason why so much of importance is given for nishkama action.
0: Addamu mana mukham yokka swaroopanni ye vidhanga nirupistundo.
1: Just as mirror proves the type of face that we have,
0: mana dehamunondale temperature ni ye vidhanga thermometer nirupistundo.
1: Just as thermometer gives the reading of the temperature of our body,
0: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi.
1: His action proves what type of feelings a person has.
0: Kanuka manavudu ettivaadu aneetunte vishayanni taanu cheseetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
1: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
0: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
1: యు వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్.
0: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
1: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
0: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
1: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ అతను చేయు కర్మలు యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
1: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ ఎనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: మరికొందరు చూచుటకు చాలా కఠినంగా మనకు కనిపించవచ్చు.

0: ఉండొచ్చు.
1: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
0: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
1: వి మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
0: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
1: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
0: రజోగుణమునందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
0: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
1: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
0: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
0: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
0: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
1: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
0: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
1: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
0: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
0: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
0: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గం నందు తాను ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
1: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
1: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
0: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
1: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
0: ఆచరించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
1: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
0: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగా ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
0: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకు ఆవరిస్తుంది.
1: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
0: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
1: There are two important things which form the basis of it, avarana and vichhepa.
0: ee avarana vichhepamlo ku roopam ledu.
1: There is no particular form for these two avarana.
0: Avarana managa avarinchinatundi kappabadinatundi.
1: Avarana refers to the one which covers.
0: ఏ విధంగా కప్పబడినటువంటిది?
1: How does it cover?
0: దేనితో కప్పబడినటువంటిది?
1: With what does it cover?
0: ఈ యొక్క కప్పబడినటువంటి దాన్ని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
1: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
0: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్, హౌ డస్ ఇట్ కవర్, హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్?
0: ఇది మాయ యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయా.
0: దారి ఎందు పడినటువంటి త్రాడును,
1: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
0: చీకటిగా ఉన్న సమయంలో,
1: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
0: ఇది పాము అని మనం భ్రమించాము.
1: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
0: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
1: then what is it that has covered
0: ninna traadu paavu cheta kappabadinattuga bhramistunnam.
1: We are deluded with the feeling that a rope is covered with the
0: kaani paamu unnada.
1: Is there snake?
0: Ledu.
1: There is no snake there.
0: Leni daarini kappabadichukuntamo idi oka vidhamainatti bhranti.
1: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
0: Ee bhranti ye samayamlo manaku aavarinchinatundi.
1: Under what circumstances does it use its own influence on us?
0: Idi cheekati yendu aavarinchinadi.
1: In darkness there is this particular feeling.
0: Aithe traadunu paamu aavarinchinada leka manandanu bhrama aavarinchinada.
1: Whether snake has covered the rope or delusion has covered us,
0: paamunu traadunu paamu aavarinchaledu.
1: Snake has not covered the rope.
0: Manavuni manasunu bhrama aavarinchindi.
1: It is the delusion which has covered the mind of man.
0: Kanuka ee bhramane oka maya.
1: This delusion itself is maya.
0: దీనిని ఒక జ్యోతితోట లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
1: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
0: ఉన్నది త్రాడే.
1: There is only rope there.
0: కనుక ఆవరణం పోయినది.
1: Then this delusion has disappeared.
0: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
1: The real object is seen there.
0: ఇది విక్షేపం.
1: This is vikshepa.
0: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
1: A thing which is existing is
0: also ye marpulu kudanu undavu.
1: There is no change whatsoever in that.
0: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
1: It is the delusion which comes and goes. It is something like
0: maya kani,
1: be it maya,
0: badhalu kani,
1: be it pains,
0: nindalu kani,
1: be it
0: nishkramulu kani,
1: censure,
0: ivanni kudanu kevalam raaka pokalato undinatundi bandhutvam vantivi.
1: All these things come and go like relatives.
0: Vachina bandhuvulu shashvatanga mana intilo nilavaru.
1: Relatives who have come to our house will not stay there permanently.
0: Raavatam povatam,
1: they come and go.
0: Ide vidhamgane maya anetundi kevalam manavuni yokka bhrantiga raavatam povatam jarugutundi.
1: In the same way this maya comes and goes as a delusion for the human being.
0: Unnatraadunu kappabadinatundi paamu,
1: it is the snake which covers the rope.
0: Ide aavaranam,
1: this is aavarana.
0: Kaani kappabadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
1: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
0: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
1: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
0: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడాను గోచరం కావచ్చును, కానీ రెండు కూడాను ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
0: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
1: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
0: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
1: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
0: Kani manamu pai pai drishtilu maatrame manamu abhruddhi gaavinchukuntunnamu.
1: If we may be developing only superficial understanding.
0: Antardrishti ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: దట్ అలోన్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ ఎన్ ఔటర్ విజన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఈస్ సేక్రెడ్.
0: భగవంతుడు చేసేటువంటి పని అది.
1: ఇట్ ఈస్ దిస్ విచ్ గాడ్ పర్ఫార్మ్స్ అండ్ డస్.
0: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ, ఇవి క్షణభంగురం.
1: చైల్డ్, ఫర్ వాట్ ఎవర్ టైమ్ యూ మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యూ పర్ఫార్మ్,
0: ఏ విధమైన బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుంటువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
0: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
1: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
0: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
1: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
0: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
1: The thing which you are catching also is washed away.
0: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
1: The person catching also is washed away.
0: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
1: Person who is catching these things also will
0: be washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of catching hold of this?
0: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
1: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చేర్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
0: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా ఆవించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషములను దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
0: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
0: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
0: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
1: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
0: కనుక మానవుని యొక్క విశిష్టత గాని మానవుని క్రింద తోయుటకు గాని ఉన్నత స్థాయికి కొనుకోవడది కానీ కర్మని.
1: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
1: బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
1: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
0: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
0: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
1: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
1: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
0: యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలం అనే కాదు, సుకౌశలం అన్నాడు.
1: Performing action skillfully is yoga.
0: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
1: దేర్ ఇస్ ఎ స్టేజ్ విచ్ ఈస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సేక్రెడ్ దాన్ దిస్.
0: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
1: డూ నాట్ కన్సిడర్ దిస్ హెవెన్ యాజ్ ఎ పర్మనెంట్.
0: క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ ఆఫ్ ది మెరిట్స్ యు హావ్ టు కమ్ డౌన్ టు ఎర్త్.
0: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంప్.
1: This is only a temporary camp.
0: ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు.
1: You would not be able to permanently live in that.
0: ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు.
1: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
0: ఏ భోగభాగ్యములు నీవు ఆశించితేవో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు.
1: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
0: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం మరొకటి.
1: దేర్ ఇస్ ఎ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
0: అది ఏ? దైవాత్మతత్వము.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
0: ఇది బ్రహ్మ సంయోగము.
1: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
0: ఇది ఆత్మానుసంధానము.
1: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
1: ఫర్ అటైనింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యూ బెటర్ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ దేర్ విల్ సర్టన్లీ బి ఎ ఫ్రూట్ ఫర్ దట్.
0: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
1: దేర్ ఇస్ నో రూల్ విచ్ సేస్ దట్ యూ అలోన్ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్ ఆఫ్ ఇట్.
0: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
1: our grandfather might have sown a seed and developed.
0: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చు.
1: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
0: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్ళు కూడా అనుభవించవచ్చు కదా.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
0: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
1: ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
1: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
0: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
1: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope.
0: Mana peritiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
1: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
0: Itti vishalamaina bhavamto paatinaatunte vruchcham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
1: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
0: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
1: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
1: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
0: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
1: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
0: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
1: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
0: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
1: Performing any action as an offering to the God is the greatest of all the actions.
0: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, we have to perform it as an offering to the God without expecting the fruits of action.
0: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
1: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ ఇస్ అనాసక్తి యోగ ఇస్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
0: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
1: ఇన్ బుద్ధి యోగ దే మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం.
1: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
0: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
1: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
0: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
0: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
1: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, వీ షుడ్ నాట్
0: గివ్ అప్. క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
0: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము.
1: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలో
1: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
1: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
0: సర్వత్రా పంచభూతాని.
1: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
1: వీ షుడ్ లాట్ ప్రూవ్ టు అవర్ సెల్ దట్ దర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
0: ఎక్కడ చూచినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
1: వేర్ ఎవర్ యూ సీ బీట్ ఇన్ ద నెథర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యూ విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఈ
0: పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబము లేవు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: అంశములే.
1: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
0: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: we become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
1: We should not develop only external vision.
0: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
1: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
0: Indulo goppa goppa panditulantha kudanu andulo praveshincharu.
1: Great scholars participated in it.
0: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఫ్రైడ్
0: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేట్.
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ ఫ్రైట్నింగ్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: పార్టిసిపేట్. ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: The assembly was such that there was no room for ordinary people to enter into.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
0: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: In such a great magnificent assembly, Ashtavakra tried to enter.
0: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
1: హూ వాజ్ ప్రిపేర్డ్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
0: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
0: అతనికి ఎట్టి సహాయము లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: అతనికి దైవ సహాయం ఒక్కటే.
1: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాస్
0: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
1: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సబ్జెక్ట్.
0: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
1: టెంపరరీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
0: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావిరిగాచాడు.
1: త్రీ డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: He was observing all those great scholars who were going to attend this meeting.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
0: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this to King Janaka.
0: Ithanu vruddhudu kaadu.
1: He is not an elderly person.
0: Madhya vayaskuduga untunnadu.
1: He is a person of the middle age.
0: Ithaniki emaatram kuda anubhavam lenattuga kanipistundadi.
1: He does not seem to have much of experience.
0: Kaani anubhavam niragamanamantundi ninnayinchadamuku saadhyam kaadu.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: Etti puttalo etti paamundunu.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
1: King Janaka took his seat.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: At that time Ashtavakra entered the hall.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడా పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లవ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Ashtavakra began laughing louder than the scholars.
0: కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing. There is no.
0: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: హూ ఎవర్ హీ బి వెన్ హీ లుక్స్ అట్ ఏ క్రూకెడ్ అపియరెన్స్ అండ్ అన్ అపియరెన్స్ విచ్ ఇస్ రాదర్ అగ్లీ, పీపుల్ విల్ బి ఫోర్స్డ్ టు లాఫ్.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: దిస్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఇగ్నోరెన్స్.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying the child.
0: Can a child smile
1: ఎవ్రీ అదర్ పర్సన్ హూ లుక్స్ అట్ ద చైల్డ్ విల్ బి ఫోర్స్ టు స్మైల్.
0: అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత,
1: దిస్ ఇస్ ది గ్రేట్ టెస్ట్ అండ్ సేక్రెడ్నెస్ ఆఫ్.
0: కానీ ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది.
1: దేర్ ఇస్ సేక్రెడ్నెస్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఇన్నోసెన్స్.
0: పండితులందరూ కూడా చాలా గొప్పవారు.
1: స్కాలర్స్ అసెంబ్ల్ దెమ్ దేర్ వర్
0: అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళు.
1: దేర్ ఇస్ నో ఇన్నోసెన్స్ దేర్.
0: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: దే వర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ లవింగ్ సో లవ్.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ who are you, we do not know. When we looked at you, your form made us laugh. Why are you laughing in response to our laughter?
0: Ayya, neen ikkade edo goppa panditula mahasabha jarugutundalani nenu praveshinchanu.
1: Well sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
0: Ilanti varanta ee yokka samaveshamlo untunnarante nenu ee janaka maharaj samaveshanike vachi undevaadani kaadu.
1: If only I had known such people are in this assembly, I would not have come to this.
0: Nenu goppa goppa maha panditulantara undarani cheppi praveshinchanu.
1: I entered here thinking that there are great scholars,
0: kaani ikkadanta charmakarulu maatrame untunnaru.
1: But there are only cobblers here.
0: Ee maata vineetappudiki panditulaku chaala kopam vachindi.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetunte varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు.
1: ఆల్ దో స్కాలర్స్ ఆర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
0: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
1: దిస్ ఇస్ ఎ ప్రాపర్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యాక్షన్, హీ సెడ్.
0: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
1: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
1: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
0: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
1: యు హావ్ నాట్ కేర్డ్ టు ఫైండ్ అవుట్ మై
0: చేయలేదు.
1: యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
0: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉండాలి.
1: Pandits should have the capacity to look inward.
0: Kanuku ee antardeshame leinaatundi oka tattamu idi panditjaniki oka e maatram konnu avakasam kaadannadu.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: Ee satyanni gurtinchinaatundi janakudu idanni pravesha petti idanto panditjam yokka vishayanni ప్రదర్శించమని కోరాడు.
1: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
0: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌ ఎవర్ గ్రేట్ వీ మే బి, వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
1: చిత్తము
0: యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: హృదయము యొక్క శాంత స్వభావమును తాను పరిశీలిస్తాడు.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
1: We should develop inner vision and develop inner peace.
0: ఎట్టి సమయమునందు కాని మనం ఉద్రేకములకు కాని ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీ ఇట్, వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
0: మ్యాటర్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ.
0: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్.
0: దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్మెంట్.
0: శాంతంగా ఉంటుంటే నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just assume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లైక్ యాసిడ్ ఫార్మ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంటరింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
1: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి లాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ ఫోర్ షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ.
0: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతని ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu ichste em avutundi? Edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana undinanta varaku tirigi eppudaina mari raavachu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata pade anta varaku niyu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యు సే హీ విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెన్ ఎవర్ ఎ పర్సన్ ఈస్ టెలింగ్ సంథింగ్, డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకోని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే, యాజ్ లాంగ్ యాజ్ హి వాంట్స్ టు లెట్ హిమ్ సే.
0: వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
0: ఈ సంతోషమే మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్.
0: పర్యాయం చెప్తాను.
1: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్,
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmamu.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
0: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ, ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
0: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
0: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
0: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
1: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
0: పరిశుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
1: ఎక్స్టర్నల్ యూ మే ప్యూరిఫై అవర్సెల్స్,
0: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
1: ఇన్నర్ ప్యూరిటీ
0: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
0: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
1: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
0: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ది ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగములో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
0: ఇక్కడ శమం,
1: టేక్ వన్ శమం,
0: మనశ్శాంతి.
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము,
1: దమం,
0: ఇంద్రియ నిగ్రహం.
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి,
1: ఉపరతి
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్,
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సీక్రెట్ ఫీలింగ్.
0: తితీక్ష,
1: తితీక్ష
0: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్.
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏ మాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష,
1: తితీక్ష
0: ఉపరతి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం.
0: ఈ సమాధానం అంటేనేగా ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man will be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
0: మానవుని ఎందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు ఎందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్.
0: వాంఛలు ఎందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
0: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. The truth sacrifices peace and forbearance. We acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthular.
1: Students.
0: Prema anu padamu. Teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word, love.
0: విశ్వమంతయు ఈ ప్రేమలో ఇమిడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ లవ్.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ he would not find
0: vocabulary. Yatho vacho nivartante apraapya manasasah. Manasunaku kaani vaakunu kaani ateetamainatundi ee prema.
1: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
0: Anirvachaneyam prema annadu naradudu.
1: Narada said love is indefinable.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు? ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: The compass, wherever you may keep, it always directs itself towards
0: God. అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
1: Therefore, the eternal truthful love is always directed towards God.
0: ఇంతియే కాదు.
1: Not only this.
0: ఆల్జీబ్రా నంబర్ వంటిది.
1: It is like an algebra number.
0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాది.
1: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్స్ సేమ్.
0: తైలము దీపమును వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ for a human being to realize this love.
0: Inadu bhautika jagattunandu praaptamainatundi jeevithamulo anubhavincheetundi prema kevalamu premaga bhavistunnaru manavulu.
1: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
0: Idi prema kaadu.
1: It's not love at all.
0: Idi prema ani anipinchukodu.
1: You cannot call it love.
0: తల్లి తండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
1: ది లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్ మదర్ అండ్ ద చైల్డ్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ దట్స్ ఓన్లీ అటాచ్మెంట్ యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
1: You can also call it attachment, moha.
0: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
1: The attachment relates to the body but not to the spirit.
0: దేహమును ప్రేమిస్తున్నారు.
1: We love the body.
0: అధికారిని ప్రేమిస్తున్నారు.
1: We love the one in authority.
0: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: హౌ లాంగ్ దే లాస్ట్,
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ దిస్ బాడీ ఎగ్జిస్ట్,
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ వేర్ ఇన్ పొజిషన్,
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్,
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ,
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore, this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: This love is selfless. It is egoless. It is blissful.
0: Itti aanandamayamainatunti swartharahitamainatunti ahankara rahitamainatunti divyamaina bhavyamainatunti ee prema tattvanni telusukovalante prema dwarane telusukovali.
1: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
0: Kana prema anaga కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: This eternal love originates from heart.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: It's not that it's born there, it is spread everywhere.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land.
0: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalam kalmashamainatundidiga untundadi.
1: The heart of the human is polluted.
0: Malinyamainatundidiga kanipistundadi.
1: It is dirty.
0: Karanam emiti?
1: Why?
0: Ee anityamaina prakrutamainatti bhavamulanu hrudayamu nundi ku nimpukunnaru.
1: He has filled his heart with worldly thoughts.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
1: The human love today changes every time.
0: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
1: After birth the child considers the lap of the mother as the very heaven.
0: Kaani perugutu perugutu konta varaku prapanchika sambandhamaina vidyallo praveshistundi.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: Tadupari ee vidyanu vismaristadu.
1: Later he forgets all the
0: gnasthasramulo praveshistadu.
1: Later he becomes a householder.
0: Appudu gnasthasramame nitya satyamainatiga bhavinchi daniyane lakshyamandunchukuntadu.
1: He considers his family as permanent and forgets everything rest.
0: Kramakramena idi perugukuladi ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is his aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he'll be ultimately
0: సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి

0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది, ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు?
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: Yat drushyam tannasyam. Chuchana dandai kudanu ukanoka samayam nandu idi adrushyamayipothundi.
0: All that you see is bound to vanish at one time or other.
1: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
0: All that disappears is not truth.
1: Kanuka adrushyamu kaanatvantidi antarbhavamlo undinatvantidi అంతర్భావంలో అభివృద్ధి పరచినటువంటిది, పరిశుద్ధ పరచినటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ది ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కానీ పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ gives and gives.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంక మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son,
1: how would
0: he expect others to give
1: property? It's
0: only God who gives and gives, no one
1: else. Therefore,
0: this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నఖశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణం నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటుంది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంటుంది.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కొడను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే
0: actual
1: దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor

0: gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కాని ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

సమతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సియ్యగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురమును పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే కృష్ణ గానము సేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్ us.
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్.
1: ఇసుకలో వర్ష ధలధారలింకిపోవు.
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed. Regadi masakalona.
0: In a fertile
1: Akule
0: land.
1: Praptanusaramuga alaru bhakti. Atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలాను భిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుతున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ is full of all diseases, like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్ లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమలు నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుందవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్.
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత, గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యు డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యు థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యు ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యు సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొనక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ఎస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సును కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Why? What
1: the reason? తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నిటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated. ఈ
1: విషయవాసనలన్నిటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines from the serpent,
1: ఎక్కడ ఉన్నాడు
0: నారాయణుడు? Where is Narayana?
1: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
0: Narayana resides in the altar of the heart of
1: everybody. హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is the due scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct
1: it. అన్నింటిని అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: Mind is expansive, it is so vast.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్ జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకని మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudanu samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayaktulanta kudanu pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante వారితో విజయాన్ని సాధించాలంటే వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్ స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామా ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి. హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విఘ్నం కలుగుతుందో ఏమో అని విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్ హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful who could have Ravana in one arm.
1: Ramula paina unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamainatundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరుడైనటువంటి వారినందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ
1: ఇంకా రావణుని కుమారుడు వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, every strong man came there.
1: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatram nee anagadukutavante inga jagattanta kuda nee sadhinchina vaadavutavu, lankananta poorthi nee hastagatham gaavinchukunna vaadavutavu annaru.
0: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
1: itane Ravanu katte mahashakti sampannudu,
0: he is more powerful than Ravana,
1: athani kante peddavadu,
0: is elder than Ravana.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రాముడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమని చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for a few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ విల్ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి ఇది నా బలహీనత.
0: Said, స్వామి this is my weakness.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: Such weakness should not be there in me.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే కానీ నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
0: So okay, then why did you fall on the ground like that?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ పాదం చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్
1: విభీషణ యొక్క
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like
1: that?
0: Is not a mistake.
1: Nee modale naaku cheppakudadu naa kumarudani.
0: Why did not tell in the beginning that he is your son? Then he said,
1: Swami, elanti vishayam nandaine kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatunte vaadu evadaina sare sambandha bandhavyanni emaatram kudanu pettukokoddu.
0: Swami, in war field let him be anyone. We should not go by our relationships in times of war.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: There is no consideration on grounds of blood relationship.

0: ఇవన్నీ యుద్దంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్దం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైన ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyam yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidayyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamo kuda sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like an iron
0: chain. Rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్ కు బంగారు కు విలువలు ఉంటాయి కానీ బందరుకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక
0: చైన్. సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antadu satyakamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku satyaka mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda satyaka mitrudu kaadu, satyaka sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani satyaka mitrudu rakshasudainappudikini satyakanga daivaniki atitham gavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్.
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్
0: కాంప్రహెండ్. న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేక భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatundi oka ghanamainatundi oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veeru kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: హీ యూజ్డ్ బొంబాస్టిక్ వర్డ్స్.
0: లబ్ధపుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి, ఈ విధంగా అనేక రకములుగా చెబుతూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: హీ యూజ్డ్ ఆల్ బొంబాస్టిక్ వర్డ్స్. Not in one word would you ever equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: Ee ratnamunaku inta viluva ani evaru cheppaleru.
1: No one can estimate its value.
0: Kalukane todasidas kudanu namaratna danapayu payoremaine ramaratnam anaga rama anetundi oka naamam anetundi pedda ratnam annadu.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నం అన్నారు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టి
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold outside,
0: చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో, ప్రేమ అనే అంగడి లోపల,
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatiga meeru viswasinchi itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakkajesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikka pattisini ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get it. It is only devotion that gives you power.
0: Itharla maatalu nimpuga nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi, ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
2: ప్రేమ ముదిత మనసే కో

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యూ నౌ ద ఫిఫ్త్ డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 6th August 1984. ఇన్ దిస్ ఐ ఓపెనర్ డిస్కోర్స్ భగవాన్ షోస్ అస్ హౌ సీయింగ్ గాడ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankara samadukha sukhachami ahankara mamakaramulu dooramu chesukoni sukhamunu dukhamunu సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పోజ్ దట్ హీస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం attachments and who can treat with equal mindedness joy and sorrow.
1: ఇది సామాన్య సాధకులకు అసాధ్యం.
2: For ordinary sadhakas this is impossible.
1: నిత్య జీవితములో
3: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు, పూజ పునస్కారంలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది people who are following the family path to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this the nirmama nirahankara which has been explained would be very difficult for an ordinary sadhaka.
3: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
3: మన యొక్క తత్వము దైవం యొక్క ఆత్మ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం.
2: దిస్ ఈజ్ డిఫికల్ట్ సో లాంగ్ యాజ్ వీ డు నాట్ వీ డిఫరెన్షియేట్ అవర్ ఓన్ ప్రిన్సిపుల్ ఫ్రమ్ ది కమాండ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
3: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
3: స్వశరీరం స్వయం జ్యోతి, స్వశరీరం స్వయం జ్యోతి, స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకుడిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుచున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ వెల్లింగ్ in the form of jyoti and flame in all bodies and all people, it could be possible to control our egoism and also our attachment.
3: Swashariram swayam jyotihi, ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self effulgent flame is residing in our own bodies.
3: Swarupam sarvarakshanam, ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
3: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజన్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
3: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హెస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
3: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ టాలెంట్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
3: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హ్యావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
3: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ దే సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
3: బయట ప్రపంచంలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
3: బయట ప్రదేశములో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
3: బహిర్దృష్టిలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ ఎస్ సచ్.
3: మా లోపలని,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
3: మా అంతరాత్మ ఎందే,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
3: మా దివ్య భావము నుండి,
2: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
3: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
2: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
3: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, షీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
3: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
3: దేహం అనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
3: కనుకనే మానవుని యొక్క శరీరము నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానం అనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్ సైడ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బియాండ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
3: మృన్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
3: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ద లార్డ్ ఇన్ దీస్ వెరీ ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్కై ఆర్ స్పేస్.
3: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
2: You find the diamonds in the earth and not on the top of a tree.
3: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యమనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
3: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్.
3: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
3: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: This body is not an ordinary thing.
3: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
2: It is the temple of God itself.
3: దైవము ఊరేగించేటువంటి రథము.
2: This is a chariot which carries the Lord inside it.
3: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ విలేజ్ హీ ఈస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
3: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
3: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
2: దిస్ బాడీ మస్ట్ బి యూజ్ టు పర్ఫార్మ్.
3: ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ విలేజ్ హీ ఈస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ ది

0: దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
1: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
0: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనట్టు ఉంటుంది.
1: The body is inert, no doubt, but the principle which is living inside the body is full of consciousness.
0: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి ఒక పడవ.
1: This body may be compared to a boat which will help you to cross the ocean of samsara.
0: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
1: This is not obtained easily by us.
0: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించుకొని అందుకున్నటువంటి ఒక మహాప్రసాదం.
1: On account of the innumerable merits earned in the number of births, we have been able to get this body.
0: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు, ఇఫ్ యు వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ద రాంగ్ వే, ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
1: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
0: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను, నష్టములను, దుఃఖములను కొంతవరకును తప్పించి దీనిని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
1: This particular body must be seen as a sacred boat which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
0: ఈ యొక్క సాగరమునందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసారా దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
1: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
0: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోపమోహమోహచ్చల్యమైనటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
1: ది సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్, లాస్ట్, గ్రీడ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ దే ఆర్ కంపేర్డ్ టు ది క్రోకడైల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ట్రబుల్ ద మ్యాన్.
0: ఈ సంసారం అనేటువంటి సాగరము చాలా అగాధమైనటువంటిది.
1: దిస్ ఓషన్ ఆఫ్ సంసార ఈజ్ అన్ఫాథమబుల్.
0: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
0: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
1: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
0: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను, దుఃఖముల చేతను, కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
1: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూ ఆర్ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్స్ ది బెస్ట్ మెథడ్ ఈజ్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: స్వశరీరి స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకూడను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
1: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
0: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు, వ్రతములు, భజనలు, యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను, సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
1: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్, భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ వెల్.

0: ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదం, ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
0: ఓన్లీ వెన్ వీఆర్ స్లైట్లీ ఇగ్నోరెంట్ వీ విల్ బి జస్ట్ ఫీలింగ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, లిసనింగ్ టు ది లార్డ్స్ నేమ్స్ అండ్ సింగింగ్ లార్డ్స్ నేమ్స్ అండ్ డూయింగ్ హిస్ సర్వీస్ ఎట్సెట్రా.
1: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగబెండ్లు లేక టైర్స్, ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
0: అంటిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ స్విమ్మింగ్ ఆర్ లెర్న్ స్విమ్మింగ్, దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎయిడ్స్ విచ్ కెన్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ స్విమ్మింగ్.
1: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు, సహాయ క్రియలు, ఈ సహాయ పదార్థములు మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ ది ఎయిడ్స్ విల్ బి ఆఫ్ నో యూస్ టు యూ.
1: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
1: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
0: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
1: భక్తి యోగంలో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది characteristics and the features of a great devotee have been described in a number of ways.
1: Chi aaru vidhulinte arshad vargamlo sadhinchamani kudanu bodhinchindi.
0: It has also taught that you have to control the 6 types of enemies.
1: Cheppute sulabham, cheyuta kashtam.
0: It is easier said than done.
1: Aithe eppudu sulabham avutundi? Anni indriyamulu yandu kudanu undinatundi vaadu ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వెన్ వుడ్ ఇట్ బికమ్ ఈజీ అండ్ సింపుల్ వన్స్ యూ రికగ్నైజ్ దాట్ ది సేమ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ దీస్ 5 సెన్సెస్ అండ్ హీస్ ఓన్లీ యాక్టివేటింగ్.
1: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
0: బిఫోర్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యూ మే డూ, దే విల్ బి నాట్ బి గివింగ్ అస్ సాటిస్ఫాక్షన్.
1: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
0: Keeping salt in the mouth, whatever sweet juice you try to swallow, you will not be getting the real sweetness of the juice, but you will be getting a mixture of the salt also.
1: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీనిని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
0: We have to spit the salt from our mouth, wash it well, and then we will have to taste.
1: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
0: ఆఫ్టర్ దాట్ యూ టేక్ దిస్ స్వీట్ జ్యూస్, యూ విల్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్.
1: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనము దూరం చేతుము, ఆనాడి సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ యాంగర్ ఎట్సెట్రా, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ పీస్, లవ్ అండ్ ట్రాంక్విలిటీ,
1: కంపాషన్,
0: లవ్ ఎట్సెట్రా.
1: కనుక మొట్టమొదట భక్తి, భక్తి, భక్తి. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలము మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డివోషన్ రియలీ మీన్స్ అండ్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాన్.
1: భగవంతునిపై గల అనురక్తియే భక్తి.
0: భక్తి డివోషన్ రెఫర్స్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతుని పై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంటారు.
0: డిస్క్రైబింగ్ డివోషన్ యాజ్ లవ్ ఫర్ ద లార్డ్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్
1: కనుక భగవంతుని ఎందుండేటువంటి యొక్క బకారం అనేటువంటి జీవ శక్తిని, అనురక్తి అంటున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
0: ఇన్ ది వరల్డ్ డివోషన్ ద ఈక్వలెన్స్ ఆఫ్ దట్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఈ దీస్ టూ ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
1: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పటికీ పోయినప్పుడు శక్తి రక్తి విరక్తి ముక్తి అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్ వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ టు అస్.
1: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి
0: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
1: యాజ్ఞవల్కుడు కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరుల నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
0: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
1: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
0: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
0: Food is the medicine for the disease of hunger.
1: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
0: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
1: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
0: We think that this is really an enjoyment.
1: పంచభక్ష పరమానములతో కూడినటువంటి ఆహారమును భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
0: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
1: Kaadu, kaadu. Ini rogamulaku aushadame.
0: But it is not true. It is
1: konni aushadamulu aneka vidhamainatundi okka aushadamulu mix chesi dani bhujistuntaru.
0: Sometimes medicines are in the form of a mixture which contains
1: aakali aneetundi okka ee rogamulaku pancha bhaksha paramannamulu ivanni kudanu oka mixture ga teeskoni bhujinchavalsi vastundi.
0: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But that is only a medicine.
1: Dahamu.
0: Thirst.
1: Idi kudanu oka rogam.
0: This is also a disease.
1: Deeniki challani paniyam andinchinappudu ee rogam nivarana avutundi.
0: When you give cold drink, this disease is cured.
1: Idhe vidhamugane ee arshad vargamulu kama krodha roga moha matsalyamulu ivanni kudanu manavuni aavarinchinatunte rogamule.
0: In the same way, these six enemies of man, like lust, anger, hatred and egoism,
1: ee vidhamainatunte rogamulaku aa vidhamainatunte charyale aushadhamulaga untunnayi.
0: For all these diseases also, there are different activities which become medicine.
1: Kanuka manavudu భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
0: మ్యాన్ హస్ బీన్ థింకింగ్ రాంగ్లీ దట్ హీఈస్ ఎంజాయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
0: హెస్ బీన్ టీజ్డ్ బై ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహం యొక్క బద్ధతను మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ అంటిల్ వి రికగ్నైజ్ ద రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీ హూ ఇస్ గాడ్, వీ హావ్ టు బి ఎ లిటిల్ కేర్ఫుల్. అండ్
1: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
0: ఆల్ ది సాధనాస్ హావ్ బీన్ డన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
1: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
0: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హావ్ బీన్ లెర్నింగ్ ఓన్లీ త్రూ ద బాడీ.
1: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
0: ద ఎక్స్ట్రాడినరీ స్పెషాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్సో బీయింగ్ లెర్న్డ్ త్రూ బాడీ.
1: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
0: టేకింగ్ బాడీ ఎట్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
0: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
1: పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
1: పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
0: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్టం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
0: We have to make an incessant search and a serious search and find God's mirage body.
1: Seek, seek, and it shall be found.
0: It is said, seek, seek, and you will find it. It shall be found.
1: మనం వెతికి వెతికి వెతికి వెతికి దానిలో ప్రవేశించినప్పుడే అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము.
0: If you seek for it inside the body with all earnestness, you'll be able to find it.
1: Aneka padarthamu unnatundi gadilo kodunu mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
0: For example, if you go to a room where a number of articles are kept, only when you search you'll be able to get the article which you want.
1: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
0: Without searching you'll not get the article which you want.
1: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
0: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
1: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
1: కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
0: దేర్ ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
1: మనము తడుతున్నాము ఇప్పుడు తలుపులు.
0: We have been knocking at the door.
1: ఏ తలుపును దొరుకుతున్నాం విచారించుకోవాలి.
0: You have to just search and find out which particular door are you knocking at.
1: మోక్ష తలుపును తెరుతున్నామా, బంధన తలుపును తెరుతున్నామా?
0: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
1: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
0: We have not been knocking at the door where God is residing inside.
1: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
0: We are knocking at the door where the devils are dwelling.
1: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
0: Whom are we approaching and taking shelter in?
1: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the truth. Whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
1: దైవాన్ని దర్శిస్తున్నాము.
0: We are looking at the Lord.
1: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
0: But we are not asking the divinity itself.
1: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
0: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
1: కల్పవృక్షము దగ్గరికి వెళ్లి కేవలము కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
0: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
1: కాదు కాదు, కల్పవృక్షము దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
0: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటం ఎంతైనా అవకాశం ఉంటుంది.
0: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
1: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వము వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
1: ఆ దైవము కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
0: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
1: మందలో మరిగిన మాటకై లేదూడా అంబా అంబా అని అరచినట్లు.
0: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఎ కాజ్ విల్ బి క్రయింగ్ మోస్ట్ హార్ట్ఫుల్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
1: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
0: లైక్ ఎ చేస్ట్ వుమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెపరేట్.
1: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
0: Like a person who is hungry, who is suffering from the pangs of hunger, asking
1: for bidalu lekanu alladuchunnatti aavedana padutunnatundi vaaniki oka suputrudu kavalani hrudayapurukanga ee reetiga prarthistuntado aa reetiga prarthistu raavali.
0: In the same way, a person who does not have children will be aspiring for a child and praying for a child with the God in that particular fashion. Will have to
1: arthudai
0: with a full of డివోషన్
1: తాదాత్మ తత్వాన్ని అనుభవిస్తూ
0: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
1: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
0: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
1: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
0: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
1: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
0: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఎ డిఫరెంట్ థింగ్.
1: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్.
1: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
1: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
0: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
1: కనుకనే మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్.
1: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
0: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పార్ట్.
1: మనసు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
0: థాట్, వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
1: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
0: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
1: Kanuka ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
0: All these things will not work with God.
1: Yad bhavam tad bhavati ani yatti tattamo atti phalitamu untuntadi.
0: Your thoughts will bring you the results.
1: Yatti pindyo atti rotte.
0: The size of the cake depends upon the quantity of
1: flour. Yetti tindo atti threpu.
0: Your hiccup depends upon the food that has just taken.
1: Yetti bhavamo atti bahyam.
0: And whatever you are feeling is reflected in the way that you talk.
1: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
0: In the very first place, therefore, we have to try to purify our own feelings.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: మేక్ అవర్ లవ్ ప్యూర్.
1: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ,
0: వీ హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్.
1: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
1: క్షమ సత్యము.
0: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ఈస్ రైషియస్నెస్.
1: క్షమ వేదము.
0: ఇట్ ఈస్ వేద.
1: క్షమ అహింస.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
1: క్షమ సర్వము.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: క్షమ సంతోషము.
0: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
1: క్షమ దయ.
0: ఇట్ ఈస్ కంపాషన్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
1: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి,
0: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్,
1: ఈ ఓర్పుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ యూ హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ యూ బి ఏబుల్ టు
1: జస్ట్ ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
1: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
0: This anger is rather dangerous.
1: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింపచేస్తుంది.
0: This anger is going to ruin the very life of man.
1: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు. ఎగ్గును గనుగులు పాపపు పనులను చేయొచ్చు చీ సొమ్మనిపించుకుంట చేకూరుచు.
0: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
1: Inte kaadu ee koopam valla tana kalimi bhanga puchunu.
0: Not only that, he would lose his own wealth also.
1: Tanakundara gauravamu daddamu seyunu.
0: All the honor that he enjoys will be gone to ashes.
1: Tana varala keda seyunu.
0: And it will bring separation from the people who are there.
1: Jannaku koopam valla sarvamu chedugunu.
0: On account of anger, people will lose everything.
1: Kanukani, ee kopa tapa ishya dasoya dambamulanu arikatte nimittamai Bhagavad Gita yandu bhakti yogamunandu prema tattvani abhiruddhi parchukomani pade pade prabodhistu vachadu Krishna.
0: Therefore in Bhagavad Gita, Krishna has been teaching the principle of love and the need for cultivation of it, because this particular hatred, jealousy and such other bad traits are going to be very harmful.
1: Prema dveshanni erugadu.
0: Love does not know.
1: Prema swarthaniki pravesham ivvadu.
0: Love does not allow selfishness to enter.
1: Prema evarini aashrayinchadu.
0: Love does not take shelter in
1: prema nirantaramu ichchute gaani puchukunta undadu.
0: Love knows only giving and does not know receiving.
1: Kanukani ee prema tattvame daivattam.
0: Therefore love is God.
1: Atti daivattvanni manam pondavallanna tirivi daiva gunamulu manalo abhiruddhi kavali.
0: If we want to acquire love and if we want to acquire God, we'll have to develop this particular.
1: Puttina chandruni manam చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండెంటను లేకపోతే పెట్టె మ్యాచ్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో చంద్రుడు చూడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎక్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
1: కనుక దైవాన్ని మనం పొందవాలంటే దైవం ప్రేమ స్వరూపుడు.
0: If you want to acquire and reach God, God is the very embodiment of love.
1: ఈ ప్రేమ రూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
0: Only on the basis of love you can reach God, because he is the very embodiment of love. There is no need for
1: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
0: బట్ దర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జప తప, ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
1: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
0: ఈవెన్ ఇఫ్ మూన్ ఇస్ షైనింగ్ బ్రైట్లీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
1: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
0: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your, will open your eyes and make your vision clear, so that you'll be able to enjoy and see the Lord.
1: Karuka ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varaku nu aalakinchi daani artham chesukoni aacharani yandu unchinappude manamu dhanyulam avutamane kunti satyanni ee naadu meeru gurtinchali.
0: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we'll be able to reach that goal.
1: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంటైనా కూడాను ఈ పవిత్రమైన కాలమును సాత్వికంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: Swami has been providing this opportunity, at least for 1 hour we can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: రాత్రి వేళలో యందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళ యందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకముల యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసము మీకు తెలుసు.
1: యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ డార్క్ నైట్ అండ్ ఫుల్ మూన్ నైట్.
0: అమావాస్య కాళరాత్రి.
1: ద డార్క్ నైట్ ఇస్
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: ఇట్స్ పిచ్ డార్క్.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: డ్యూరింగ్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యు టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యు సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: The thieves in the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will always move in the light.
0: చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవులు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni yokku hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatuvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chacho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moonlight, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka poornimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear ఇట్ విల్ కీప్ యూ ఇన్ పీస్ డిలైట్ అండ్ బ్లిస్.
0: ఇంకా పగటి వేళలందు సూర్యుడు అందరికి వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: సూర్యుని యొక్క ప్రభావము చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవము.
1: దేర్ఫోర్ సన్ ఇస్ ద వెరీ గాడ్ టు దిస్ ఎర్త్.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రమే హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: దిస్ ఇస్ అ గ్యాస్.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకు తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ది ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది సైంటిస్ట్ చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light in the day. 31.
0: తిలోకే ఈ మూడు లోకములు యందు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో, అప్ హోల్డ్.
1: ఓ దట్ అప్ హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్ హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: ఆయొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma, which is the very life, force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn. It is his dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadanameinatundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha tarinchinatundi dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ద ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వే ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way. Oh tongue, you know the taste. You are sacred. How pure you are. How selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత.
1: ద టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వి టెల్?

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft. ఇదే
0: సత్యము అన్న.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది, ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow, that is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, తేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, సావనటువంటిది, కూలనటువంటిది, అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undeyatvantidanta kudanu kadantu undeyatvantidanta kudanu kontha varaku malinyamayyatvantidanta kudanu adi satyam kaadu adi nijam.
1: Therefore that comes in between and passes off.
0: Highly polluted is kanipinchetvantidi nijam.
1: That what you see for the moment
0: is eppudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu రుతం అన్నారు.
1: ఇన్ వేద సత్య ఇస్ కాల్డ్ రుతం.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రుతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: నాట్ మియర్లీ ది ఆబ్జెక్ట్ ఇట్ క్యారీస్ విత్ ఇట్,
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుండాలి.
1: ఇట్ హస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ,
0: డిస్క్రిమినేషన్. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు రుతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్
0: రైటియస్నెస్. మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఈస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: However, you don't see the heart.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Because of the relationship between these two, you can know the heart.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: Therefore, our words and our actions will stand for the reflection of the inner being.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: So they speak of reflection, reaction and resound.
0: అది ఏ రుతం?
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, దైవ ప్రీతి, లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము సత్యము రెండు కూడాను మనలో ఆవిర్భవిస్తాయి.
1: వెన్ దేర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ ట్రూత్.
0: భీతి పాప భీతి,
1: భీతి పాప భీతి, ఫియర్.
0: ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్, దేర్ విల్ బి లవ్.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో రిమైన్ పీస్ఫుల్.
0: నీతి,
1: నీతి, మొరాలిటీ.
0: ఏంటది సంఘనీతి?
1: ఇట్ ఇస్ ద మొరాలిటీ ఆఫ్ సొసైటీ.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటి ఎందుకు ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace and love.
0: ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti, love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరలుతూ ఉంటుంటుంది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యు కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యు టువర్డ్స్ గాడ్.
0: కనుక నీ ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియ.
1: The human value in this world.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవం సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఎవరు ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు.
1: God is present in all.
0: దీనిని పురస్కరించుకునియే love is God. Live in love.
1: Therefore, Swami says, love is God. Live in love.
0: ఒకానొక సమయం లోపల
1: at one time,
0: Jesus తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from mother.
0: పర్వతం యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: హీ హాస్ నోన్ హిజ్ ట్రూ సెల్ఫ్.
0: మూడు వరములు కోరాడు.
1: హీ ఆస్క్ ఫర్ త్రీ బోన్స్ టు బి గ్రాంటెడ్.
0: ఏమని?
1: వాట్ ఆర్ దే?
0: మొదటిది,
1: ఫస్ట్,
0: ఓ మై గాడ్, మై ఫాదర్, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: హీ సెడ్, మై ఫాదర్, ఐ ఆస్క్ ఫర్ త్రీ బోన్స్ టు బి గ్రాంటెడ్.
0: మొదటిది ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫస్ట్ వన్?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: I am ready to accept the guilt or mistake, but I would not utter a lie.
0: సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: See that I would tread along the path of truth.
0: మొట్టమొదటి కోరిక.
1: That is the first boon.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పుడు

0: వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there. అప్పుడు
0: వచ్చేటువంటి వారిని చూచి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: వారిని చూచి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that feel envious.
0: ఇది మానవుని యొక్క అల్ప బుద్ధి యొక్క లక్షణాలు.
1: That the qualities of mean people.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: That's not true human heart.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: Even animals don't have that jealousy.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people there's more of selfishness, that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ది జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.
0: Oh.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికే ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను, ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: గూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అదే the one you think you are.
1: The one you think you are.
0: అదే మొట్టమొదటి చెప్పినటువంటిది. దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God. అన్నాడు.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. అన్నాడు.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. అన్నాడు.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను ఫలాని వాణిని, నేను ఫలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti nee manasu yokka tattamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I'm your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: నీ అంశమును.
1: I'm your spark.
0: ఆత్మ రీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharinche etvanti deentlo pala

0: హృదయపూర్వకమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించాలి.
1: As you do action, you should do it wholeheartedly.
0: ఇంకా రెండవది
1: worship.
0: Worship. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటము.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక ఉత్సవం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది విజ్డమ్.
1: థర్డ్ వన్
0: జ్ఞాన మార్గము.
1: విజ్డమ్, పాత్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఇది మూడు కూడా డబ్ల్యూస్ గా వచ్చేసాయి.
1: దేర్ఫోర్ దేర్ ఆర్ త్రీ డబ్ల్యూస్ యాజ్ స్టేటెడ్ బై భగవాన్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
0: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు విజ్డమ్ తో అంత్యం కావాలి.
1: ఇన్ దీస్ త్రీ,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినటువంటి పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu, who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామేని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలు తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: మిల్క్ ఇస్ బ్రాట్ ఇన్ ఎ కంటైనర్.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: వేర్ ఇస్ గాడ్? వేర్ ఇస్ గాడ్?
0: పాలం తీసుకుని వచ్చాడు.
1: బ్రాట్ ద మిల్క్.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడుంది?
1: బాయ్, వేర్ ఇస్ ద బటర్ ఇన్ మిల్క్?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ బటర్ బట్ ఐ డోంట్ సీ.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
1: బట్ హౌ డు యూ సీ?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసింది.
1: యూ హావ్ టు కర్డల్ ఇట్, యూ హావ్ చర్న్ ఇట్ అండ్ యూ కెన్ కలెక్ట్ ద బటర్ దట్ గ్యాదర్స్ ఆన్ ద సర్ఫేస్.
0: నీ హృదయమే పాత్ర.
1: యువర్ హార్ట్ ఇస్ ద కంటైనర్.
0: నీ ప్రేమనే ఇందులో పాలు.
1: లవ్ ఇస్ మిల్క్ దేర్.
0: ఈ ప్రేమను అనేటువంటి దాన్ని భగవంతునికి అర్పితం అనేటువంటిది నీ మదనం.
1: ఆఫరింగ్ టు గాడ్ ఇస్ చర్నింగ్.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
1: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద మిల్క్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: దెన్ హౌ డు యూ సీ?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: వెన్ యూ అప్లై యువర్ సెల్ఫ్ అండ్
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
1: యూ మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్ డస్ ఇట్ గో?
0: అన్ని వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హి వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: భగవాన్ వాచెస్ దోస్ దట్ స్లీప్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
1: హీ ఆల్సో వాచెస్ దోస్ దట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్.
0: చింతలు వేరువేరుగా ఉండవచ్చును కానీ అందరికీ ఈ వెలుగే ఆధారం.
1: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రామకృష్ణ పరమహంస,
1: రామకృష్ణ పరమహంస
0: చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలి ఇతను పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
1: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ డివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
1: రాసమణి ఇస్ జస్ట్ నాడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ లిసనింగ్.
0: కానీ ఈ విషయం రామకృష్ణకు తెలుసును బాగా.
1: బట్ పరమహంస నోస్ ప్రిటీ వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు.
1: హి స్లాప్డ్ హర్ ఎట్ వన్ మోమెంట్.
0: అందరికీ ఆశ్చర్యమేసి
1: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఇది పిచ్చివాడు, ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమి తనకి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దాట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
1: What all they listen, they must practice.
0: కానీ బట్ నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారణ చేసుకుంటున్నావా?
1: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యు హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫైర్.
0: నీవు అట్టు కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
1: Then you want to think of tomorrow's court litigation,
0: అనగా ఈ యొక్క వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: It speaks of an ideal. Many people attend.
0: ఏమి చేస్తారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: No one knows what is said.
0: యోచన చేసుకుంటూ ఉంటారు.
1: Because they will be thinking of so many things.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: Those that have this kind of varied thinking, better they
0: సమావేశంలో పాల్గొంటారా, దీన్ని తుచ నడుచుకోవడానికి తగినటువంటి తుచి చేయాలి.
1: When once they are in the assembly, they must practice
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: This is taught by Ramakrishna Paramahamsa in practice.
0: కల్పనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ టు
0: భూర్భువ సువః. ఈ ముల్లోకములు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: రే దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body.
0: గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of
0: ఈ ఆనందమునకు, మానసిక ఆనందమునకు, దేహ ఆనందమునకు వెలుగు నందించేటువంటి ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the three
0: worlds. మూడుకును దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: Now there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులములకే వెలుగు నిందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
1: The spelling G-O-O-D.
0: మిథ్యలోకం అనే స్థితి, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్ అంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఇల్యూజన్ బట్ బ్రహ్మన్ ఈజ్ ఆల్
0: కలుపుని. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: దిస్ ఇల్యూజన్ ఈజ్ 1-0.
0: జీఓడి, ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this జీఓడి రిమూవ్ దిస్ ఇల్యూజన్ జీరో.
0: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore 1-0 is God.
0: God is God's son, a good son.
1: Therefore God's son is good son.
0: Anaga nirantaram kudunu daiva bhavamulu.
1: They should have divine feelings.
0: Daiva karmalu.
1: Divine actions.
0: Daiva chintanalu.
1: Divine thoughts.
0: Daiva pravartanalu.
1: Divine behavior.
0: Ani kaliginatundi vaadu suputrudu.
1: He is the one, the good
0: Su,
1: son.
0: Anaga manchi.
1: Su means good.
0: Talli dandrulu yokka aadyam sirasavahinchi.
1: One should follow the command of the
0: parents. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని
1: receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి
1: make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి
1: expressing gratitude for
0: వారిని సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్, ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
0: వనములోన వెలయు వనములోన మలయ జంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏంటి అయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడు అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: దట్ డే విన్ ద సన్ గెట్స్ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be instantly happy on coming to know the birth of his son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: Father will be very happy and delighted on coming to know the name of his son.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు చాలా మంచివాడు చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father will be happy.
0: దైవానికి కూడా గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: దట్ఫర్ ద లైట్ ఎట్ హోమ్ ఇస్ సెల్ఫిష్నెస్.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం
1: పరార్థం
0: సన్లైట్ యథార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆల్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: Therefore we get the light because of morning and night.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: A good son is the light to the family.
0: కనుక మనం చదివినంత మాత్రమే సత్పుత్రుడు కాదు.
1: By mere education you cannot be a good son. తీసుకున్నంత
0: మాత్రమే సత్పుత్రుడు కాదు.
1: By mere occupying position you cannot be a good son.
0: కానీ ప్రవర్తన లోపల నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
1: You should have good behavior.
0: Good behavior.
1: Good behavior.
0: Good manners.
1: Good manners.
0: Good discipline.
1: Good discipline.
0: Good devotion.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ద్వైతము,
1: డ్యూయలిజం,
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంటాయి.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ.
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్ కేన్.
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ హస్ సో మెనీ బెండ్స్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవచము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ది షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనే షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ ఫర్ షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్, ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామాంజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు.
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునేకి అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
0: ఇది ఎంత కాలము ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్ లాంగ్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugarcane juice is converted into sugar.
0: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with
0: anything. కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: Therefore, sugar is qualified non-dualism. Sugarcane juice is
0: విశిష్టమైన అద్వైతము.
1: And that is special qualified non-dualism.
0: ఎప్పటికీ ఉంటుంటాది.
1: It remains all the time.
0: దేంట్లో అయినా ఉపయోగం చేసుకోవచ్చు.
1: You can mix it with any.
0: ఇంకా ద్వైతము,
1: dualism,
0: మధ్వాచార్యులు.
1: Dualism is proposed by Madhvacharya.
0: Advaitamu Shankaracharyalu.
1: Non-dualism Shankara.
0: Vishishta Advaitamu Ramanujacharyalu.
1: Qualified non-dualism Ramanuja.
0: Advaitamu Madhvacharyalu.
1: Dualism is of
0: Madhvacharyalu. Yeman cheppadu.
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice akkaraledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti chima ga nenu puttari.
1: I should be born as an ant that would certainly enjoy the sugar cane juice
0: sugar
1: and the sugar.
0: Sugar taste telidu.
1: The sugar does not know the taste of the sugar.
0: Kaani sugar nu tineetvanti variki sugar taste telustundi.
1: But those that eat the sugar knows the sweetness of the sugar.
0: Kalugu neevu prema swaroopuduga unnavu.
1: You are the embodiment of love.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమను అనుభవించేటువంటి వాణిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: దేవుడు నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిడ్యువల్, వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిడ్యువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్న.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్ ఇట్సెల్ఫ్.
0: అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యువలిజం, టు ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, qualified non-dualism. All the three are one, actually speaking.
0: Sugar juice advaitamu.
1: Sugar cane juice is non-dual.
0: Sugar dvaitamu.
1: Sugar is dual.
0: Sugar tineetunte vaadu dvaitamu.
1: The one who eats is dual.
0: Advaitamu, vishishta advaitamu, dvaitamu. Sugar okkate.
1: Sugar is
0: one. Mysore pak, gulab jam, barfi, palkov, mithai, keeru. బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికి ఇందులో అన్నిటిలో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగానే ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరి.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు, నా ఎందు, అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ది డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి తెల్లగా గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: No mistake with the current. There is only difference in
0: bar. అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
1: God is same uniform in all.
0: హృదయం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్. వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో,
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో,
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు,
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్, ఇంక్రీజ్ ఇట్.
0: ప్రేమ పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ చాలా.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్, ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ఈ కర్రను నిప్పుల వేస్తే ఏమైపోతుంది?
1: When you put it in fire, what will happen?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
1: It will vanish.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
1: But it becomes coal.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
1: The stick is not there, but
0: కర్రను ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
1: When you touch the stick, no dirt would adhere to you. But when you get coal,
0: తిరిగి తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
1: How to make this coal look bright and white?
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయాలని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోపు దిక్కి సోపు కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్ల కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్ ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్ల తెల్ల కాదు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: హౌ కుడ్ ఇట్ బికమ్ కోల్?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: వై?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇట్ బికేమ్ కోల్.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి,
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ బ్యాగ్.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్ట కనిపెట్టి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and burn and continuously, even the coal becomes white bright.
0: కనుకనే హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is coal.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కనుకనే పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is coal.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి,
1: put it in the fire.
0: ప్రేమలోనే పడేసి,
1: put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously, it becomes so light it can be blown easily.
0: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కాలి అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉఫ్ అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: The more of the weight it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: Therefore we should cut down our desires gradually.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you cut down your desires.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: First we should cut off all these bad qualities like attachment, ego and jealousy. Why?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies: the desire, anger and greed.
0: డిజైరు భక్తిని నాశనం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: దేర్ఫోర్ ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ డోంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ యువర్ ఎనిమీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, హౌ టు టాక్, వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడాను క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ డిసీజెస్.
0: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కిల్ అవర్ బ్యాడ్ క్వాలిటీ.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: మెనీ మెడిటేట్.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్
0: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్ ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి సత్యమైనటువంటి ప్రాక్టీస్
1: బట్ యూ షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్
0: కరెక్ట్ చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో కిందికి వచ్చి పడిపోతుంది
1: ఇఫ్ యూ జస్ట్ పుష్ అసైడ్ ఎన్ ఐరన్ బాల్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ ఇట్ విల్ ఫాల్ డౌన్
0: కింద ఉన్నటువంటి రాయిని పైకి కొండపై పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది
1: బట్ టు లిఫ్ట్ ఎ బౌల్డర్ ఫ్రమ్ ద బాటమ్
0: అండ్ కీప్ ప్రయత్నం చేయనక్కర్లేదు నెట్టితే చాలు కింద పడిపోతుంది
1: యూ డోంట్ నీడ్ టు ట్రై టు బి బ్యాడ్
0: మీకు అందరికీ బాగా తెలుసును
1: యూ నో
0: పెద్ద లోడ్గా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనుప లారీ కూడా ఏడుస్తుంది గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం
1: The lorry or a bus with full load as it climbs up the mountain it makes sound.
0: అంటే చాలా బాధ కలుగుతుంది.
1: To move upward it suffers.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: In order to fall
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: Don't make an effort to
0: కష్టమైనా సరే look up.
1: It may be difficult to look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక crime కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్
0: ఇతను దేవుడా కాదా దేవుడు అంటే ఎంత ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్
0: ఈ సందేహాలు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా
1: In fact, bad qualities are within you.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: Because of bad qualities within you, everything appears bad.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: As is the color of the glasses, so is the vision.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is present everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: But you don't see within.
0: కారణం ఏమిటి
1: వాట్స్ ద రీజన్
0: స్వార్థం పైన పడిపోయావు
1: బికాజ్ యువర్ సెల్ఫిష్
0: స్వార్థంలో మునిగావు
1: యువర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్
0: కనుక నీ దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్ట ఉండాలి
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్ అదే సుపుత్ర
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
0: టు మంచి మనిషిగా ఉండాలి
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్
0: పెద్దల్ని చూసి గౌరవించాలి
1: రెస్పెక్ట్
0: విధేయతను అందించాలి
1: యూ షుడ్ బి హంబల్
0: గురువులను కూడా గౌరవించాలి
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను పూజించాలి
1: యూ షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి
1: యూ షుడ్ ఫాలో దేర్ కమాండ్
0: రాముని ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు
1: బికాజ్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్
0: అంతే కాదు
1: నాట్ ఓన్లీ దట్
0: సుమిత్రుడిగా ఉన్నాడు అనగా అందరితో మైత్రి
1: హీ ఇస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్
0: కనుకనే ప్రజలందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు
1: హి మెయింటైన్ పీస్
0: ప్రజాక్షేమమైన తనక్షేమంగా భావించాడు
1: అండ్ హి హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు లోక సమస్త సుఖినో భవంతు
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ
0: చేస్తున్నాం ప్రార్థన
1: వి ప్రే
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాను
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should. హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I am a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి నేను బాగుండాలి
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ
0: ఎవరైనా ఎట్టన పోని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ది వరల్డ్
0: దట్ స్వార్థము
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది
0: సిన్ ఉండాలి స్వార్థం కొంతవరకు
1: యు మే హావ్ లిటిల్
0: కానీ మితి మీరిన స్వార్థం ఉండకూడదు
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేలేదు
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్
0: ఏది చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు
1: వాట్ ఎవర్ యు మే డు ఆర్ నాట్ ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ నథింగ్ బియాండ్ దట్
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు
1: తులసిదాస్ ఆల్సో సేడ్
0: నామరతన ధన పయో పయో ఏమైనే నామరతన ధన పయో నామరతనం అనేటువంటిది చాలా అదే నా ధనము
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్ దట్స్ మై వెల్త్
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు ఈ వస్తువు ఎవరిచ్చారు సత్ గురు ఎవరు సత్ పర్మనెంట్ అతనే దైవము సత్ బీయింగ్
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసి
1: మీరు ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: Husband wanted him to leave the temple premises.
0: Chala badapadindi.
1: He felt sad.
0: Ayyo na krishnuni vadilipetti nenu etta poyedi.
1: How can I leave my krishna?
0: Tachame manasu techukundi.
1: Immediately she thought over.
0: Idantha manavudu nirminchinatundi mandiramu.
1: It's all man's creation.
0: Ee mandiralu permanent kaadu.
1: These temples are not permanent.
0: Kaani daivam nirminchinatundi mandiram na hrudayam.
1: But the heart is the temple which is built by God.
0: Cheppesesindi.
1: She said,
0: Chelloreman. Chelloreman. గంగా యమునా తీర్థం. గంగా యమునా తీరము ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
1: ఓ మైండ్ యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమునా విచ్ ఇస్ ద సెంట్రల్.
0: ఎక్కడ పోయినా నేను శాంతి లేదు.
1: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: గంగా యమునా, గంగా సత్కర్మ, యమునా సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: గంగా యమునా స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
0: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్ ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం
1: అదే breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని నిలిపేటువంటి ఒక భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము పూరకము కుంభకము. పూరకము పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము గాలిని వదలటము.
0: రేచక బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇది కూడాను అక్కర్లేదు. ఇది కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యు డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
1: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రెయిన్స్ హింసెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లెర్నింగ్.
1: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: హి మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
1: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: హి స్ట్రగుల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ యు వుడ్ బి హ్యాపీ.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: హి థింక్స్ దట్ హి విల్ బి హ్యాపీ ఇఫ్ హి ఎంటర్స్ ఇంటూ ఫ్యామిలీ లైఫ్.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హి ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హ్యాపీనెస్.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకు కూడాను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్న ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు యందు, త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
0: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధమైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాప్తమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్య ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్య ఆనందమును, అట్టి బ్రహ్మానందమును, అట్టి అద్వైత ఆనందమును అనుభవించగలిగిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
0: Those that want this eternal, సుప్రీం నాన్ డ్యూయల్ బ్లిస్ వన్ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ సచ్చిత్ ఆనంద్.
1: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ వన్ హ్యాస్ టు ఫాలో ద పాత్.
1: సత్యమే ప్రత్యక్ష దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: ట్రూత్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
0: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటి సత్యము.
0: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, నేచురల్లీ వి కెన్ అటైన్ గాడ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: All physical paths confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: పిండము ఈజ్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
0: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
1: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
0: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి.
0: దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ గివ్ అస్ ద పీస్ అండ్ enjoyment in the external way.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: In this physical world they give us the peace.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world it gives us all comfort.
1: కానీ ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటుపింది.
0: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యూ లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గం నందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
0: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
1: దీనిని పితృదానము అన్నారు.
0: This is called pitrudhanamu.
1: Anaga pitrupindamu.
0: Or pitrupindamu.
1: Ee pindame dehamu.
0: This pindamu is the body.
1: Deenini daivamunaku arpinchadame mukti.
0: Offering this pindamu, the body, to God is mukti, liberation.
1: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
0: It only means that all our actions that we do with this body must be offered to God.
1: Idiye aidava purushartamainatundi shastramu.
0: This is the fifth sacred text of love.
1: Itti shastramulu bodhinche nimittamu,
0: to teach this sacred text of love,
1: pavitramaina premanu andinche nimittamu,
0: to pass on this sacred love,
1: ee premanu sarvatra chaate nimittamu,
0: to publicize this love,
1: ee magarandamulu gorinche nimittamu,
0: to make you the drink in the nectar of love,
1: bhagavantude nirakari aina bhagavantude golokamu nundi bhulokamulaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: ద డే ఆఫ్ ది సెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈజ్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును గలిపించి ఉన్మత్తును గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: The formless God descends down on earth with a form.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే

0: ఖలు ధర్మ సాధకం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్షన్స్.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
1: వీ హావ్ టు సాక్రిఫైస్ ద రివార్డ్స్ ఆఫ్ ద
0: భోగములకు దూరము త్యాగమునకు సమీపము కావాలి.
1: వీ హావ్ టు బి సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
0: అతి త్యాగ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్.
0: అతి త్యాగమయుడే భగవంతుడు.
1: God is sacrifice.
0: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
1: And the bliss that you get out of this త్యాగ sacrifice is divine himself.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit or the
0: kalamunante ikudunu deham mandipaine manam imichakoddu.
1: We should not spend all the time taking care of the body.
0: Dehamunaku kontha avakasam andinchali.
1: We do need to spend some time.
0: Dehanikulanu samrakshinchukovali.
1: We have to safeguard our body.
0: Deni kosam.
1: What for?
0: Daivarpita nimittamai ee deham manaku atyavasaramu.
1: So as to serve God, the body is important.
0: Kanuka daivarpitam emi cheyali.
1: What is that is to be sacrificed, surrendered?
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
1: The total love has to be surrendered to God.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this love born?
0: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
1: God is love.
0: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
1: We have to live and continue to live in this love.
0: జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలంలోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
1: యు నో దట్ యు ఫైండ్ ద బబుల్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ ద సస్టైన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద వాటర్.
0: అదే విధంగానే మానవుడు ఆనందం నుండే పుట్టి ఆనందం నుండే జీవించి ఆనందం నుండే అంత్యం కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్ సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
1: Body is temporary at any point of time.
0: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
1: We should not waste our time and the body only for this temporary period.
0: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
1: What we need is the virtue, the character.
0: ఈ నాటి విద్యలందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
1: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
0: Kalimi, balimi, chalimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
1: It's not the friendship, the association and the physical strength that matter.
0: Enni kalimini sampadinchinappudiki nee vyarthame.
1: One without the character, no matter what your physical strength he has, it is useless.
0: Kalimi poyina kudunu parvaledu. Chalimi poyina kudunu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
1: డజంట్ మ్యాటర్ ద ఫ్రెండ్షిప్ ఇస్ లాస్ట్ ద
0: వెల్త్ ఇస్ లాస్ట్. భారతీయులు
1: కీప్ అప్ ది క్యారెక్టర్.
0: అనేక విధమైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్ అన్నారు.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ భారతీయ సెడ్ ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్
0: ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్ అన్నారు.
1: దే ఆల్సో సెడ్ ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్
0: if character is lost everything is lost annaru.
1: They said if character is lost everything is lost.
0: Kani kaliyuga prabhavam cheta ee naadu character is lost nothing is lost.
1: The effect of the kali is such that we say that if character is lost nothing is lost.
0: Wealth is lost something is lost.
1: If wealth is lost something is lost.
0: Health is lost everything is lost.
1: If health is lost everything is lost.
0: Idi ee naadu reverse yokka prayanam.
1: This is our travel in the reverse way.
0: Idi kaadu mana yokka prayanam.
1: This is not our path of travel.
0: Character is lost, everything is lost.
1: It should be this way. Character is lost, everything.
0: Gunamē lēnetunti vāniki sthalamē ledu jagattulo.
1: In this world, a person without character has no place.
0: Kanuka manayandu ee gunamunu mātram poshinchukōvadāniki tagina krushi cheyali.
1: We should make every effort to sustain, to develop character.
0: Itti pavitramainatunti gunaposhana nimittamai కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ డెవలప్ ది సీక్రెట్ లవ్ కృష్ణ ప్రాపగేటెడ్ అండ్ హీ టాట్ త్రూ వేరియస్ ఆఫ్ హిస్ టీచింగ్స్ హిస్ ఓన్ నేచర్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: వర్షమును భరించుకోలేక గోకుల వాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధన గిరి

0: దానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
0: మానవులకు కాలు మొదలుకొని తల వరకు కూడా సందేహములే.
1: Man is full of doubts from
0: top to toe. ఆపాద మస్తకం వరకు కూడాను అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
1: Man is full of doubts from top to toe.
0: రండి ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను

0: ఉన్నాడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain, and can he lift it up? Is it possible?
0: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength.
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాడు.
1: The one that receives will have the hand down.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాడు.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడాను ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కాని అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: Whatever he says, whatever he does, whatever thing he suggests,
0: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
1: There is no trace of selfishness.
0: స్వప్రయోజనమే లేదు.
1: There are no self interest.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: Man considers the human life that revolves around selfishness and self interest.
0: కనుకనే ఈనాడు ఈ స్వార్థమనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థమనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: selfishness? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies there?
0: దీని గమ్యమే లేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కాని కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
1: It's only his imagination, illusion that makes him identify the body selfishness.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: All the physical activity confers the peace, temporary or permanent, or profit or loss, as the case may be.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
1: They are all momentary.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that permanent, immortal, eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుక నీ శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And life.
0: ప్రేమనే దీని గమ్యం.
1: And love is the goal. Life is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or laws, in anywhere or other, you can certainly reach God. In the open court,
0: Shishupala, Krishna aneka vidhamuluga kudanu dushistu vachadu.
1: Shishupala criticized Krishna in every way.
0: Vinarani matalanni kudanu vinipinchadu.
1: He spoke those words that we can't hear all.
0: Aa sabhalone untinatundi dharmajudu dani bharinchukolekapoyadu.
1: Dharmaja could not bear all this going on.
0: Mungipoyadu, krushinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: He could
1: not think of anything else because of this situation.
0: Ee dushanulu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life of Shishupala merging in God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
1: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచర్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్? డస్ ఇట్ హ్యాపెన్ సో?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిక నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: హి వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్?
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: Dharmaja questioned Narada, who was sitting by his side.
0: Narada,
1: Narada,
0: ee dushanu yokka antarathamu, ee aikyata yokka antarathamunu gurinchi naaku kotha bodhinchumu ani cheppadu.
1: Narada, teach me the significance of all this false accusation and the merger later.
0: Rajabhushana, tishana bhushana niraskaramlanni kudanu dehamulike kaani aatmak kaadu.
1: Criticism or the praise relate to the body, nothing to the spirit.
0: ఈ శిశుపాలను కూడా నువ్వు ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ ద్వేషం చేత కాదు.
1: శిశుపాల went on accusing out of love only.
0: ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దేవుణ్ణి పోయి పొంది చేరుతాడు.
1: The moment he puts an end to his life,
0: అతని శాపం మారిగా ఉంటుంది.
1: Then he would be free from the curse.
0: కనుకనే అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి.
1: So he went on accusing Krishna in all possible ways.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషణ కూడా ఒక భూషణే.
1: ఈవెన్ దిస్ క్రిటిసిజం,
0: ఈ తిరస్కారం కూడా ఒక భూషణే.
1: దిస్ రిజెక్షన్,
0: ఈ పురస్కారం కూడా ఒక భూషణే.
1: అండ్ దిస్ డినైల్ ఈజ్ ఎ ప్రైజ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then, in those times.
0: Kamsudu,
1: Kamsa,
0: ee krishnudu chetha tana pranam kolipothadani vini ee vidhangalaina kodanu balarama krishnunu hatamarchali anetundi sankalpam chetha taanu kudanu dushistu vachadu.
1: Kamsa, having come to know that he will die in the hands of Krishna, decided to kill Krishna and Balarama.
0: Akrurini pampinchadu.
1: He sent a krura.
0: Akrura,
1: Akrura,
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యు ఆర్ ఆర్డెంట్ డివోటీ.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యు గో, బలరామ అండ్ కృష్ణ
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: హి కమాండెడ్ హిమ్ టు గో.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: హి కుడ్ నాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్, సో అక్రూర వెంట్.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను.
1: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోదా అండ్ నంద, టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
0: యశోదా నందులకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు.
1: యశోదా అండ్ నంద, దే వర్ నాట్ ఇన్
0: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ heard of this, they went to the
0: Balarama Krishna akada povadaniki veelu kaadu.
1: They said it's not possible for
0: ma prana swaroopudu, ma jeeva swaroopudu, ma sarva swaroopudu Krishnudu.
1: Krishna is our life.
0: Atani vadile okka kshanamaina mem undalemu.
1: వీ కెనాట్ లివ్ పార్టింగ్ హిస్
0: కంపెనీ. మరొకపోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు గో.
0: అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు.
1: దే రైజ్డ్ అబ్జెక్షన్స్ ఇన్ సెవెరల్ వేస్.
0: లీలా మానస విగ్రహుడు కృష్ణుడు.
1: కృష్ణ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మిస్టర్ అండ్ వండర్.
0: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: He didn't respond to these words of Gopikas.
0: రథంలో కూర్చున్నాడు.
1: He sat in the chariot.
0: గోపికలకు ఈ రథం కనిపించకుండా చేశాడు.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని.
1: Because of this mighty divine power, Yashoda, Nanda and
0: Yamuna తీరం పోయేంత వరకు రథం కనిపించలేదు.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: ఇంకా చేయనది ఏమీ లేక బృందావన వెళ్ళారు.
1: As Gopikas were helpless,
0: యద్భావం తద్భవతి అని తమ యొక్క ప్రేమ ఎటువంటిదో అలాంటి ప్రేమనే సర్వులు యందు ఉంటున్నదనేటువంటి ఒక భావము గోపికల యందు పవిత్రమైనటువంటి ప్రేమ.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: నోరు లేనటువంటి ఒక వృక్షములను, కన్నులు లేనటువంటి ఒక పలవతమును, అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
0: జవాబు చెప్పడానికి నోరు లేదు.
1: దే హావ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: They started questioning flowers too.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: What is that they were asking for?

0: హూజ్ ఐజ్ ఆర్ లైక్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబుపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: పరితర్పి తప్పించము వాడు,
0: ద వన్ హూ హాస్ గాట్ ద పీకాక్ ఫెదర్,
1: మా సర్వము దోచుకపోయే,
0: హీ హాస్ క్యాప్చర్డ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్ వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
1: మా సర్వము దోచుకపోయాడు,
0: ఇన్ ఫ్యాక్ట్ హాస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్,
1: అతను మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా,
0: హాస్ హి హిడెన్ దట్,
1: చెప్పండి అని ప్రశ్నించిపోయాను.
0: And they went on
1: questioning. అది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: That is also the quality of love.
1: ఒక వైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: Kamsa has driven him out of that place.
1: ఎడబాటును భరించుకోలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
0: The sadness because of separation is also due to love.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
1: టు మ్యారీ హిమ్, ప్రేమతో కూడినటువంటివి.
0: ఇట్స్ ఆల్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
0: It has no reason.
1: Kanuka premaku premane karanam.
0: Love is the basis for love.
1: Ee prema chetane manamu bhagavantuni pondali.
0: Through love we should attain God.
1: Enni sadhanalu chesinappatikini ivu manaku tatkalika triptini maatrame andistunna kaani shashvatamaina aanandanni chekurchavu.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: Ee vidhamaina yokka prema chatram chetane bhagavantuni prema swaroopanni pondali.
0: Through the principle of love and its practice we should recognize, realize the embodiment of love, God.
1: ee prema ekkada unnadi,
0: where is this love?
1: Manayandi untunadi,
0: the love is within us.
1: Manayandi unnadanta premane.
0: What is that is in us?
1: Aa premanu aneka margamlo manamu ప్రసరింప చేస్తున్నాము.
0: వి డైవర్ట్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: అనేక విధమైనటువంటి యొక్క వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్.
1: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే.
0: పాత్స్ ఆర్ మెనీ, లవ్ ఇస్ వన్.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: వి హావ్ మెనీ స్వీట్స్,
1: స్పెషల్ గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీర్, ఇవన్నీ చేస్తుంటాం.
0: వి హావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స,
1: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
0: సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ స్వీట్స.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడా దాగి ఉంటున్నది.
0: ద డివైన్ లవ్ ఇస్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ఈ ప్రేమలేనటువంటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మం అంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటున్నాడు. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయడానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్. In order to sow the seeds of love, in order to propagate the principle of love, God incarnates.
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధిపరచేది.
0: The main mission of God is to develop the principle of love in mankind.
1: ఆ ప్రేమను వారికి చవి చూపించేది.
0: In order to make us taste this sweetness of love.
1: ఆ ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: We should forget ourselves enjoying the
1: ఉన్మత్తులే కాదు మత్తులు కూడాను గావించేటువంటిది.
0: We should get intoxicated.
1: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: Then we'll find the path of liberation.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: టోటల్ అండర్స్టాండింగ్.
1: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ వీల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈజ్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, హీఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశముందో దేవుడు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: ప్రతి దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన ఇందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: When God is within us, why should we search for him outside?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: God is bliss.
1: అతనే నిత్యానందం.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme happiness.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: The wisdom.
1: ద్వంద్వాతీతం.
0: Non-dual.
1: గగన సదృశం.
0: Ethereal.
1: తత్వమస్యాదిలక్ష్యం.
0: The goal is bliss.
1: ఏకం.
0: One.
1: నిత్యం.
0: Eternal.
1: విమలం. అచలం. సర్వది సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
0: Pure, eternal, attributeless, which is motionless, unchangeable,
1: ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That eternal bliss is present in everyone.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
0: How do you see, visualize?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: There's one lamp here.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం.
0: You place a pot over that.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించటం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick
1: turkey towel. మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, tamo guna.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రద్దలు చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్ ద ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అనేటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వీ షుడ్ సీ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకమైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వెల్ వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాజ్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow any path.
0: దైవము దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడై అన్ని సాధనలు విరమిస్తాడు.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: The atmic principle is one, the conscience.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: That what Bhagavan
0: tells. You are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are, physical body.
1: The one you think you are is the physical
0: body.
1: The
0: one others think you are, mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is atma.
1: The one you really are, atma.
0: దాని పైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your aim.
0: దాన్నే మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పాంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరామయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no
0: నిజము
1: signs.
0: చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, indweller is God himself.
0: చూసారా మరినపు కొంప.
1: Full of dirt.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of diseases.
0: జాత సంచలనము పొందుదుంప.
1: It perinates.
0: మహాసాగర మీగలేం కంప.
1: It cannot cross.
0: అమ్ముల మజలము మన మెప్పు దలంప.
1: It's full of bones.
0: మే నుశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి.
1: Oh mind, never think that this body is permanent. Surrender yourself
0: ఇవన్నీ
1: to the Lord's feet of God.
0: పాసింగ్ క్లౌడ్స్ కదిలిపోయే మేఘములే.
1: All comforts and convenience, money, they come and go like passing clouds.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
0: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: హూ ఇస్ ద వన్ ద విక్టర్?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
1: Krishna asked this question at one time, who is the real victor, the winner?
0: Arjuna kitti Balaramanta cheppadu yuddhamlo vijayanni sadhinchinattu vaadu vijayudu annaru.
1: He said the one who conquers, who wins, is the real conqueror.
0: Kashtamlo sadhinchi dani edurukunnatundi vaadu vijayudu annadu.
1: In fact, the one who can face all these problems, difficulties,
0: dukkamlo edurutirigi dani sadhinchinattu vaadu vijayudu annaru.
1: The one who can face this grief, sadness, is the winner.
0: Kashtamlo yokka jawabu cheptu vacharu.
1: Each one started giving reply in his own way.
0: Appudu Krishnudu navutu,
1: then Krishna smilingly said,
0: గోపబాలురారా,
1: ఒక హర్డ్ బాయ్,
0: విజయం అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ సడన్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ది సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవీయ స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్?
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్ యు.
0: గను గొన్న గల్లమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganu gunagalama.
1: Can we find you?
0: Anuvu kante ati sutva roopudavu ganamu kante ati gananeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakhs jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna nadabayakunduvata.
1: You are always with them.
0: Anuvurenu drudakashtama modalu akhanda roopudavai veliduvata. Ninu ganu gunagalama.
1: Right from the firewood to that entire cosmos, you are spread everywhere. How to find you?
0: Veeru kaadu,
1: it's not possible.
0: Kaabatti ninnu ee reethiga kanuko prema swaroopuniga kanukovali.
1: I have to understand you as the embodiment
0: of love. Satya swaroopuniga gurtinchali.
1: I have to know that you are the form.
0: Satyamunu premanu manam vadalakunda sadinchali.
1: We have to see that we achieve the twin principles of
0: truth and love. Appude sarveendriyamulu kudunu nigrahinchina varam avutam.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
1: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యూ వాంట్ అచీవ్ సక్సెస్,
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: ఓ అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
0: అజ్ఞానమనే చోట వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: The ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువంటి పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu anukovatame sukham.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nen evaru?
1: Who am I?
0: Nen evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this is mine? Idi
0: oka bhranti.
1: This is only imagination.
0: Nadi anetundi ledu, nenu anetundi ledu.
1: So nothing like I and mine, nothing belongs.
0: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖములకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ ఐ అండ్ మైన్ ఈస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్,
0: ఎలాంటి పరిస్థితులు ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: బికాజ్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో టు నో.
0: ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకి ఏమాత్రమూ కనిపించదు.
1: లవ్ ఈజ్ గాడ్. అండ్ వీ ఫైండ్ లవ్
0: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు.
1: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భగవంతుడితో కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: Anta nene.
1: Everything is
0: naade anukunte rendo vastu unte kada.
1: In fact there is nothing like the second object to claim as his
0: own. Unnadi okkate.
1: Only one.
0: Ekam satte.
1: Truth is one.
0: Ekam satte.
1: Truth is one.
0: Ekam satte.
1: Truth is one.
0: Vipra bahudha vadanti.
1: Scholars refer to it as many.
0: Aneka mandi aneka rakamulaga cheptuntaru.
1: Many people speak in different ways.
0: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకని హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of
0: prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga murali ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
0: prema rahita
1: krishna sing for us
0: marubhumulavani.
1: Is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
0: అంతా ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు.
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్.
0: ఫలములు ప్రేమని.
1: ఫ్రూట్స్.
0: అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి ఒక మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేం తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తులు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలబడికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గిఫ్టెడ్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ గుడ్ ప్రాక్టీసెస్, గుడ్ యాక్షన్స్.
0: పిండార్పణ అని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: ఈ పిండమర్పితం చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనిని భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్
0: అది
1: లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు.
1: No attachment.
0: మోహం క్షయమైపోయింది.
1: Attachment is gone.
0: మోక్షము.
1: That is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities.
0: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: ప్రాక్టీస్
0: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ట్రూత్.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయ
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: దే హావ్ గివెన్ ప్రైమార్డియల్ ఇంపార్టెన్స్ టు సాక్రిఫైస్.
0: ధర్మాన్ని అందరూ ఎక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: Vairagyaniki kankanam kattaru.
1: In fact, the renunciation is decorated.
0: Satyanni swagatam chesaru.
1: They welcome truth.
0: Idi bharatiyulu chesinatundi pani.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times, the hearts of Bharatiyas
0: are full of compassion. విద్యార్థులకు
1: భగవాన్ said many times to students,
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: మాక్స్ముల్లర్
0: ని మోక్షముల్లర్ అన్నారు.
1: మాక్స్ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్.
0: విదేశీయుడు,
1: ఏ ఫారినర్.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతా చెప్పడానికి వీలు కానటువంటిది.
1: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
0: కారణం ఎందుకోసం?
1: వై?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: మెనీ ఫ్రెండ్స్ ఆస్క్డ్.
0: భారతదేశంలో ఏమిటి?
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat, the air has got truth.
0: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
1: There is dharma in the dust of the feet.
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: There is love in the sands of Bharat.
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: There in Ganges there is sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as Bharat.
0: తెలిసినటువంటి వాడు కనుక ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనిటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere. ఎందున
0: భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని
1: భారతదేశం
0: యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్.
0: యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
1: All ancients did ప్రాక్టీస్.
0: ఆనాడు వారు సాధించి అందించినటువంటి సుధా నిధి ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna, పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I sell.
0: Vallala puttalakun boyi venna guttuga lo guttuna tinidavu.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu rattella Krishna.
1: I have got all problems with you.
0: Noranta venna vasana.
1: I smell the butter.
0: Noranthayo agadambu.
1: That full of problems. All problems
0: everywhere.
1: Oh boy, you're a tiny tot.
0: You
1: are pampered so much. Give
0: up that. It's
1: a tiny tot. You bring so many problems.
0: Don't we have
1: butter?
0: ఉంటుండాలి.
1: నువ్వు
0: తినకూడదు.
1: Why don't you eat?
0: ఎందుకు ఇళ్ళని ఇతరుల ఇంటికంతా పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి?
1: Why do you go around the neighborhood and eat butter secretly?
0: అప్పుడు చెప్తాడు కృష్ణుడు.
1: Then Krishna starts telling.
0: అమ్మా,
1: మదర్,
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్.
0: అది చాలా సాఫ్ట్ అనే మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఇస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యము లేదు.
1: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్.
0: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటిగా, అతి రుచిమైనటువంటిగా, అతని మెత్తనైనటువంటిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోప బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా, కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
1: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంట్లో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణ
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat mud like that?
0: Mattanta tinnadu annadu.
1: Today he started eating all mud.
0: Yashodaku chaala kashtam kaligindi, kopam vachindi.
1: Yashoda felt very sad and was furious.
0: She pattukundi.
1: She caught hold of his hand. Krishna,
0: enduku nee matti tintanu kaaranam enti?
1: Why do you eat mud like that?
0: Nannu adithe nenu kavalsinanta bhojanam pettalena?
1: Won't I serve you food enough?
0: Gopakala into nee kavalsinanta venna tintavaleda?
1: Are you not eating enough of butter? Nee venna
0: adu tini kudanu, intilo bhojanam chesukudanu, ee matti tintamlo nee unnatunte antaratham emti annadu?
1: You eat well at home and still eat mud outside. Why do you do that?
0: Appudu cheptunnadu paapam.
1: Then Krishna went on telling,
0: తల్లి,
1: మదర్,

0: మదర్ టు ఈట్ దట్ మడ్
1: నేను పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
0: అలాగే
1: ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
0: టెల్లింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: ఐదో సంవత్సరం చైల్డ్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 5,
1: కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం కావించాడు.
0: బట్ హీ టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ,
1: నేను పిచ్చివాడిని కాదు,
0: ఐఎమ్ నాట్ మ్యాడ్,
1: నేను గొప్పవాడిని అనే,
0: ఐఎమ్ గ్రేట్.
1: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను, చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చాడు.
0: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
1: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్.
1: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరికొన్ని అర్థములు.
0: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
0: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
1: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
0: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎక్కడ చూసినా కానీ డౌట్స్, డౌట్స్. కంటితో చూసినా కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
0: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: తల్లి, తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి.
0: మదర్ హర్సెల్ఫ్ డౌటెడ్.
1: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
0: వెన్ కృష్ణ
1: అన్ని లోకములు కనిపించాయి.
0: మదర్ యశోద సా ఆల్ ది వరల్డ్స్ ఇన్ హిస్ మౌత్.
1: తాను భయపడుతుండాలి.
0: హి వాస్ అ
1: కలయో.
0: Is it a dream?
1: Vaishnava mayayo
0: or mystery of God? Itara
1: sankalpartamo satyamo tirupannereka unnadananu yashoda devikano. Nenu yashoda kanenu enduku ee vidhanga bhramalu vastunnayi ani aa notilo unnatundi 14 lokamlo chusi bhraminchipoyindi babu.
0: Yashoda watching all the 14 worlds in the month of Krishna, she started wondering, is it all true? Am I Yashoda or not?
1: Tana kantito chuchi kudanu tan nammalekapoyindi.
0: Though she saw personally all by herself,
1: she doubted. Moola karanam emiti? Vatsalyame.
0: What are the main reason?
1: Na kumarudu, na kumarudu, na kumarudu.
0: The attachment that he is her son.
1: Ee sharira sambandham entundi oka attachment e inni sandehamulaku moola karanam.
0: It is the physical attachment that is the cause for the doubt.
1: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
0: వన్ షుడ్ అటాచ్ టు ఆత్మ.
1: ఆత్మ ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది.
0: ఆత్మ మర్జెస్ ఇన్ ఆత్మ, ఎవ్రీథింగ్ బికమ్స్ యూనిఫైడ్.
1: అట్టి ఆత్మకు ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము.
0: దిస్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ స్పిరిచువాలిటీ.
1: దేహానికి యొక్క దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే.
0: ద బాడీ రిలేషన్షిప్ ఈజ్ ఫిజికల్.
1: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడా రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించేసినటువంటి కృష్ణుడు.
0: దేర్ఫోర్ ఇట్ వాస్ కృష్ణ హూ క్లారిఫైడ్ ఆల్ దీస్ డౌట్స్, డెమోన్స్ట్రేటెడ్, మేనిఫెస్టెడ్
1: అన్ని అవతారములు కూడా దివ్యమైనటువంటివి అయినప్పటికీ,
0: ద ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ డివైన్.
1: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
0: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్
1: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
1: టైమ్ ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
0: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ.
1: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
0: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
1: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
0: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: దేనికి కోపం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్సోఎవర్.
1: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
0: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
1: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
0: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
1: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలు పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: దౌ ద డివినిటీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ బట్ హీ ఎక్స్ప్రెస్డ్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
0: just as you have faith in yourself,
1: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్,
0: faith in yourself and God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
0: Just as you have faith in yourself, faith in God.
1: దైవమే నీవు.
0: You are God. God is you only.
1: ఎందుకు నీ ఆ సందేహానికి అంత అవకాశం అందిస్తున్నావు?
0: వై డు యూ స్కోప్
1: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ డౌట్ విల్ రూయిన్ యూ.
1: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
2: సో గివ్ అప్ ఆల్ దిస్
1: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
2: డిస్పెల్ ఆల్ దిస్
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
2: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
2: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: కంటికగు పడు దృశ్యంబు కాంచిమీరు సత్యమిది అని ఎంతురు సర్వముగను. సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది ఏ దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulaku maapichinde etvanti ee drishyamunu satyam ani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today's student, tomorrow officer, after tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyamu. Student satyama, officer satyama, retired satyama.
1: Now all the

0: three states. What is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
1: పెళ్లి కాక మునుపు అతను వేరు, నీవు వేరు.
0: Prior to wedding, you are different from the person you are wedded to.
1: కాని మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
0: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
1: కాని హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
0: This relationship between husband and wife,
1: ఇది టెంపరరీ.
0: This relationship is also temporary.
1: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
0: Therefore, if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
1: దైవము
0: change.
1: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
0: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్, హీ వాజ్, ఈజ్ అండ్ విల్ బి.
1: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
0: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్. But we consider the fleet momentary scenario as if they reflect the truth.
1: Kanuka mottamota satyanni meeru gurtinchadaniki prayatninchandi.
0: Therefore, first of all, we should make every attempt to know the truth.
1: Ee satyanni gurtinchinappude sarvamu gurtinchina vaaru avutaru.
0: When once truth is recognized, everything else will be known.
1: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
0: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
1: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
0: They all represent illusion.
1: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
0: What's the difference between truth and illusion?
1: Mithyam anaga undi ledattuga undetundi.
0: Illusion or mithya.
1: Satyam anaga undedi unnattundi.
0: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
1: Jagatantai kodanu maarpu chendunadi.
0: The whole world will be changing.
1: Jagatantai kodanu సత్యమైనటువంటిది.
0: The whole world, yes, naturally is truth.
1: ఈ సత్యం లోపల కూడాను అనేక మిథ్యములు కూడాను ఉన్నవి.
0: Even this truth, you find so much of illusion, mithya.
1: ఈనాటి పర్వతము రేపు గుట్టగా మారవచ్చు.
0: In the mountain, the hill over there, tomorrow you may find a valley there.
1: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
0: A river, what you find today, well, it may run into floods, the continuous flow of
1: water. Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
0: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
1: ఈ నిత్యమైనటువంటి యొక్క జగత్తును మర్చిపోతున్నారు.
0: We are forgetting this eternal truth.
1: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
0: And we are forgetting God, who is all truth himself.
1: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
0: But we repose full faith in that which is momentary and fleeting.
1: ఇది మీ కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణము.
0: This is the main cause for all the misery, sadness and difficulties.
1: కష్టములు వస్తున్నాయంటారు. కష్టములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: We say that we face difficulties. Where do you get?
1: నీ కర్మల యొక్క ఫలితమే నీ కష్టము.
0: The difficulties are the results of your own actions.
1: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
0: The results of your thoughts come forth by way of these problems.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
0: In this world, everything is bound to change.
1: మారినట్టుగా కనిపిస్తుంది కానీ అది పూర్తి మారటం లేదు.
0: It appears as though it is changing, but there is no total change either.
1: కనుక మారినటువంటిది ఒక దైవమే.
0: It's only God who is changeless and eternal.
1: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందు ఉంచుకొని
0: we should install the changeless divinity within
1: us. మనలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమను ఆ దైవమునకే అర్పితం గావించి
0: and we have to surrender the same love gifted to us by God back to him.
1: ఆనందాన్ని అనుభవించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: And our main task lies in experiencing this bliss by offering love to God.
1: What is the life? ఏమిటి మన జీవితము?
0: What is life after all?
1: తినటము, త్రాగటము, నిద్రించటము, మరణించటమే. ఇదేనా మన లైఫ్?
0: What do you mean by life? Is it simply drinking, eating, talking, moving and sleeping and dying ultimately?
1: ఇంత మాత్రం చేత మానవత్వము పవిత్రత కాలేదు.
0: You cannot say that human life is progressing.
1: జంతువునాం నరధర్మ దుర్లభం.
0: Human life is the rarest and noblest of all.
1: కనుకనే మనం పుట్టిన వారం పుట్టినట్టుగానే ఉండాలి.
0: We should remain as we are born in the state of birth.
1: నేను పుట్టినాను.
0: I am born.
1: నేను బాలుడిని. బాలుడిని. బాలుడిని.
0: I am a boy.
1: నేను ఎప్పటికి బాలుడిని.
0: I continue to be a boy.
1: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
0: Over in between there are bound to be certain physical changes.
1: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
0: These are physical changes.
1: దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
0: The body, mind and the intellect, they are all just physical.
1: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ మోహమద ఈ అర్షట్ వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
0: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they are all our illusions.
1: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
0: When you like, naturally love flows forth.
1: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చును.
0: When you dislike, there comes hatred.
1: ఇది ఇష్ట ఇష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
0: So they are all reflections of one's own likes and dislikes.
1: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
0: In reality, there are neither five elements nor five sheets in a human body.
1: ఈ పంచకోశములు పంచప్రాణములు ఉండినటువంటిదే దీన్ని ప్రపంచము అన్నారు.
0: ప్రపంచ భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఈస్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగితే దీనికి పంచ అనే పంచకోశము.
0: Because of five elements, pancha, and they constitute the panchakosha, the five sheets of this prapancha.
1: Panchangamala yokka prabhavanni prakatinchinade panchangamu.
0: The panchanga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
1: Kanukane anni kudanu, angamalanu, gunamalanu, puraskarinchukoni, ivanni yerpadutu vachinayi.
0: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities. And we are not observing the main factor here.
1: కానీ మనము మానవుడై పుట్టి జంతువునాం నరధర్మ దుర్లభం. మానవ ధర్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
1: కనుక దుర్లభమైన మానవ ధర్మము లోని ఆత్మను గర్మించాలి కానీ ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించాలని ప్రయత్నించాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్ ప్రెషస్ హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు ఇన్వెస్టిగేట్ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ ఆత్మ అండ్ నాట్ మియర్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఫిజికల్ వరల్డ్.
1: ఆత్మలక్ష్యాన్ని వీలైనటువంటి వాడే ముక్తుడు.
0: And he is the one who is liberated mukta if he experiences the atma, the self.
1: ఆత్మలక్ష్యాన్ని నిరంతరము హృదయం నందించుకున్నటువంటి వాడు భుక్తుడు.
0: అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ రియల్లీ అండర్స్టాండ్స్ ద సెల్ఫ్ అండ్ ద నేచర్ ఆర్ ఎల్స్ హీ ఈజ్ ఓన్లీ భుక్త ద ఎంజాయర్.
1: కనుకనే ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
0: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
1: దేహం అనిత్యము.
0: బాడీ ఈజ్ టెంపరీ.
1: దేహం అశాశ్వతము.
0: అండ్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
1: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
0: దో వీ నో దే ఆర్ క్వైట్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్, వీ జస్ట్ గో బై దెమ్.
1: కానా ఇది ప్రపంచమో అనగా ఏమిటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
1: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
0: So long these five elements are there around, you cannot give up your body.
1: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో, సుఖ దుఃఖములతో, పాప పుణ్యములతో బాధపడవలసింది.
0: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
1: దేహం పంచభౌతికము.
0: Body is of limb.
1: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
0: It's bound to fall one day or other.
1: దేహి నిరామయుండు.
0: Being dweller is eternal.
1: గుణితింపకు దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
1: కాని నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller verily is God himself.
1: ఆ దేహి దేహి అనేటువంటిది చాలా స్థిరమైనటువంటిది.
0: దేహి ది ఇన్వెలా ఇస్ స్టేబుల్ అండ్ పర్మనెంట్.
1: అనగా దేహంతో కూడినటువంటిది కాదు.
0: అండ్ ఇస్ క్వైట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ.
1: కనుక ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
0: అండ్ దేర్ ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఆత్మ ద సెల్ఫ్.
1: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
0: ఫర్ ఐడెంటిటీ ద బాడీ హ్యాస్ ఎ నేమ్ అండ్ సర్టన్ ఐడెంటిఫికేషన్ మార్క్స్.
1: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
0: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
1: సత్య సాయి బాబా అంటే ఈ దేహాన్ని నిరూపిస్తుంది.
0: When once you say సత్య సాయి బాబా, you will naturally think of the body.
1: ఈ పేరు లేకపోతే ఏ యొక్క రూపమును కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
0: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
1: Kanuka prati manavudu kodanu bahyamlo unnadu kanukani bhautikamainatvanti oka dehamu dharinchina vaadu kanukani ee vidhamaina bhautikamainatvanti rachanalu nirupistu vacharu.
0: Since there is the physical form, the external form, we have to think of the external form and the inner reality.
1: Ivanni kodanu kevalamu drishyakalpitamunde.
0: All that what we see outside, they are of your own making, artificial.
1: ఏది మనం చూడమలో ఏది చూడలేదో అదే సత్యము.
0: That what you can see, that what you do not see, well, that is the reality.
1: అదే ఆత్మ.
0: That is the self, ఆత్మ.
1: కాబట్టి who are you అని ఎవరైనా పిలిచినప్పుడు నేను ఆత్మ.
0: If anyone asks you who are you, you should say I am ఆత్మ self.
1: కేవలం నీ దేహం పేరు చెప్పకూడదు.
0: You cannot give the name of this body.
1: దేహం నీకు తల్లిదండ్రులు పెట్టినటువంటిది.
0: The name given to this body is given by your parents.
1: దీన్ని పురస్కరించుకునే ప్రజలంతా కూడా నువ్వు ఈ పేరును నీవు ఉచ్చరిస్తున్నారు.
0: And all people call you by your name.
1: కనుక పేరు మనకు ప్రధానం కాదు.
0: It's not that name given that's important.
1: రూపనామములు రెండు కూడాను అనిత్యమైనటువంటివి అసత్యమైనటువంటివి.
0: The name and form are temporary, they're momentary, they're going changing.
1: ఈ ప్రపంచంలో ఉండినంత వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సో లాంగ్ యూఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ ప్రపంచం వదులుతానే ఎవరు కూడా దీన్ని గుర్తించరు.
0: ద మూమెంట్ యూ లీవ్ దిస్ వరల్డ్, నోబడీ కెన్ రికగ్నైజ్ యూ.
1: గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మిలియనేర్.
1: గొప్ప కోటీశ్వరుడు.
0: ఓ యు వెరీ రిచ్ అఫ్లూయెంట్.
1: కుప్పలు కుప్పలు దండిగా డబ్బులు ఉన్నాయి.
0: హిస్ గాట్ లాట్స్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: కానీ అతనికి మరణకాలం ఆసన్నమైనది.
0: And the death was fast approaching.
1: అతను చాలా బాధపడుతున్నాడు.
0: He was feeling so sad.
1: చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడాను ఏడుస్తున్నారు.
0: All the relations around the body, they started crying.
1: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
0: Then he could have that awareness, jnana within.
1: ఆదిశంకరుడు చెప్పారు.
0: ఆదిశంకర సార్,
1: పునరపి జననం పునరపి మరణం.
0: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother. And this would be there so long you are alive. Later, nobody would bother about it.
1: అప్పుడు తాను తెలియజేసుకున్నాడు.
0: Then out of this awareness he could know.
1: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడాను మీకే ఒప్పచెప్పాను.
0: All that I have earned, I have given it to you.
1: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పచెప్పాను.
0: I got all mansions and palatial buildings, I have gifted them to you.
1: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడాను మీకే అప్పచెప్పాను.
0: I have transferred all my bank deposit to you.
1: అందరు బంధువులంతా కూడాను మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
0: And naturally you are attracted, your attention is drawn towards
1: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
0: But I remain all alone.
1: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
0: You are thinking of all the money that has been given to you and you don't think of me.
1: కనుక ఎవరైనా కూడాను ఈ లోకంలో ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తుల యొక్క తీర్చిదిద్దులను మాత్రమే చూసుకుంటారు.
0: Therefore, so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
1: ప్రాణలక్ష్యం ఎక్కడ వెళుతుందో ఏమిటో అనేటువంటిది ఏమాత్రమే యోచించలేదు.
0: So one seemed to think of the end. When would it happen? Where would it happen?
1: కనుక మనము ఉన్నంత వరకు కూడాను ఈ దేహములకు సంబంధించింది మనసులకు సంబంధించినవి మొత్తం మనం ఉచ్చరిస్తుంటాం.
0: Therefore, so long we are here in this body, we think of this body and the mind.
1: ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు.
0: You are seated here.
1: లేచి నీవు రెండు అడుగులు వేసేటప్పటికీ నీవు మరణించవచ్చు.
0: You may get up and as you step forward, well, you may collapse any moment.
1: ఆ తర్వాత అది ఏమిటి?
0: Later, what will happen?
1: ఏ సంబంధము?
0: What relationship?
1: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
0: How is it related to
1: ఏ బంధువులకు సంబంధము?
0: Our relations?
1: ఎవరికి సంబంధం లేదు.
0: No relationship whatsoever.
1: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
0: Like this we should always know that.
1: We should not keep the body as the main thing. ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
0: The body can be purified by undertaking sacred acts.
1: అనేక రకమైనటువంటి ఒక ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యంలోకి చేరిపోతున్నాయి.
0: The body is highly polluted because of multidimensional relationship established.
1: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకోవడంటే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
0: Therefore, this pollution should be cleansed sometime or other.
1: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: As we have rains, you find more and more pollution around.
1: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
0: Many fall sick because of polluted water.
1: ఎక్కడ చూసినా మన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపంలో తాగే నీటి లోపంలో పిలిచే గాలి లోపంలో ఏదో పొల్యూషన్ చేరబడతాం.
0: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
1: కనుకని ఈ పొల్యూటెడ్ చేసేటువంటి పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
0: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
1: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలు మొదలు పెట్టారు.
0: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
1: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
0: These are all nine forms, paths of devotion.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: servitude,
1: దేహం,
0: surrender,
1: ఆత్మనివేదనం,
0: the self surrender.
1: ఈ ఐదు విధములైనటువంటి ఒక తత్వాన్ని, తొమ్మిది విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
0: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
1: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని నేను చెప్పడానికి వీల్లేదు.
0: We cannot simply call him manavudu or human being.
1: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
0: Every living creature is essentially divine.
1: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
0: The insects and also are divine.
1: పశువులు అనుమను కూడాను జీవితమే.
0: Birds and beasts, animals are divine.
1: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
0: What a mistake it is to consider divinity as so low and simple.
1: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
0: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
1: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
0: What is the spiritual practice that every one should do?
1: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: సాధన doesn't mean physical exercise.
1: కాదు కాదు కాదు.
0: No, no.
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
0: It is inquiry within, at the mental level.
1: What is truth?
0: What is truth?
1: నేను దేహాన్ని చూచా?
0: Is it the body?
1: Mind చూచా?
0: Or the mind?
1: బుద్ధి చూచా?
0: Intellect.
1: Intellect
0: or senses?
1: కాదు కాదు.
0: No.
1: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: బుద్ధి ఒక చూసే చంచలత్వంతో కూడి.
0: Intellect also is not steady, wavering.
1: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
0: When we follow these, you'll be lost someday or other.
1: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
0: We should make every effort to forget this aspect.
1: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
0: For sustenance and maintenance of the body, the food and drink are necessary.
1: అవి కూడాను సాత్వికమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
0: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
1: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
0: If you follow this path, what else is required?
1: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
0: Therefore we have to investigate, inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
1: Aham Brahmasmi ani cheppaaru Vedamulo.
0: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
1: Nene Brahmanu.
0: I am Brahma.
1: Nene Devam.
0: I am God.
1: నేను మానవుడు కాదు.
0: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
1: నేను బంధనకు చిక్కుకోలేదు.
0: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
1: కనుకనే నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
0: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
1: కనుక నేను దైవాన్ని.
0: ఐఎమ్ గాడ్.
1: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులేనంత వరకు కూడా నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
0: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents, who are they are also divine. Therefore everything is gift and will of God.
1: ఈ దైవం యొక్క చింతన మాత్రం మర్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడిపెట్టి దైవం కూడా ఉండడు.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్ యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ.
1: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
0: And once you are God in your mind, all the rest of the things will leave.
1: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
0: And you can think of God with love.
1: ప్రేమ ముదిత మనస కహో రామ రామ రామ.
0: Repeat Rama's name with full of love.
1: ఈ ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఈ ప్రేమనే లేకుండా
0: వితౌట్ లవ్
1: నో మదర్ నో ఫాదర్ నో బ్రదర్ నో వైఫ్.
0: నో మదర్ నో ఫాదర్ నో బ్రదర్ నో వైఫ్.
1: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
0: ఆల్ దిస్ ఆల్ ఆఫ్ దెమ్ సింబలైజ్ లవ్.
1: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై మన ఆనంద నిమిత్తమై స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
0: These associations are so framed for our own happiness, for our own convenience.
1: Bharya, yavari kosam? Bharya.
0: Wife, for whose sake?
1: Nee kosame kaani, kor kosam kaadu kada.
0: And wife is for you, not for anyone else.
1: Nee kumarudu, nee kosame kaani, marakudu kosam kaadu kada.
0: The son is for you, not for anyone.
1: Kanukani, ye okkati kudanu, mana swarthame.
0: For everything for your own self interest.
1: Andukosamane self realization annadu.
0: Naturally we should step into that area, self realization.
1: Kanukane mottamota self realization manam tayar kavali.
0: Therefore we should be prepared for self realization.
1: Nenu evaru?
0: Who am I?
1: Dehama?
0: By the body?
1: Manasa?
0: Mind?
1: Buddhya?
0: Intellect?
1: Chittama?
0: Or that inner senses?
1: Ahankarama?
0: Or ego?
1: Kaadu kaadu.
0: None of these.
1: Nenu nene.
0: I am I.
1: Ee rakamainatvanti yokka niskaranamainatvanti yokka nirupamainatvanti yokka nischayamainatvanti yokka satyanni manam gurtinchali.
0: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
1: Chadukuntunnaru meeru chadudu.
0: You start to learn, you study.
1: Oh, kavasani BS lu, BCom lu, BA lu, MBA lu, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teeskuntunnaru.
0: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
1: Kaani ichchi postgraduate degree lu, itivati PhD lu teeskunnaru, lokamlo entha mandi leru.
0: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
1: వారి వల్ల లోకములకు ఏమి ఉపకారము?
0: What help, what service they are doing to society?
1: వారి వారే పోషించుకుంటున్నారు.
0: They are just taking care of themselves.
1: Health system లేదు.
0: And they are not considerate to anybody.
1: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నారు.
0: So all these studies are for your living.
1: కనుక మనం అది కాదు ముఖ్యము.
0: It's not that important.
1: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
0: We should be selfless and be prepared for sacrifice.
1: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
0: We have to sacrifice the results of our actions or desire.
1: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
0: If you sacrifice your desire, reach a state of desirelessness, you are yogi.
1: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నును మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
0: A yogi is not a person who sits under a tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
1: నీ డిజైర్స్ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి ఒక త్యాగి.
0: You are the one of sacrifice if you are desireless.
1: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరుచుకోవాలి.
0: With these small things we have to rectify, correct our human life.
1: Mana hrudayanni vicharam gavinchukovali.
0: We should expand our hearts, expand our mind.
1: Kevalam narrow mind ga undakudadu.
0: We should never be narrow minded.
1: Ee narrow mind valle em ayipothundi? Marinta narrow mind undavutundi.
0: The narrow mind becomes naturally further narrower.
1: Broad mind.
0: You should develop broad mind.
1: Broad mind chesutu broad heart.
0: Broad mindedness will naturally lead to broad
1: heart.
0: Not
1: physical heart.
0: And not the physical heart, no.
1: Physical heart bad aithe heart enlarge ayipoyindani operation antaru.
0: If it is physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge chesukovali.
0: And you have to expand your love. Enlarge.
1: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutavu.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru swami cheppe matalu చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
0: యు థింక్ స్వామి స్పీక్స్ టు అస్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
1: కానీ సర్వసారముల యొక్క సారము అందులోనే ఉంటుంటది.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
1: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
0: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సకల శాస్త్రములు చదివితేనంటను గర్వం ఎందుకు?
0: Why do you pride yourself that you have gone through so many texts?
1: కాదు కాదు.
0: No.
1: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
0: If you are the one of wisdom, you should be so humble.
1: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువుడంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
0: And you should be full of mental plane of thought.
1: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
0: What sort of state it is?
1: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
0: The mental state should not be one of
1: desireless.
0: The mental state should be desireless.
1: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be a true human.
1: మా డిజైర్
0: without desire, ma desire.
1: Navudu, ma navudu,
0: manavudu, human being.
1: Narudu ani aitam ante desireless ga undalla.
0: If you want to be nara, the human being, you should be desireless.
1: Too much desires chala pramadam.
0: Too many desires are dangerous.
1: Kaduga ee less desires meeru pettukovali.
0: Therefore have less desires.
1: Anavasaramainatundi oka vanchanu meeru penchukokoddu.
0: Do not develop unnecessary desires.
1: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
0: యుల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
1: కాలం నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాల, బట్ హీ కెనాట్ బి మానవ.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుక మీరు టైమ్ ని వేస్ట్ చేయకూడదు.
0: సో నెవర్ వేస్ట్ టైమ్.
1: ఏ సెకండ్ మనకు చిక్కినా ఆ సెకండ్ లోపల కూడా నువ్వు ఈ యొక్క శ్వాస నీవు గుర్తించుకుంటున్నా.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
1: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మను మీరు చూచారా?
0: యూ మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్.
1: వాట్
0: ఏ షేమ్ ఇట్ ఇస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: You don't feel like looking at the newspaper at all.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: It's not that important.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner.
1: రూపనామం లేనటువంటి ఒక దైవత్వము ఒక్కటే.
0: It's only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet. Sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna kasturi bandakanna adi ye nijamin sweet.
0: And therefore here the sweetness lies. It is much more than almost of the precious fruits that we know.
1: Ee pandugalanta vastunnayi deni kosam vastunnayi.
0: Why do we celebrate festivals?
1: Prati panduga kodanu oka daivanni gnapakam chese nimittamai vastunnayi.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈ నాడు చాలా మంది ముస్లింలు కూడా పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడా పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of
1: the ఏ మతం కూడా చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతం వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: Therefore each one should follow one's own religion.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: When once mati the mind is spoiled, then mata the religion turns bad.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati the mind perfect.
1: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
0: When mati the mind is perfect, corrected, mata the religion gets unified.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: కాలమును వ్యర్థం చేయకండి.
0: Don't waste time.
1: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
0: Never make this sacred time unsacred.
1: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: By making the time sacred, experience the true state of bliss.
1: మానవుడు ఆనందమయుడు.
0: The human being is blissful.
1: ఆనందమయ.
0: And is full of bliss.
1: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
0: Remain eternally blissful.
1: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కుంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
0: Cause out of desire, you should never be depressed.
1: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: Happiness is union with God.
1: Union with God.
0: Is union with God.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: Bear the smiling face. Be blissful. Be happy. Continuously.
1: ఏ పరీక్షలు రాని ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆఫ్ ఫేస్ చేయకూడదు.
0: Let the examinations approach. Even at the exams in times, you should not have castroil face.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ అండ్ స్మైల్.
1: ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
0: ద మోర్ ఎంథూజియాస్టిక్ యూ ఆర్ ది ఇన్నర్ డివినిటీ విల్ మేనిఫెస్ట్ విల్ బ్లాజమ్.
1: మీ ఉత్సాహములకు కారణము మీ యొక్క ఆనందమే.
0: అండ్ ఫర్ ఆల్ ది ఎంథూజియాజమ్ యాక్టివిటీ యువర్ హ్యాపీనెస్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
0: బీ హ్యాపీ.
1: మీకు ఏమి వరి ఉండాలి?
0: Why do you worry?
1: ఏమి వరి లేదు.
0: Don't worry for any
1: examination. వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
0: If you are really prepared and study well, why should you be worried of the exam?
1: చదవని వారికే ఎగ్జామినేషన్ భయం.
0: The one who has not prepared for the examination will be worried.
1: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
0: If you are studious, you will get high ranks.
1: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
0: You study well, get high ranks and help for uplifting this country, for the advancement of this country.
1: ఈనాటి పండుగ,
0: this day's festival,
1: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
0: Is the festival that will make you bubbling with joy.
1: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
0: What festival is this now?
1: దసరా.
0: దసరా festival.
1: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: the dasara lopala unnatundi pattam emti katta galapadiki chamundi vachesesi ee oka anarakasunni vadinchindi.
0: What happens is the control of the evil traits ultimately by chamundi.
1: Kalka ee anarakasunni nanga evaru?
0: And who is this demon, the narakasura?
1: Narakuniki akasura.
0: Who is akasura of naraka?
1: నరకునికి ఆ నరునికు అసురుడు.
0: అండ్ హీఈస్ రియల్లీ ది అసురా టు నరా ద హ్యూమన్.
1: నరునికి అసురుడు.
0: అండ్ హీఈస్ ఎన్ ఎనిమీ టు హ్యూమన్ బీయింగ్.
1: కాబట్టి అలాంటి అసురుడిని మనం ఏమాత్రం కూడా దగ్గర చేర్చకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ బి క్లోజ్ టు అవర్ ఎనిమీ అసురా.
1: కనుక మనము నరకాసురుడిని ఏమాత్రం అర్థం చేయకూడదు.
0: సో దిస్ ఎనిమికల్ ఎలిమెంట్ షుడ్ నెవర్ బి విత్ ఇన్ యూ.
1: నేను నరుడు.
0: I am the human being now.
1: What asura?
0: And his enemy asura.
1: Asura sambandham manakenduku?
0: What sort of relationship should you have with this asura?
1: Nar sambandham pettukovali.
0: Let us have human relationship.
1: Adiye satsangattvam nissangattvam nissangattve nirmohattvam nirmohattve nissangattvam nissangattve jeevanmukti.
0: That's what is said in this dictum, that it's good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company chete.
0: If you are in bad company.
1: Who are you? Neevu evarin cheppagalavu?
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: Kanukane manam bad company ni pettukokoku.
0: So you should never be in bad company.
1: Bad company chustane goodbye cheppi vellipondi.
0: Say goodbye whenever you come across bad company.
1: Pesham kuda vaddu.
0: Just don't be anywhere near them.
1: Meeru manchi aanandanga undandi.
0: Be happy right all through.
1: ఎవరిని చూసినా గాని దైవ స్వరూపిగా చూసుకుని అందరికీ నమస్కరించండి.
0: Whosoever you meet, do namaskar, pay your respects to him.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి 10 చేతో ఇది 10 నమస్కారములు అనగా 10,000 చేరినప్పటికీ దశేంద్రియములు.
0: The five senses of perception, 5 senses of action join in unison in our namaskar.
1: Ee namaskaram anetundi panchendriyamulu yokka parvatame.
0: And this is the result of the 5 senses.
1: Meekandarkini parama aanandanni andinchetundi.
0: And they give you supreme happiness.
1: Kaga meeru నమస్కారం చేస్తే దేవుడు దోషం అనుకుంటారేమో.
0: Oh, you may come, you may think that it's a mistake to do namaskaram.
1: Andariki namaskaram cheyandi.
0: Do namaskar to everybody.
1: Evarini enemies vachina kuda nu vaari kuda namaskaram cheyandi.
0: You just pay your obeisance namaskar.
1: How are you brother? I'll press it to
0: you. Can put a question, how are you brother, even if you were to meet an enemy.
1: Vaadu kuda nu how are you brother vaadu press it chadu.
0: They too naturally will respond saying, how are you brother.
1: ద్వేషం చూచి తల తిప్పుకోవద్దు.
0: డోంట్ టర్న్ యువర్ ఫేస్ వెన్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ.
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది.
0: యు బీ హ్యాపీ ఆల్ త్రూ.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు కేవలము మానవత్వం కలిగినటువంటి వాడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ హ్యూమన్ క్వాలిటీ.
1: హ్యూమనత్వం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
1: ధర్మ, శాంతి, ప్రేమ.
0: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ఫైవ్. ద ట్రూత్, ద రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
1: లవ్ ఉంటే పీస్ వస్తుంది.
0: Where there is love, there is peace.
1: Love is there, peace.
0: When once love is there, there is peace automatically.
1: Peace vachesinappudu dharma vachestundi.
0: When once there is peace, there is dharma, righteousness.
1: Dharma unnappudu truth vachestundi.
0: And where there is dharma, righteousness, there is truth.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: Okay, truth eppudu kuda nivu parugutu undu.
0: And speak truth always.
1: Satyani parugutu undu.
0: Speak truth.
1: ధర్మముని పెంచుకో.
0: ఫాలో ధర్మ.
1: పీస్ఫుల్ గా ఉండు.
0: అండ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆనందంగా మెలుగు.
0: బీ హ్యాపీ అండ్ మింగిల్.
1: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
0: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
1: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
0: అండ్ యూఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
1: Prema mudita manas kahe Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

పరమ శాంతి పరమ నిదాన దివ్య రామ

కు ఆధార ఏక రామన మాత పిత బంధు సక కబరి కామన జన జీవన ధన ఏక రామన భక్త జన జీవన ధన ఏక రామన రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ హనీ. టు అటర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ రియల్లీ నెక్టరైన్. రిపీట్ గాడ్స్ నేమ్ ఓ మైండ్ ఎవ్రీ డే.
1: రామాయణం అనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: రామమున్
0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్ దట్ ఆఫ్

0: రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాములే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామ ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్ సెల్ఫ్ whether those ideals of Rama are in him or not.
1: Vyakti dharmamunu gurinchi, kutumba dharmamunu gurinchi, samajika dharmamunu gurinchi, sarva dharmamunu yokka ekatvame Rama tattvam aneetundi satyanni nirupinchadame Ramayanam yokka swaroopamu.
0: Ramayana speaks of that eternal truth which speaks of the individual responsibilities, the family obligations and the social responsibilities, the essence in every aspect.
1: ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వమైనప్పటికీ,
0: though thousands of years passed,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: Ramayana is happening every moment, even this day.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ,
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత, హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ డిస్క్రైబ్డ్ రామచంద్ర యాజ్ అన్ ఐడియల్ పర్సన్, అల్టిమేట్లీ సెడ్ దట్ హిస్ డివైన్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కానీ తులసిదాసు ఆ విధంగా కాదు.
0: బట్ తులసిదాస్ డిడ్ నాట్ డూ దట్ వే.
1: రాములే సాక్షాత్ నారాయణమూర్తి అని ప్రారంభించి కట్టగడపటికి ఈ రాములు ఆదర్శమూర్తి అని నిర్ణయించుకున్నాడు.
0: తులసిదాస్ ఇన్ ద బిగినింగ్ స్టేటెడ్ రామ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎండెడ్ హిస్ కంపోజిషన్ వర్క్ బై టెలింగ్ దట్ ఈస్ అన్ ఐడియల్ మ్యాన్.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ ద మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరం.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణము.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హిమ్సెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: ఆనాడే ఈ అయోధ్యలో 7 అంతస్తులు 8 అంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: దేర్ ఇన్ అయోధ్య ఇన్ దోస్ టైమ్స్ యు ఫౌండ్ మ్యాన్షన్ 7-storied బిల్డింగ్.
1: విశాలమైనటువంటి యొక్క బజారులు,
0: వెరీ వైడ్ స్ట్రీట్స్.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్యాపురవాసులు.
0: The inhabitants of Ayodhya made it

0: beautiful with all the decoration around.
1: Aanaati paristhitini yendu Ayodhya atyanta sundaramuga kanipinchetundi.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళా

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible
0: service. తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తథా ప్రజాన. ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One over two.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ఠ
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ఠ అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రాపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్
0: డిసాటిస్ఫైడ్. దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot the son.
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: The name of the daughter is Shanti.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలైన వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: అండ్ ఇట్స్ నేచర్ ఇస్ టు కన్ఫర్ గివ్ అస్ ద రెస్ట్లెస్నెస్.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు
1: who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summoned the sage and decided to conduct this Ashwamedha Yaga.
0: అనగా ఏంటి ఈ అశ్వమేధ యాగం?
1: What is this Ashwamedha Yaga?
0: అశ్వమనగా చెలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్
0: స్వేర్. మేధనగా బుద్ధి.
1: మేధ
0: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చెలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind which is otherwise wavering.
0: ఈ బాహ్య రూపం లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కాని ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rishisimha untunnadu.
1: There's one rishisimha
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pelipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: యు కెన్ ఆల్సో పర్ఫార్మ్ అనదర్ వన్ కాల్డ్ పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందు కూడాను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుకు చింత.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: Action.
0: కష్టములు ఒక చింత.
1: Difficulty.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: Mystery. It's all forms of worry.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగి ఉండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం పటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యూ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కానీ, సురుల వల్ల కానీ, కిన్నుల వల్ల కానీ, కింపురుషుల వల్ల కానీ, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: He thought that he will never die in the hands of any man or angel or any celestial person.
0: కాని మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాళ్ళు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ంట్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతన్ని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్.
0: ఇంకా ఎవరి వల్ల కూడా రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ నుండి వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, హీ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: భక్తాభిష్టమును అనుగ్రహింపజేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూ డివోటీ యాజ్ సచ్, బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్ ప్రొవైడెడ్.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: దోస్ టైమ్స్ దే వర్ ప్రెజెంట్ ట్రూ డివోటీ.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్.
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: సత్యధర్మములే తన యొక్క నేత్రములు.
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రమనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతయును శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: దర్మమి మానవునికి ప్రధాన సూత్రంగా తీసుకోవాలి.
1: They should go by the principle of righteousness.
0: ఆశ్చమునకైనా అసత్యం ఆడకూడదు.
1: They should never utter a lie even for
0: పెదలు కూడాను అట్టివారే.
1: People who are of that sort.
0: మంత్రులు కూడాను మహా పవిత్రులే.
1: Ministers are sacred no doubt.
0: ఏనాడైనను ఏ రాజ్యమైనా కూడాను రామరాజ్యంగా మార్చాలనుకుంటే,
1: if you want to confer make any kingdom రామరాజ్యం.
0: దశరథుని వంటి రాజు,
1: a king of the type of దశరథ,
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ఠ వామన వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: ఇఫ్ యు హ్యావ్ ది ప్రీస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వశిష్ఠ వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇన్ టు రామరాజ్య.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరి అయిన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding payasa is distributed.
0: ఈ ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం ఉంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఇంకొకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు 1/3, 1/4.
0: భేద బుద్ధుడు దశరథ నేను ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వాయిస్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సోదరుల వలె
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ separate anyway, no differences whatsoever.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: Basing on the writers you find certain mistakes there.
0: కానీ పవిత్రమైన చరిత్రల యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడాను లేవు.
1: But actually speaking in the sacred history there is no mistake or defect either.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడాను సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness that all are same there.
0: Aa yogame samatvanni kudanu penchutundi.
1: And this very principle will help us to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi.
1: And the pudding is received happily by them.
0: Karanam em anaga?
1: The reason.
0: Kaikanu vivaham aadeka puramu,
1: prior to marrying Kaika,
0: Gargulu purohitudiga vachi,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూ.
0: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఈస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హి నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఇస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: she was drying her hair on the terrace.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, an eagle came and caught hold of this cup of pudding.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైన కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: say. జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: They are one of virtue.
0: నీ విచారపడకూడదు.
1: Don't worry, they said.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణంకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: The next leader is Bharata.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ఎ ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హ్యావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ద అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
0: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
1: నేచురలీ ది స్పార్క్
0: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత, ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ మై స్పార్క్.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడా ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడా నువ్వు క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: వీరి సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ గ్రేస్ అండ్ ది సాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ది డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్
0: ఆఫ్ సీత. లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: Rama had that sort of love.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి చెందుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: దట్ ద టాక్
0: ఉద్వేగము
1: ఋగ్వేదం.
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఈజ్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్మణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్మణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasaratha.
0: ఈ నాలుగు వేదములను కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There is no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: We consider them as children, boys.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: They are very divine.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: Every human being is divine.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: In fact, he is only human. And he thinks so.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: Therefore we should consider that every human being is an ideal.
0: రావును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: రమించేటువంటి ఆత్మనే రామ స్వరూపము.
1: It's only that ఆత్మా ద స్పిరిట్ విచ్
0: ఆ రమించేటువంటి హృదయం లేనిటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: In this world, there is no one without the heart that is after bliss.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: Therefore, in spiritual path, if we investigate Rama, he is
0: ఇతను దశరథుని కుమారుడు.
1: He is the son of Dasharatha.
0: ఎవరు ఈ దశరథుడు?
1: Who is Dasharatha?
0: కోసల దేశమునకు రాజా.
1: Is he the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా?
1: Or emperor?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ.
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
1: This body is the chariot of 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And 5 cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులు ధర్మా అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, kama, desire, moksha, liberation.
0: ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore, objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore, everyone should follow these 4 principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of righteousness.
0: ధర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక. ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: And therefore the ardha wealth should have foundation dharma, so also the desire.
0: శ్రీ రామచంద్రుడు.
1: And Sri Rama is the very embodiment of righteousness.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: So Rama is the very embodiment of dharma.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ హ్యావ్ వేరియస్.
0: ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ద మోడర్న్ మ్యాన్ టుడే.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: ద ప్రజెంట్ పొజిషన్ ఇస్ సచ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ దీస్ 4 కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుక ధర్మార్థ కామోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు అకంప్లిష్ అచీవ్ ఆల్ ది 4.
0: ధనము సంపాదించాలి.
1: వీ షుడ్ ఎర్న్ మనీ.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: హౌ షుడ్ వీ ఎర్న్?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: వీ షుడ్ ఎర్న్ రైచియస్లీ.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: ఫుల్ఫిల్ అవర్ డిజైర్.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: హౌ టు ఫుల్ఫిల్?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: ఇట్స్ ఆల్సో త్రూ ఇన్ ది రైచియస్ పాత్.
0: దైవమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుక ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షములందు
1: In these four objectives, dharmartha kama moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Artha kamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Anduvalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravana kodanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravulu.
1: He is an expert in 64 forms.
0: Ravana chustamant 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హి రెడ్ అండ్ అక్వైర్డ్.
0: ఈ అజీర్ణ రోగం
1: డైజెషన్
0: ఈ కామము
1: దిస్ ఇండైజెషన్ ఇస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
0: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: And this
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు వేలం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మములను మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manu roopondutamu,
1: then you'll be ideal in the family.
0: aadarshavantamainatundi yokka kutumbanni manu anusarinchinappude samajamulo manu aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu.
1: when there is ideal family there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియర్ పబ్లిసైజ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: దశరథ. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: prema tattvanni manam abhirudhi parchukovali.
1: we should develop the spirit of love.
0: ee prema tattvam chetane dharmam aneetundidi manaku avalambistundi.
1: it is only out of love you will be righteous.
0: ee dharmane సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నేను సత్య ధర్మ స్వరూపుడే ప్రేమా స్వరూపుడు.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
0: ఆ దహనశక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
1: ఇఫ్ ఇట్ డజన్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
0: ఇంకా ఐస్ మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
0: కానీ ఈ ఐస్ ఈ చల్లదనం కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
1: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్ ఇట్ కెనాట్ బి.
0: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
1: సో వాట్ ఇస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to
0: ఈ మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మం ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి,
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, సన్యాసి ధర్మం ఉంటుండాలి, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి,
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము, ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ ఫోర్ లైఫ్.
0: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: దీనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మూర్ణముదచ్యతే అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
1: This is taught as a secret in Ramayana.
0: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య సుమిత్ర కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama is
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot achieve with this principle of
0: ఇంత మాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change it.
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వము యందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామా అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests,
0: expresses.
1: When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
1: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్ లైఫ్,
0: అవతార తత్వం మనం అనుసరించాలి.
1: వీ హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారంలో కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును, కానీ
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దిస్ that little morsel of very salt, you should not take it as candy.
0: Cherakani neevu tinavaddu.
1: Don't mistake that as the form.
0: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
1: Don't be deceived by the form.
0: Daivame nije mana roopamu.
1: It's only God.
0: Ee manushya roopame nikudide daiva roopame.
1: Therefore human form has got a divinity.
0: Roopu chusi maamidi ani balchavaddu.
1: So don't be deluded by the form alone.
0: Muragakaya. Muragakaya. కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో డౌట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: బట్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, హూ హెస్ ఫర్గోటెన్ ది
0: మానవుని. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షి మృగాదులను కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
1: నాట్ ఫర్ బీస్ట్ అండ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: మ్యాన్ ఇస్ ట్రెడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ లైఫ్.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
1: ఓన్లీ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: తిరిగి మానవునిగా గా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself into a human.
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ టు బి షేప్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: హౌ టు షేప్ ది హ్యూమన్ క్వాలిటీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
1: భగవాన్ హ్యాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్
0: లేటర్. రామ తత్వం కూడా ఒక ప్రేమ తత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ టెక్స్ట్,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ వేదా,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: వెన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ది అదర్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి.
1: ది వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore, it is that which is the basis in the beginning.

0: to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: భక్తులందరూ చేరి ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
1: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
2: బీదల వేదలని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాక్యనున్న దినము.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu Cheppu Dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamu lanni kudunu tad dinamu de.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: Ma All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani chaduvugala vadani chakkaga erpatlanta chestunnadu ani cheppadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatuvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెలుగుడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హైర్ లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
1: ఏబీబీ మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ బిఏ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతం.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagella gane samskarambu samasi poyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasi poyi gane.
1: The movement that is gone from sara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఎజిటేషన్.
2: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికమునందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క గౌరవము సన్నగిల్లిపోయినది.
1: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఫీల్డ్స్ విత్ రైటియస్నెస్ spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: In fact, the man is not respected.

0: ఆనర్ టుడే.
1: అందరు కూడాను భిక్షగాండుగానే తయారై అన్నారు.
0: Even the millionaires, the top people, affluent people, they all have become beggars.
1: కూటి పేద పిచ్చమెత్తుతున్నాడు.
0: And we find a pauper begging.
1: కోటీశ్వరుడు పిచ్చమెత్తుతున్నాడు.
0: Even a millionaire also begs.
1: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
0: Who is a greater, higher beggar than the other?
1: నిజంగా చూస్తే కూడి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
0: In fact, the one who has no food to eat, the pauper, is greater than the millionaire.
1: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
0: A rich man, a millionaire, has a lot of money with him, full of money, but he doesn't give.
1: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
0: They don't extend their support to any sacred service, to any good project.
1: కాని పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
0: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
1: కాని తన యొక్క కర్మలు చూస్తే నయా పైసా కూడా నువ్వు ఇవ్వలేదు.
0: But actually in action you don't find him giving in charity even single naya paisa.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఈనాడు యువకులు చాలా ఉత్సాహంగా ముందుకు జరగాలి.
0: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
1: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యువతులే చాలా ముందుకు రావాలి.
0: For the country to progress in advance, the youngsters, youth men and women should come forward.
1: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి,
0: and the kind of physical strength they have,
1: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
0: the kind of the strength and the health they have,
1: వారి యందు ఉన్నటువంటి బుద్ధి శక్తి,
0: and the intelligence they command,
1: మరి ఎవరి యందు కూడాను లేదు.
0: Is not noticed among anybody.
1: వారు తరచిన ఏమైనా చేయగలరు.
0: If young man decides, he'll be able to do anything.
1: కనుక తన యందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
0: and in fact he is putting under check all the physical power, the mental power and the power of the self, ఆత్మశక్తి
1: అంతా సమాజమునకు ఉపయోగ పెట్టాలి.
0: And they have to divert all these powers for the service of mankind.
1: చిన్న చిన్న విషయాలకు ఈ యువకులు ఎంతో బలహీనులైపోతున్నారు.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ ది యూత్ హావ్ బికమ్ సో వీక్.
1: కానీ 16 సంవత్సరాల పిల్లవాడు చూస్తే బక్కబడిపోయి ఉంటాడు.
0: బట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 వి ఫైండ్ ఎ మ్యాన్ సో థిన్ అండ్ వీక్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అన్నం లేక కాదు,
0: నాట్ దట్ హి హస్ నో ఫుడ్,
1: తిండి లేక కాదు,
0: నాట్ దట్ హి హస్ నో ఫుడ్.
1: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
0: Because the mistake lies here. His senses are weak. He made them weak.
1: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
0: When one's senses are weak, the man becomes totally weak.
1: కనుక senses ఏ మానవుని యొక్క ప్రాణము.
0: Therefore, senses form the very life of man.
1: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
0: The youngsters are misusing the strength and the power of the senses today.
1: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
0: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ది సొసైటీ
1: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
0: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
1: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
0: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ త్రూ హ్యూమన్స్.
1: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మను ప్రోత్సాహపరుస్తున్నారు.
0: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
1: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
0: దస్ పేరెంట్స్ ఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్, ఎ సిన్.
1: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
0: ద చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్ టుడే బై వెరీ పేరెంట్స్.
1: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
0: పేరెంట్స్ షుడ్ గివ్ దెమ్ మనీ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
1: టూ మచ్ స్పేచ్ ఎట్లయిపోతుందంటే టూ మచ్ మనీ మేక్స్ ఎ రాంగ్.
0: బై గివింగ్ టూ మచ్ ఆఫ్ మనీ దే కమిట్ మెనీ రాంగ్ థింగ్స్, మిస్టేక్స్.
1: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
0: Therefore, we should make proper use of money.
1: Don't waste money. Misuse of money is evil.
0: Bhagavan says, misuse of money is evil.
1: Don't waste food. Food is God. Time is God.
0: And then you should not waste the time.
1: కనుక మనము వేస్ట్ చేసేదంత కూడా ధనము, ఫుడ్.
0: వాట్ ఆల్ దట్ వి వేస్ట్ టుడే ఇస్ మనీ అండ్ ఫుడ్.
1: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
0: దట్స్ రీజన్ వై వి ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: ఇంకా పిల్లల యొక్క, యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
0: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్.
1: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
0: Their looks are not steady even for a moment.
1: Itu atu.
0: It goes on wherever looking that side and this side.
1: Kaaki drishti vale untundadi naadu.
0: It is the look of a crow.
1: Telinchuchina kani aashapattam.
0: And they aspire, they desire whatever they see.
1: Ante elanti desires? Tappudu desires.
0: What kind of desires? Bad desires.
1: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
0: Therefore, one should control one's own looks.
1: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
0: Netra, the eye, is the శాస్త్ర, the sacred text.
1: దృష్టిని మనం చక్కగా పెట్టుకున్నప్పుడే మనకు సృష్టి అంతా కూడా చక్కగా ఉంటుంది.
0: When we correct our drishti, the vision, the whole srushti creation would be divine.
1: కనుక మీరు చెడ్డ దృష్టిని మీరు చూడకూడదు.
0: So don't have bad looks.
1: అన్నింటినీ ఆశించకూడదు.
0: డోంట్ డిజైర్ ఎవ్రీథింగ్.
1: కాలేజీకి పోతుంటారు పిల్లలు.
0: బాయ్స్ గో టు కాలేజ్.
1: మేమున్న సత్యాన్ని చెప్తున్నాను, మీరేమి అనుకోకండి.
0: భగవాన్ ఈజ్ టెలింగ్ ది నేకెడ్ ట్రూత్, యు యాక్సెప్ట్ ఇట్.
1: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్లో, వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
0: వెన్ విమెన్ పాస్ బై అలాంగ్ ద రోడ్, ద బాయ్ ఆన్ ద సైకిల్ would drop the cycle and start staring at them.
1: దీని వలన యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
0: అండ్ దట్స్ ది రీజన్ వై దే ఆర్ మెట్ విత్ యాక్సిడెంట్.
1: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతున్నది.
0: అండ్ ది నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ మోర్ ఇన్ ది కేస్ ఆఫ్ మోటార్ సైకిల్.
1: కానీ పోయేది మోటార్ సైకిల్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్స్ విత్ మోటార్ సైకిల్ విత్.
1: కానీ చూసేది బజార్.
0: బట్ హీ గోస్ ఆన్ వాచింగ్ బజార్ స్ట్రీట్స్.
1: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
0: అండ్ ఇఫ్ యూ గో అక్రాస్ ది గర్ల్స్ కాలేజ్.
1: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
0: దే కాన్సన్ట్రేట్ దేర్ లుక్స్ ఆన్ ద కాలేజ్.
1: ఇందుకోసం ఆ కన్నులు ఇచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ది ఐస్ ఆర్ గివెన్ టు యు.
1: కన్నులు ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక. కాదు కాదు కాదు కాదు, కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకరా.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యు? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ అండ్ థిదర్? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈనాడు కను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
0: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
1: మాటలు చూస్తామా అంటే,
0: అండ్ వి వాచ్ ది వర్డ్స్,
1: మంచి మాటలే రావటం లేదు.
0: వి ఆర్ నాట్ అటరింగ్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: అంత చెడ్డ పలుకులే.
0: అండ్ వి యూజ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్.
1: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
0: వి గో ఆన్ స్పీకింగ్ అబౌట్ అందా ద బ్యూటీ. And we forget to discuss ananda, the bliss.
1: Anandam lo unnatundi andamu, andame anandam, anandame andam.
0: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
1: Ilanti drishtini ma yuvakulu arigattali.
0: And the youngsters should control their bad looks.
1: Endukante poyetundi vaaru manam ochinatundi manavatvam.
0: And we have taken upon ourselves the human life.
1: Manaki ichinatundi kannudu ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిత్ర విచిత్రం చుట్టా కనుక.
0: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు అస్ టు వాచ్ ద మిస్టరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అరౌండ్.
1: కానీ అందం చందం చూడటానికి కాదు.
0: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
1: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
0: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్ దే ఇండల్జ్ ఇన్ వెయిన్ టాక్, యూజ్లెస్ టాక్, గాసిప్.
1: ఈ యూజెస్ టాక్ వల్ల, యూజెస్ దృష్టి వల్ల, యూజెస్ చెప్పడం వల్ల మానవుడు మనిషి కాకుండా రాక్షసుడు అయిపోతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ టుడే బికాస్ ఆఫ్ యూస్లెస్ టాక్, బికాస్ ఆఫ్ యూస్లెస్ లుక్స్, బికాస్ ఆఫ్ బ్యాడ్ ఆడిషన్ ఆర్ హియరింగ్.
1: మన టంగ్ ఎంత మంచిది.
0: అవర్ టంగ్ ఇస్ సో గుడ్.
1: దీన్ని వర్ణించినారు.
0: అండ్ ఇట్ ఈస్ నరేటెడ్.
1: జిహ్వే.
0: అండ్ ఇట్ ఈస్
1: కసగ్ని
0: అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఆల్
1: మధురం
0: అండ్ ఇట్ స్పీక్స్ స్వీట్లీ.
1: ఇలాంటి మధురమైనటువంటి పలుకులు పలకడానికి తంగి ఇచ్చింది.
0: ద టంగ్ ఈస్ గివెన్ సో దట్ అవర్ టాక్ విల్ బి స్వీట్.
1: అంతేగాని చెడ్డ పలుకులు పలకకూడదు.
0: ద టంగ్ ఈస్ నాట్ గివెన్ టు యూ టు స్పీక్ బ్యాడ్ వర్డ్స్.
1: కనుక మనము టంగ్ను చక్కగా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.
0: Therefore, we should make use of our tongue in a sacred way.
1: కన్నులను ఇచ్చింది ఎందుకు తెలుసా? చెప్పాను.
0: భగవాన్ ఎక్స్ప్లెయిన్ వై హి
1: గివెన్ కాదు.
0: ఇట్స్ నాట్ టు లుక్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
0: ది ఐస్ ఆర్ గివెన్ సో యాస్ టు లుక్ ఎట్ ది బ్యూటీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడు.
0: ఇఫ్ దే పాస్ బై ఏ టెంపుల్ దే డోంట్ నోటీస్ ఇట్.
1: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
0: బట్ దే వాచ్ ఓన్లీ లేడీస్ దట్ పాస్ బై ద టెంపుల్ అండ్ దే డోంట్ లుక్ ఎట్ ద టెంపుల్ అట్ ఆల్.
1: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
0: ఇస్ దిస్ ది కైండ్ ఆఫ్ లుక్స్ దే హావ్?
1: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
0: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవా ద హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవా.
1: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: Therefore, youngsters must be very careful today.
1: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని
0: ఈ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్.
1: అప్పుడు అన్నింటినీ చూడవచ్చు.
0: దట్ సెల్ఫ్ కంట్రోల్ యూ కెన్ లుక్ అరౌండ్.
1: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
0: దెర్ బి నో మిస్టేక్ ఎట్ ఆల్.
1: ఏ దోషము ఉండదు.
0: దెర్ బి నో డిఫెక్ట్ వాట్స్ ఎవర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
0: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
1: Meelo meeru daachi pettukonavachunu.
0: You may hide these things within yourself.
1: Kaani nenu daachutaku veelu kaadu.
0: But Bhagavan will not hide anything. It is not possible.
1: Kanaka jarigeetvanti yokka satyanni manam gurtinchali.
0: We have to recognize the truth what is happening.
1: Ee dinni gurtinchi vattinchinappudu manavudu manavudiga undagaru.
0: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
1: Kanuka manam peddavaalainaatundi oka tallidandru kuda dinto adi jagratalu uhinchali.
0: Elder parents in particular should be highly careful.
1: Koduku premaga undavachunu.
0: You may love your son.
1: Nee premanu nee koduku pai choopu.
0: You can certainly shower your love on your son.
1: Kaani tannu chedipoyetundi margam pai choopukodadu.
0: But you should never show him the wrong path.
1: Vaadu chedipothe evariki peru? తండ్రికే పేరు.
0: ది బాయ్ ఇస్ స్పాయిల్డ్ ఇస్ ది ఫాదర్ హూ గెట్స్ ద బ్యాడ్ నేమ్.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుంటారు.
0: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
1: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
0: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
1: తల్లి అంటే మొట్టమొదటి జన్మకు మూల కారణం తల్లిదండ్రులే.
0: And in fact the parents are responsible for the life given to us.
1: ఎలాంటి పరిస్థితులు ఏంది అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
0: Under any circumstances we have to love our parents.
1: నా తల్లి మొట్టమొదటి దేవత.
0: మై మదర్ ఇస్ ఫస్ట్ గాడ్.
1: తండ్రి రెండవ దేవుడు.
0: అండ్ ఫాదర్ ఇస్ నెక్స్ట్ వెరీ గాడ్.
1: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
0: ఇట్స్ ద గాడ్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ మీ.
1: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
0: అండ్ ఇట్స్ ద మదర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ.
1: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
0: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
1: కనుక ఇలాంటి యాక్టివిటీస్ అంతా కూడా మన సేవాదళం వాళ్ళు, యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
0: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
1: ఎవరు ఎంత అడ్డు తగిలినప్పటికీ
0: there may be obstacles, whatever may be,
1: దాన్ని ఉల్లంఘించి
0: they should go beyond.
1: మన ప్రాణమేనను ఇచ్చి
0: they should resist and sacrifice their life.
1: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
0: And we should keep ourselves right in the right direction, set right.
1: కనుక యువకులు అనేటువంటి వారు
0: youngsters
1: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
0: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
0: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దే వర్డ్.
1: మౌనమును వహించు. చెంది.
0: You should observe silence.
1: మౌనం కలహం నాస్తి.
0: When once there is silence, there will be no conflict whatsoever.
1: కానీ ఈనాడు మా శ్రీనివాసు చెప్పాడు.
0: శ్రీనివాసన్ సెడ్ నా
1: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
0: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
1: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
0: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
1: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
1: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
0: హీ ఈస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
1: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
1: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చున్నావు.
0: And they are converting technology into tricks.
1: Vidyarthulara,
0: students,
1: yuvakulara,
0: youngsters,
1: meerandaru kudanu adi jagratha vahinchali.
0: All of you should be highly careful.
1: Mana perunu manam nilabettukovali.
0: We should uphold our own identity.
1: Mana kutumbam yokka perunu manam nilabettali.
0: We should keep up, maintain the
1: family yokka adinni nu kaapadali.
0: We should maintain the prestige of the family, good name of parents.
1: Motta motta vyakti.
0: First individual.
1: Rendavadi samasti.
0: Next society.
1: Moodavadi prasti.
0: And third one, first one is
1: the
0: individual.
1: Samajam yokka deni kuda manam kaapadali.
0: Therefore, the best is the individual should maintain the prestige of samasti of society.
1: Prahladuni chaduku pampichadu Hiranyakashipudu.
0: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
1: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
0: ద టీచర్స్ టాట్ హిమ్ ఆల్ ఎథిక్స్ మోరల్స్.
1: కానీ ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
0: వన్ డే ఫాదర్ కాల్ హిమ్, మేడ్ హిమ్ సిట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ ఆస్క్డ్ హిమ్, సన్ వాట్ హావ్ యు లెర్న్.
1: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
0: ద బాయ్ సెడ్, ఐ లెర్న్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
0: దెన్ ద ఫాదర్ ఆస్క్డ్, రిపీట్ వన్, టెల్ మీ వన్ యు హావ్ లెర్న్డ్.
1: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
0: హి సెడ్, ద బాయ్ సెడ్, ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఎసెన్షియల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ మోక్ష.
1: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే, చదివితి గలవు పెక్కురు.
0: ఐ హావ్ లెర్న్డ్ మెనీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: చదువులలో మర్మం ఎల్ల చదివితి తండ్రి అన్నాడు.
0: ఫాదర్, ఐ హావ్ లెర్న్డ్ ద వెరీ సీక్రెట్స్ అండ్ ద మిస్టరీ ఆఫ్ నాలెడ్జ్.
1: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటే చెప్పమన్నాడు.
0: అండ్ ద ఫాదర్ సెడ్, tell me one, the greatest that you have learned.
1: Character is very important.
0: Character is very important.
1: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
0: The one without character is equal to an animal.
1: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
0: The father was angry.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడాను చాలా ఆశ్చర్యం వేసింది.
0: All were very much surprised listening to the answer.
1: ఒక ఆమెను పిలిచాడు.
0: And he called a lady.
1: ఈమె ఎవరు అన్నాడు.
0: He said, who is she?
1: షీ ఈజ్ మై మదర్ అన్నారు. కానీ మదర్ కాదు, సర్వెంట్.
0: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
1: ఈమె నా మదర్ అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
1: ఆడవారిని అందరినీ పిలిచాడు.
0: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
1: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
0: యాస్, హూ ఆర్ దే?
1: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
0: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
1: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
0: It had got an impact on the father.
1: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను పిలిచాడు.
0: And out of anger, he summoned the spiritual gurus, teachers.
1: కానీ వాడిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
0: And they were called and they were punished.
1: ఇవి నేర్పవలసింది.
0: This is the teaching that you are supposed to give him.
1: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
0: You should not teach such things to children.
1: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
0: They naturally grow.
1: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
0: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
1: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
0: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
1: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
0: ద బాయ్ వాస్ బీటెన్, హీ వాస్ పనిష్డ్ రిపీటెడ్లీ దేర్ ఇన్ ది స్కూల్.
1: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
0: దెన్ ద బాయ్ సెడ్,
1: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
0: Teachers, do you really teach me?
1: Tandri harijeyarumani edu tandri tandri.
0: Who is the father? He is the true father if he asks me to go closer to God.
1: Attane guruulu kudanu naaku bodhinchali.
0: Likewise the teachers should teach me.
1: Idi bodhinchukunda prapanchikamainatundi vishayavasanalo nannu munchi pettunnaru.
0: But on the other hand, you are teaching me all worldly matters.
1: ఇది నాకు అక్కర్లేదు.
0: దిస్ ఐ డోంట్ వాంట్.
1: అక్కడి నుంచి బయలుదేరాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిటర్నింగ్.
1: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
0: హీ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నేమ్ ఆఫ్ గాడ్ హరి బోల్ హరి బోల్.
1: హరి కంటే మించినటువంటి వారు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ బియాండ్ హరి గాడ్.
1: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
0: అండ్ నో వన్ ఈస్ గ్రేటర్ దాన్ ఈశ్వర గాడ్ హింసెల్ఫ్.
1: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
0: ఈశ్వర ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి.
1: సర్వుడు ఎందుకు ఉన్నటువంటిది ఈశ్వరుడే.
0: ఇస్ ఓన్లీ ఈశ్వర హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈశ్వర సర్వభూతారాం.
0: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుక అట్టి ఈశ్వరత్వాన్ని బోధించాలి.
0: దట్ డివైన్ ప్రిన్సిపల్ షుడ్ బి టాట్.
1: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలని నా ఆశ.
0: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
0: When once you get into the society and sing the glory of God, it should be
1: done ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
0: It should begin at home.
1: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
0: First we should teach our parents.
1: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
0: They should address their parents first to teach them the correct things.
1: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
0: I can only take care of the body.
1: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
0: But who can maintain the principle of the self?
1: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
0: God is only the refuge of the forlorn.
1: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
0: So make us to look into the depths of the divinity.
1: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
0: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
1: ఇవన్నీ కూడా కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు.
0: ఇట్ ఈస్ ఆల్ ది బాడీ దట్ ఈస్ సో వీక్ విత్ సెన్సెస్.
1: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
0: దిస్ బాడీ బీయింగ్ వీక్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్.
1: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
0: ఐ మే ఈట్ అండ్ ఈట్ దెన్ ఐ వుడ్ డ్రాప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి మృగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
0: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: క్షణ క్షణం కూడా నువ్వు భగవత్ చింతనే ఉండాలి.
0: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: అదే మాకు నేర్పవలసినటువంటిది.
0: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
1: అదే మాకు వెంట దంట ఇంటా ఉండేటువంటిది.
0: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
1: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
1: గురువులు
0: అండ్ టీచర్స్
1: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి.
0: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
1: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
0: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు. కానీ ఇది టెక్స్ట్.
0: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
1: రియాలిటీని మనం చూడాలి.
0: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
1: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు అని పిల్లలు ఎందుకు అని తెలియని బోధనలు చేయాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు విజిట్ ఎవ్రీ స్కూల్ ఇన్ ద నైబర్హుడ్ టీచ్ దెమ్ ప్రాపర్ థింగ్.
1: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటలు మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపర్ వేయండి.
0: యాజ్ యూ గో అలాంగ్ ఆన్ ద వే ఇఫ్ ఎనీవన్ ఇండల్జెన్స్ ఇన్ గాసిప్ ఆర్ వెయిన్ టాక్ స్లాప్ హిమ్.
1: వాళ్ళు తిరిగి కొట్టినా పర్వాలేదు మీరు దెబ్బలు తినండి.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ హీ రిటర్న్స్ బట్ యట్ యూ స్లాప్ హిమ్.
1: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు పనిష్.
1: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించడం మంచిది కాదు.
0: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్టేర్ ఎట్ విమెన్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
0: అండ్ ఇఫ్ యూ స్టేర్ ఎట్ విమెన్ నేచురల్లీ యువర్ ఓన్ పీపుల్ వుడ్ బి స్టేర్డ్ ఎట్ బై అదర్స్.
1: నీ భార్య నీ పిల్లలు నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెడుతుందా?
0: You mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
1: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Therefore love others, respect others, so that you will be loved and respected.
1: స్త్రీలు గాని పురుషులు గాని,
0: men or women,
1: women కాని లేక యువకులు గాని యువతులు గాని,
0: men or women, youngsters, youth,
1: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: ఆల్ షుడ్ డెవలప్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక ఈనాడు యూత్ ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
0: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
1: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
0: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
1: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
0: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
1: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
0: They are not youth. They are donkeys only.
1: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
0: It's not the donkey way we should follow.
1: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
0: Donkey goes on moving about making sounds.
1: కానీ you are not donkey.
0: You are not donkey.
1: కానీ నీవు మంచి God.
0: You are not the donkey, but you are God verily.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
1: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
1: కనుక ఇదే యూత్ చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
1: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
0: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
1: అది చాలా మరింత చెబుతున్నది, మరింత చెబుతున్నది.
0: And really it spoils you further and further.
1: Textbook bayta pettukuntaru.
0: They keep the textbook outside.
1: Ee novels book lobal pettukuntaru.
0: And they hide the novels inside.
1: Chadivedanta novels.
0: But they read novel.
1: Kaani bayta chuse vaadaku oka textbook chadutunnade.
0: But outers think that they are reading textbooks.
1: Kanuka teachers ni kuda mosam chestunnaru.
0: They are deceiving teachers also.
1: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
0: to follow the correct path.
1: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
0: And you can openly declare that you are a human being.
1: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
0: I am a human being, not animal.
1: కనుకనే ఇట్టి నిజమైనటువంటి ఒక పేరు మీరు తెచ్చుకోవాలి.
0: To get the true title of a human being.
1: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
0: then once you have human values,
1: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్నీ కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
0: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
1: Kaluka prema swarupulara,
0: embodiments of love.
1: Mee paina prema entano unnadi naaku.
0: Bhagavan loves you very much.
1: Naa premaku ittidi attidi ani emi vyathyasam cheyakoodu.
0: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
1: Kaani naa prema, naa prema ani.
0: Bhagavan's love is unequal.
1: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
0: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
1: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
0: There are many people who criticize him.
1: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
0: Many people put it in newspapers.
1: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
0: Newspapers with nuisance.
1: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
1: అవుట్ సైడ్ ను అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
0: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
1: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
0: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
1: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
0: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
1: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: ఏ ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ హస్ ఎక్స్పీరియన్స్డ్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీఈస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీఈస్ టోటలీ ఎ డాగ్.
1: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్సే కానీ నిజమైనటువంటి మానవుడు కాదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది నేచర్ ఆఫ్ ద డాగ్ టు ఫాలో అనదర్ డాగ్ అండ్ ఇట్స్ నాట్ బిఫిటింగ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: దట్ పీపుల్ సే ఇన్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ యూ స్టాండ్ ఫర్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ ఇన్ సైడ్.
0: ట్రూత్ ఈజ్ ఇన్ సైడ్.
1: ట్రూత్ ఈజ్ యూ.
0: ట్రూత్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
1: యూ ఆర్ ట్రూత్.
0: యూ ఆర్ ట్రూత్.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: యూ ఆర్ ట్రూత్. యూ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: ఏమైనా అంటున్నారా అన్ని.
0: ఎనీవన్ సేస్ ఎనీథింగ్ లెట్ దెమ్ గో ఆన్.
1: ఏదో కుక్కలు వస్తున్నాయి.
0: లెట్ డాగ్స్ బార్క్.
1: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
0: వెల్ యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
1: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వల్లే చూడకూడదు.
0: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
1: ఇది అసూయ వల్లను.
0: They are born out of jealousy.
1: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
0: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
1: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
0: So many thousands, lakhs of people come to Bhagavan.
1: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
0: Who sent you invitation?
1: No.
0: No invitation whatsoever.
1: నీవు చేర్చుకోవచ్చు ఇంత మందిని.
0: Well, can you gather that group for yourself?
1: No.
0: Impossible.
1: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
0: Even 10 people will not gather around you.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నీలో ఆ మంచితనం లేదు.
0: Because you don't have goodness within you.
1: Goodness ఏ అన్నిటిని గాడ్ గా లాగుతుంది.
0: It is only the goodness that is divinity, God, that draws everybody near.
1: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
0: In this world we see a lot, we have been hearing many things.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
0: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
0: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
0: ఫాస్టర్ ఫాస్టర్.
1: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
0: Then only you will be true human being. You can have true human quality.
1: అప్పుడే మీరు మానవుడు అవుతారు.
0: Then only you deserve to be called humans.
1: లేకపోతే దానవుడు అయిపోతాడు.
0: Or else you are danava or the demons.
1: కనుక ఎవరి మాటలు వినకండి.
0: So don't pay heed to words of anybody.
1: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
0: What all that you have heard here, treasure them in your heart.
1: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
0: Install, imprint the divinity in your heart continuously.
1: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
0: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
0: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాస్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ ప్లెయిన్లీ?
1: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
0: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us.
1: దైవత్వం ఎవరికీ కానరాదు.
0: Divinity is not apparent, is not conspicuous.
1: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
1: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫాల్స్హుడ్, ద రాంగ్ దట్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, పర్వర్టెడ్ వే.
1: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
0: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్.
1: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
0: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
1: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
0: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
0: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
1: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పులు అంతా వేయరు.
0: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్ దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
1: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
0: If you are really interested, come here and experience in true depth and spirit.
1: ఏదో విన్నటువంటివన్నీ నేను వేసుకోవటం.
0: Not all that is heard is simply heard and accepted.
1: ఇది కేవలం చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడా సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: Educated people should at least know the truth and proceed along the path of truth.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
0: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
1: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
0: There will be no one who can dare enough to punish you.
1: నీవు సత్యాన్ని పాటించు.
0: Observe truth.
1: ఈ సత్యమే నీకు సాక్షి.
0: And the very principle of truth is the witness.
1: కనుకనే మనసుకు మనం సాక్షి.
0: And in fact, we are the witness for the mind.
1: గుణముకు గుణము సాక్షి.
0: And it is the virtue that is the witness.
1: మూర్ఖునికు మూర్ఖం సాక్షి.
0: And foolishness is the witness to a fool.
1: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
0: We should never be fools.
1: భగవంతునికి అర్పించేటువంటి పూలు కావాలి.
0: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
1: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
0: Instead of being a flower, the pool, the fragrance, it's most inappropriate and misfortune to act like a fool.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా 3 దినములు ఉన్నవి.
0: We have a couple of days to go, 3 days.
1: ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
0: There are lots of things to be stated to you.
1: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంతవరకు చేసుకున్నాను.
0: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Love and love and love alone.
1: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
0: Keep up, maintain that love that is in this.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: Not the love towards all world things.
1: భగవంతునిపై ప్రేమ.
0: Concentrate, focus your love on love, on God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you will be correct and
1: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: With all this education knowledge, what is the use?
1: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: Today education led to agitation.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: So we should never be agitated.
1: Education.
0: Is education important and not agitation?
1: ఈ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ అ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
0: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
1: అది మీ హృదయంలో ఉంటుండాలి.
0: That lies latent in your heart.
1: ఈనాడు లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: And the worldly knowledge education you can obtain by referring books.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: Book is a sort of ముక్కు or nose.
1: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
0: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
1: Kani, educare anetvantidi.
0: But educare.
1: Niswasam vantidi.
0: It is equal to the breath.
1: Ee breath ni vadultve, you sarvam kulinu pranam vadunnatte.
0: When once breath is gone, you are dead and gone.
1: Divyatma swaruplaina vidyarthulara.
0: The students.
1: Pillalanta chala manchivare.
0: All students, children are very good.
1: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
0: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
1: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
0: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
1: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
0: అండ్ the gold value should never be less, should never come down.
1: Kaluka aa vidhanga unte
0: you are like that.
1: Mee andariki kuda nu nenu ento sahayam chestanu.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga,
0: financially,
1: paramarthikanga,
0: spiritually,
1: anniti endu kuda nu meeku sahayam chestanu.
0: Bhagavan will help you in every aspect of your life.
1: Kalimini aa manchiga sariyina bidhiga tayaru kaandi.
0: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: That you should get a good name.
1: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
0: Bharatiyas, natives of this land are forgetting Veda.
1: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
0: Foreigners are learning.
1: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని పలుకుతున్నారు.
0: And the foreigners also they are able to pronounce correctly the Sanskrit language.
1: Ding dong well. Push it in the well.
0: But whereas Indians are satisfied with the ding-dong well, push it in the well.
1: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
0: దిస్ ఈస్ ది నాలెడ్జ్ దట్ భారతీయ.
1: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: భారతీయ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ షుడ్ నో ద సేక్రెడ్నెస్ శాంక్చురిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డివైన్ నేచర్ ఆఫ్ భారత్?
1: తల్లి ఎవరు?
0: హూ ఇస్ మదర్?
1: భారతదేశమందు నీతియే తల్లి.
0: అండ్ ఇట్ ద మొరాలిటీ దట్ ఇస్ ద మదర్.
1: నీతియే తల్లి.
0: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
1: నిజాతియే ఫాదర్.
0: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ జస్ట్ మ్యాన్.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
1: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ. భగవాన్ ఇన్ హిస్ ఇన్ఫినిట్ మర్సీ అగ్రీ టు రివీల్ అస్, టెల్ అస్ మెనీ మోర్ థింగ్స్ టు కమ్.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
0: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: బికాస్ భగవాన్ ఇస్ ట్రూత్, హీస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలోస్ సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: But today in the world there is no truth and sacrifice.
0: Satya tyagamule manava jeevitamunaku sariyana lakshyamulu.
1: Truth and sacrifice are the goals of life.
0: Abhyasa anusarani vidya. Manamu enta shraddha bhaktito adhyayanam chestamo appude manaku vidyalu kudanu praaptisthayi.
1: You can also study by practice and sincerity.
0: Vidyaku adhyasam atyavasaram.
1: For learning sincerity, practice of
0: Vidyaho jnanam abhyasat. Jnana adhyanam visishyate. Jnanat karma palatyagi. Tyagasyanti anantaram. Ee abhyasam chetane oka jnanam kudurtundi.
1: By practice you can meditate.
0: Ee jnanam chetane tyagam vastundi.
1: Through meditation you can cultivate sacrifice.
0: ee tyagam chetane shanti labhyam avutundi.
1: By sacrifice you can be peaceful.
0: Kanuka prati dani kudanu abhyasam kavali.
1: So for everything practice is essential.
0: Puttina prati manavunaku walking, talking, reading, writing, eating ivanni kudanu abhyasam chetane labhyam avutunnayi.
1: Walking, talking, reading, they're all out of practice.
0: Kanuka vidyalayandu uttirnudu kavalananna అభ్యాసం అత్యవసరం.
1: In order to be successful in acquiring knowledge, one has to practice.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: Our intellect or intelligence increases basing on our own actions, good and bad.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: Out of bad actions we'll have bad mind.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: Out of good actions you'll have good mind.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: For good and bad it's only the mind that is the cause.
0: కనుక ఈ ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరం.
1: In order to develop good activity, you need good company.
0: ఆ సంఘములు పురస్కరించుకునియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: As is the company, so is our mind.
0: Tell me your company, I shall tell you what you are. నీ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: As is the company, so you become.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: Therefore we should develop our good quality by joining good company.
0: ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు?
1: Who is the real teacher in this world?
0: హృదయమే నిజ బోధకుడు.
1: One's own heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: ప్రపంచమే స్త్రీయైనటువంటి గ్రంథము.
1: World is a book.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యు ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుక నీ నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుక నీ బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: Kalakala prapannanam kalakimnu karishyate. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
1: It is the time that swallows life span.
0: Kani kalamuni kudanu mirugetvanti vaadu Eeswarudu.
1: But Eeswara is beyond time.
0: Kalukane Eeswara prabhavanni hrudayam nunchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్, హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వి రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతం అని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వి రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే. గ్రంథం చదువుతున్నాము.
1: వి రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతం అని, ఖురాను, బైబులు, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వి రీడ్

0: ఆర్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything
0: else. కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from
0: the world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent,
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచం అంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణా కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరిని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావటం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagwan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: హీస్ నాట్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు,
1: ఎ పర్మనెంట్ ఫ్రెండ్,
0: నిర్మలమైనటువంటి మిత్రుడు,
1: ఎ ప్యూర్ ఫ్రెండ్,
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
0: నిరంకారమైనటువంటి మిత్రుడు,
1: ఈగోలెస్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ ట్రూ ఫ్రెండ్, యు నెవర్ సఫర్.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: దెన్ ది వరల్డ్లీ ఫ్రెండ్స్ మే బి అఫ్రెయిడ్.
0: కానీ భగవంతుడు అనేటి మిత్రుడు ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు,
1: ఎల్ల
0: వేళలు ఎందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above
0: you. Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as you live.
0: Nin paayani bhagavat naamame nijamainatunti bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: Kanuka manam mitruni chesukodaniki bhagavantude okkade.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friend.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాదు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యావహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ యాస్.

0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి వృత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ వొకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో వొకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాసికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాసిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాసిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాసికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాసికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాసిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాసికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: Without the wave of a ritual, there cannot be the foam.
0: కనుక ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: Therefore, foam depends on the wave.
0: వ్యావహారికమైనటువంటి ఒక అలలు పారమార్థ్యం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్ ఇస్ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మర్జ్. ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఎలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిపాసికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావం తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగినటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్?
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ద వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్
0: క్లౌడ్స్, కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: We have forgotten this and we are forgetting the spirituality.
0: కనుకనే మనం పారమార్థికాన్ని ఏ మాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్,
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్,
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గానీ నో కైండ్నెస్.
1: But today we see a man, but there is no kindness.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్ర ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరం ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈస్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: దెన్ నారాయణ సే
0: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద,
1: నారద,
0: వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు.
1: వైకుంఠ, కైలాస, దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
1: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్.
0: ప్రతిష్టామి నారద. నేను వశామి అని చెప్పలేదు, తత్ ప్రతిష్టామి నారద. అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: Aithe,
1: however,
0: aa bhajana kaani aa prarthana kaani swachhamainatundi hrudayamto nirmalamainatundi bhavamto nisvarthamainatundi kriyalato jarapatam ledu.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుని నిమిత్తమై, మిత్రుని నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యాచింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: నందనందన పదద్వందారు విందేచ్చని.
1: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారములు కూడాను తెరుచుకుంటాయన్నాడు.
2: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
1: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
2: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి.
1: భోగములు కావాలి.
2: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
1: సదా జాయతి, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
2: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందారవిందే క్షణి,
1: ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
2: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
1: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
2: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇంతకాలము నీవు అవస్థలు పడి
2: సఫరింగ్
1: ఈ సంవత్సరం నీవు శ్రమించి
2: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
1: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
2: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
1: ఏమీ లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
2: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
1: కోటీశ్వరుడు కావాలి.
2: You want to become a millionaire.
1: Evadu Kotishwarudu?
2: Who is the rich man?
1: Who is the biggest man in this world?
2: Who is the biggest man in this world?
1: He who has much satisfaction is the biggest man.
2: He who has much satisfaction is the biggest man.
1: Who is the poorest man in this world?
2: Who is the poorest man in this
1: world?
2: He
1: who has much desires is the poorest
2: man. He who has much desires is the poorest man.
1: Ee kavasnanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
2: విత్ ఆల్ ది డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
1: దీన్ని త్యాగము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
2: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
1: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
2: యూ రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
1: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
2: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్.
1: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
2: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యూ బికమ్ మ్యాడ్.
1: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
2: Be happy with what the lot you have.
1: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
2: Discharge your duty well.
1: ఇది ఏ త్యాగం?
2: This is sacrifice.
1: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
2: Today what the world needs is truth and sacrifice.
1: ఈ త్యాగము ఎవరో చేయనక్కర్లేదు.
2: Others don't need to do that.
1: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
2: Many call themselves devotees.
1: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
2: They're lakhs and crores.
1: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
2: We don't need to ask anyone.
1: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
2: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
1: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
2: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
1: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
2: ఇట్ ఇస్ ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
1: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
2: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
1: ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
2: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
2: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
1: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
2: You should love God and redeem your life.
1: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
2: Money is necessary for our life.
1: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
2: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
1: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
1: కొంతమంది అనుకుంటుంటారు,
2: సమ్ థింగ్స్
1: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
2: సమ్
1: ఆస్కర్ కావాలి అంటుంటారు.
2: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
1: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
2: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
1: Yemiti tata birla birla skullaskaru variki emaina kinchit shanti unda?
2: Tata birla kinoska, do they have
1: prapanchaniki goppavare kaani srimantule kaani manasikanga shanti lenetunte oka ashantulu.
2: But they are very rich. They don't have mental peace.
1: ధనం ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
2: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
1: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
2: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
1: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
2: బట్ యు వన్ ఇస్ గివెన్ ఇన్
1: సో నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై ఈ మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
2: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్
1: మంచి పిల్లోని వేసుకున్నావు.
2: యూ హ్యావ్ ఎ పిలో.
1: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి.
2: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
1: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి.
2: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
1: కానీ నీకు నిద్ర రావటం లేదు.
2: యూ డోంట్ స్లీప్.
1: ఏమి ప్రయోజనం?
2: వాట్స్ ది యూజ్?
1: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
2: వై హావ్ యూ గాట్ దెం?
1: దేనికోసం అమర్చుకున్నావు?
2: వై హావ్ యూ గాట్ దెం?
1: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
2: యూ హావ్ దెం ఓన్లీ టు స్లీప్.
1: నిద్రలే లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
2: వెన్ యూ కెనాట్ స్లీప్ వై?
1: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
2: వై సీలింగ్ ఫ్యాన్?
1: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
2: వై డెన్లప్ బెడ్?
1: ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
2: వై డెన్లప్ పిల్లో?
1: ఇవన్నీ వ్యర్థమే కదా.
2: దే ఆర్ యూస్లెస్.
1: అదే విధంగానే
2: సిమిలర్లీ
1: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
2: The body, mind, intellect are given only to have peace within.
1: Shanti lenappudu
2: without peace
1: ee manas enduku?
2: Why mind there?
1: Ee buddhi enduku?
2: Why intellect?
1: Ee antakarana enduku?
2: Why inner
1: senses? Ee deham enduku?
2: Why this body?
1: Kanukane ivanni kuda nu kevalamu aatma shanti nimittam yerpadinatundi anetundi satyanni gurtinchi vartinchali.
2: We have to know the truth and conduct ourselves with the idea that they're all men for the inner
1: peace. Bhautika kosam kaadu ee deham raavatamu.
2: Body is not for external peace or comfort.
1: Bhautika aananda nimittamai kaadu ee manasu raavatamu.
2: It's not for worldly happiness that the mind is.
1: Ee indriyamunta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
2: Is not to watch the outer scenario.
1: Aatma aanandamunu pondhe nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanniga pettunnattuga undali.
2: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
1: Kanuka ee naadu anni amarchukunnamu aina adi lekunda potundali.
2: Today we have everything but we don't have peace and bliss.
1: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pote mana jeevitham anta vyartham avutundi.
2: When we don't follow the right path.
1: Deni kosam bhagavantudu ee shariranni andinchadu?
2: Why God has given the body?
1: Sharira madhyam kalu dharma sadakam.
2: To do all good activity.
1: కర్మలు అన్ని చేస్తున్నాయి. పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
2: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
1: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
2: ద సేమ్ విత్ ద బాడీ ఆఫ్ మ్యాన్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
2: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
1: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
2: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
1: కనుక నీ సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
2: Therefore, the body should take to service.
1: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
2: The man who cannot bend and serve is a lazy man.
1: కనుకనే realization is the best and rest.
2: So realization is the best and the rest.
1: Laziness is the best and dust.
2: So laziness is rust and dust.
1: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
2: సో వీఆర్ మోర్ లేజీ.
1: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
2: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
1: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
2: నాట్ ఆఫ్ వాటర్.
1: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
2: బట్ ది షార్టేజ్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
2: వై
1: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
1: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
2: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
1: టైమ్ ఈజ్ గాడ్.
2: టైమ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
2: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
2: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుకనే మనము టైమ్ ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ ఏ వ్యర్థం అయిపోతుంది.
2: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
2: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
1: ఇక్కడ సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
2: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్
1: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
2: ఫామ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్.
1: ఏది సాకారము ఏది నిరాకారం?
2: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫార్మ్లెస్?
1: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
2: హియర్ ఇస్ వాటర్.
1: నీరుకు ఏ రూపము లేదు.
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్?
1: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి. పేరు ఉంది కానీ రూపం లేదు.
2: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫార్మ్.
1: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
2: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్
1: మంచుగడ్డ సాకారము.
2: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
2: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
1: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
2: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
2: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
2: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
2: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నరెన్స్.
1: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
2: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
2: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
1: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
2: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
1: కానీ దురదృష్టవశాత్తు
2: బట్ అన్ఫార్చునేట్లీ
1: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను
2: టీవీ
1: లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
2: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
1: స్టోరీస్. అంటే ఏమిటి?
2: What is this, sir?
1: న్యాయం అంటే ఏమిటి?
2: What is justice?
1: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
2: They're not explaining clearly.
1: ఇదంతా కూడా కేవలము bookish knowledge.
2: That's all the bookish knowledge.
1: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
2: It's not a practical knowledge anyway.
1: పుస్తకము మస్తకము మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
2: It's the book that becomes the head, vice versa.
1: కాదు కాదు, పుస్తకములోది మస్తకానికి వెళ్ళి మస్తకములోది ప్రాక్టికల్ కి రావాలి.
2: The matter of the book should get into the head
1: and be
2: taken
1: to practice.
2: Then the form will change.
1: చూడండి, ఒక చిన్న ఉదాహరణము.
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
2: వాటర్ ఆఫ్ ది సీ ఈజ్ సెలైన్.
1: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
2: బికాస్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్ ఇట్ బికమ్స్ వేపర్.
1: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
2: దెన్ వన్స్ ఇట్ బికమ్స్ వేపర్ ద సెలినిటీ ఈజ్ లాస్ట్ అండ్ బికమ్స్ స్వీట్.
1: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
2: ఇట్ బికమ్స్ క్లౌడ్.
1: ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి.
2: ద క్లౌడ్స్ కమ్ బ్యాక్.
1: ఈ వర్ష బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
2: అండ్ ద వాటర్ ఆఫ్ ద
1: రెయిన్ వాటర్ చాలా ప్యూర్ గా ఉంటాయి.
2: ద రెయిన్ వాటర్ ఈస్ వెరీ ప్యూర్.
1: దానిని డాక్టర్స్ అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
2: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
1: ఆ మేఘము నుంచి
2: పొల్యూషన్
1: ఎంత నిర్మలంగా ఉంటుండాలి,
2: సో
1: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
2: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
1: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
2: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
1: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
2: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
1: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
1: కనుకనే మన ఏమ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
2: ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
1: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
2: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ ఇస్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
2: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్. దీనికి
1: ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
1: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్
1: యాక్షన్. రియాక్షన్ నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్.
2: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
2: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
1: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
2: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
1: కారణమేమిటి?
2: వై?
1: అన్ని నీవు చేసుకున్నవే.
2: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: దీనికి నీవు అనుభవించవలసిందే.
2: యూ హ్యావ్ టు సఫర్.
1: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
2: When you cannot suffer, pray to God.
1: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంక జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
2: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
2: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
1: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
1: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
1: ఎందువల్ల?
2: వై?
1: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
2: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
2: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
1: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
2: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
1: అడుగని శబరిని ఆదరించడే.
2: without asking Severi has been given
0: adugadanakai madiyu jatayu kadagunegi sadgati galiginchadu.
2: The bird Jatayu was given Jatayu rice, adiginda. Orbital rice.
0: Severi adiginda.
2: Severi has not asked. No.
0: Prarthana chesindi.
2: They just pray.
0: Ee prarthane adi okka vidhamaina magnet.
2: Prayer is the magnet.
0: Prapanchamanta kudunu oka magnet.
2: The whole world is a magnet.
0: Ayaskantam swaroopame.
2: It's all magnet.
0: కనుకనే ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
2: ప్రేయర్ ద మ్యాగ్నెట్ విల్ డ్రా నియర్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
2: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
2: ప్రేయింగ్ టు గాడ్
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ను సంపాదించి
2: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
2: అండ్ వీ షుడ్ సీ ద ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
2: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది విద్యా శక్తి.
2: దట్ ఇస్ ద
0: అదే ఆత్మశక్తి.
2: దట్ ఇస్ ద పవర్. అదే
0: అనంత శక్తి.
2: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అదే అద్వైత శక్తి.
2: దట్ నాన్ డ్యూయల్
0: స్పిరిట్. అదే సచిదానంద శక్తి.
2: దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
2: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇస్ విత్ హిమ్.
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
2: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్యం ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
2: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ హిమ్.
0: కానీ తెలియకపోవటం చేతనే
2: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
2: వి గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
2: వి గో టు డిఫరెంట్ ప్లేసెస్.
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
2: వి థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
2: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
2: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
2: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
2: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
2: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడా పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
2: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ది డివినిటీ.
0: దినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
2: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
2: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
2: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎక్కడ నీకు ప్రాప్తిస్తుంది?
2: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ అందే ఉంటున్నది ఆనందము.
2: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
2: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
2: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
2: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనం తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
2: బికాస్ యూ డోంట్ నో దాట్ యూ సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
2: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
2: దిస్ ద మట్ ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
2: వెన్ యూ రిమూవ్ ద హోల్ మట్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ గెట్ ద వాటర్
0: యూ నీడ్.
2: అదర్వైజ్
0: దాని లోపల బోర్వెల్ ఒకటి వేసిందంటే
2: then once you install borewell
0: chakkaga kotti kotti kotti jalamunna sthananiki velli adugunnatundi jalamunu paiki tippistundi.
2: It will go dive deep and draw water out of the bottom.
0: Adi ye namasmarana.
2: That is singing of the name.
0: Nanuku paina naamam aneetundi borewell veste hrudayamulo undetundi aanandamu neeku paiki ubikipothundi.
2: Therefore if you install the borewell of God's name you can draw water out of your heart.
0: Kalukane naamamulu nalaku paina naatyam aadinchali.
2: Let the name of the Lord sing on your
0: tongue. Ye pani chestunnappatiki nee దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
2: యు మే డూ ఎనీథింగ్ హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
2: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
2: యు మే డూ ఎనీథింగ్ టేక్ ఇట్ ఎస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
2: వీ షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే.
0: నోరును మూయించాలి.
2: వీ షుడ్ షట్ అవర్ మౌత్.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
2: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
2: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
2: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ఎ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
0: హృదయాన్ని తెరిపించు.
2: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను
1: మౌనము అని ఉందని ధరిస్తూ.
2: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
2: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ ఇన్ గాసిప్.
1: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
2: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
1: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
2: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
2: ఏ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
1: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి.
2: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఇస్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
1: మాటలను తగ్గించుకో.
2: కట్ షార్ట్ యువర్ టాక్.
1: హృదయాన్ని తెరిపించుకో.
2: ఓపెన్ యువర్ హార్ట్.
1: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
2: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
1: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపలి వస్తుంది.
2: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: కనుక నేను రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
2: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
1: కనుక ఈనాడు భజన చేశారు.
2: టుడే వీ హావ్ డన్ భజన.
1: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
2: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్.
1: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
2: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
1: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
2: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
1: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
2: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
1: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
2: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
1: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
2: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
1: ఇది ఎంత స్వార్థము.
2: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంత సంకుచితమైన భావము.
2: వాట్ నారో మైండెడ్నెస్.
1: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
2: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఈ విధంగా ఉండకూడదు.
2: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
1: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
2: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్ ఇట్స్ జస్ట్ మ్యూజిక్.
1: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
2: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
1: చెట్టు కింద కూర్చొని
2: ఈ సాట్ అండర్ ఎ ట్రీ.
1: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
2: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
1: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది కదిలించింది.
2: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ దట్ బా మెల్టెడ్
1: ఆనందంగా విన్నాడు.
2: హీ హర్డ్ ఇట్.
1: ఆనంద బాష్పాలు రాల్చాడు.
2: ఆనందంతో
1: మునిగిపోయింది.
2: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దైవాన్ని ప్రీతించేటువంటిది దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
2: We should spend our life singing the glory of God that pleases him.
1: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని కానీ పాటలు పాటలే. ఆనందము ఆనందమే. మాధుర్యం మాధుర్యమే.
2: Let him be a beggar or a rich man or a great musician. After all, it's singing only. There's no difference such as a woman and a man.
1: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
2: After all, the man and woman is only body
1: consideration.
2: Whether they sing or you sing, therefore we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
1: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికములో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
2: ఇన్ ఫ్యూచర్ యూ ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ యాజ్ యూ సింగ్.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
2: దెన్ ఓన్లీ యుల్ బి బ్లిస్ఫుల్.
1: భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు.
2: దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
1: ఎలాంటి దాంట్లో
2: వేర్
1: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
2: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దెర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
1: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
2: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
1: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
2: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
1: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
2: Swami said the caste of humanity.
1: Nijame, caste of humanity.
2: Yes, caste of humanity.
1: Swami caste of humanity annaru kadani evarnaithe emi ani pendi chesukundam ani ishtam ochinattu pravestunnaru.
2: Swami said caste of humanity so I can marry anybody.
1: Caste of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
2: భగవాన్ మేడే మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ బట్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
1: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
2: వి షుడ్ ఫాలో దిస్ కల్చర్.
1: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
2: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
1: సంస్కృతి ఎటువంటిది?
2: వాట్ ఇస్ కల్చర్?
1: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
2: వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వి గో బై ది వరల్డ్లీ వే.
1: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
1: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
2: There are no caste differences.
1: అందరూ ఒకే కాస్టే.
2: All belong to one caste.
1: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
2: But this difference in the culture.
1: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
2: Because of the difference in the culture, the life pattern.
1: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
2: So you should also consider that.
1: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
2: If it's to your convenience, you quote
1: Swami. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
2: That we don't want to do, you don't quote Swami.
1: ఇది సరైనటువంటి భక్తియా?
2: Is it proper devotion?
1: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
2: You should follow whatever Swami says.
1: నీకు ఇష్టమైనది మాత్రం అనుసరించడము, ఇష్టంగా దానికి కల్చర్ ని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
2: You follow that what you like and drop that you don't like.
1: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
2: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
1: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
1: అక్కరకురాని చుట్టము
2: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్
1: నొక్కిన వరమిని వేల్పు
2: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్
1: మోహమున తానెక్కిన పారని గుర్రము
2: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్
1: కున విడువంగ వలయు
2: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ
1: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు
2: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్
1: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు
2: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్
1: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు
2: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్
1: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు
2: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్
1: ఇది ఎవరికి చెప్పాడు
2: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్
1: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు
2: This is said in three ways.
1: అది వదిలిపెడుతున్నారు.
2: They forget that.
1: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
2: They take these things.
1: కట్టగలపడి గదర సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడాను.
2: This is said in sumati to a man with a good mind.
1: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
2: Without having this good mind, you go on thinking this relation has not come to my rescue.
1: నీవు చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
2: If you don't help him earlier, how do you expect help now?
1: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
2: Even parents won't come to your rescue.
1: కనుక అక్కరకు రాని చుట్టము.
2: The relation will not come to your needs.
1: అప్పుడు సుమతిగా నీవు ఉంటుంటే చా అందరూ బంధువులు అంతా వస్తారు. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
2: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
1: ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదు అంటే ఏం గతి అవుతుంది నీకు?
2: ది ఫెలో హూ హాజ్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్.
1: అజ్ఞానమే.
2: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
1: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
2: An intelligent man will know the riding first or else he will not go anywhere near the horse.
1: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu bhagavantudu kuda ataniki varalu andistadu.
2: The one with full faith in God will pray to him wholeheartedly.
1: Faith lekunda devuda naaki chechi pettu ante etla chechi pettadu?
2: Without faith how do you demand? Oh God, give me this.
1: He is not your servant.
2: God is not your servant.
1: Kaani aa bhakti neelo untunte neeku servant servant servant.
2: But if you have that faith and devotion, you will be servant of the servants.
1: Karukane bhagavantudu sarvanukudu servante.
2: God is the servant of all.
1: Anduvalne
2: so
1: meeku chakkani chinna udaharanamu.
2: A very good example.
1: Servant eppudu kudanu
2: servant all the time.
1: Bhagavantudu pooja room ku daggara dwaram daggara ninchukoni untadanta servant ga.
2: Servant will be there at the doorstep of the temple of God.
1: Naa bhaktudu em kortadu atani koriku nerveetchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
2: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఎస్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
1: డివోటీ. వాడు భక్తుడేగిని కాకుండా పోతే,
2: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
1: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
2: దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
1: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
2: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
1: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
2: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
1: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
2: హీస్ వర్చువస్ అండ్ హీస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
2: But in front of God Rama, he is very humble.
1: Ravana daggara deerudai nilchadu.
2: In front of Ravana he stood there in front of him.
1: Karanam emiti?
2: What the reason?
1: Ahankaram galavana daggara deeruduga nilchadu bhaktudu.
2: In front of an egoistic man, the devotee stood as a warrior.
1: Premamayudainatundi bhagavantu daggara deenudai unnadu.
2: In front of God, who is the embodiment of love, he was so humble.
1: Kalustuga prabhavam nadaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
2: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులకు పరాధీనుడే.
2: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
1: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
2: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను పరాధీనుడే.
2: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద
1: డివోటీ. ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
2: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హీస్ విత్ యూ.
1: కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
2: భగవంతుడు
1: గానలోనుడు.
2: God will be carried away by music. He loves music.
1: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తూ ఉంటారు.
2: Therefore నారద తుమ్మురా continue to sing.
1: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
2: When once you sing wholeheartedly, God
1: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
2: The music will be able to melt a person and move and
1: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
2: Some poets compose.
1: రామా నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
2: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
1: ఇంకా గేయం రాస్తుంటారు.
2: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
1: అందులో రామా నన్ను కాపాడురా అంటుంటారు.
2: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
1: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
2: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
1: కానీ అదే గాయకుడు వచ్చి
2: బట్ ఎ సింగర్
1: రామా నన్ను కాపాడు ఎంత ఆధ్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
1: కనుక ఈ మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
2: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
1: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
2: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
1: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
2: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
1: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
2: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
1: కానీ ఇంకా మున్ముందు
2: ఇన్ ఫ్యూచర్
1: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
2: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
1: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
2: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
2: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
1: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
2: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
1: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
2: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
1: ఇది చూడండి వస్త్రం.
2: దిస్ ద క్లాత్.
1: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
2: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఇందులో ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
2: ఇఫ్ యు సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యు కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
1: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
2: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
2: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
1: కనుక
2: సో
1: ఇంకా మున్ముందు కూడాను
2: ఇన్ ఫ్యూచర్
1: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్ అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: మాట.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is the what is conveyed to you.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఫలములోని మధుర రసం తరువు తాను ఎరుగున,
1: ద స్వీట్ జ్యూస్ కంటెయిన్డ్ ఇన్ ద ఫ్రూట్ ఈజ్ నాట్ టేస్టెడ్ బై ద వెరీ ట్రీ,
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
1: ద నెక్టర్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ నాట్ ఇట్స్ టేస్టెడ్ బై ద క్రీపర్,
0: నివృత్తిసార సాహిత్యము ప్రవృత్తి పండితుండే పెరుగును,
1: ఎ స్కాలర్ హూ ఇస్ అవుట్ వర్డ్ కెనాట్ నో ది ఇన్ వర్డ్ ఎసెన్స్,
0: గ్రంథాల్లోని మధుర రసము కాగితం అనుభవించున,
1: ఆల్ ది మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ నాట్ నోన్ టు ది పేపర్,
0: ప్రపంచమున ప్రవృత్తి మార్గమనియు నివృత్తి మార్గమనియు రెండుగా విభజిస్తున్నారు,
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ పాత్స్ వన్ ఇస్ అవుట్ వర్డ్ నదర్ ఇస్ ఇన్ వర్డ్,
0: కానీ ప్రవృత్తి నివృత్తుల యొక్క నిజస్థానం ఒక్కటే,
1: యాక్చువల్లీ ద పాయింట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఫర్ బోత్ ది వేస్,
0: భౌతికంగా లౌకికంగా ప్రాకృతికంగా అనుభవించేదంతా కూడాను ప్రవృత్తులని, దీనికి అతీతమై అంతర్ముఖమై ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
1: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్ బ్లిస్ఫుల్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే,
1: యాక్చువల్లీ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ పాత్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్,
0: అదే మానవత్వము,
1: దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
1: వి క్లాసిఫై ఇంటూ టూ కేటగిరీస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఇన్ హ్యూమన్ సోజర్న్.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్వర్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్,
0: ప్రతిధ్వనులే,
1: రిజౌండ్,
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపమునైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీటిని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.

0: డు చూచి చూచి బ్రొక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫార్ ది మంకీ టు క్రాస్ దిస్ ఓషన్? డూ యూ థింక్ దట్ లక్ష్మణుడు
0: గలవాడు?
1: భరత ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: రాముడు ఎక్కడ ఉన్నాడంటే అతనికి తెలియదు.
1: హీ డజంట్ నో వేర్ రామ ఇస్.
0: దారి చూపేటువంటి వాళ్ళు లేరు.
1: నోబడీ విల్ షో ద
0: వే. చూచాడు.
1: హీ సా.
0: పక్షులంతా ఒక దగ్గర ఉంటున్నాయి.
1: హీ సా ఆల్ ద
0: పక్షులు ఆడుకుంటున్నాయి.
1: బర్డ్స్ వర్ ప్లేయింగ్.
0: పక్షులు ఆడుకునే ప్లేస్ లోపల జలం ఉంటాది.
1: వేర్ ద బర్డ్స్ ఆల్ అరౌండ్
0: ఎక్కడ జలం ఉంటాదో అక్కడ రాముడు ఉంటాడు.
1: వేర్ దిస్ వాటర్
0: అని ఈ విధంగా సూక్ష్మబుద్ధితో యోచిస్తూ వచ్చాడు.
1: బీయింగ్ సో ఇంటెలిజెంట్ హీ కుడ్ థింక్ ఇన్ దిస్ వే.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్
0: నోటీస్డ్. ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీఈస్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్. సన్ ఈస్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీఈస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
0: మహా శాంతి స్వరూపుడు
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్. అంటే బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమంగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్.
0: సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే, హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్.
0: అన్న,
1: బ్రదర్,
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: వియోగాగ్ని.
1: వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ వర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఐ విల్ స్టే.
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యు ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యు షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యు రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ ఓపెన్.
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్.
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
0: యాజ్ సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్.
0: అన్నా ఎక్కడ నిర్మించు?

0: చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్ వేర్ ఎమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్?
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫీల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యు సాడ్?
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్.
0: ఇష్టమైన చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డు ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు?
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
0: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద.
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
0: don't feel so sad." నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాన చోట్లో నీవు దీన్ని పర్ణచాలి నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hurt is.
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరు లేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్
0: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
0: అయోధ్య. నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భర్త మాట భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గురువును కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama.
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ అస్ మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: క్రమముదప్పక మింట చెలనావు చంద్రుడు క్రమముదప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయుతారగల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో ద అబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హ్యాస్ ఫౌండ్ అవుట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
0: Kadupu ninduku tindi, kanti ninduku nidra, onti ninduku vadra vasramu, inti ninduku pillalu. Kalakalalaade kalatrayamulato, kilakalalaade undaruto, idiye prakruti yokka vaibhavam ani bhavinchutu tripti pondutuntaru.
1: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadhi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevithanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
1: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
0: Upanishadulu yendu ee shashvata aanandamunu pondhe nimittamai taittiriya upanishattu ee oka deenini oka pachiga polchukonnadi.
1: ఉపనిషత్స్, ద తైత్రోపనిషత్ ఇన్ పర్టిక్యులర్ డిస్క్రైబ్స్ ద బర్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: ది హెడ్ సింబలైజెస్ శ్రద్ధ ఆర్ సిన్సరిటీ.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము ఋతం అని పిలుస్తూ వచ్చారు.
1: ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ కాల్డ్ ఋతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
1: ద లెఫ్ట్ వింగ్ ఈస్ కాల్డ్ సత్యం.
0: ఋతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగములు అనగా రెక్కలు.
1: ఋతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ, ఋతం, సత్యం, మహత్తత్వం, యోగము. ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ, శ్రద్ధ, ద ఋతం, ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: ఋతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: ఋతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
0: త్రికాల భాజ్యం ఋతం అన్నారు.
1: ఋతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
0: ఎట్టి కాలములందు. మూడు కాలములందు మార్పు చెందినటువంటిది ఈ ఋతం.
1: ఋతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
1: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలమునియందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంది. కానీ సత్యం మాత్రము వదలదు.
1: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీన్ని సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సత్యం.
0: ఇంకా కంఠం ఉంటుండాలి,
1: నెక్.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం, హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఋతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ యుల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని, ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
1: మ్యాన్ వితౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ, సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధ.
1: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధయందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
1: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: ఈ శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
1: దట్ విత్ సిన్సెరిటీ ఈజ్ తారకం.
0: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
1: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఈజ్ మారక, చేంజబుల్.
0: కనుక తారకము, మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
1: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
1: దట్ విత్ శ్రద్ధ, వితౌట్ ఇట్ ఈజ్ మారకము.
0: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
1: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
0: ఇటు తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
0: తైత్తిరీయ ఉపనిషత్తునందు ప్రధానమైనటువంటి సూత్రము.
1: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
0: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
1: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ తైత్తిరీయోపనిషత్తునందున్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
1: ద వే హౌ తైత్తిరీయోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
0: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
1: In spiritual field, this sincerity is almost a mantra.
0: కనుకనే తారక మంత్రం అని చెప్పేదంటో శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
1: Therefore, taraka speaks of this mantra.
0: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదేదే మారకము.
1: Without this sincerity, it is maraka, changeable.
0: Marakam anetundi sadda undadi kaani idi continue ga prayatninchajeyandi.
1: In maraka the changeable, there is no sincerity.
0: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukodanu trikalam endukodanu shashtanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
1: Therefore, taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
0: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
0: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
0: ee moodinti yokka saarame nijamaina petti gnanam.
1: The essence of these three is true wisdom.
0: Kalaka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetundi kaadu.
1: It is not merely the experience of non-dualism.
0: Dvaitamunandu kunnu advaitam emidi untunnadi.
1: Even in dualism there is non-duality.
0: Ilanti parama satyanni prabodhinchinatundi taittiriya upanishattu.
1: Taittiriya upanishad speaks of this supreme principle of truth.
0: Deeniki maroka samayamunandu shankarulu varu jayatra chetunnappudu anni vaipulu kodunu prayanam salputu vacharu.
1: Shankara went round the country celebrating his victory.
0: Bharata deshamunanta kodunu nalumulalla tirigi vacharu.
1: He went round all the four corners of this country.
0: Kani uttara deshamunaku vellinappudu
1: when he was in the north
0: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
1: He could come across a sage of nobility and excellence.
0: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo unnatvanti vaade.
1: He is not merely a celibate but he is a householder.
0: Athani pere mandalikudu.
1: His name is Mandalika.
0: Athani patni Ubhaya Bharati.
1: His wife is Ubhaya Bharati.
0: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatundi.
1: Ubhaya Bharati is full of plenty and prosperity.
0: Rutam satyam mutam moodintiki kodunu gurtinchinatundi.
1: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
0: Athanito Shankara varu vaadam chesadaniki koorukunnaru.
1: Shankara was ready to argue with him.
0: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
1: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్
0: మండనమిస్తుని భార్య.
1: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్తు.
0: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు.
1: She has no doubt with regard to the winner in this argument.
0: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
1: Ubhaya Bharati knows all the details
0: of this. వారు మండన మిశ్రుడు వాదించే సమయ లోపల తాను ఏక దీక్షతో పూని ఈ వృతాన్ని పూనుకుంది.
1: When there was argument

0: ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
1: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడే ఈ అహంకు ప్రవేశం ఉండదు.
0: Then there'll be no aham ego.
1: అహంను తుడిచివేయకుండా నాని మాత్రం కాదు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
0: You cannot know the sanctity of
1: life. ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: This is the teaching of Ubhaya Bharati.
1: ఒకానొక సమయం లోపల తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: At one time she built a hermitage along the shores of Ganges and started.
1: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
0: There are many disciples around her listening to her teaching.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
0: And then Ubhayabharati could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగ అయిపోయినాడు.
0: He has totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: He is one of his.
1: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
0: Ubhayabharati found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక బుర్రను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతుకూడను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞాని నిజమే.
0: He is one of wisdom, no doubt.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండది.
0: Here there is some fault in him.
1: అది అతనికి వినయతట్టుగా చెప్పింది గట్టిగా.
0: And she declared loudly.
1: ఏమని చెప్పింది?
0: What did she say?
1: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
0: And disciples asked her, what is the fault here?
1: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడపడి ఇక్కడ వచ్చి తన తల క్రింద నిండిన బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్డ్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
1: తక్షణమే ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవే అనింది.
0: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్
1: కస్టడీ. ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఇస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
0: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణిస్తూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణాలు కూడాను వాళ్లలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Manuka streelu kada ani varni manam alachyam cheyakoddu.
0: Because they are women, you cannot neglect them.
1: Vaaru pratyaksha prabhana swaroopulu.
0: In fact, they are very forms of energy.
1: Pratyaksha gnana swaroopulu.
0: They are the embodiments of wisdom.
1: Kanukane atti gnana swaroopulainatundi streelu manam kontha varakunu gauravinchutu raavali.
0: We have to respect women who are the personification of wisdom.
1: Aave okaanaku samayam lopana cheppindi.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ మృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: ఇఫ్ విమెన్ ఆల్సో గో అలాంగ్ విత్ దేర్ ఫైల్స్ టు ద ఆఫీసెస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిచెన్.

0: బాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
1: If they go to schools and colleges to teach, who will teach their own children?
0: ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంత ఉండు.
1: There may be a kind of solution to the financial problem, but there will be so many problems at home.
0: ధనం వల్ల కొరత తీరుతుంది కానీ ఇంటిలో ఉన్నటువంటి బాధలు ఎన్నో ఉంటుంటాయి.
1: The financial demands may be met with, but there will be many house problems.
0: కనుకనే వారి అన్ని బాధలు కూడా ఓర్చుకొని
1: they could bear all the suffering,
0: అన్నిటిని సహించుకొని
1: they could bear all the suffering
0: and లభించేటువంటి దుఃఖములు కష్టములంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోయేటువంటి ధీరులు గంభీరులు వాళ్ళు.
1: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
0: గృహమర్యాదలను కాపాడుకుంటూ
1: they uphold the
0: గృహిణి అనేటువంటి కీర్తిని నిలబెట్టుకుంటూ
1: they uphold the courtesy and the prestige
0: ఈ ప్రచారం ప్రపంచానికంతా చాటుతూ వచ్చింది. ఉభయ భారతి
1: propagated this idealism.
0: కనుక ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
1: Nobody can know the actual potential of every person.
0: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
1: If man wants to be the one of wisdom, he should know the threefold path.
0: సత్యం బ్రూజాత్,
1: speak truth,
0: priyam bruyat,
1: in an acceptable way.
0: Bruyat satyam apriyam,
1: never say truth in a harsh way.
0: Satyam anetundi kevalamu oka vidhamaitundi naitika vidhiyonu kaapaadutundi.
1: Satya is the moral value.
0: Priyam bruyat idi kevalamu dharmika gunamunu kaapaadutundi.
1: The truth has to be said in a good way, palatable way.
0: Bruyat satyam apriyam idi aadhyatmika gunamunu kaapaadutundi.
1: Never say it in a harsh way, that is spiritual.
0: Anniyu satyamlone emidi untunnavi.
1: All are present in satya.
0: Satyame pratyaksha daivam prati manavulaku.
1: Truth is God to everyone.
0: Ye devalayamu ponakkaledu.
1: You don't need to go.
0: Satyam sarvatra untundadi.
1: Truth is everywhere.
0: Satyame sarva sampadanu kodanu kolipothunnattuga vaari kodanu kaapaadutundi.
1: And truth will confer all the plenty and prosperity to everybody.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Satya margamunu avalambinchandi.
1: Follow the path of truth.
0: Dharmamunu poshinchandi.
1: Sustain dharma.
0: Jeevita margam lopala nijamainatvanti gnanamunu anubhuddhi cheskondi.
1: In the path of life, acquire wisdom.
0: Ee gnanaabhivruddhi nimittamai
1: improve upon wisdom.
0: Manamu annam bruyat. అన్నం సరైన సదువైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
1: వీ బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
1: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
0: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
1: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
0: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
1: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
0: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
1: Then Vishnu.
0: రసమై విష్ణు.
1: The essence of food.
0: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటాది.
1: The essence of food is supplied to the whole body.
0: అది విష్ణు స్వరూపము.
1: That is Vishnu vastness.
0: బ్రహ్మో దేవో మహేశ్వరః.
1: బ్రహ్మా
0: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వరః.
1: The one who partakes food is Maheshwara.
0: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
0: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
0: శివస్వరూపమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ శివ?
0: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
1: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
0: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
1: హౌ డస్ హీ సాక్రిఫైస్?
0: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
0: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
1: How did he do it?
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి తెలియదు.
1: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
1: he has given up the body attachment.
0: ఆత్మాభిమానం నుండి తన ఆత్మను ఇమర్చి
1: he remained in the state of the self ఆత్మా.
0: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదు అని పార్వతి బోధించింది.
1: పార్వతి టోల్డ్ హిమ్ యు గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
0: ఒక ఇల్లు కూడా లేదే.
1: యు డోంట్ హావ్ రెసిడెన్స్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటి కురివలేదు.
1: యు గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్. యు డోంట్ హావ్ రెసిడెన్స్.
0: దోసెడు కంపలేదు.
1: యు హావ్ నో షెల్టర్.
0: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
1: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
0: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
1: శివ పాసిఫై
0: పార్వతి. ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే?
1: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ బిగ్ హౌస్?
0: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
1: And the rats will get in even before we go.
0: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
1: And then there will be cat also following rat.
0: పిల్లి బాలకు ఒక పెయ్యవలయు.
1: అండ్ యూ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
1: అండ్ హీ టోల్డ్ పార్వతి దిస్ వే, డోంట్ ఎక్స్పెక్ట్ దీస్ థింగ్స్.
0: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతోడ విడదారు గుంపెడు జడతోడ.
1: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
0: జడలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
1: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there,
0: dambaina palanetrammu thoda,
1: with the forehead which is so big,
0: nalla regini vanti nallani medu thoda,
1: with the dark neck,
0: karamulu naga kankanamu theda,
1: and with all the ankle there,
0: nadumulu chutti naga charmam thoda,
1: and there you find the skin around
0: the face, bhasmamu thoda,
1: and with bhasma
0: vibhuti thoda, kunkuma pottuto,
1: and the kunkum on the forehead,
0: tamula raga darambu thoda, talhaima mayavajra taatankamulu thoda, విచ్ఛాస్త్రమధ్య వృష్టి తోడ, నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు, మెరుగు చామన చాయని మేని తోడ.
1: With all the shine, with all the light and the skin around the waist and the kumkum on the forehead, Shiva shines forth. And Shiva sacrificed the body. With all the shining light of the moon, with all the four locks interwoven, and there is find the resplendent with the wide forehead. With that apparel, he sacrificed all.
0: ప్రపంచములకు జ్ఞానబోధన చల్పుతూ వచ్చాడు.
1: హి టాట్ ద లెసన్స్ ఆఫ్ విజ్డమ్ టు ద వరల్డ్.
0: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
1: వాట్ ఈస్ విజ్డమ్?
0: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానం అన్నాడు కట్టగలిపటికి.
1: జ్ఞాన అండ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ జ్ఞాన.
0: మన దేహమును పరిశుద్ధం చేసుకోవాలి.
1: వీ హావ్ టు కీప్ అవర్ బాడీ ప్యూర్.
0: మన మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
1: మైండ్ మస్ట్ బి ప్యూర్.
0: మన కర్మను మనం పరిశుద్ధం చేసుకోవాలి.
1: అవర్ యాక్షన్స్ మస్ట్ బి ప్యూర్.
0: కనుకనే దీనిని the proper study of mankind is man ani.
1: This what is said, the proper study of mankind is man.
0: Anta emti a mankind?
1: What is mankind?
0: Sharira manasu karmala yokka ekatvame mankind.
1: It only means unifying thought, word and deed.
0: ఇట్లాని మనం ఈనాడు చేస్తున్నామా?
1: ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్?
0: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎక్సర్సైజ్.
0: కష్టపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
0: మన శరీర శుద్ధత.
1: చెక్ చెక్ ది
0: గంగా నదికి సద్లోనే ఉంటుంటారు.
1: అండ్ ఈస్ దేర్ వెరీ క్లోజ్.
0: కానీ స్నానం చెయ్యరు.
1: దో రివర్ ఇస్ సో క్లోజ్ యూ డోంట్ టేక్ బాత్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే అన్ని ఉండి కూడా వారు పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
1: దో వీ హ్యావ్ ఆల్, వీఆర్ నాట్ ప్యూర్.
0: దీనినే అశుద్ధతో కూడినటువంటి వాడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
0: అన్ని అనుకూలములు ఉండి కూడా మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
1: దో వీ హ్యావ్ ఆల్ కన్వీనియన్సెస్, వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
0: అది సోమరితనం అన్నారు.
1: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
0: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ, తమో గుణ.
0: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
1: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
0: మానవత్వాన్ని పెంచుకుని
1: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
1: వాట్ యు హావ్ టు నో టుడే ఈజ్,
0: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్ట్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
0: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
1: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
1: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
0: తినే భావము,
1: ద ఫీలింగ్,
0: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
0: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
1: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
0: పూర్వకాలం నందు
1: ఎర్లియర్
0: ఆచార బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడాను
1: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
0: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి, కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
1: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
0: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
1: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
0: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
1: If the cook is there, what
0: thinking
1: he would have? What thought he would be entertaining? All the thoughts of the cook will get into the food, turns into a poison.
0: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
1: So they didn't entertain anybody.
0: కనుక అన్నం బ్రహ్మ.
1: Food is God.
0: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
1: And then the food is God in full.
0: రసో విష్ణు.
1: ఎసెన్స్
0: అది ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది, అది కూడా పవిత్రంగా ఉంటుంటుంది.
1: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
0: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
0: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
1: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
0: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
1: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
0: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో.
1: హౌ హాస్ హి బ్రాట్ దెమ్.
0: వాళ్ళని ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో.
1: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ది వెజిటబుల్స్ టోటలీ.
0: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడో ఏమిటో.
1: ఆర్ వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
0: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
1: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
0: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
1: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
0: ఎవరు మీరు గుర్తించలేరు.
1: మెనీ పీపుల్ కెనాట్ నో.
0: జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నియో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ వీ డూ సో మెనీ యాక్షన్స్.
0: ఎన్నియో దోషములను మనం పొందుతున్నాము.
1: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వీ డూ.
0: స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
1: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
0: అప్పుడే ఈ పన్ని పరిశుద్ధమైపోతాయి.
1: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
0: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
0: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
1: అట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
0: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
1: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
0: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
1: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
0: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దేర్ లైస్ ఎ సీక్రెట్ నోబుల్ సోల్.
0: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి
1: వన్ డే ఎ సేట్ ఎ రిచ్ మ్యాన్.
0: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
1: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11వ డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
0: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
1: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
0: ఏమిటి అది పాయిజన్?
1: వాట్ ఇస్ ద పాయిజన్?
0: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
1: హౌ డి షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
0: చూచాడు.
1: యు నో
0: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
1: దట్ సేట్ రిచ్ మ్యాన్ ఇస్ ఓల్డ్ పర్సన్.
0: ధనాశ చేత ఒకరిని భ్రమింప చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ మనీ హీ కుడ్ మ్యారీ ఏ యంగ్ గర్ల్.
0: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
1: దట్ యంగ్ గర్ల్ వాజ్ షెడ్డింగ్.
0: నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
1: And she was so sad because of her father.
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: She was feeling very sad.
0: కనుకనే ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
1: One day what did she do? She jumped into Ganges.
0: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
1: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11వ డే.
0: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
1: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
0: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్. ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
0: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
1: The food is made.
0: ఇదందరూ భుజించారు.
1: All had partaken.
0: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
1: The man of truth, the noble soul, could not sleep that night.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He was miserable.
0: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
1: And he could visualize young girl.
0: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
1: I don't have any thought of a woman.
0: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
1: I don't have any sensual pleasure.
0: నాకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం.
1: How is that I dream of a
0: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
1: The moment he sat for meditation, he saw that young lady.
0: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
1: It is a very miserable thing.
0: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది.
1: In fact, what I thought appears in meditation.
0: అని రెండవ దినము సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గర పోయి ప్రయత్నించాడు.
1: And he questioned his guru, సచ్చిదానందం.
0: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
1: He said, Swami, why do I dream like this?
0: నాయనా, యోచన పడవద్దు.
1: Don't worry.
0: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
1: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
0: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది.
1: Then he could know that young girl committed suicide.
0: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
1: Nobody knows how she committed suicide.
0: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
1: It is only 11th day which is a rite for form.
0: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
1: And he could know what all had happened.
0: రెండవ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
1: The Sachidananda Guru told his disciple, this is how she committed suicide. దాని వల్ల
0: ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి ఒక సిచువల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిపార్టెడ్ సోల్ ద ఫుడ్ ఈస్ పాయిజన్ అండ్ యూ కుడ్ సీ హర్ ఇన్ యువర్ విజన్.
0: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
1: ద ఫీలింగ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇంప్యూర్ ఇట్ షోస్ ఆల్ ఇంప్యూరిటీస్.
0: ఆనాటి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
1: That day renunciant has given up taking food.
0: Phalam dilatamu kaalam gadapatam.
1: He had partaken only fruits.
0: Edo inta paalu taagatam kaalam gadapatam.
1: And he just took
0: dehaniki edo undali kada.
1: Something is required for the body.
0: Vichanam deharachatam dehani kaapadukune nimittam kontha aaharam undali.
1: Food is essential for the maintenance of the body.
0: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
1: ఇట్ మే బి ఎస్పరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్ ఇట్
0: పెట్రోల్ వేయాలి. కార్ రన్ కాదు,
1: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
0: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించగలిగినపోతే ఏమి జరగదు.
1: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
0: కనుక ఏదో ఒకటి భుజించాలి.
1: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
0: కాలం గడుపుతూ వచ్చాడు.
1: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
1: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
0: స్టాప్డ్. ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
0: స్వప్నమునందు మాత్రమే కాదు జ్ఞానం నందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
1: యు ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
0: ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
1: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
0: కనుకనే ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
1: So in ancient days they all cooked for themselves.
0: ఎక్కడైనా మార్కెట్కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగాలి.
1: If any provisions are brought home you should ask where from you got it.
0: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరేమైనా ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తారు.
1: Have you stolen them or accepted as bribe you should question.
0: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
1: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
0: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
0: కనుక భుజించడానికి పూర్వము
1: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
0: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
1: ప్రే టు గాడ్ ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్
0: అది మీరు కాలేజీలో ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
1: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
0: అది పరిశుద్ధమైనటువంటి భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
1: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
0: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
1: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై ఎనీ దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద.
0: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
0: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలైపోయింది.
1: సో షీఈస్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
0: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
1: టు ఎక్వైర్ దట్ ప్యూర్ నాలెడ్జ్ వీ షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
0: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
1: అట్ వన్ టైమ్ విక్రమాదిత్య కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: ఆ సభయందు ఏమని చెప్పాడు, బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా.
1: హీ క్వశ్చన్ దిస్ వే, ఈజ్ ది ఇంటెలెక్ట్ దట్ ఈస్ గ్రేట్ ఆర్ ద మైండ్ ఇంటెలిజెన్స్.
0: మేధస్సు,
1: మేధస్సు
0: తెలివితేటలు,
1: ఇంటెలిజెన్స్
0: అది ఏది గొప్పది అని చేశాడు.
1: ఈ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రేట్.
0: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
1: ఇన్ ద కాన్ఫరెన్స్ ఎవ్రీబడి సెట్ దట్ ఇస్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ గ్రేట్.
0: విక్రమాదిత్యుడు దాన్ని అంగీకరించలేదు.
1: విక్రమాదిత్య డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: అన్నింటికంటే బుద్ధి చాలా గొప్పది అన్నాడు.
1: బుద్ధి ఇస్ సుపీరియర్ టు ద మైండ్.
0: మేధస్సు లోపల కొన్ని కొన్ని మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: మైండ్ మే హావ్ చేంజెస్.
0: వ్యక్తిగతమైనటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: దేర్ మే బి ఇండివిజువల్ చేంజెస్.
0: ప్రవర్తన సంబంధించినటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: చేంజెస్ బేస్డ్ ఆన్ ద కాండక్ట్.
0: కానీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది.
1: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ప్యూర్.
0: కనుకనే బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు.
1: సో దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
1: దేర్ ఫోర్ ఈ సెట్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఈస్ ట్రాన్సెండెంట్.
0: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
0: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
1: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
0: దోషములు కూడా హృదయంలో ప్రవేశించవు.
1: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: బ్రహ్మ
1: ఫుడ్ ఈస్ గాడ్.
0: రసో విష్ణు,
1: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: భోక్తో దేవో మహేశ్వర,
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
0: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
1: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
0: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నారు.
1: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
0: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
1: వి డు సర్టన్
0: సాధనలు ప్రధానం కా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
1: దీస్ స్పిరిచువల్ పాత్స్ గివ్ యు టెంపరరీ హ్యాపీనెస్.
0: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: యు నీడ్ ఎటర్నల్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
1: టు ఎక్వైర్ దిస్ బ్లిస్
0: అన్నం బ్రహ్మ.
1: We should begin with food. Food is God.
0: తో దేవో మహేశ్వర.
1: ఈ మూడింటి యొక్క తత్వం విష్ణు.
0: మనం తినే ఆహారము, రక్తము, దాన్ని సంచరించేటువంటి అంగములు అన్ని కూడా పరిశుద్ధమైపోతాయి.
1: Therefore, the food, the essence and the blood, they'll all be sanctified.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం.
1: ఋతం సత్యం టు బిగిన్ విత్.
0: అనగా ఋతం చాలా గొప్పది.
1: ఋతం ఇస్ గ్రేటెస్ట్.
0: ఋతం అనగా త్రికాల భాజ్యమైనటువంటిది. ఋతం
1: ఋతం ఇస్ చేంజ్లెస్.
0: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి ఋతం.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: అది నిజమైన జ్ఞానము.
1: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిణితంగా కొంచెం మార్పు చెందవచ్చును.
1: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్
0: ఆఫ్ టైమ్. మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
1: And that which is changeable is marakam.
0: వ్యక్తి సమయం నందు కూడాను కాలమును వాస్తవం చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
1: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
0: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
1: All the changes are there in only in మారకం, but not in tarakam.
0: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
1: And this is తారక మంత్ర.
0: తారక మంత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ తారక మంత్రం?
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
1: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
1: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
0: ఎరుక మన పండకుండా జాగ్రత్తనే తమకు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
1: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
0: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
0: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
1: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
0: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
1: కెన్ రిపీట్ తారక మంత్ర. వీ కాల్
0: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
1: వీ అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: అడుగు పెట్టిందంతా అసత్యమే.
1: ఎవ్రీ స్టెప్ వీ అటర్ లైస్.
0: మాట పలికిందంతా అసత్యమే.
1: వాట్ ఎవర్ వీ సే ఇస్ అన్ట్రూత్.
0: కాలు పెట్టిందంతా అధర్మమే.
1: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్.
0: పలికిందంతా అసత్యమే.
1: అండ్ వాట్ ఆల్ వీ స్పీక్ ఇస్ అన్ట్రూత్.
0: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
1: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
0: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
1: We are full of selfishness and self interest.
0: ఇలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఏమాత్రం భావించకూడదు.
1: We should not consider these traits.
0: భక్తులు భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
1: Calling ourselves devotees, we commit all wicked deeds.
0: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
1: And he is the worst of the sinner.
0: అలాంటి పాపిని మొహం కూడా చూడకూడదు.
1: We should not see the face of such sinners.
0: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
1: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
0: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
1: విదిన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అలాంటి మాలిన్యానికి మనం చేర్చుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
0: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
1: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
0: ధనం కంపాదించవచ్చును.
1: మనీ యూ కెన్ హ్యావ్.
0: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
1: సమ్ సే స్వామి వీ డోంట్ హ్యావ్ లీవ్ టు అటెండ్ భగవాన్.
0: లీవ్ పెట్టేసేస్తామన్నారు.
1: దే సెడ్ దే విల్ అప్లై సిక్ లీవ్ అండ్ కమ్ హియర్.
0: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
1: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
0: అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
1: డస్ నాట్ మ్యాటర్ ఈవ్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
0: సత్యవ్రతాన్ని ఆచరించండి.
1: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
0: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
1: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
0: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: మనం పవిత్రతను పొందాలి.
1: అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
0: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
1: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
0: అది అన్నం బ్రహ్మ.
1: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
0: సో విష్ణు.
1: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: సో దేవో మహేశ్వర.
1: అండ్ ది ఇన్డ్వెలర్ ఇస్ మహేశ్వర.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్?
0: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: మనం దైవంతో స్నేహం చేయాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: అతని స్నేహం ఒక్కటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
1: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
1: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈస్ దేర్.
0: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ వీ షుడ్ హ్యావ్.
0: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్,
0: సార్థకం చేసుకున్నటువంటి దాన్ని సాధనలో నింపాలి.
1: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
0: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
1: వాట్ యూ షుడ్ నో టుడే ఈజ్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
0: సత్యమే మన జీవితానికి ఆధారము.
1: ట్రూత్ ఈజ్ ది
0: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాము.
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది ఎక్స్టెంట్
0: పాసిబుల్. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పార్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
0: అన్నం బ్రహ్మ.
1: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
0: ఎందుకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
0: రసో విష్ణు.
1: రస ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: దేవో మహేశ్వర.
1: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
0: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
1: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
1: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come.
0: సమయం చిక్కితే ఛాలెంజ్ కాచుకొని ఉంటారు.
1: దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు బి హియర్.
0: అలాంటి ఛాన్స్ అంతా కూడా ఈనాడు దక్కినటువంటిది చిక్కినటువంటిది సార్థకం చేసుకోవాలి.
1: సీ మేక్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ఛాన్సెస్ గివెన్ టు యూ.
0: ఏ శవకరమైనటువంటి పదం కూడా మీరు ఉపయోగపెట్టకండి.
1: అండ్ నెవర్ యూజ్ ఎనీ హార్ష్ వర్డ్స్ ఎనీ టైం.
0: ఎలాంటి పరిస్థితుల్లో అసత్యం ఆడవద్దు.
1: నెవర్ స్పీక్ అన్ట్రూత్ ఎట్ ఎనీ టైం.
0: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
1: If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence.
0: ఈ మౌనం చేతనే సర్వకార్యములు సిద్ధిస్తుంది.
1: By observing silence, you can achieve everything.
0: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
1: By telling truth, you may be afraid of harming somebody.
0: అసత్యం చెప్తే నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
1: By uttering falsehood, you may see that you may sin.
0: అసత్యం భయపడనక్కర్లేదు. సత్యమునకు విలువనక్కర్లేదు.
1: You don't need to fear to speak truth.
0: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
1: Under those circumstances, అబ్జర్వ్
0: సత్యాసత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
1: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో, స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
1: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
0: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
1: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
0: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ డజన్ డిజైర్ ద సెలబ్రేషన్.
0: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
1: మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెం.
0: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
1: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్, దిస్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్.
0: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఇట్.
0: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
1: హి డజంట్ వాంట్ ఎనీ సెలబ్రేషన్.
0: నిత్యము పండుగే.
1: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
0: నేను
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్ బ్లెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ.
0: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
1: హి డజంట్ వెయిట్ ఫర్
0: యు. ఆనందం నా నుండి ఉండేది.
1: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
0: ఇట్ ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: ద బ్లెస్ ఆఫ్ భగవాన్ ఈజ్ ఎటర్నల్ బ్లెస్.
0: ద్వంద్వాతీతం కలిగి సత్యం తత్వమశాది లక్ష్యం.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూవల్ సుప్రీం అండ్ స్పిరిచువల్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ అన్బ్లెమిష్డ్. ఇట్ ఈస్
0: భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్లెస్.
0: నాకెట్టి గుణములు లేవు.
1: నో అట్రిబ్యూట్.
0: నమ్మినా నమ్మకపోయినప్పటికి నా యొక్క దీనికి నేనే ఆనందం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
0: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
1: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
0: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ భగవాన్
0: మీ క్షేమం కోసమని,
1: ఫర్ యువర్ వెల్ఫేర్,
0: మీ పవిత్రత కోసమని,
1: ఫర్ యువర్ ఓన్
0: మీ ఆనందం కోసమని,
1: ఫర్ యువర్ హ్యాపీనెస్,
0: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
1: భగవాన్
0: దోషరహితులై జీవించండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
0: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
1: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్
0: ఎలాంటి సంఘం చేరినప్పటికీ
1: you may be in any company
0: aa sangam dwara mee doshanni penchukokoddu
1: and don't develop cultivate bad habits
0: alanti dosharehitulai meer jeevinchadame naaku chaala aanandamu
1: bhagavan wants you to lead a spotless life
0: naaku eppudu ekkada kudunu ee vidhamainatundi okka baadalu naaku kalagavu
1: bhagavan has no suffering at any time
0: naaku ee vidhamainatundi vicharamu ledu
1: no worry at all
0: ఎలాంటి చింతన నాకు లేదు.
1: నో థాట్స్ వాట్స్ ఎవర్.
0: ఇవన్నీ నాకెందుకు, అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
1: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
0: ఏది చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
0: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
1: ఎవ్రీథింగ్
0: వాట్ ఎవర్ ఐ టెల్, వాట్ ఎవర్ ఐ డూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ,
0: నాట్ ఫర్ మీ.
1: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
0: నేనే మీకోసం ఉన్నాను.
1: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
0: నా కోసం ఇంక నాకెందుకు.
1: అండ్ వాట్ ఇస్ దట్ హీ వాంట్స్.
0: కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి.
1: Make full use of Bhagavan.
0: నేను ఎప్పుడు సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
0: ఇది ఏ ముఖ్యమైన. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
1: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
0: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
1: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
1: You think we have committed some mistakes, so Swami is so silent, not talking.
0: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
1: భగవాన్ హ్యాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
0: నా నేత్రం ఎప్పుడు పరిశుద్ధమైనటువంటివి.
1: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
0: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
1: హీ ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
0: ఆ బ్యాడ్ అనేది మీ యొక్క ఇమాజినేషన్.
1: ఆల్ ద బ్యాడ్ ఈస్ యువర్ ఓన్.
0: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
1: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
0: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది.
1: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ ఏమో అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
0: సంశయాత్మ వినశ్యతే.
1: దోస్ దట్ డౌట్ ఆర్ షూర్ టు పెరిష్.
0: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు
0: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
1: బి డౌట్లెస్.
0: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
1: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
1: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
0: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
1: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ.
0: అందరికీ మన ప్రేమను పంచండి.
1: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
0: తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
1: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
0: అప్పుడే నీకు సరైనటువంటి మాట శాంతి జరుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటి కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
0: త్రికరణ శుద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ,
0: వృతాన్ని మనం అనుసరించాలి.
1: అండ్ యూ షుడ్ ఫాలో వృతం.
0: వృతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం వృతాన్ని అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో అడాప్ట్ వృతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్.
0: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యూఆర్ వెరీ అన్లక్కీ.
0: అది మంకీ మైండ్.
1: ఇట్ ఇస్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: ఇది తారకం మ్యాన్ కైండ్.
1: తారకం ఈజ్ మ్యాన్ కైండ్.
0: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
1: మారకం ఈజ్ మ్యాన్ కైండ్.
0: కానీ మంకీ మైండ్.
1: ఇట్ ఇస్ మంకీ మైండ్.
0: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ గో.
0: మనం మంకీ కాదు.
1: యు ఆర్ నాట్ ఎ మంకీ.
0: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పుట్టిన దినం అనేటువంటిది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటిది ఒకటే ఒకటి.
1: యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
0: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
1: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
0: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
1: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
1: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
1: బై ఇట్ సైడ్ ఇస్ రైచోస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
0: సత్యము రెండు కూడా మీరు అనుసరిస్తూ పోవాలి.
1: ఫాలో సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: బుద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజభక్తులకును. కర్మము ఈలలో కర్మము. కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: The human life is the result of action.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: And he grows by action.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: Birth and death happen because of action.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలే జరగకూడదు, జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమే ఈ జగత్ అంతా ఇక్కడను ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలే.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోటము అన్నీ కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలు మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకనే అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వకర్మలను భగవత్ ప్రత్యర్థము అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: In that case, you will not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam. Ishvara sarva bhutamani endu unnadu.
1: God dwells in all of the beings.
0: పామునందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: తేనెయందును ఉన్నాడు.
1: Present in scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కానీ ఎవని యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vishya, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నింటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడవుడు.
1: It is in childhood that the child in the company of other children spends the time playing and singing.
0: ఎవరంబర్దంచ కామినీరులై కారుడు.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్యవయస్సులో ద్రవ్యమార్జించడం ద్రవ్యుడు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they've gone regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కాని అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be purohit.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: యంగ్ మ్యాన్ వినయ్, హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు భగవాన్.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: హి ఆస్క్డ్ స్వామి, వాట్ ఈస్ దట్ వీ యంగ్స్టర్స్ షుడ్ డూ?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: యూత్ షుడ్ రిమైన్ యాజ్ యూత్.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: దే షుడ్ నెవర్ గ్రో ఓల్డ్.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: ద డే వెన్ యూ స్పాయిల్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్, యూ ఏజ్, యూ అడ్వాన్స్ ఇన్ ఏజ్.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్, సేఫ్ గార్డ్ ది ఎనర్జీ.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: యాజ్ యూ వాచ్ స్వామి, కెన్ యూ సే హిజ్ ఏజ్?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 ఇయర్.
1: భగవాన్ ఇస్ 81 ఇయర్ ఓల్డ్.
0: కానీ 81 ఇయర్ గా నేను కనిపించడం లేదు.
1: భగవాన్ డజంట్ లుక్ సో 81 ఇయర్.
0: దేహం కావాల్సి కొంతవరకు సరిపోవచ్చు.
1: టు సమ్ ఎక్స్టెంట్ బాడీ మే షో.
0: నాకు దేహంలోకి ఎట్టి రోగములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ హ్యాస్ నో కంప్లైంట్స్ వాట్స్ ఎవర్.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను ఖర్చుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: బికాస్ ఆఫ్ ద బాయ్ బాయ్స్ దట్ కేమ్ ఇన్ హిస్ వే, హీ ఫెల్ డౌన్ అండ్ గాట్ ది లెగ్ ఫ్రాక్చర్.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి అని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెన్డ్ విదౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: Therefore, there is 1 inch of difference between the two legs.
0: Anduvalne nenu aa vidhanga nadustunnanu.
1: That's the reason why he is walking like that.
0: Nenu intilo eppudu kuda tirutunnanu.
1: Swami goes on moving hither and there at the residence.
0: Kani bayataki vachinappudu doctors ok saraha.
1: But the moment Swami steps out, doctors advise him.
0: Swami, meeru janamlo tiriyetappudu ontariga tiriyakandi. ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: దే సెడ్ స్వామి, వెన్ యు మూవ్ అమంగ్ ద క్రౌడ్స్ డోంట్ వాక్ ఆల్ అలోన్, టేక్ ది సపోర్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ బై యువర్ సైడ్.
0: అందరి యొక్క ఆజ్ఞను మీరు పరిపాలించాలి.
1: భగవాన్ సర్టన్లీ పేస్ హీడ్ టు ది అడ్వైజెస్ ఆఫ్ ఎవ్రీబడి.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: భగవాన్ వాంట్స్ టు సాటిస్ఫై ఎవ్రీబడి.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: సో హాస్ టు సాటిస్ఫై డాక్టర్స్. భగవాన్ ఇస్ టేకింగ్ ది హెల్ప్.
0: ఎవరికి తెలియదు, నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు, పట్టుకోవద్దు, పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: యు డు నాట్ నో, భగవాన్ స్టిల్ టెల్స్ దిస్ బాయ్స్ డోంట్ హోల్డ్ మీ లైక్ దట్, డోంట్ క్యాచ్ మీ లైక్ దట్.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఎ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ, తలనొప్పి అని కానీ, ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్, ఎనీ కోల్డ్, ఎనీ హెడేక్, వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను హెల్తీగా

0: అన్ని కూడా నేను వింటూనే ఉంటుంటాను. కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ సేమ్.
0: నాకు బ్యాడ్ అనేది ఇక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: ఇట్ ఇస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికి అది రైట్.
1: బికాజ్ ఇట్ ఇస్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: Today we may be good.
0: Today మనం మంచి భోజనం చేయవచ్చు.
1: Today we may have delicious food.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: కానీ ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ తిరిగి మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమునందు
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత్ వార్
0: దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరాడు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్లీ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణ వాజ్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏం చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: as they were helpless they could catch hold of Abhimanyu, the son of Arjuna all alone.
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి
1: and they devised the పద్మవ్యూహం.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు.
1: and they forced him to get into పద్మవ్యూహం.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: the boy thought over.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్,
1: వెరీ యంగ్ బాయ్,
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: కొత్తమే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి తెలి తండ్రి నేను పదవీభూములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా. మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ?
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజారి ప్లై
0: పద్మవ్యూహం సామాన్యమైనటువంటిది కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు.
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు.
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఇస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇది దాన్ని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హి అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్ షీ విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు పోయి అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into Padma Vyuha now.
0: Nayana, idi sariyinatundi kaadu.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: Ee Padma Vyuha managa subha samayam kavali. Subha samayam.
1: To get into Padma Vyuha, auspicious moment is very much necessary.
0: Nee bharya garbhavati.
1: And your wife is in the family way.
0: కాలం ఎట్లుంటుందో చెప్పలేము.
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవుని నీ తరపు ఇంకా పుత్రక.
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను.
1: ఐ హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున. ఐ షల్ నాట్

0: disobey his command and
1: will. నీవు పోతే పోతు, కానీ నీవు యుద్ధంలోకి వెళ్లే తీరాది.
0: I may die in the battlefield, but I must get into the warfare.
1: అని గట్టిగా పరికేటివాడు.
0: And he spoke with strong faith and conviction.
1: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
0: I will never disobey the command of my father.
1: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది.
0: And he was quite convinced of the fact that he will be successfully get into the Padmavyuha.
1: Naira, వరదు వరదు వరదు.
0: Mother said, no, no, don't do that.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: Then Abhimanyu went on telling.
1: బలదర్పిత శాస్త్ర గర్భభజన ఉద్దాము వరుడు కుంభజుడు.
0: కుంభజ the Drona is an expert in archery.
1: దానిని పన్నెండు వాడు.
0: And he was the one who devised the whole thing.
1: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండకండ నికరున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బతుకు గెలిచి రమ్ముచు బద్మ
0: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ
1: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిలింగా పాడియా.
0: Is it justified on your part to say not to get into battle?
1: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
0: Is it proper or is it justified in speaking like that?
1: అప్పుడు తల్లి మనసు కరిగి
0: and the heart of the mother melted.
1: పాదములకు పాదరాయన రాసి
0: and then she smeared the turmeric on the feet of Abhimanyu.
1: ఆశీర్వదించింది.
0: Then she blessed him.
1: తారకాఖ్యాసుర దూర్దర్ప మడుచు వేడ గౌరి తండ్రి వీరరచ్చ.
0: The blessing of Gauri to his son when he was about to kill Tarakakhya.
1: Gauri tanayunakidde veeralacha.
0: And that kind of blessing conferred by Gauri to her son.
1: Janaku yagamu gava annaniki reekade veeda talli raghunakidde dannyaracha.
0: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
1: Atti ganaracha siracha engaracha.
0: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
1: Ganamagu Sri Rama Racha.
0: And that is that protects the divine name.
1: Ninnu rachinchugaka.
0: And that divine blessings and by you.
1: And cheppi
0: so say
1: pampinchindi.
0: And she sent him.
1: Kani
0: but
1: ayokku kumarudu talli aagyam teeskoni namaskarinchi padavyuhulo praveshinchadu.
0: Receiving blessings from mother, the boy got into that Padmavyuha.
1: Kani Padmavyuhamlo praveshinchadam matramu tanaku telustundi.
0: He knows the technique has to get into Padmavyuha.
1: Arjunudu tapasuku poyinappudu Naradudu ee oka subhadraku Padmavyuhani gurinchi cheptu vachadu.
0: It was Narada who taught this technique to get into Padmavyuha to Subhadra when she was carrying Abhimanyu.
1: Kani Padmavyuhamlo poyetundi vishayamu సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
0: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
1: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
0: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
1: అంతలోపలే తిరిగి వచ్చాడు అర్జునుడు.
0: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్
1: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
0: అండ్ హి సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
1: నీవు కాదు వినేది.
0: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
1: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
0: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
1: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
0: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
1: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
0: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
1: కానీ బయటికి రావటం తెలియదు.
0: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
0: దేర్ఫోర్ హీ వాస్ కట్ బై కౌరవస్.
1: తాను బంధితుడైపోయి ప్రాణం విచ్చాడు.
0: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
1: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవులు పెట్టకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వీ షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
1: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెవుతో వినాలి.
0: వీ హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
1: మనస్సులో కలిగించాలి.
0: అండ్ వీ షుడ్ ప్లీజ్ దెమ్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
0: And all that you do, the experience that you have, should percolate, should go around all your body.
1: Karaka matu devo bhava, pitru devo bhava, ani pramanam jarigindi.
0: Therefore it was set in the dictum that mother is God, father is God.
1: Karukane వారి మాటను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
0: We should never be negligent to their advices.
1: ఎట్టి విషయం నందైనను ఎట్టి స్థానం నందైన కూడా ఆజ్ఞను నిరసావహించాలి.
0: At any time, in any issue, anywhere, we should follow their advice.
1: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకొని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
0: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
1: కానీ అర్జునుడు బాధపడుతున్నాడు.
0: Arjuna was feeling very sad.
1: నారాక ఎదిగినంతని వేగరమ్మని ద్వారపాలకు చేత ఆజ్ఞ పంపు.
0: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
1: నారాక ఎదిగినంతని
0: The moment he knows that I'm coming,
1: నన్ను కౌకిటం చేచ్చు.
0: He runs towards me and hugs me.
1: అట్టి కుమారుడు నాకే ఉన్నాడు లేడు.
0: He is not there. What happened to him?
1: కృష్ణుడు చెప్పాడు.
0: Then he said,
1: అర్జున నీవు బలహీనుడు కావద్దు.
0: అర్జున డోంట్ బి వీక్.
1: ఏదో జరిగింది అది.
0: దట్ హ్యాపెన్ సో.
1: కానీ జరిగినటువంటిది ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
0: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
1: దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
0: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
1: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
0: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
1: అర్జున
0: అర్జున
1: నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
0: వై డిడ్ నాట్ టెల్ మీ దట్ యు లాస్ట్ యువర్ సన్?
1: నీవు ఎంత ద్రోహుడవు.
0: యు ఆర్ ఎ ట్రైటర్ బిట్రేయర్.
1: నువ్వు నాకు చీట్ చేసావు.
0: యు హావ్ చీటెడ్ మీ.
1: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
0: అండ్ యు ఆర్ బౌండ్ టు సఫర్ ద రియాక్షన్
1: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
0: కృష్ణ వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ కంటిన్యూస్.
1: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
0: అండ్ హి రిటర్న్ హోమ్.
1: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
0: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
1: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
0: బట్ ద సన్ హూ ఇస్ నో మోర్ హీస్ బోర్న్ అగైన్.
1: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికీ లోపలిని గర్భంలోనే మరణించాడు.
0: అండ్ ద మూమెంట్ బికాస్ ఇట్ హస్ గాన్ ఇన్ టు దట్ ఎరీనా ఆఫ్ సౌండ్
1: అందరూ బాధపడ్డారు.
0: ఆల్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
0: ఆల్ పాండవస్ సాట్ దేర్.
1: ఉన్నది ఇద్దరే.
0: ఓన్లీ టూ రిమైన్.
1: ద్రౌపది సుభద్ర.
0: అండ్ ద టూ రిమైన్ దేర్ ద్రౌపది అండ్ సుభద్ర.
1: ద్రౌపది కుమారుడు ఆరు మందిని చంపినారు.
0: అండ్ ది sons of Draupadi were killed long ago.
1: Inka okka Subhadra koduku maatrame undedi.
0: And only the son of
1: ka Subhadra kumaru kudanu maraninchadu.
0: And he too died.
1: Aa kumaruniki puttinatundi piddi kudanu maraninchadi.
0: And the grandson is also no more.
1: Pandavulke inka vamsam ledu.
0: And in fact there is none left in the clan.
1: Vamsam lenatundi okka jeevithanga maa pandavulu garipitiva ani andaru krishnuni nindinchadu.
0: All went on blaming Krishna because there was none left behind in the entire clan.
1: Kani Krishna eppudu navutune vachadu.
0: But Krishna continued to smile.
1: Pandavudu.
0: Pandavas.
1: Meer tondara padakandi.
0: Don't be in a hurry.
1: Haste makes waste.
0: Haste makes waste.
1: Waste makes worry.
0: Waste makes worry.
1: Worry makes dukkham.
0: And worry causes misery.
1: Kanuka meerem tondara padakandi.
0: So don't be in a hurry.
1: Kochu sepu nidanam cheyandi.
0: Be calm and cool.
1: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ sat in their midst.
1: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
0: అండ్ హి కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బి బ్రాట్ దేర్.
1: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
0: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
0: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
1: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
0: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ది ఫేస్ ఎగ్జాక్ట్లీ.
1: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
0: ఈవెన్ టాన్ ప్రైజింగ్ డిస్క్రైబింగ్ ది ఫేస్.
1: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి.
0: బట్ దే వర్ వెరీ వెరీ యాంగ్రీ.
1: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
0: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్. And you are not bothered who are alive here.
1: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
0: Immediately Krishna picked up the child.
1: పిల్లల పైన భుజ పైన కొట్టాడు.
0: And tapped on the thighs and on the stomach.
1: కొంతసేపటికి కేవ్వుని ఏడ్చాడు పిల్లలు.
0: And a moment of time the baby started crying.
1: కనుకనే ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు, కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
0: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit.
1: Pariksha lekunda pass evaru kaaru.
0: No one can secure pass without taking Pariksha or test.
1: Kanaka Bhagavantudu Pariksha chestune untuntadu.
0: God tests.
1: Aa test manu test ankokurdu manaku. Test not test.
0: We should not take it as mere test. Take the test as the taste, says Bhagavan.
1: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
0: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
1: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
0: బికాస్ హి వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
1: ఆ పరీక్షితుడే
0: దట్ వెరీ పరీక్షిత్
1: కట్టగలిపటికి రాజు అయిపోయాడు.
0: ఫైనల్లీ హి కుడ్ బికమ్ ది కింగ్.
1: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
0: And that Parikshit king was protected by several ways by Krishna.
1: Parikshitudu pattabhishekam katti.
0: And Parikshit was coronated.
1: Ee evariki ee desham nandu kodunu ee rajyam nandu kodunu vettidaru.
0: Such a thing never happened in any country in any kingdom.
1: Arjunudu vachadu.
0: Arjuna came.
1: Nayana Krishnudu bagunnada ani adigindi Kunti Devi.
0: Because Kunti was son, is Krishna fine?
1: Appudiki Krishnudu kuda poyadu.
0: By that time Krishna already left.
1: Krishnudu ledu.
0: Krishna is no more.
1: Appudu vaadu chaala baadhapadi.
0: They were crying.
1: Krishnude maa yokka pranamu.
0: Krishna is our life.
1: Krishnude maa yokka dhairyamu.
0: Krishna is our courage.
1: Krishnude jeevithamu maa pandavulaku enduku yattamu.
0: Pandava's life is useless without Krishna.
1: Kanukane tammulaku cheppadu Dharmajudu.
0: Dharmaja told his brothers.
1: Marinchinatuvanti tallini తొడపై రెప్పండి పెట్టుకున్నాడు.
0: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
1: భీముడికి చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ భీమా,
1: నీవు కర్మకాండంతా ప్రయత్నం చేయి.
0: మేక్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద లాస్ట్ రైట్.
1: దేనికోసం?
0: వాట్ ఫర్?
1: మేమందరం కూడా ఒకరిండో ఇమికిపోతాం.
0: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైఫ్స్.
1: అర్జున,
0: అర్జున,
1: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
0: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
1: నకుల సహదేవుడికి చెప్పాడు.
0: నకుల సహదేవ,
1: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
0: యు ఆల్సో ఫాలో హిమ్.
1: ధర్మజుడు లేచాడు.
0: ధర్మజ గాటన్
1: ముందు నడిచాడు.
0: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
1: అతని వెంట ద్రౌపది నడిచింది.
0: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
1: తర్వాత భీముడు నడిచాడు.
0: దెన్ భీమ.
1: అర్జునుడు కూడా బయలుదేరాడు.
0: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలోడ్ దెమ్.
1: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
0: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
1: కానీ
0: బట్
1: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైనను తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
1: ధర్మజుడు ముందు పోతున్నాడు.
0: ధర్మజ వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
1: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
0: The gates of heaven were open.
1: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
0: He never uttered a lie.
1: కానీ ఒకానొక సమయం లోపల
0: ద్రోణుణ్ణి
1: కొంతవరకు చంపే నిమిత్తమై అశ్వత్థామ అతకుంజర అన్నాడు.
0: When Drona was killed, he had to utter a lie. అశ్వత్థామ అతకుంజర.
1: అశ్వత్థామ అతకుంజర. కుంజర చాలా మెల్లగా చెప్పాడు.
0: అశ్వత్థామహత, హీ సెడ్ లౌడ్లీ. కుంజర సాఫ్ట్లీ.
1: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్ బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ లౌడ్.
1: ఆ అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
0: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ. And that is the sin committed by Dharmaja.
1: కాని కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
0: Therefore he had to stay there in hell for some time.
1: ఇంత ధర్మమును అనుసరించినటువంటి ఒక ధర్మజుడికి నరకమా ప్రాప్తి అని లోకులు అనుకుంటారు.
0: People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
1: కనుక తాను అనుభవించక తప్పదు.
0: He had to experience that.
1: అతను ఉండినంత వరకును ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
0: Similarly, the others also followed the same state of the experience of hell along with dharma.
1: వారందరూ ఆ జైల్లో ఉన్నంతకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
0: So long Pandavas were there in the experience of a hell. All people were happy with
1: పాండవులు పంచప్రాణముడు.
0: And the five Pandavas are the five life.
1: పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
0: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
1: తర్వాత ధర్మజులు వెళ్ళిపోయారు.
0: Later Dharmaja left.
1: అతనితో పాటు ద్రౌపది అర్జున సహదేవులంతా కూడా వెళ్ళారు.
0: And he was followed by ద్రౌపది, భీమ, అర్జున, నకుల, సహదేవ.
1: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
0: So no one could escape from the sequence of
1: that. క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
0: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
1: కనుక ప్రతి మానవుడు కూడా కర్మలో ఉండు అనేక రకములైనటువంటి ఒక దోషములు ఏర్పడుతుంటాయి.
0: In the field of action, there are bound to be defection and mistakes.
1: ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పింది కాదు.
0: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
1: కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడాను నిశ్శబ్దంగా ఉన్నారు.
0: There was total silence because they were very much frightened.
1: కానీ జైల్లో ఉండిన వారందరూ పోయి ధర్మజునికి పాదాల పైన పడ్డారు.
0: But all those present around in the hell fell at the feet of Dharmaja.
1: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
0: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
1: కరెక్ట్, మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి.
0: So better you also stay with us here for some more time.
1: నాన్న, నేను ఉండడానికి వీలు లేదు.
0: And he said, it's not possible for me to continue to be
1: here. జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
0: The authorities of hell will drive me out of this now.
1: కరెక్ట్, నేను ఉండటానికి వీలు కాదన్నారు.
0: So it's not possible for me to continue.
1: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మం తప్పలేదు.
0: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్.
1: ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు,
0: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్, ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్, రైటియస్నెస్. దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
1: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
0: ద్రౌపది ఈజ్ అ వెరీ హై లెవెల్ ఆఫ్ చాస్టిటీ.
1: చెప్పారు అందరూ కూడా, ఎవరు గొప్పవారు ఈ లోకంలో, పతివ్రతలు ఎవరు ఉన్నారు?
0: This was a question to the whole world. Who are the women of chaste? Who is
1: Lakshmi Pativrata annaru.
0: Somebody said Lakshmi is Pativrata.
1: Inkoru chepparu Parvati Pativrata annaru.
0: Somebody said Parvati is Pativrata.
1: Kaadu kaadu, Saraswati Pativrata annaru.
0: No, Saraswati is Pativrata.
1: Appudu Krishna chepparu.
0: Then Krishna said,
1: veeravvaru kuda kaadu.
0: None of these people.
1: Patula palamaatanaku edulu cheppanga podu.
0: There is one who will never oppose to anything that is said by husband.
1: తనకు నున్నత ఆల్చే తృప్తి కనుచునుండు.
0: The one who gets satisfied with the lot on hand.
1: వారి సేవలు చేయగా తీరదలదు.
0: You never say that she has no time to serve them.
1: అతి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
0: That Draupadi is highest order of chastity.
1: అతి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
0: And yet she had to suffer, face difficulties.
1: పతుల పరమాటకు ఎదురు చెప్పకపోదు.
0: She never said no to her husband.
1: ఒక్క పతి ఉంటే భార్య అతని మాటలు వినటమే చాలా కష్టము.
0: విత్ వన్ హస్బెండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఫర్ ది హౌస్ వైఫ్.
1: కానీ ఐదు మంది ఇద్దరు ఉండి కూడాను ఐదు మాటలు కూడాను తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది.
0: హీ హాస్ ఫైవ్ ఆఫ్ దెమ్. హీ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: వారు సేవ చేస్తూనే ఉన్నది.
0: హీ సర్వ్డ్ దెమ్ త్రూ అవుట్.
1: తనకు నున్నదానిచే తృప్తి కనుచునుండు.
0: హీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హాస్.
1: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 800 రూపాయలు చేరు కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
0: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
1: కానీ ఆమెకు అట్రాక్ట్ లేదు.
0: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
1: కనుక ఈ మూడు గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ నోబుల్ క్వాలిటీస్ షీఈస్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్.
1: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారే పాండవులు.
0: పాండవర్స్ కుడ్ అండర్స్టాండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద్రౌపది అండ్ యాక్టెడ్ అకార్డింగ్.
1: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
0: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
1: ఇట్టి మానవుల యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
0: In these small actions and simple actions our prestige

0: But we should not
1: despise. అందరినీ ప్రేమించాలి.
0: We should love all.
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: And God is love.
1: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణం అని పెట్టారు.
0: And this love is life.
1: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
0: లవ్ హ్యాస్ నో రీజన్, ఇట్ హ్యాస్ నో సీజన్.
1: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
0: లవ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
1: ఎక్కడ పోయినప్పుడు,
0: వేరెవర్ యు గో,
1: అడవులు ఎందున్నా,
0: యు ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమున్నా,
0: ఆర్ ఇన్ స్పేస్,
1: పట్టణమున్నా,
0: ఇన్ ఎ సిటీ,
1: పల్లెనున్నా,
0: ఆర్ ఇన్ విలేజ్,
1: నీటి ఎందున్నా,
0: ఇన్ వాటర్,
1: నట్టేటి పడి ఉన్నా,
0: డీప్ సీ,
1: దిక్కులేని వాని ప్రేమలేము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ లవ్ విచ్ ఇస్ ద ఓన్లీ రిఫ్యూజ్.
1: దీన్ని, ఈ ప్రేమను మాత్రం పెంచుకుని
0: డెవలప్ దిస్ లవ్.
1: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ దట్ వే.
1: ఎవరి చూసినా, నీ దేశం చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
0: ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ, యూ స్టిల్ కంటిన్యూ టు లవ్ హిమ్.
1: నీకు ఎవరు ఎనిమీ వస్తున్నారని చెప్పి మన చూచి మొహం తిప్పుకోవద్దు.
0: డోంట్ టర్న్ యువర్ ఫేస్, టర్న్ అవే వెన్ యూ మీట్.
1: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ,
0: జస్ట్ సే హౌ ఆర్ యూ.
1: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫేస్ అవర్ ఎనిమీస్ విత్ లవ్, స్మైల్, ఎంథూజియాజం.
1: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ కెన్ బికమ్ డివైన్.
1: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
0: వీ షుడ్ పబ్లిసైజ్ దట్, వీ షుడ్ డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: వినయ్ కుమార్,
0: వినయ్ కుమార్,
1: నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
0: యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్.
1: మిగతా స్టేట్స్ కంటే కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి.
0: యూ షుడ్ షేర్ దిస్ విత్ అదర్ నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్.
1: మొట్టమొదటి నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
0: ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ రెసిడెంట్.
1: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
0: దెన్ టేక్ కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ.
1: తర్వాత నీవు సొసైటీకి పో.
0: దెన్ గో టు ద సొసైటీ.
1: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకునే వాడు అవుతావు.
0: దెన్ ఓన్లీ యూ గెట్ ఎ నేమ్, యూ లివ్ అప్ టు యువర్ నేమ్.
1: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
0: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Daya kante ekku dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love,
1: lokamulo manam annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: Prapanchamlo kanipinchinatundi samasta vastulu kodanu Bhagavantuni yokka srushtiye.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: Bhuta bhavishyat vartamana kalamlo anni kodanu kanipinchetundi anni kodanu daiva srushtiye.
2: All the three periods of time, the past, the present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: Ah satyanni gurtinchukunnatundi oka parvati maatrame.
2: This truth is cognized by only one parvati.
1: Andaru devatalu vachi balava gadave gavaramma sambhasivudu musalivadamma.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadiravadamma, tanu kappinde pulicharmamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunnavadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: హౌ ఇస్ దట్ యు మ్యారీడ్ హిమ్?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: కుడ్ యు నాట్ నో దిస్ మచ్ థింగ్?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: అండ్ పార్వతి రిప్లైడ్ స్మైలింగ్లీ,
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అది దైవత్వము.
2: దట్ విచ్ ఇస్ విత్ హిమ్ ద టైనియెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
1: అతను దేహం కాదు.
2: హీఈస్ నాట్ ద బాడీ.
1: హీఈస్ నాట్ ది మైండ్.
2: నాట్ ద మైండ్ ఐదర్.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: స్వామి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: దట్ లింగ ఇస్ నాట్ కాన్స్పిక్యుయస్. ఇస్ నాట్ అపేరెంట్.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ థ్రోట్ కంఠ.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానని నేను.
2: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫార్మ్.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: దట్స్ వై ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనురణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider him a being.
1: అంతచంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: ద వరల్డ్ రన్స్ ఆఫ్టర్ ద బ్యూటీ అండ్ ద బ్లిస్.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: టు నో ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ట్రూత్ వన్ షుడ్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయం అలవియగున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రపంచ ద్వీపం ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు ఎందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగునా?
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు ఎందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగునా?
2: When he is a resident in all of the beings, how do you present him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫార్మ్.
1: లోకు లో కాకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divine.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే?
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టివలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి రాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దానిని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: This truth is realized by Gauri.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: You are Bala, you are so young, but Sambhasiva is age old.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురిచర్మమ్మ.
2: He has got all the forelocks covering the face and he has put on himself.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీవు ఎట్ట పెళ్లి చేసుకుంటున్నావు?
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: My husband certainly not a beggar.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies.
1: Parvati poi vee cheppinavanni kudanu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meeru taraninda jalla vaadu kappinade purucharmamu meeru ee vidhamainatvanti oka bichchametteetunti vaaru inti pattana kootiki iruvaledu.
2: You got all the hair, the forelocks on the head. and you have covered yourself with skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home.
1: నీకు తినడానికి తిండి లేదు. ఇచ్చిపెట్టుతున్నావు.
2: And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే.
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యాయి?
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get
1: into ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care. And you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని సాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: లైక్ వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
1: కామ క్రోధ లోభ మోహ మొదల ఆశ్చర్యం.
2: వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ the desire for this thing.
1: ఈ ప్యాకేజీ తీసి
2: యూ హ్యావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైన ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: దేర్ యూ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫార్మ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇస్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యు జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: దేహము పంచభౌతికము.
2: బాడీ ఇస్ సెన్సెస్.
1: దేహము కూడా ఒక తప్ప ఎప్పుడు
2: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
1: దేహి దయామయ ఉండు.
2: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: దేర్ నథింగ్ ఎక్స్పెషల్ మార్క్స్ like the beginning or an end, the liberation or bondage.
1: Aa dehiye deva devudu.
2: And the indweller himself verily is God.
1: Aa deva devuni oka tattvamu ee vidhamaiga package chestunnaru.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tripti padakoodadu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivatvamu మన ఏంది, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: డివినిటీ ఇస్ విత్ ఇన్ అస్. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani, God and Yandu. Sarva Jivuli Yandu Kuda Muntunadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity and it went to the Akarundi.
2: Where is divinity?
1: Iku Motta Motta Nivu, he package in CCC.
2: First, remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
2: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని డివినిటీగా మారుతుంది.
2: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యు థింక్ యు ఆర్,
2: ద వన్ యు థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యు రియలీ ఆర్,
2: ద వన్ యు రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: అట్టి ఆత్మతత్వమై నీ ఉండి,
2: బీయింగ్ దట్ ఆత్మా ద సుప్రీం,
1: నీ దేహము మనసు బుద్ధి అనేటువంటి వీటిపైన ఆధారపడి,
2: ఇఫ్ యు జస్ట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ఇంటెలెక్ట్,
1: ఇవన్నీ కూడా కూలిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి.
2: దే ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్, దే ఆర్ బౌండ్ టు వానిష్ ఫ్రమ్ దేర్.
1: కాబట్టి దీని విషయమై రేపటి దినం పూర్ణాహుతి చక్కగా బోధిస్తాను.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamaina kuti namasmarana, Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana, sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము,
2: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే,
2: దట్ వెరీ వన్, ద ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
2: ఇట్ గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మలస్తుంది.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premlo pettukovali.
2: That nature and that spirit you have contained it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rakshanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antyamulani.
2: And we say that Shiva is the annihilator.
1: Kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు. శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్?
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ, ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: You need to have the betel nut.
1: Betel nut vesukunna tarvata betel leaves teeskuntavu.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teeskunna tarvata chunnam vesukuntavu.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the plant gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా? లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా? లేక చున్నం నుంచి వచ్చిందా? కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: యూనిటీ, ద హార్మనీ ఆఫ్ ఆల్ ది త్రీ గివ్స్ సంథింగ్ న్యూ, ద రెడ్ కలర్.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru devatvani veru veruga bhavinchi,
2: you consider divinity, you are.
1: Manasunu chedagottukondi.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనధాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటుంది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And got so many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుపోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రవుడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధనభాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయే నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు కట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు విరిగిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైనా చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
2: Not even the dust.
1: కష్టకరపడికి ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: People go on declaring that they are really great, they are affluent, they are rich.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: the other day in Hyderabad,
1: ఒక ఎకరం భూమి,
2: one acre of land,
1: 40 crores,
2: worth about 40 crores.
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that one acre of land at the cost of 40 crores.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఏమి ఎంత కోటి తీసుకుని తిరిగి తన కూటి గుడను నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనం ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: It is the divine strength and divine support that is important.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
2: Because the money is necessary in this world to certain extent.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: టూ మచ్ మనీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: అది ప్రాణం తీస్తుంది.
2: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి, ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family.
1: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
2: Also extend support and help to society.
1: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
2: In fact, the society is there beside us.
1: సమాజమే లేకపోతే మనం లేము.
2: Without society, you do not exist.
1: కనుక సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
2: Therefore, we should help serve the society.
1: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
2: Therefore, first self, then help, says Bhagavan.
1: కనుకని సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
2: The human life runs well with these two, self and help.
1: Selfish గా ఉండకూడదు.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
2: Don't be fish, but be in the self.
1: ఈ విధంగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
2: Like this you can spend your life full of joy.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
2: Bhagavan is always continuously, constantly blissful.
1: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: నన్ను ప్రెసిడెంట్ వచ్చి ఇండియా ప్రెసిడెంట్ మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నా.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: And all are happy, Bhagavan is happy.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else, what more you need?
1: పీస్ ఉందా మీకు అన్నారు.
2: యా స్వామి, డోంట్ యూ వాంట్ పీస్?
1: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
2: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యు ఫైండ్ పీసెస్.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
1: నా పీస్ నాకు.
2: My peace is within me.
1: కనుక మన పీస్ని మనం కోరుకోవాలి.
2: Therefore, we should be in quest of the peace within.
1: కనుక ఈ విధంగా మనం జీవితాన్ని నడపడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: Karuga evvaru kuda emi teeskon poledu.
2: No one has taken with anyone anything from this
1: world. Under peaceful ga undali.
2: You all remain peaceful.
1: Appude manaku shanti.
2: Then only you will enjoy the true peace.
1: Kavi peace me korandi.
2: Desire for peace.
1: Idi nayaka korika.
2: That you should all desire, pray for peace. That is the desire of Bhagavan.
1: Indrone kavasinantam cheri unnadi.
2: In fact, in peace, everything else is contained.
1: Dhanadhanyamulu kaliginappudiki dharma gunam lekapothe prayojanam emiti?
2: You may have all the wealth, grain. If you don't sacrifice, what for all the possessions?
1: Kaluka repati dinamu manam tirigi maatladam.
2: Bhagavan will speak to us again tomorrow.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు. వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు.
2: మార్గబంధు.
1: వీళ్ళ తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్.
2: ఫాదర్. ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మా కాలేజీకి వచ్చి చేరి
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అవర్ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డీ పిహెచ్డీ పిహెచ్డీ స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డీగా చేస్తున్నాడు.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరాడు.
2: Doesn't join anybody.
1: Ontariga kurchuntadu.
2: All alone by himself.
1: Swami ordinance is ravishuntadu.
2: Obeys the command of Swami.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: He starts giving very good talks.
1: శంకరుల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He's going through all the texts composed by Adishankara.
1: ఆదిశంకరుల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెలవాడు.
2: All the boys around, they are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరూ కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వాడికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year, President Pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: Nee award iskoni ekkada pothavu annadu.
2: And President asked him, with this award, where do you go?
1: I'm going to Puttaparthi.
2: Sir, I'm going to Puttaparthi.
1: Puttaparthi settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu ekkada ponu.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: బట్ స్టిల్
1: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first classes.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chaliyachunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu iddaru idde first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vallu iddariki kuda scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallu iddanni kuda America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ముసలి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallela varikandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: దే డెకరేట్ యువర్ హోల్ హౌస్, దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగిపోయాయి, మన అంతా తిరిగి పన్నెండుకి పంపిస్తా.
2: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ది విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
1: మా పిల్లలు కేవలం ఒక చదువు నందు మాత్రమే కాదు,
2: అవర్ స్టూడెంట్స్ హావ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు స్టడీస్ ఓన్లీ,
1: సాంగ్స్ నందు కూడాను,
2: ఇన్ మ్యూజిక్ దేర్ ఫస్ట్,
1: డాన్స్
2: డాన్స్
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయని పని ఒక్కటే లేదు.
2: There is nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటాడు.
2: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాచ్ఫుల్.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
2: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్,
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: ద గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపుర్ క్యాంపస్.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: ఆల్ ఆఫ్ దెమ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
2: girls
1: సేవ చేయడానికి పల్లెలకు పోతే,
2: when they go to different villages,
1: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: They remove all the existing old spoiled houses, they construct new houses for them.
1: ఆడపిల్లలే.
2: Girls do that.
1: రాతి కట్టడాలు కట్టి,
2: and they build houses for those villages.
1: చోని ఇండ్లు.
2: The houses are built of stone.
1: మంచి కప్పు వేసి,
2: a good roof is raised.
1: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
2: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage, they say no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: అనంతపురము,
2: అనంతపురం,
1: బెంగళూరు,
2: బెంగళూరు,
1: పుట్టపర్తి,
2: పుట్టపర్తి,
1: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
2: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
2: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్, దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore the students don't come here merely for learning.
1: లెర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
2: Don't come here merely for learning.
1: ఈ టైం చిక్కినప్పుడు లెర్న్ చేసుకో.
2: When you have time, yes, you learn.
1: కానీ మీరు చేయవలసింది సేవ.
2: What you should do is service, serve others.
1: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
2: Why God has given you this?
1: అందరూ మమే వాంసో జీవలోకే జీవభూత సునాతనః.
2: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: Serve everybody. Be in service.
1: Service is God.
2: Service is God.
1: Serve all.
2: Serve all.
1: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
2: Because they lead life this way, they have a very good name in society.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. నిన్న రిజర్వేషన్ చేర్చినాము.
2: There is another boy who is doing his bits in MBBS.
1: ఇక్కడ ఉన్నారు ఆదికేశవుడు. వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్.
1: ఆయన కూడా అందరికి సీట్ ఇస్తున్నాడు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ నౌ.
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 250 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
2: అబౌవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరినీ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యు గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్ కి వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 వౌస్.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
1: దేహంలో తగినటువంటి వస్త్రము.
2: అండ్ ద క్లోథింగ్.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
2: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
2: In fact, there's plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కాని కింది దిగేకి వీల్లేదు.
2: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
2: So many years passed, but they could not have even a drop of water.
1: 80 crores.
2: Bhagavan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
2: All pipes are laid out.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
2: If you are here, you do not know what is happening.
1: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
2: The other day, the newspaper brought out this item.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
2: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
2: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
1: బీదరే సాధనే భేదం లేదు.
2: There's no distinction poor in the rich whatsoever.
1: అది మేము చెప్పుకోవటం కాదు.
2: అంతా
1: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
2: When the project is completed, 50 buses reached ప్రశాంతంగా.
1: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
2: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
1: నాకు గ్రాట్యుటీ వద్దు.
2: Bhagavan said, I don't want it.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
2: You are mine. After all, I have done to my own people.
1: కనుక మీకు ఏం కావాలి కాదు. మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
2: స్వామి, వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
1: చుట్టూ సముద్రం ఉంది. త్రాగడానికి నీరు లేదు.
2: బట్ వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
1: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
2: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మెడ్రాస్.
1: నిన్నటి దినమే,
2: ఓన్లీ యెస్టర్డే,
1: మంచి టైం కు
2: అట్ ది ఎగ్జాక్ట్ టైం
1: మెడ్రాస్ చేరినాయి నీరు.
2: The water reached in Madras.
1: రేపు మనం పూర్ణాహుతి దినం.
2: ఆన్ ది పూర్ణాహుతి డే
1: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
2: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
1: మేము టీఎన్ నీరు తాగి మీకు జన్యో జన్మలేదు.
2: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
2: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
1: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
2: వెరీ హ్యాపీ స్వామి. దేశే
1: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
2: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
1: Sarval. Sarval.
2: Serve all.
1: అందరికి మీరు సర్వ్ చేయాలి.
2: Serve all.
1: మా పిల్లలకి అందరికి చెప్పడం అదే నేను.
2: That is the teaching of Bhagavan to our students.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
2: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their timely help.
1: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చేయి.
2: Better you don't attend the college that day. Give importance to service.
1: కనుకనే మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.